ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 17వ తేదీ ఆదివారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:53 దాటి 47 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు సిస్టర్ జిఆర్ బ్యూలా గారు. భక్తిరంజని కార్యక్రమం 6:15 ఇందులో జగన్నాథ్ హస్తకం ప్రసారమవుతుంది. 6:35 పొలం పనులు, రసాయనిక పురుగు మందుల వాడకం లాభాలు ఈ అంశం గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. జనగాం జిల్లా సమాచార లేఖ ఈ ఉదయం 7:00 ప్రసారమవుతుంది. అందిస్తున్నవారు శ్రీ బి నరసింహారావు. ఈ మాసపు పాట ఈ ఉదయం 7:15 ప్రసారమవుతుంది. పల్లవి పాటంటే మనం వింటే, గీత రచన శ్రీ పివి రామ్గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతులు మూల శ్రీలత, జి శ్రీవిద్య. ఈరోజు వరల్డ్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారి ప్రసంగం ఉంటుంది ఈ ఉదయం 7:20. 7:35 స్తుతిమాల, 8:35 అనుసంధాన శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 9:35 మా స్కూల్ డేస్ స్వీట్ మెమరీస్ కథానిక ప్రసారమవుతుంది, రచన శ్రీపాద శ్రీనివాస్ గారు. ఈ ఉదయం 10:03 తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఇందులో శ్రీకృష్ణ శిరోభారం నాటకం ప్రసారమవుతుంది, రచన నిర్వహణ శ్రీ చిరంజీవి. యువవాణి తెలుగు కార్యక్రమం

మధ్యాహ్నం 12:10 ప్రసారమవుతుంది. 12:40 హిందీ కార్యక్రమం భరోసే కి వాణి ఆకాశవాణి. రచన కృష్ణకుమారి సురభి జైన్ గార్లు. వనితాలోకం 1:20 ఇందులో నిర్మాణ సామాజిక సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ దీప్తి షిర్లా గారితో పరిచయం ప్రసారమవుతుంది. బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమం 2:30 ఇందులో సమ్మోహన స్కూల్ ఫర్ ఓకల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమన్వయ నాటక కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3:00 పద్మనాభ యుద్ధం నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ ఆర్వి రమణమూర్తి, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశ్రావు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇక సాయంకాలం ప్రసారంలో భాగంగా 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి వడ్లూరి రూపా బృందం వారిచే జానపద గీతాలు ప్రసారమవుతాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30 6:50 వ్యవసాయ సూచనలు, ఇందులో వేసవిలో చక్కటి ఆదాయానికి కీర సాగు ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి గౌతమి గారి ప్రసంగం ఉంటుంది. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఈ అంశం గురించి మహబూబ్ నగర్ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 8:03 కరెంట్ అఫైర్స్, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈరోజు రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో వివేక్ సోనార్ గారిచే వేణువాద్య కచేరి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: उतना ही मॉडर्न बन रहा है और विकसित भारत की जर्नी में भागीदारी का भी है। मैं नेदरलैंड्स में भारतीय समुदाय के सभी साथियों से कहूंगा, आप भारत में ज्यादा से ज्यादा सहयोग बढ़ाएं, इससे भारत का सामर्थ्य भी बढ़ेगा और आपके इन्वेस्टमेंट पर रिटर्न भी ज्यादा मिलेगा।
1: The Joint Parliamentary Committee on One Nation, One Election Bill held extensive consultations in Bengaluru with political parties, legal fraternity and civil society yesterday. Briefing media persons, the chairman of the committee, P.P. Chaudhary, informed that the objections and recommendations are being collected by the JPC during their visits to different states. On challenges posed by the proposal, he said that synchronizing elections will need to prematurely dissolve a few state assemblies and resolve issues arising out of anti-defection laws, no confidence motion and president rule. The Archaeological Survey of India, ASI, has granted the Hindus an unrestricted access to the monument at Bhojshala complex in Dhar district of Madhya Pradesh for worship and other purposes. The ASI's decision came a day after the Madhya Pradesh High Court ruled that Bhojshala in Dhar was a temple of goddess Saraswati. Within days of levying high custom duties on precious metals, government has imposed import curbs on silver. The Directorate General of Foreign Trade in a notification said the import policy for silver, including silver plated with gold and platinum, are revised from free to restricted with immediate effect. Delhi government has taken a significant decision to reduce the value-added tax on aviation turbine fuel in the national capital from 25% to 7%. Delhi Chief Minister Rekha Gupta said that the decision has been taken in line with the Prime Minister Narendra Modi's emphasis on strengthening connectivity and economic activity with the objective of providing relief to the aviation sector, promoting tourism and logistics activities. In badminton, Indian duo Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty will face the Indonesian pair of Leo Rolly Coronando and Daniel Martin in the men's doubles final of the Thailand Open in Bangkok today. And that is the end of this news bulletin.
2: Akashvani. సమయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు సిస్టర్ జిఆర్ బ్యూలా గారు.
3: ఆకాశవాణి శ్రోతలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభావివందనం తెలియజేస్తున్నానండి. ఈరోజు మన మాటకి ఎంత శక్తి ఉంది, ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఒక్కసారి ఈరోజు ధ్యానిద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అనంటే, స్కూల్లో టీచర్ అందరి ముందు ఒక పిల్లవాడిని నించోబెట్టి, నువ్వేమీ చదవవు, నీకేమీ రాదు, నువ్వు ఒక వేస్ట్ ఫెలో అని చెప్పి టీచర్ ఒకవేళ అంటే ఆ చిన్న పిల్లవాడు ఎంత కృంగిపోతాడో కదా. వేరాస్ ఇక్కడ పెద్దగా అయిన తర్వాత జాబ్ చేసే చోట అందరి ముందు ఒక బాస్ తన సబార్డినేటర్ని తిడితే కనుక, అనాలోచితంగా అయినా కూడా లేదనంటే కావాలనైనా కూడా ఒకవేళ తిట్టారే అనుకుందాం, ఎంతగా బాధపడతాం కదా. అంటే ఒక మాటకి పవర్ ఉంది కదా. చాలాసార్లు మనం కూడా తెలియకుండానే, నేను ముందే అనుకున్నా ఇలా జరుగుతుందని, అలానే జరిగింది అని అంటాం కదా. ఎంతమంది ఒప్పుకుంటారు? మన బాడీలో అంటే మన శరీరంలో ప్రతి కణము మన మాటను వింటుందని మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు ఈ మాట? అంటే అంతకంటే ముందుగా ఇంకొక మాట ఏం ఆలోచించాలి అని అంటే, దేవుడు మన శరీరాన్ని తన పోలిక చొప్పున చాలా ఇష్టంగా నిర్మించాడు కదా. అందుకే నీ దేహము దేవుని ఆలయం అంటారు కదా. ఇంకొక మాట ఏంటి అని అంటే, దావీదు అంటాడు కదా, చూలాలి గర్భములో ఎముకలు ఏ విధంగా ఎదుగుతాయో తెలియదు అని అంటాం కదా. అంటే దేవుడు అంత ఇష్టంగా దేవుని పోలిక చొప్పున మనల్ని నిర్మించినప్పుడు మనకి పంచేంద్రియాలను సృష్టించాడు కదా. మరి అందులో మనకిచ్చిన నోటి నుంచి మనం ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నాము అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు మనం ఒక స్థితిలో ఉన్నాము అనంటే, గతంలో మాట్లాడిన మాటల వల్లనే అని తెలుసా? ఒకవేళ నువ్వు మంచి పొజిషన్లో ఉన్నా లేదంటే దిగజారిన పొజిషన్లో ఉన్నా కూడా చాలాసార్లు ఇంకొక మాట అంటారు, ఏమోనండి నేను ఏది చేసినా కూడా సక్సెస్ అవ్వదు, ఓడిపోతానండి. అలానే జరుగుతుంది. మరి ఎందుకనంటే, నీ నోటి నుంచి చాలా మాటల్ని జీవమరణంలో నాలుక వశము అని అంటారు కదా. మరి జీవంను నీ నోట్లోనే పెట్టాడు, మరణాన్ని కూడా నీ నాలుక వశంలోనే పెట్టాడు కదా దేవుడు. ఇంకొకటి ఏంటి అనంటే, చాలాసార్లు మనము ప్రార్థన చేస్తాం, చాలా ఆశతో ప్రార్థన చేస్తాం, ఆమెన్ అన్న తర్వాత మనం ఎప్పుడైతే

మోకాళ్ళ మీద నుంచి లేచిన తర్వాత మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయనంటే చాలా అవిశ్వాసం కలిగి ఉంటాయి. ఎందుకనంటే ఆ ప్రార్థనలో దేవునితో సన్నిహిత సంబంధం అనేది మనకుండదు. ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తూ ఉంటాం. ఎందుకనంటే ఒకవేళ నిజముగా దేవునితో సంబంధం కలిగి ఆ సన్నిహిత సంబంధంలో దేవునిని ఎప్పుడైతే వ్యక్తిగతంగా తెలుసుకుంటామో విశ్వాసం కలిగిన మాటలు మాట్లాడతాం. జాషువా ప్రార్థిస్తాడు, ఆ తర్వాత మాట్లాడతాడు. చరిత్రలో ఎప్పుడూ జరగని విషయం అక్కడ జరిగిస్తాడు, జయాన్ని పొందుకుంటాడు. అందరికీ తెలుసు కదా ఈ విషయము. అంటే మనకు లోకంలో కనిపించేది ఎదురుగా కనిపించేవి ఎలా ఉంటాయనంటే నీకు తెలిసిన వారిలో లేదనంటే నీ చుట్టుపక్కల ఉన్న వారిలో ఎవరికి కూడా మేలు జరగకపోయి ఉండొచ్చు, కానీ నీవు మాట్లాడిన విశ్వాసపు మాటల ద్వారా నీ జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తావు. ఎప్పుడు ఈ మాటల్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే జీవమరణంలో నాలుక వశం అని దేవుడే చెప్పినప్పుడు మన మాటలకి ఎంత పవర్ ఉంటుందనేది మనం క్రీస్తులో ఎదుగుతున్న పిల్లలంగా చాలా విషయాలు నేర్చుకోవాలండి. యువర్ వర్డ్స్ షేప్ యువర్ ఫ్యూచర్. అంటే మన మాటలు మన భవిష్యత్తు

0: ఎప్పుడు ఈ మాటల్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే జీవమరణములు నాలుక వశం అని దేవుడే చెప్పినప్పుడు మన మాటలకి ఎంత పవర్ ఉంటుందనేది మనం క్రీస్తులో ఎదుగుతున్న పిల్లలంగా చాలా విషయాలు నేర్చుకోవాలండి. యువర్ వర్డ్స్ షేప్ యువర్ ఫ్యూచర్, అంటే మన మాటలు మన భవిష్యత్తు నిర్ణయిస్తాయంట. ఆమెన్, హల్లెలూయా. కోపంలో చాలా మాటలు దొర్లేస్తాం కదా, ఆ తర్వాత రియలైజ్ అవుతాము. కానీ ఆ కోపం వచ్చినప్పుడు కూడా ఒక్క నిమిషం ఆలోచించి ఇది నిజముగా నేను మాట్లాడవలసిన మాటనేనా అని ఒకవేళ మాట్లాడితే కనుక జరగాల్సిన నష్టం అనేది జరగదు. ఒకవేళ కోపంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అప్పటికే జరగాల్సిన నష్టం అనేది జరిగిపోతుంది. మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఎందుకనంటే ఎంతనో టేస్ట్గా కూర చేసినా కూడా అందులో ఉప్పు లేకపోతే టేస్ట్ ఇవ్వదండి. అక్కడ ఇంకొక విషయం నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే ఎంత తక్కువైనా టేస్ట్ ఉండదు, ఎక్కువైనా కూడా టేస్ట్ ఉండదు కదా. ఎంత మోతాదులో ఇవ్వాలో అంతే మోతాదులో మనము సాల్ట్ వేస్తే కనుక దాని నుంచి వచ్చే టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మన మాట కూడా అంత మృదువుగా అంత సాత్వికంగా ఉండాలి. దేవుని ఎరిగిన పిల్లలంగా ఇది ప్రాక్టీస్ చేయాలి. ఎందుకనంటే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనం నేర్చుకుంటే కనుక దేవునిలో ఎదగడానికి ఎంతో ఆస్కారం ఉంటుందండి. ఇంకొక మాట ఏంటి అనంటే ఎప్పుడు కూడా పాజిటివ్ కలిగిన మాటల్నే మాట్లాడాలి. ఎందుకనంటే నీ మాటకు జీవం ఉంది కనుక ఎప్పుడు కర్స్ ని రిలీజ్ చేయొద్దండి, శాపాన్ని రిలీజ్ చేయొద్దు. ఈవెన్ నీ శత్రువులైనా కూడా వాళ్ళను బ్లెస్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఎందుకనంటే 1 కొరింథీ 13 ప్రకారంగా ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి. మనం మాట్లాడే మాటలు కాదు కానీ మనం చేసే క్రియలను బట్టి మనం ఫలితాన్ని పొందుతామని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. అందుకే దేవుడు 1 కొరింథీ 13 ఎంత ఇష్టంగా మనం ప్రేమిస్తే మన జీవితంలో అంత ఇష్టమైన కార్యాలనేవి జరుగుతాయండి. నాకు తెలిసి ఈ వాక్యం మిమ్మల్ని చాలా మటుకు ఆదరించిందని అనుకుంటున్నాను. ఆలస్యమైన ఆశీర్వాదాలు కూడా త్వరగా మన జీవితంలో జరగడానికి దేవుడు కార్యాలని త్వరగా చేయడానికి ఆశపడతాడండి. ఆమెన్.
1: బైబిల్ సూక్తులు వినిపించారు సిస్టర్ జిఆర్ బ్యూలా గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో జగన్నాథ అష్టకం వింటారు.

ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో జగన్నాథ అష్టకం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈరోజు వరల్డ్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రజ్ఞాభారతి చైర్మన్, భారతీయ ధర్మరక్షణ సమాఖ్య కన్వీనర్, పూర్వ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విఎస్ఎన్ఎల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారి ప్రసంగం ఉంటుంది ఈ ఉదయం 7:20.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి పొలం పనులు కార్యక్రమం వినే ముందు వాణిజ్య ప్రకటన.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో రసాయనిక పురుగు మందుల వాడకం, లాభాలు, ఈ అంశం గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారు అందించే వివరాలు.
2: నా పేరు అర్చన. నేను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో సమన్వయకర్తగా మరియు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. రైతు సోదరులు తాము పండించే పంటలలో ముఖ్యంగా తెగుళ్ల కోసం గాని, కలుపు కోసం గాని ఎక్కువగా పురుగు మందులనేవి ఎక్కువగా వాడుతున్నారు. గత చాలా సంవత్సరాలుగా పంటలలో రసాయన మందులను విచ్చలవిడిగా, అధిక మోతాదులో అనేక సార్లు వాడడం వల్ల అనేక దుష్ప్రభావాలనేవి మనం చూస్తున్నాం. రసాయన మందులు అధిక వినియోగం వలన రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏంటంటే, నీరు కలుషితం అవుతుంది, గాలి కలుషితం అవుతుంది, నేల కలుషితం అవుతుంది, ఇతర జీవరాశుల మీద కూడా చాలా దుష్ప్రభావం అనేది పడుతుంది. మనకి చాలా వరకు మన పంటలలో మేలు చేసే పురుగులనేవి నశించిపోతాయి. ముఖ్యంగా మనము తేనెటీగలు, మనకి పరపరాగ సంపర్కంలో తేనెటీగలు చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇటువంటి సమయంలో మనము రసాయన మందులు ఎక్కువగా వాడడం వల్ల పరపరాగ సంపర్కంలో తోడ్పడే తేనెటీగలు లాంటివి చనిపోవడం అనేది ఎక్కువగా గమనించవచ్చు. పురుగులు, రోగకారక క్రిములలో రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా పెరుగుతుంది. మనం ఏవైతే రసాయన మందులు విచ్చలవిడిగా వాడతామో వాటికి కూడా రోగ నిరోధక శక్తి అనేది, వాటిని తట్టుకునే సామర్థ్యం అనేది పురుగులకి ఎక్కువగా పెరుగుతుంది. ఇది వరకు తక్కువ స్థాయిలో ఉండిన చీడపీడలు ఎక్కువ స్థాయికి చేరడం అనేది జరుగుతుంది. ఏవైతే మనకి పంటకి చాలా తక్కువ మోతాదులో నష్టపరుస్తాయో, ఇవి చాలా తక్కువ నష్టపరిచే పురుగులు అనుకుంటామో, వాటి స్థాయి అనేది మనకి విచ్చలవిడిగా పెరుగుతుంది ఈ రసాయన మందులు ఎక్కువగా వాడడం వలన. పంట ఉత్పత్తులలో రసాయనాల అవశేషాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ రసాయన అవశేషాలు ఎక్కువగా ఉండడం వల్ల మన ఆహార ఉత్పత్తులు అనేది మనము వేరే ప్రాంతానికి ఎగుమతి చేసుకోవడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మందులు పిచికారీ చేసే వ్యక్తిపై ఎక్కువగా ప్రభావం చూపెడుతుంది. పురుగు మందుల అవశేషాలు ఉన్న పంట ఉత్పత్తులను వినియోగించినప్పుడు మనుషుల ఆరోగ్యం అనేది చాలా వరకు దెబ్బతింటుంది. సో రసాయన మందులు అనేది మనము ఎక్కువగా వాడేయడం అనేది తగ్గించుకోవాలి. పై విషయాలను దృష్టిలో ఉంచుకొని రసాయన మందులను మనం చాలా జాగ్రత్తగా, సిఫార్సు చేసిన వరకు మాత్రమే ఆఖరి అస్త్రంగా జాగ్రత్తగా వాడుకున్నట్లయితే మనము చాలా వరకు ఈ దుష్ప్రభావాల నుండి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా మనకి పంటలలో ఉన్న అసలు సమస్యను వీలైనంత తొందరగా గుర్తించి ఆ సమస్యకు తగ్గట్టుగానే

రసాయనాలను వాడాలి. ఉదాహరణకి పురుగుకి పురుగు మందు వాడాలి, తెగులుకి తెగులు మందు వాడాలి, నల్లికి నల్లి మందు వాడాలి. కానీ మన రైతు సోదరులు పురుగు తెగులు సరిగా గుర్తించక పురుగు మందుకి తెగులు మందు వాడడం గాని, తెగులుకి పురుగు మందు వాడడం గాని, రివర్స్ లో వాడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా గుర్తించడం అనేది రైతు సోదరులు కరెక్ట్ గా చేయడం లేదు. ఈ విధంగా గుర్తించాలంటే వాళ్ళకి ఏదైనా సమస్య వల్ల పొలంలో వచ్చినప్పుడు సంబంధిత వ్యవసాయ అధికారిని గాని లేకపోతే ఇన్పుట్ డీలర్ ని గాని ఏఈఓని గాని సంప్రదించి తన పొలంలో అది పురుగు వచ్చిందా తెగులు వచ్చిందా అనేది ఫస్ట్ నిర్ధారణ అనేది ఖచ్చితంగా కరెక్ట్ గా చేసుకోవాలి. ఒకసారి నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే పురుగు మందు ఉధృతి ఎంత ఉంది మన పొలంలో, ఈటీఎల్ లెవెల్లో ఉందా అబో ఈటీఎల్ లెవెల్లో ఉందా అది గుర్తించి వెంటనే పురుగు మందు గాని తెగులు మందు గాని కొనుగోలు చేసుకోవడం అనేది చేయాలి. ఇంకా మనం చెప్పాలంటే చీడపీడలు కలుపు కనిపించిన వెంటనే రసాయన మందులను వాడాల్సిన అవసరం లేదు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈటీఎల్ లెవెల్ అంటాం, అంటే ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్. ఏదైతే మన పురుగు యొక్క స్థాయి ఉధృతి స్థాయి ఈటీఎల్ లెవెల్ కన్నా అబో ఉంటేనే మనం పురుగు మందు అనేది ఖచ్చితంగా మన పొలంలో వాడాలి. వీటి ఉధృతి ఒక స్థాయి దాటినప్పుడు మాత్రమే మనం రసాయనాలను పిచికారీ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. సమస్యను సరిగ్గా గుర్తించి నిర్ధారించుకున్న తర్వాత ఆ సమస్యకు సంబంధించిన రసాయన మందులను ఎన్నుకోవాలి. ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు వ్యవసాయ శాస్త్రవేత్తలను గాని అధికారుల సలహాలు గాని ఖచ్చితంగా తీసుకోవాలి. సరైన రసాయన మందును నిర్ధారించుకున్న తర్వాత సరైన సమయంలో సరైన పద్ధతిలో సరైన మోతాదులో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం పురుగు మందులు గాని తెగులు మందులు గాని పిచికారీ చేసేటప్పుడు మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం ముఖ్యంగా మార్నింగ్ ఉదయం సాయంత్రం వేళలో మాత్రమే ఈ పురుగు మందులను గాని తెగులు మందులను గాని పిచికారీ చేయాలి. ఎండ వేళలో మధ్యాహ్నం పూట పిచికారీ చేయరాదు. అదేవిధంగా ఏవైతే రసాయన మందులను మనం డీలర్ల దగ్గర కొంటామో వాటి రసీదులను కూడా మన దగ్గర ఖచ్చితంగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. పురుగు మందులతో జతపరిచిన లేబుల్స్ మీద ఉన్న సమాచారాన్ని మనం క్లుప్తంగా చదవాలి. ఏవైతే పురుగు మందులు గాని తెగులు మందులు గాని తెచ్చుకుంటామో దాని మీద మనకు ఒక లేబుల్ ఉంటుంది, ఒక ఎకరానికి ఎంత డోస్ వాడాలి. అందులో మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, రెడ్, యెల్లో, గ్రీన్. రెడ్ అంటే ఏంటి, ఎల్లో అంటే ఏంటి, గ్రీన్ అంటే ఏంటి, వీటి యొక్క పరిధి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంకొకటి, మనము పురుగు మందులు చల్లేటప్పుడు ఖచ్చితంగా దాని మీద ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా చూడాలి. ఎక్స్పైరీ డేట్ దాటిన పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ చల్లితే వాటి యొక్క ఉనికి అనేది మనకి మన తెగులు మీద కానీ పురుగు మందు చనిపోవడం కానీ అనేది కరెక్ట్గా జరగదు. రసాయన మందులు వాడేటప్పుడు మనం ముఖ్యంగా ఏదైతే వ్యక్తి పిచికారీ చేశారో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆఫ్రాన్ వేసుకోవాలి. చేతులకి తొడుగులు, కళ్ళకు అద్దాలు, బూట్లు ఇవన్నీ ఖచ్చితంగా ధరించాలి. పిచికారీ చేసేటప్పుడు ముఖ్యంగా పురుగుమందుల పిచికారీలో పిచికారీ చేసే వ్యక్తి ఎట్టి పరిస్థితిలోనూ ధూమపానం గాని మద్యపానం గాని చేయరాదు. అదేవిధంగా నీరు ఆహారం కూడా తీసుకోరాదు. ఒకే వ్యక్తి అనేక గంటల పాటు నిరంతరంగా పిచికారీ కూడా చేయరాదు. రసాయన మందులను ఎప్పుడు మనం గాలివాటంకి ఎదురుగా పిచికారీ చేయరాదు. అలా చేయడం వల్ల మనం పిచికారీ చేసేటప్పుడు మందు అనేది పిచికారీ చేసే వ్యక్తి యొక్క ముఖం మీద ఎక్కువగా పడడం జరుగుతుంది. వీలైనంత వరకు ఉదయం సాయంత్రం వేళలో మాత్రమే మనం పిచికారీ చేయాలి. ముఖ్యంగా కలుపు మందుల విషయంలో రైతు సోదరులు చాలా జాగ్రత్త వహించాలి. కలుపు మందులను పురుగు మందులను ఒకటే గదిలో ఒకటే దగ్గర దగ్గర దగ్గరగా పెట్టరాదు. ఎందుకంటే ఒకవేళ రైతు సోదరులు అనుకోకుండా ఏదైనా కన్ఫ్యూజన్ ఏర్పడినప్పుడు కలుపు మందు అనుకుని పురుగు మందును పిచికారీ చేయడం, పురుగు మందు అనుకుని కలుపు మందును పిచికారీ చేయడం అనేది జరుగుతుంది. అంటే మార్చడం అనేది అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం కలుపు మందులని పురుగు మందులని ఒకటే దగ్గర పెట్టడం చేయకూడదు. రసాయన మందులను కలిపి అంటే మనము రెండు లేదా అంతకంటే ఎక్కువ రసాయన మందులని పిచికారీ చేయాల్సి వచ్చినప్పుడు వాటికి కలిసిపోయే లక్షణం ఉందా లేదా తెలుసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనం రైతు సోదరులు ఒకటేసారి మన పొలంలో ఏదైనా పురుగు గాని తెగులు గాని కనిపిస్తాయి, దానికి మనము ఒక పురుగు మందు ఒక తెగులు మందు కలిపి చల్లుకోండి అని చెప్తుంటాం రైతులకి సూచనలు. అటువంటి సందర్భంలో ఆ పురుగు మందు ఆ తెగులు మందు రెండు కలపొచ్చా లేదా అది డీలర్ దగ్గర అడగడం గాని లేకపోతే సంబంధిత వ్యవసాయాధికారిని అడిగి గాని చేయాలి. కలుపు మందుల పిచికారీ విషయంలో పాటించవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే వాడే కలుపు మందు ఎటువంటి కలుపును నివారిస్తుంది, అది గడ్డిని నివారిస్తుందా, తుంగని నివారిస్తుందా, వెడల్పాకును నివారిస్తుందా తెలుసుకోవాలి. విత్తే ముందు ఒక కలుపు మందు, విత్తిన తర్వాత ఒక కలుపు మందు, ఈ విధంగా మనకి మొలక వచ్చిన తర్వాత వాడే కలుపు మందులు రకరకాలుగా ఉంటాయి. అది మనకి మన పొలంలో మనం విత్తిన తర్వాత 48 గంటల లోపు వేసుకునే కలుపు మందు వేరే ఉంటుంది, మళ్ళీ మనకి 15-20 రోజులప్పుడు కలుపు వచ్చిన తర్వాత వాడే కలుపు మందు వేరే ఉంటుంది. వీటి యొక్క విషయాలు తెలుసుకొని మాత్రమే రైతు సోదరులు కలుపు మందులు అనేవి ఖచ్చితంగా వాడాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కలుపు మందులు రైతు సోదరులు ఎప్పుడు వాడినా కలుపు అనేది 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే కలుపు మందులను వినియోగించాలి. మనకి పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అయితే

ఒకవేళ కలుపు బాగా పెరిగి ఆకులు ఎక్కువగా ఉన్నట్లయితే, అటువంటి సందర్భాల్లో మనం కలుపు మందును వినియోగించినట్లయితే మన పొలంలో కలుపు అనేది చావదు. అవి మన పొలంలో ఏ కలుపు ఎక్కువగా ఉందో తెలుసుకొని మాత్రమే కలుపు మందులు అనేవి వాడాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా కలుపు అనేది చిన్న ఆకు దశలో, అంటే 2 నుంచి 3 ఆకు దశలో ఉన్నప్పుడు మాత్రమే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ని మనం వాడాలి. రసాయన మందులు, ముఖ్యంగా పురుగు మందులు, తెగులు మందులు పిచికారి చేసిన వెంటనే పంట ఉత్పత్తులను కోయరాదు. తప్పకుండా నిర్ధారించిన వెయిటింగ్ సమయం మాత్రమే మనం పాటించాలి. సో ఈ విధంగా పలు జాగ్రత్తలు పాటించినట్లయితే రైతు సోదరులు మనకి రసాయన మందులను వాడకని తగ్గించుకొని, రసాయన మందులను వాడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా పాటించినట్లయితే మనకి మంచిగా ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా మన ఆహార ఉత్పత్తుల్లో కూడా వీటి యొక్క అవశేషాలు అనేవి తగ్గడం అనేది జరుగుతుంది.

వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొంచెంసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్చరథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్చరథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే వ్యర్థాల వర్గీకరణలో సాంకేతికత వినియోగం పెరగడంతో పనితీరు మెరుగుపడటమే కాకుండా కార్మికుల జీవనోపాధికి దోహదపడుతుందని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెసింగ్కు అనుకూలంగా మలచి విలువైన వనరుగా రూపొందించవచ్చని పేర్కొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచడంలో స్వచ్ఛతా సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో కనీసం ఒక విత్తన గ్రామాన్ని అభివృద్ది చేయాలని సూచించారు. గ్రామ సభల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో ఉన్న 1.20 లక్షల రైతులు 30,000 కౌలు రైతులకు అవసరమైన సమాచారం చేరేలా సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి రైతులకు నిరంతర అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 12 ఏళ్లలో రాష్ట్రంలో 347 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేశారు.

0: చేస్తామని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా నగరం నుంచి యాదగిరిగుట్ట వరకు పొడిగించామని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఉప్పుగూడ రైల్వే స్టేషన్ను 26 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అంతకుముందు మలక్పేట రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 1 కోటి సూర్యగర్ కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకోగా రాష్టంలో 20 లక్షల కనెక్షన్ల సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్టంలో 6 లక్షల పీఎం సూర్యగర్ సోలార్ యూనిట్లు ఉచితంగా పేదలకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి పేర్కొంటూ
1: దేశంలో ఎక్కడా లేని విధంగా 6 లక్షల కనెక్షన్లు ఒక్కొక్క ఇంటి పైన 2 కిలోవాట్లు ఉచితంగా పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా పెద్ద ఎత్తున సూర్యగారి కార్యక్రమం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు దేశం మొత్తమైన 1 కోటి కనెక్షన్స్ పెడితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 20 లక్షల టార్గెట్ గా పనిచేస్తామంట. ఎందుకంటే ఇంధన పొదుపు అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అదేవిధంగా ఇంధన పొదుపు అనేది రాబోయే రోజుల్లో వెరీ ఇంపార్టెంట్. పగల పూట వచ్చే డే లైట్ గాలి ద్వారా మన ఇంటి మీద ఉత్పత్తి చేసుకుని మన అవసరాలకు వాడుకుంటా యుద్దం వల్ల వచ్చే నష్టం మన మీద పడకుండా ప్రజలు అందరూ కలిసికట్టుగా ఇట్లాంటి విపత్తులు ఎదుర్కొంటే కనుక రాబోయే రోజుల్లో మంచి జరిగింది ప్రజలకు.
0: పేద ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్ విద్య అందించేందుకు తాలీం ఏ హునర్ కార్యక్రమంలో భాగంగా ప్రవేశ పరీక్షను ఈరోజు రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. పరీక్ష సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేద ముస్లిం కుటుంబాలకు చెందిన 10వ తరగతి ఉత్తీర్ణులై ప్రతిభ కలిగిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్ విద్య అందించడం ఈ పథకం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులు నీట్, ఐఐటి, జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. సవర గిరిజన చిత్రలేఖనం రాష్టంలో గిరిజన సంప్రదాయ కళల్లో ఒక విశిష్ట రూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ కళకు మరింత గుర్తింపు తీసుకురావడంలో సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఐటీడీఏ చేస్తున్న కృషిని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందించారు. ఇటువంటి హస్తకళా ఉత్పత్తుల ద్వారా గిరిజన కళలకు విస్తృత ప్రాచుర్యం లభించడం మాత్రమే కాకుండా గిరిజన కళాకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని అన్నారు. సంప్రదాయ సవర కళతో అలంకరించిన హస్తకళా జాకెట్ను శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పర్యటనలో కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. తూర్పుకొండ ప్రాంతానికి చెందిన సవర గిరిజన తెగ ప్రత్యేకతను ప్రతిబింబించే ఈ కళారూపం వారి జీవన విధానం, సంస్కృతిని ప్రతిఫలింపచేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్న స్వర్ణాంధ్ర సాధనలో నాణ్యమైన మానవ వనరుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాలైన అమృత్, జల్జీవన్ మిషన్, పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్ వంటి కీలక కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ
2: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో అది సాధించాలంటే అత్యున్నతమైనటువంటి మానవ వనరులు విద్య ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి విద్య ద్వారా సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పథకాల అమలు తీరు మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. విద్యతోటి ఒక అత్యుత్తమైనటువంటి మానవ వనరులుగా ఏర్పడిన తర్వాత ఆరోగ్యం అనేటటువంటిది సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే వికసిత భారత్కి కానీ స్వర్ణాంధ్రకు కానీ కల సహకారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది.
0: చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గత 2 ఏళ్లలో చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేత కార్మికులను ప్రోత్సహించేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. చేనేత వస్తాలకు మార్కెటింగ్ అవకాశాలు పెంచేందుకు

0: వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీ నాటికి 4 రోజులు ముందుగా లేక ఆలస్యంగా కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతంతో విలీనమైందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎగురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎగురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్చారథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానంద ఝా. పంచదేశానాం యాత్రాయాః ద్వితీయే దిన హ్యః ప్రధానమంత్రి నరేంద్రమోదీ నెదర్లాండ్స్ దేశస్య ప్రధానమంత్రిణా సహ అనేకేషు కార్యక్రమేషు సహభాగం అకరోత్. అత్ర సాముదాయిక సంపర్కః, డచ్ రాజపరివారేణ సహ మేళనం చ అన్యతమే ఆస్తాం. హేగ్ నగరే భారతీయ సముదాయం సంబోధయన్ శ్రీమోదీ ప్రవర్తమానం దశకం ఆపద్దశకత్వేన వర్ణితవాన్, యద్ధి బహువిధైః సంకటైః గ్రస్తమస్తి. ప్రధానమంత్రి అవదత్ యత్ భారత నెదర్లాండ్స్ దేశో వైశ్విక సమాహ్వానాన్ని సమ్ముఖీకర్తుం విశ్వస్తాయాః పారదర్శిన్యాః చ భవిష్యాపూర్తి వ్యవస్థాయాః నిర్మాణార్థం సంభూయ కార్యరతౌ స్తః. సహ అవదత్ యత్ విశ్వం సర్వాదౌ కోవిడ్ 19 మహామారీం తదనంతరం చ యుద్ధం సమ్ముఖీకృతవత్. సాంప్రతం ఏతత్ ఊర్జా సంకట సమం వికట సమాహ్వానం సమ్ముఖీకరోతి. సహ సావాహితం అకరోత్ యత్ ఏతేషాం సమాహ్వానానాం ద్రుతగత్యా యది నిరాకరణం నభవతి చేత్ వైశ్విక వికాస లాభః ప్రపాదితః భవిష్యతి, జనసంఖ్యాయాః విశాలః భాగః చ నిర్ధనతాగ్రస్తః భవిష్యతి. ఆర్థికస్థితి వ్యవస్థాయాః సుదృఢీకరణాయ వైశ్వికాన్ ప్రయాసాన్ ప్రకాశయన్ ప్రధానమంత్రి అవదత్ యత్ భారత నెదర్లాండ్స్ దేశో సంయుక్తరూపేణ సుదృఢాపూర్తిశృంఖలాయాః నిర్మాణాయ కటిబద్ధౌ స్తః. ధ్యానాస్పదమస్తి యత్ ఏషా యాత్రా ద్విపక్షీయ సంబద్ధేభ్యః అధికా మహత్వపూర్ణా వర్తత. నెదర్లాండ్స్ దేశస్య యాత్రాయాః అనంతరం ప్రధానమంత్రి అద్య స్వయాత్రాయాః తృతీయ చరణే స్వీడన్ దేశస్య యాత్రాం కరిష్యతి. సహ అద్య గోథెన్బర్గ్ నగరం సంప్రాప్నోతి. స్వీడన్ దేశస్య ఏకదివసీయ యాత్రా నవదిల్లీ స్టాక్హోమయోః వర్ధమాన పారస్పరిక సంబంధేషు ఐతిహాసికః పదక్రమః అస్తి. శ్రీమోదీ స్వీడన్ సమకక్షేణ ఉల్ఫ్ క్రిస్టర్సనేన సహ ద్విపక్షీయ సంబంధపరకం సంభాషణం కరిష్యతి. సిబిఎస్ఈ ఇతనేన కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద నవమకక్షాయాః ఛాత్రేభ్యః భాషాత్రయస్య అధ్యయనం జులై మాసస్య ప్రథమదివసాత్ అనివార్యం కృతం. పరిషదా విజ్ఞప్తో ఉక్తం యత్ 20-అధిక-2000తమాబ్దీయాయాః రాష్ట్రీయ శిక్షానీతేః 23-అధిక-2000తమాబ్దీయస్య రాష్ట్రీయ విద్యాలయ శిక్షా పాఠ్యక్రమస్య అనుసారి ఏతాసు 33 భాషాసు న్యూనాతిన్యూనం భాషాద్వయం భారతీయ మూలకం భవేత్.

0: भारतीयार्थविभागेन अद्य अण्डमाननिकोबारद्वीपसमूहाय पश्चिमबंगाले हिमालयस्य अधोवर्तिक्षेत्रेभ्यः सिक्किमाय च अतिवृष्टिपरा नारंगवारणकी संचेतना प्रसारिता। केरलं माहे लक्षद्वीप दक्षिणाभ्यन्तरीण कर्णाटक तमिलनाडु पुदुच्चेरी कराईकलेषु उत्तरपूर्वीय क्षेत्रस्य कतिपयभागेषु च समाना एव स्थितिः भविष्यति इत्यपि विभागेन सूचितम्। प्रिया श्रोतारः, संस्कृतजगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृतसाप्ताहिकीति विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः एफ़एम् गोल्ड प्रवाहिकातः अद्य मध्याह्ने सार्धैकवादनतः भविष्यति। भवन्तः सर्वे यथाकालं श्रोतुं प्रभवन्ति। अन्ते क्रीडावार्तासु, बैंकॉक नगरे थाईलैंड ओपन बैडमिंटन क्रीडामालिकायाः पुरुषयुगलवर्गीये निर्णायकद्वन्द्वे अद्य भारतस्य सात्विक साईराज रंकीरेड्डी चिराग शेट्टी च इण्डोनेशियादेशस्य लियो रॉली कार्नाण्डो डेनियल मार्थिनाभ्यां स्पर्धिष्येते। इण्डियन प्रीमियर लीग क्रिकेट स्पर्धा मालिकायां गतरात्रौ कोलकातायाः ईडन गार्डन्स क्रीडांगणे आयोजिते द्वन्द्वे कोलकाता नाइट राइडर्स दलेन गुजरात टाइटन्स दलम् ऊनत्रिंशत् धावनांकैः पराजितम्। आदौ पणं विजित्य गुजरात टाइटन्स दलं क्षेत्ररक्षणं कर्तुं निर्णीतवत्। अद्यतने द्वन्द्वद्वये प्रथमं धर्मशालायाम्, अपराह्णे सार्धत्रिवादने पंजाब किंग्स दलं रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन स्पर्धिष्यते, ततः सायं सार्धसप्तवादने दिल्ल्यां दिल्ली कैपिटल्स दलं राजस्थान रॉयल्स दलं सम्मुखीकरिष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి జనగాం జిల్లా సమాచార లేఖ వింటారు. అందించేవారు శ్రీ బి నరసింగరావు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా జనగామ జిల్లాలోని లింగాల గణపురం గ్రామ పంచాయతీలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా పాల్గొనగా డీసీపీ రాజమహేందర్ నాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2080 గ్రామ పంచాయతీల్లో రోడ్డు భద్రతా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులతో పాటు పాదచారులు కూడా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని అవగాహన కల్పించారు. నేషనల్ హైవేస్ అంబులెన్స్ ను జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఛా కలెక్టరేట్ లో ప్రారంభించారు. నేషనల్ హైవే 163 యాదాద్రి వరంగల్ రహదారిపై ఆధునిక సదుపాయాలతో కూడిన నూతన అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. రోడ్డు ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ లో అందించే వైద్య సేవలు ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. జనగామ జిల్లా పెంబర్తిలో నిర్మించిన రైల్వే ఆర్ఓవీ భూసేకరణ ప్రక్రియపై కలెక్టర్ సందీప్ కుమార్ ఛా సమీక్ష నిర్వహించారు. రోడ్ అండర్ బ్రిడ్జ్, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించేందుకు క్షేత్రస్థాయిలో ఉన్న అవకాశాలను గుర్తించి సమన్వయంతో తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో బొమ్మేర పోతనల స్మారక స్థూపంతో పాటు ఇతర నిర్మాణ పనుల కోసం రాష్ట ప్రభుత్వం 44 కోట్ల రూపాయలు విడుదల చేసి అభివృద్ది పనులు చేపడుతుంది. పనుల పురోగతిపై జనగామ జిల్లా కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. 15 రోజుల్లో తనకు నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పూర్వీకులందించిన అమూల్యమైన జ్ఞాన సంపదను భావితరాలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జ్ఞాన భారతం పేరుతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. యజమానుల వద్ద ఉన్న గ్రంథాలను కేవలం ఫోటోలు మాత్రమే తీసుకుని అసలు ప్రతులు యజమానుల వద్దే సురక్షితంగా ఉంచుతామని పురావస్తు శాఖ స్పష్టం చేసింది. చారిత్రక ఆధారాలను 99212880083 అనే నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలపాలని కేంద్ర పురావస్తు శాఖ జనగామ జిల్లా నోడల్ అధికారి మడిపల్లి మల్లేష్ కోరారు. ఫోన్ నంబర్ మరోసారి 9912288083. భారత ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జాతీయ జనగణన కార్యక్రమం 2027లో భాగంగా ఈసారి స్వయంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఈ సౌకర్యం కల్పించారు. స్వీయ గణన పూర్తవగా ఎన్యూమరేటర్లు ఇంటింటికి వచ్చి జనగణన చేపడుతున్నారు. ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్ ప్రక్రియ జిల్లాలో వేగంగా జరుగుతోంది. వీఆర్ఓలు, ఏవీఆర్ఓలు తమ పరిధిలోని బీఎల్ఓలు, సూపర్వైజర్లకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తూ క్షేత్రస్థాయిలో ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం చేపడుతున్నారు. బూత్ స్థాయిలో రాజకీయ పార్టీల ఏజెంట్ల సహకారంతో ఓటర్ల నమోదు సవరణ చేపడుతున్నారు. ఇందులో 2002 ఓటర్ జాబితాలో ఉన్న పేర్లతో పోలిస్తే పేర్లు లేని అర్హులైన పౌరులను ఇంటింటికి వెళ్లి సర్వే చేసి గుర్తిస్తున్నారు. మే 1వ తేదీన జిల్లాలో మేడే కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఛా ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్మిక శాఖ అధికారి కుమారస్వామి ఆధ్వర్యంలో మే 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వారోత్సవాలను జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ

0: గుర్తించి బహుమతులు చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు విద్యావారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు వేసవి శిబిరాలు ఆగిపోయిన పన్న శంకుస్థాపన కింద పాఠశాలలో మౌలిక సదుపాయాల దినోత్సవం, రెండవ రోజున పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం రెమిడియన్ తరగతులు నిర్వహించనున్నారు. మూడో రోజున ప్రజాప్రతినిధులతో వర్క్ షాప్ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించి సర్పంచుల భాగస్వామ్యంతో విద్యా కార్యక్రమాలపై చర్చ, ఐదవ రోజు లైబ్రరీ డే నిర్వహణ, ఆరో రోజున ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కల్చరల్ డే కింద చేతి పనులు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ చేపడుతున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రైతు వేదికలో వ్యవసాయ ప్రత్యేక కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో మట్టి పరీక్షలు, ఎరువుల సమగ్ర వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించారు. జిల్లాలోని బచ్చన్నపేటలో ఆయిల్ పామ్ సాగుపై ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తారు. జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన 12 పరీక్షా కేంద్రాల్లో 2338 మంది మొదటి సంవత్సరం, 1259 మంది రెండో సంవత్సరం విద్యార్థులతో కలిపి మొత్తం 3597 మంది పరీక్షలు రాస్తున్నారు. మొదటి ఏడాది పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో ఏడాది పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు నిర్వహిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు.
1: జనగాం జిల్లా సమాచార లేఖ విన్నారు. అందించిన వారు శ్రీ బి నరసింగారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి అల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2026 జనవరిలో చారిత్రాత్మక భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ పారదర్శక భవిష్యత్ సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్స్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నిన్న నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మోదీ, అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని చెప్పారు.
2: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
1: ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీలతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలు, అవిశ్వాస తీర్మానాలు, రాష్టపతి పాలన వంటి వివిధ అంశాలపై ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు వివిధ రాష్ట్రాల పర్యటనల ద్వారా ఆయా వర్గాల అభ్యంతరాలను, సిఫారసులను జేపీసీ సేకరిస్తోందని ఆయన చెప్పారు. ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను నిర్ణీత గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అత్యాచారం, హత్య కేసు విచారణను కోల్కతా హైకోర్టుకు చెందిన జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోష్లతో కూడిన డివిజన్ బెంచ్ చేపడుతుంది. అంతకుముందు 11 మే జస్టిస్ రాజశేఖర్ మంథా, జస్టిస్ రాయ్ చటోపాధ్యాయులు ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో ఏకైక నిందితుడిగా తేలిన సంజయ్ రాయ్కు 2025 జనవరిలో కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ విచారిస్తుండగా నిందితుడికి మరణశిక్ష విధించాలని సీబీఐ డిమాండ్ చేస్తోంది. మరోవైపు తాను నిర్దోషినంటూ తనను విడుదల చేయాలంటూ సంజయ్ రాయ్ కోర్టును వేడుకున్నాడు. మరణించిన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ కేసులో మాజీ టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్, సంజీవ్ ముఖోపాధ్యాయ, అప్పటి ఘేలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జీలను అరెస్టు చేయాలని అభ్యర్థించారు. వైద్యురాలి మృతదేహానికి రెండవసారి పోస్టుమార్టం నిర్వహించకుండా ఈ ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారని, అలాగే సరైన నిబంధనలు విధానాలు పాటించకుండా మృతదేహాన్ని అత్యంత వేగంగా దహనం చేశారని బాధితురాలి తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో గడ్చిరోలీ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో 8 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. 5 సీనియర్ మావోయిస్టు నాయకులు లొంగిపోయారు. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ఈ కేడర్లపై మహారాష్ట ప్రభుత్వం గతంలో 64 లక్షల రివార్డును ప్రకటించింది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షినో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన అంశం వెల్లడైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ను ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి.

అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళం, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఈశాన్య భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, మరఠవాడ, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్,

0: మూడు రోజుల పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, మరఠవాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. కాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఈ మాసపు పాట పల్లవి, పాటంటే మనం వింటే. రచన శ్రీ బివి రామ్గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతులు మూల శ్రీలత, జి శ్రీవిద్య, వాద్య సహకారం కీబోర్డ్ శ్రీ ఆర్ దుర్గాప్రసాద్, ప్యాడ్స్ శ్రీ పి రాంబాబు, వీణ శ్రీమతి మండపాక శ్రీదేవి, ఫ్లూట్ శ్రీ వి మల్లేశ్వరరావు, తబల శ్రీ బి ధనంజయ్.

0: ఈ మాసపు పాట విన్నారు పల్లవి పాటంటే మనం వింటే. గీతరచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ శ్రీమతులు మూలశ్రీలత జి శ్రీవిద్య. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఈరోజు వరల్డ్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారి ప్రసంగం వింటారు.
1: ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్, ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క స్పెషలిస్ట్ బాడీ. 1828లో టెలిగ్రాఫ్ కనిపెట్టబడింది. 1865లో ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్ ITU అనేది స్థాపించబడింది. ITU ఎందుకు స్థాపించబడిందంటే, అంతకుముందు ఒక దేశం నుంచి టెలిగ్రామ్ రెండో దేశానికి వెళ్ళాలంటే సరిహద్దుల్లో దానిని రాసి ఫిజికల్గా పంపించే ఉండాలి. ఇటువంటివి జరగకుండా సూటిగా ఒక దేశం నుంచి మరో దేశానికి టెలిగ్రామ్లు వెళ్ళటం కోసం ఒడంబడిక చేసుకోవాలనే ఉద్దేశంతో 1865 ప్యారిస్లో ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్ అని స్థాపించబడింది. ఆ టెలిగ్రాఫ్ యూనియనే దరిమల ఇంటర్నేషనల్ టెలికామ్ యూనియన్గా పరిణమించింది. ప్రస్తుతం 194 సదస్యులు దానికి మెంబర్స్. యునైటెడ్ నేషన్స్కి 192 రాజ్యాలు మెంబర్స్, కానీ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్కి 194 సదస్యులు ఉన్నారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క స్పెషలిస్ట్ బాడీ. అది వరకు ఊరినే వరల్డ్ టెలికామ్ డే అనేవారు, కానీ ఇన్ఫర్మేషన్ యొక్క ప్రాముఖ్యత సమాజంలో ఎంత సంతరించుకుందో దాన్ని ప్రతిబింబించడానికి ఇది వరల్డ్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ, నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ అని గట్టిగా చెప్పడం కోసమే వరల్డ్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే అన్నారు. 194 సదస్యులు ఇందులో ఉన్నారు. కొన్ని వేల మంది కంపెనీలు, బిజినెస్ కంపెనీలు, టెలికామ్ ఎక్విప్మెంట్ తయారు చేసేటువంటివి, ITU కంపెనీలు, అవి కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఏడు ప్రపంచంలో భారతదేశంలో ఏ విధంగా ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ వ్యాపించింది, దీని యొక్క అవసరం, అది చేస్తున్నటువంటి మేలు, వీటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. అంటే ఏంటి, నేను ఎప్పుడో 1980లోనే ఏమని చెప్పానంటే, కమ్యూట్ ఫర్ ప్లెజర్, కమ్యూనికేట్ ఫర్ వర్క్ అన్న. మనం కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు ఇంటి నుంచే పనిచేశారు. చిన్న పిల్లలకు చదువుకోవడం కూడా ఇంటికాడే జరిగేది. అన్ని కూడా అంటే ట్రావెల్ని తగ్గించి పారేసేసి దాని కమ్యూనికేషన్, ఈ కమ్యూనికేషన్ అందరికీ అందరి ఇళ్లలోకి ఎలా వ్యాపించింది, అది ఒక గొప్ప పరిణామం భారతదేశంలో. అంతకుముందు 1980లో ఫస్ట్ నేషనల్ టెలికామ్ పాలసీ ఉన్నప్పుడు 100 జనాభాలో మనకి 1 టెలిఫోన్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 145 జనాభాకి 125 టెలిఫోన్లు ఉన్నాయి. అంటే 85% ప్రజల్లో టెలిఫోన్లు, అంటే పిల్లలు పెద్దల వాళ్ళు కూడా టెలిఫోన్లు ఉన్నాయన్నమాట. ఈ టెలిఫోన్ ద్వారానే మనం అన్ని పనులు కూడా చేయగలుగుతున్నాం.

ఉదాహరణకి కూరగాయలు కొనడానికి వెళుతున్నాం, వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. డబ్బు ఇవ్వాలంటే అది వరకు మనం క్యాష్ ఇచ్చేవాళ్ళం, ఇలాంటి మనం క్యాష్ ఇవ్వక్కర్లేదు. యూపీఐ యూనివర్సల్ ఇంటర్ఫేస్ అని ప్రయోగాన్ని ఉపయోగించుకుని మన బ్యాంకులో నుంచి మన డబ్బుని ఆ కూరగాయలు అమ్మే అమ్మ యొక్క బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం. ఈ విధంగా ఏప్రిల్లో మొన్న 52 లక్షల కోట్లు బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరిగినాయి యూపీఐని ఉపయోగించుకుని. మన దేశం యొక్క బడ్జెట్ 42 లక్షల కోట్లు, కానీ ఒక్క నెలలో 52 లక్షల కోట్ల వినియోగం జరిగింది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరిగినాయి, కూరగాయలు అమ్మేవాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు అందరూ కూడా యూపీఐని ఉపయోగించుకుని ఎక్కడెక్కడ వెళ్లకుండా కూడా అన్ని పనులు కూడా చేసుకుంటున్నారు అన్నమాట అండి. ప్రపంచం అంతటా కూడా ఇప్పుడు జనాభా 800 కోట్ల పైన ఉన్నారు. అందులో దాదాపు 900 కోట్ల టెలిఫోన్లు ఉన్నాయి. అంటే టెలిఫోన్లే ఎక్కువ అన్నమాట, జనాభా కన్నా ఎక్కువగా ఉన్నాయని. అందులో రష్యా ఈవెన్ సౌత్ ఆఫ్రికాలో కూడా జనాభా కన్నా ఎక్కువ టెలిఫోన్లు ఉన్నాయి. మన దేశం యొక్క జనాభా 145 కోట్లు, 125 కోట్ల టెలిఫోన్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి వారి చేతిలో కూడా ఒక టెలిఫోన్ ఉంటుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు చేస్తున్నాం. ఈ టెలికమ్యూనికేషన్ విస్తరించడానికి కారణం ఉత్తాధిపత్యం పోవటం, పోటీ పట్టడం, కొత్త టెక్నాలజీస్ రావటం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1G, 2G, 3G, 4G, 5G, అంటే జీ అంటే జనరేషన్ అనమాట అండి. ఒకప్పుడు కిలోబిట్స్లో ఉండేది, దాని తర్వాత మెగాబిట్స్లోకి వెళ్ళింది, ఇప్పుడు జిగాబిట్స్లోకి వెళ్ళిపోయింది. ఎంతో ఇన్ఫర్మేషన్ని తక్కువ సమయంలో తక్కువ ఖరీదుతో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక స్పూన్ఫుల్ ఆఫ్ పెట్రోల్లో ఉన్నటువంటి ఎనర్జీ 45 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం మాట్లాడుకోవడానికి కనుక వెళ్ళినట్టే అయితే ఎంత ఖర్చు అవుతుందో చూడండి. కానీ ఒక స్పూన్ఫుల్లో ఉన్నటువంటి ఎనర్జీతో ఆ 45-50 కిలోమీటర్లని 5 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. అందుకని ఎనర్జీని సేవ్ చేయాలంటే టెలికమ్యూనికేషన్, ఇంట్లో నుంచి పనిచేసుకోవాలంటే ఎక్కడికి వెళ్లకుండా. అదే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తున్నారు. మనం కోవిడ్ వచ్చినప్పుడు చిన్న పిల్లలు కూడా ఇంట్లోనే కూర్చుని పాఠాలు నేర్చుకున్నారు. వారి హోంవర్క్ కూడా దాని టెలిఫోన్ ద్వారా టీచర్ గారికి పంపిస్తూ ఉన్నారన్నమాట అండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయడానికి ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ఉపయోగపడుతున్నది. దీన్ని ఇంకా తక్కువగా ఖర్చుతో చేయవచ్చు. ఎలాగంటే సూర్యరశ్మిని మనం ఉపయోగించి ఎలక్ట్రిసిటీని ఉపయోగిస్తున్నాం. దాన్ని మనం ఆక్షన్ చేయలేదే, కానీ రేడియో స్పెక్ట్రమ్ని కమ్యూనికేషన్ కోసం ఉపయోగించినట్లయితే ఆ స్పెక్ట్రాన్ని ఆక్షన్ చేసి ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు సంపాదించింది. అలా కాకుండా ఏ కంపెనీలే ఉత్పన్నం చేస్తున్నటువంటి రేడియో స్పెక్ట్రాన్ని వాళ్ళెందుకు వాళ్ళు ఉపయోగించవచ్చు. దాని రెగ్యులేషన్కి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మనం తీసుకుందాం అన్నట్టయితే ఈనాడు ARPU అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పర్ మంత్ 250 నుంచి 50 రూపాయలకి పడిపోతుంది. అలా 50 రూపాయలకి పడిపోయినట్లయితే ఏ విధంగా అయితే మంచినీళ్ళు అందరికీ అందుతున్నాయో రేడియో స్పెక్ట్రం కూడా అందరికీ అందుతుంది. అందరూ కూడా ఇంకా ఎక్కువ ఉపయోగించుకోవచ్చు. ప్రయాణం చేయకుండా ఎక్కడి నుంచి అయినా ఏ పని అయినా చేసుకోవచ్చు. అందుకని ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే దాన్ని ఇన్ఫర్మేషన్ సొసైటీ డేగా, అంటే ప్రతి పనిని కూడాను టెలికమ్యూనికేషన్ ఉపయోగించేయండి. మీ యొక్క చేతుల్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లో ప్రపంచంలో ఎక్కడ ఏ నాలెడ్జ్ కొత్తగా ఉత్పన్నమవుతుందో నిబిడమై ఉన్నదో వాటన్నింటి కూడా సేకరించవచ్చు ఎక్కడికి వెళ్లకుండా కూడా. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అనే అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని అన్ని కూడా కొన్ని సెకండ్లో మీ దగ్గరికి తీసుకోవచ్చు. ఈ విధంగా ఎక్కడ నాలెడ్జ్ ఉత్పన్నం అవుతుందో ఎప్పుడు తక్షణమే ప్రపంచానికి అందరికీ కూడా పంచబడటానికి అవకాశంగా ఉంటుంది. బిఎస్ఎల్ని ఎంటీఎల్ని కలిపి మూడవ శక్తిగా తయారు చేయడానికి మనం ప్రయత్నించినట్టయితే ధరలు ఇంకా తక్కువ కావచ్చు, టెలిఫోన్ యొక్క ఉపయోగం అందుబాటులో ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మార్పులను కూడా తీసుకొచ్చినట్లయితే ఈ వరల్డ్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీని ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు తక్షణమే గూగుల్కి కొట్టినట్టయితే ఏ విషయాన్ని గురించి అయినా ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అతి ముఖ్యమే హై దునియాకి ఇన్ఫర్మేషన్. ఇటువంటి అవకాశాన్ని తీసుకురావడానికి ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ అయినా ఇంకా ఏమేమి పనులు చేసినట్లయితే ఇంకా అందరికీ కూడాను ఏ విధంగా అయితే

0: నీళ్ల సరఫరా ఆల్మోస్ట్ ఇంకా జరుగుతుందో, ఎలక్ట్రిసిటీ సరఫరా కూడా జరుగుతుందో, అదేవిధంగా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కూడా చాలా ఉచితంగా ఇవ్వటానికి, తక్కువ ఖర్చు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి విషయాలను ఆలోచించుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇవాళ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ, ఒకప్పుడు మనం అగ్రికల్చరల్ సొసైటీ, దాని తర్వాత ఇండస్ట్రియల్ సొసైటీ, దాని తర్వాత ఇన్ఫర్మేషన్ సొసైటీ. ఎక్కడైతే ఒక దేశం యొక్క సంపద 60% పైన పరిశ్రమల ద్వారా కాక, వ్యవసాయం ద్వారా కాక, సేవల ద్వారా వస్తుందో దాన్ని ఇన్ఫర్మేషన్ సొసైటీ అంటారు. కొన్ని రాష్ట్రాలు మన భారతదేశంలో తెలంగాణగా, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర ఇటువంటి రాష్ట్రాల్లో, తమిళనాడులో 65% సేవల ద్వారానే స్థూల ఉత్పత్తి జరుగుతుంది. అవన్నీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ సొసైటీలోకి వెళ్ళినాయి. అందుకని మన రాష్ట్రాల నుంచి కూడాను, ప్రపంచం అంతటిగా కూడాను సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇస్తున్నాం. గ్లోబల్ డెలివరీ సెంటర్స్ తయారవుతున్నాయి భారతదేశంలో. వీటన్నిటి కూడా ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం చాలా ప్రయత్నం చేస్తుంది. కంపెనీలు చాలా ముందుకు వస్తున్నాయి. గూగుల్ అనేటువంటి కంపెనీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అగ్రస్థానంలో ఉన్నది. మన తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నంలో దాని యొక్క సెంటర్ని, పెద్ద సంస్థని వాళ్ళు స్థాపించబోతున్నారు. అలాగే తెలంగాణ మన హైదరాబాద్లో ఎన్నో ఎన్నో కొత్త కంపెనీలు వస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ అంటూ మనం ముఖ్యమంత్రి గారు అంటున్నారు. కాబట్టి మన దేశవంతరా కూడాను ఈ కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఇన్ఫర్మేషన్ సొసైటీలకు వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
1: ఈరోజు వరల్డ్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
3: ఈ ప్రసారంలో 9:35 మా స్కూల్ డేస్ స్వీట్ మెమరీస్ కథానిక ప్రసారమవుతుంది. రచన శ్రీపాద శ్రీనివాస్ గారు. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈరోజు శ్రీకృష్ణ శిరోభారం నాటకం ప్రసారమవుతుంది. రచన నిర్వహణ శ్రీ చిరంజీవి.

కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

మధ్యాహ్నం 3 గంటలకు సమన్వయ నాటక కార్యక్రమంలో భాగంగా పద్మనాభ యుద్ధం నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ ఆర్వి రమణమూర్తి, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశ్రావు. 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో సమ్మోహన స్కూల్ ఫర్ ఓకల్ మ్యూజిక్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఒంటిగంట 20 నిమిషాలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో నిర్మాణ సామాజిక సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ దీప్తి శిర్లగారితో పరిచయం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 1:20 వనితాలోకంలో

12:40 హిందీ కార్యక్రమంలో భరోసేకే వాణి ఆకాశవాణి ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. రచన కృష్ణకుమారి సురభి జైన్ గార్లు. ఆకాశవాణి నిలయంలో సమయం 7:35. స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వింటారు.

0: స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
2: అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్. ఎండలు మండిపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం మరింతగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ దెబ్బకు పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకొని పండు ముదసల వరకు అందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా 4 సంవత్సరాల్లో పిల్లలు, 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు దీని బారిన ఎక్కువగా పడతారు. అయితే చిన్నపిల్లల్లో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పుట్టిన పిల్లల నుంచి మీ ఇంట్లో గనక రేకుల ఇల్లున్నా, తర్వాత ఒకటే రూమ్ ఉన్నా, లేదా మీరు పై ఫ్లోర్లో ఉన్నా, ఇంట్లో ఉండలేకపోతున్నాము అనే ఫీలింగ్ మీకున్నా, అది ఒకవేళ తగ్గకపోయినా, అంటే మీరు గనక బయటికి వెళ్ళలేరు, ఇటు లోపల ఉండలేరు, అంత గనక వచ్చినట్లయితే మీరు కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఏంటంటే, ఫస్ట్ చిన్నపిల్లలైనా సరే ఒళ్ళు ఎచ్చగుందా లేదా చూడండి. ముఖ్యంగా 2 నుంచి మొదలైద్ది మెల్లగా బాగా తడిగుడ్డ, కాటన్ గుడ్డ పిండి పిల్లల మీద వేయండి, ఏం పర్వాలేదు. తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా వేయండి. తర్వాత రేకులు ఇంట్లో గనక అయినట్లయితే పైన జమ్ము కానీ గడ్డి కానీ కప్పండి, లేదా సున్నం ఉంటే వైట్ సిమెంట్ ఏదన్నా, ఆ సున్నం తెల్ల సున్నం ఉంటే తెల్ల సున్నాన్ని కొట్టండి. ఎండాకాలం మొదలవగానే ఒక ఫ్లోర్ ఉన్నటువంటి గది కానీ మీరున్నటువంటి ఇల్లు మొత్తం పైన స్లాబ్ మీద తెల్ల సున్నం వేయండి. దాదాపు 50% సన్లైట్ రిఫ్లెక్ట్ అయిపోద్ది.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: hands once again. India and the Netherlands elevate their ties to strategic partnership following talks between Prime Minister Narendra Modi and his Dutch counterpart, Rob Jetten. Prime Minister Modi to reach Gothenburg today on a two-day visit to Sweden to hold talks with his Swedish counterpart, Ulf Kristersson. Archaeological Survey of India allows Hindus unrestricted access to Bhojshala Temple after Madhya Pradesh High Court verdict. Government imposes curbs on import of silver, moves it to restricted category. Delhi government decides to reduce value-added tax on aviation turbine fuel in national capital from 25% to 7%. And in badminton, Indian duo Satwik Sairaj Ranki Reddy and Chirag Shetty to face Indonesian pair in men's doubles final of Thailand Open in Bangkok today. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ ప్రసారంలో 9:35 మా స్కూల్ డేస్ స్వీట్ మెమరీస్ కథానిక ప్రసారమవుతుంది. రచన శ్రీపాద శ్రీనివాస్ గారు. పది గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ శిరోభారం నాటకం. రచన నిర్వహణ శ్రీ చిరంజీవి. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:03 ప్రసారమవుతుంది. పన్నెండు గంటల 10 నిమిషాలకు యువవాణి తెలుగు కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:40 హిందీ కార్యక్రమంలో భరోసేకే వాణి ఆకాశవాణి. రచన కృష్ణకుమారి సురభి జైన్ గార్లు. వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఈరోజు 1:20 ఈరోజు నిర్మాణ్ సామాజిక సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ దీప్తి శిర్ల గారితో పరిచయం ప్రసారమవుతుంది 1:20. బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో సమ్మోహన స్కూల్ ఫర్ వోకల్ మ్యూజిక్ విద్యార్థులను సమర్పించు కదంబ కార్యక్రమం 2:30. మధ్యాహ్నం 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో భాగంగా పద్మనాభ యుద్ధం నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ ఆర్వి రమణమూర్తి, నిర్వహణ శ్రీ బేత రామసూర్యప్రకాశ్రావు. ఈ నాటకం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.
2: ఉన్నవారా ఇంట్లోనే?
3: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
2: అంతా మంచిగున్నాను రా.
3: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
2: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
3: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
2: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
3: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
2: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
4: ఆయనకేం చెప్పగలుగుతానా?
2: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా. ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
3: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
4: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
3: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
5: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
3: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
5: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
4: ఏందయ్యా ఎడిపోతున్నావు?
3: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే.

0: చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
1: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:35 కావస్తోంది. మరి కొంచెంసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు.
1: శ్రీమతి మంథా శ్రీరమ్య గారి వయలిన్ వాదనం. మార్దంగికులు శ్రీ ధన్వాడ ధర్మారావు. ముందుగా ముత్తుస్వామి దీక్షితారి రచన గౌడ రాగంలో శ్రీ మహాగణపతి రవతు మాం, తాళం మిశ్రచాప్పు.

మీరు వింటున్నారు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి మంథా శ్రీరమ్య గారి వయలిన్ వాదనం. మార్దంగికులు శ్రీ ధన్వాడ ధర్మారావు. కాపీ రాగంలో త్యాగరాజ కీర్తన ఇంత సౌఖ్యమని ఆదితాళం.

కార్యక్రమంలో కడపటి అంశం నారాయణాద్రి రాగంలో మేలు లేదు అన్నమయ్య కీర్తన ఆదితాళం త్రిశనడ.

0: అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో భాగంగా మీరు ఇంతవరకు శ్రీమతి మంథా శ్రీరమ్య గారి వైలన్ వాదనం విన్నారు. శ్రీ ధన్వాడ ధర్మారావు గారు మృదంగం. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమ సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మా స్కూల్ డేస్ స్వీట్ మెమరీస్ శ్రీపాద శ్రీనివాస్ గారి కథానిక వింటారు.
2: పసితనంలోని తల్లిదండ్రుల లాలింపులు, విద్యాబుద్ధులు నేర్పిన తొలినాటి పాఠశాల జ్ఞాపకాలను ఎన్నటికీ మరువలేం. నేటి కార్పొరేట్ విద్యా విధానాల నడుమ ఓ మారు నాటి రోజుల్లోకి చెంగు చూస్తే నేడు మనం పోగొట్టుకున్నదేమిటో ఇట్టే తెలిసిపోతుంది. నాటి బోధకుల్లో ఉన్న అంకితభావం, విద్యార్థులతో వారికి పెనవేసుకుని ఉండే ఆప్యాయత అనురాగాలు, విద్యార్థుల మధ్య ఉండే సహాయ సహకారాలు నేడు మత్తుక్కైనా కనిపించవు. ర్యాంకులు

కోసం విద్యార్థుల పాటలు, సకాలంలో ఫీజులు కట్టని విద్యార్థులకు అరదండాలు, వారి తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యాల వేధింపులు, దర్మిల వ్యాపారమయంగా మారిన విద్యా కేంద్రాలు, ఇవి నేడు సర్వత్రా కనిపించే దృశ్యాలు. ఇవన్నీ నాటి మా అందరి మరపురాని స్వీయ అనుభూతులే అని శ్రోతలు అనుకునే విధంగా నాటి రోజుల్లోని పాఠశాల జ్ఞాపకాలతో రూపొందించబడిన కథానికే మా స్కూల్ డేస్ స్వీట్ మెమరీస్. ప్రసవ వేదన కన్నతలకి కొద్ది క్షణాలే, కానీ ఆ స్థాయి బాధ మాకు ప్రతి సంవత్సరం రివాదే. వీడ్కోలు పలుకుతున్న చివరి బ్యాచ్ విద్యార్థులను చూసినప్పుడు ఈ తరహా బాధ మా గుండెల్ని పిండేస్తూ ఉంటుంది. ఎందుకంటే అంతదాకా మీరందరూ మా పిల్లలే కదా, మమ్మల్ని విడిచి వెళ్తున్న మీరు బయట ప్రపంచంలో ఎట్లా ఇమిడుతారో అని బెంగ ఆ క్షణంలో ఆవహిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మేము దండించి ఉండొచ్చు, మంచి నడత విద్యాబుద్ధులు అలవడాలని, తద్వారా మీరు భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని మీ అందరి పట్ల మాకున్న ఆకాంక్ష. ఎందుకంటే సమాజంలో మీ యొక్క ఉన్నతిని మా అందరి అంతస్తులుగా, మీరు మాకిచ్చే తరగని చిరులుగా భావించేవాళ్ళం అంటూ నాడు స్కూలు వార్షికోత్సవ కార్యక్రమంలో గురుదేవులు అంటున్న మాటలు చెవిని తాకినట్లు అనిపించింది శరత్ అండ్ వసంత దంపతులకు. చాలా కాలం తర్వాత తాము చదివిన స్కూలును చూద్దామని వచ్చారు వారిద్దరూ. ఆ అనుభూతితో స్కూలు ఆవరణను తదేకంగా చూస్తూ గత జ్ఞాపకాల ఒడిలోకి చేరుకుంటున్నారు వారిద్దరూ. ఆ క్షణంలో శిష్యులు ఎదిగేలే గురుదక్షిణగా భావించే గురువులు సదా పూజనీయులు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయులే. సమాజంలో వీరి పాత్ర చాలా ఉన్నతమైనది మరియు కీలకమైనది. అటువంటి ఉపాధ్యాయులు ఈ భూమిపై ప్రత్యక్ష దైవాలు. వారు ఉండే పాఠశాలలే నిజమైన దేవాలయాలు. అటువంటి ఉపాధ్యాయులు ఉన్న ఈ దేవాలయంలో చదువుకున్న మీరందరూ ధన్యులు. నాకంటూ మన జన్మ ఉంటే ఉపాధ్యాయుని కావాలని కోరుకుంటున్నాను. నేటి మీ ఉపాధ్యాయుల వంటి వారి సరసనే పనిచేయాలని కోరుకుంటున్నాను అని నాటి మా స్కూలు వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపాల్ చైర్మన్ అన్న మాటలు చల్లని చిరుగాలిగా వారిద్దరి మనసును తాకాయి. అలా నడుచుకుంటూ స్కూల్ ఆవరణలోని నోటీసు బోర్డు కనపడగానే గుండెల్ని పిండేసినట్టు అయ్యింది శరత్ వసంత దంపతులకు. హెడ్ మాస్టర్ గారు స్కూల్లోకి ప్రవేశించడమే తొరవై. దెబ్బతో పాఠశాల అంతటినీ నిశ్శబ్దం రాజమేలుతూ ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే కర్ఫ్యూ వాతావరణమే కనపడేది ఆ సమయంలో. అంటే క్రమశిక్షణకు అంత ప్రాధాన్యతను ఇచ్చేవారన్నమాట ఆయన. దినపత్రికల్లోని ప్రధాన అంశాలను ఇదే నోటీసు బోర్డుపై రాయమని రోజుకొక స్టూడెంట్ను ఫుర్మాయించేవారు నాటి ఈ హెడ్మాస్టర్. ఆ విధంగా ఫుర్మాయింపబడ్డ వ్యక్తి ఆ రోజుకు స్కూల్లో సెలబ్రిటీగా చాలామంది అయ్యేవారు తోటి విద్యార్థులు నడుమ. ఎందుకంటే నాటి హెడ్మాస్టర్ దృష్టిలో పడడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఏదో విధంగా ఆయన దృష్టిలో పడితే చాలు, మా జన్మ ధన్యమైంది అని అనుకునే స్టూడెంట్స్ ఎంతోమంది ఆ రోజుల్లో. అలాంటి జ్ఞాపకాల నడుమ ఆ స్కూల్ నోటీసు బోర్డును ఆప్యాయంగా తరిమి చూడగానే వార్తలు రాసిన నాటి రోజుల దృశ్యాలు బోర్డుపై లీలగా కనిపించాయి ఆ దంపతులకు. అలా చుట్టూ స్కూల్ ఆవరణను అంతా పరికించి చూస్తున్న దంపతులకు రావి చెట్టు సమూహం కనపడింది. మమ్మల్ని దండించాల్సిన సందర్భాల్లో కూడా కానుంజం కనపడేది నాటి మా ఉపాధ్యాయుల కళ్ళల్లో. మమ్మల్ని దండించిన తర్వాత వారు పక్కకు వెళ్ళి చెమ్మగిల్లిన తమ కళ్ళను తుడుచుకోవడం మేమందరం చూసిన వాళ్ళమే. భోజన విరామ సమయంలో దండనకు గురైన మా వద్దకు వచ్చి ఊరడిస్తూ ఉండేవారు మా ఉపాధ్యాయులు. అంతేకాదు ఈ రావి చెట్టు సమూహం వద్దే తాము తెచ్చుకున్న భోజన క్యారేజీలను మా ముందు ఉంచి మాకు తినిపిస్తూ ఉండేవారు నాటి మా ఉపాధ్యాయులు ప్రేమాభిమానాలతో. ఇప్పుడు కూడా మా స్కూల్ గ్రౌండ్స్ని రావి చెట్టు సమూహాన్ని చూస్తున్నంతసేపు తమ నోటికి నాటి ఉపాధ్యాయుల అన్నం ముద్దను అందిస్తున్న భ్రాంతి కలిగి బాధతో చెమ్మగిల్లగిల్లాయి ఆ దంపతులకు. అప్పట్లో ఏ మరియు బి సెక్షన్లుగా తరగతులు విభజించి ఉండేవి. విద్యార్థుల అవగాహన స్థాయి ప్రాతిపదికగ ఆ సెక్షన్లో విద్యార్థులను చేర్చేవారు. చాక్ పీస్ మరియు డస్టర్లను తీసుకుని ఏ సెక్షన్ తరగతులకు వెళ్ళేవారు ఉపాధ్యాయులు. కానీ బి సెక్షన్కు వెళ్లాల్సి వచ్చేటప్పటికీ మాత్రం వాటితో పాటు ఓ పడవాటి బెత్తాను కూడా అదనంగా తీసుకుని వెళ్లాల్సి వచ్చేది. ఎందుకంటే బి సెక్షన్ పిల్లల అల్లరి అటువంటిది ఆ రోజుల్లో.
పెట్టంతో బెదిరిస్తే

0: అలవడేలు కాదు విద్య అని నాటి ఉపాధ్యాయులు భావించేవారు. అందుకే విద్యార్థుల అందరి మధ్య చక్కని ప్రమాణాలను సాధించడానికి సెలవు రోజుల్లో కూడా ప్రైవేట్ క్లాసులను పెడుతూ ఉండేవారు. అదొక్కటే కాదు, విద్యార్థులను కేవలం తరగతి గదులకే పరిమితం చేయకూడదు. ప్రాథమిక స్థాయి నుండే బయట ప్రపంచంలో జరుగుతున్న మార్పులు, అభివృద్ధి అంశాల పట్ల అవగాహన పెరిగేలా చేయాలి. అప్పుడే విద్యార్థులు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు అని నాటి మా ఉపాధ్యాయులు భావించేవారు. అందుకే కదా నాటి రోజుల్లో మనం పారిశ్రామిక వాడల సందర్శన, ముఖ్య క్షేత్రాలు, ప్రాజెక్టుల సందర్శన చేయగలిగాం అని శరత్ వసంత దంపతులు అనుకున్నారు తమ కళ్ళ సైగుతోనే. అందరికీ ఒకే బంతి బదులు తలొకరికి ఒక్కొక్క బంతిని ఇస్తే ఎవరి ఆటను వారే ఆడుకుంటారు కదా అని ఫుట్బాల్ను ఆడిస్తున్న డ్రిల్ మాస్టర్తో పరిహాసం, వెనువెంటనే మాస్టర్ చేత చివాట్లు తినడం. అదేవిధంగా జనవరి ఫస్ట్ నాడే పుట్టినరోజులు జరుపుకునే ఆడపిల్లను ఉద్దేశించి నూతన సంవత్సర తార ప్రకాశించును ఇకపై ప్రతి ఏట, ఉదయించును ఈ పూట అని క్లాస్రూమ్లో బ్లాక్ బోర్డుపై కొంటిగా రాయడం, దర్మిళ క్లాసులోని మగపిల్లలందరినీ మాస్టర్లు ఎండలో నిలబెట్టడం వంటి నేటికి నవ్వు తెప్పించే నాటి సంఘటనలు కోకొల్లలు. నువ్వు కూడా ఆ విధంగా ఎండలో నిలబడిన బాపత్తే కదా అంటూ వసంత్ శరత్న అనడంతో వారిద్దరి మొహంలో చిరునవ్వు తునికిసలాడింది. ఇటువంటి జ్ఞాపకాలన్నింటినీ తమ గుండెల్లో నిక్షిప్తపరచుకుంటూ పాఠశాల ఆధునిక దేవాలయాలైతే ఉపాధ్యాయులు ప్రత్యక్ష దేవాలని, తమ పిల్లల్లో ఒకరినైనా వారి స్థాయికి చేర్చాలని మనసులో అనుకుంటూ శరత్ వసంత దంపతులు తిరుగు ప్రయాణమయ్యారు అక్కడి నుంచి.
1: మా స్కూల్ డేస్ స్వీట్ మెమరీస్ శ్రీపాద శ్రీనివాస్ గారి కథానిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు చిత్రసీమ సినిమా పాటలు.

0: నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఈ చిత్రం కోసం కేకే ఆలపించిన చంద్రబోస్ గీతం విన్నారు. ఎంఎం కీరవాణ సంగీతం అందించారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. మన జనగణన మన అభివృద్ధి.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఆంధ్ర కింగ్ తాలూకా ఈ చిత్రం నుండి మెర్విన్ సొలోమన్ సత్యాయ ఆమెని ఆలపించిన కృష్ణకాంత్ గీతం వినండి. వివేక్ మెర్విన్ సంగీతం.
1: ఉండిపోతే బాగుంటుంది కదా,
2: ఉండిపోదాం.
1: ఎలా, టైం అయిపోతుంది కదా,
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల ఆలపించిన కాసల శ్యామ్ గీతం వినండి. మిక్కీ జెమియర్ సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేరళ తిరువనంతపురం నుండి ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్ప్రెస్లోని ఏసీ కోచ్లో ఈ ఉదయం 5 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. బోగీ పూర్తిగా కాలిపోయిన ఈ ఘటనలో ఎవరికీ కూడా గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ అప్సెట్ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో ఈ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నిర్మాణం పనుల్లో భాగంగా ఉప్పల్ చౌరస్తాను ఈరోజు నుండి తాత్కాలికంగా మూసివేస్తారు. ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా వరంగల్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను అధికారులు దారిమళ్లిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2 రోజుల పర్యటన కోసం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రాష్ట్రంలో తాత్కాలిక పద్ధతుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సేవలను పొడిగిస్తూ ఇచ్చే కంటిన్యూయేషన్ ఆర్డర్స్ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో జూన్30 వరకు ఆయా ఉద్యోగుల బిల్లులను ఆమోదించి వేతనాలు చెల్లించాలని ట్రెజరీ సంబంధిత హెచ్ఓడీలను రాష్ట ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ బోరాజ్లో నిన్న అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో గత రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీకృష్ణ శిరోభారం నాటకం వింటారు. రచన నిర్వహణ శ్రీ చిరంజీవి.

అని నిఖిల భువన ప్రధాన దేవతా వందనంబు చేసి ఇష్టదేవతలను చింతించి వ్యాసునకు మృక్కి కాళిదాసునకు కైవారంబు చేసి మరియు ఇతర పూర్వనాటక

0: తల్లి భూదేవి, ఎందులకీ కంటినీరు? ఏలా దుఃఖించుచుంటివి? శరీరము రోగభూయిష్టమయ్యున్నట్లుగా అనవచ్చుతున్నది.
1: నాయన ధర్మదేవత, ఏమని చెప్పుదు దుర్నిమిత్తముల నిన్ననే చెప్పుదు. నీవు ధర్మదేవతవు, నీకు తెలియనిదేమున్నది? కృతయుగంబున

0: తపశ్శౌచ దయా సత్యములను నాలుగు నీకు పాదములని చెప్పుదురు. అటువంటిది త్రేతాయుగంబున ఒక్క పాదంబు, ద్వాపరంబున పాదద్వయంబు నశించి ఇప్పుడీ కలియుగమందు పాదత్రయంబు భగ్నంబయ్యి అవశిష్టంబగు ఒంటికాలితో ధర్మదేవతవైన నీవు
1: ధర్మదేవత భూమాతలిద్దరూ ఇక్కడ చేరి సరసోక్తులాడుచుంటిరా. తన్నెదగాక నేరంకూలగ తన్నెదమ్మతి ఆగు మాగుము. సాధువులకు బాధలు కావచ్చు, కరుల ఖండించని నా ఖడ్గమిందుల వినువీధికెగినా నేలదాగినా పట్టి నిన్ను చంపెదగాక.
2: రాజోత్తమ పరిక్షిన్నరేంద్ర రక్షింపు, శరణాగతుడ రక్షింపు.
1: దురాత్మ, అర్జున పౌత్రుండైన ఈ పరీక్షిత్తు శరణమని మృక్కిన వారల చంపనులడు. దుర్జన భావంబు విడిచి తొలగిపోము. నీవు పాపబంధుండవు, మా బాహుపాలితంబైన దేశంబున నిలవలదు. పొమ్ము, నిన్ను అసత్య లోభ చౌర్య దౌర్జన్య దురాచార మాయ కలహ కపట కలుషాలక్ష్మి ఆది ధర్మేతర సమూహంబులు ఆశ్రయించగలవు.
2: జగదీశ్వర, నీ ఖగ్గ ధగద్ధగిత ప్రభలు నా గుండెలను ధరించుచున్నవి, ఇక ఎక్కడికి పోదును, ఏమి చేతులు?
1: ఒరి క్రూరాత్మక కలి, నీకు ప్రాణివధ, స్త్రీ, ద్యూత, పానంబులని ఎడి నాలుగు స్థానంబులని చుతున్నాడు. పొమ్ము
2: నరేంద్ర, మరికొన్ని స్థానంబుల నానతి చేయుడు.
1: సరియా, సువర్ణమూలంబగు అసత్య మత కామ హింసావైరంబులని ఎడు పంచప్రదేశంబులను సంగుతున్నాడు. మరి ఇతర స్థలంబులు స్పృశించితివా, నీ తల తెగటార్చ.
3: ధన్యుడ రాజేంద్ర, ధన్యుడ.
1: ధర్మదేవత, గత యుగములలో హీనములైన తపశ్శౌచ దయలనీయుడి నీ మూడు పాదంబుల నీకిదే ఇచ్చుతున్నారు.
3: మహాప్రసాదం విజయపౌత్ర, మహాప్రసాదం. ఈ విజయోత్సాహమున శుభముహూర్తంబున ఎవ్వరికి నీ తెలియరాని రహస్య కథ ఒకటి చెప్పెద అవతరింపుడు. ఈ కథారహస్యమును భగవంతుడైన పరమేశ్వరుండెరుంగు మరియు దేవర్షియుగు నారదుండును భగవంతుడు కపిలమునియు మాత్రమే ఎరుంగుదురు. వరులకెవ్వరికి తెలియరాదు.
1: ఏమా కథ, ఎవరి కథా వృత్తాంతంబు?
3: ఎవరైతే నిన్ను రక్షించి ప్రాణభిక్ష పెట్టిరో ఆ పరమేశ్వరుని చిత్రకథ. పరీక్షన్ మహారాజా, నీవు నీ తల్లి ఉత్తర గర్భమున గర్భస్థ శిశువయ్యుండగా ద్రోణనందనుడైన అశ్వత్థామ క్రోధావేశుండై లోకమంతయు అపాండవంబయ్యుడుమని దివ్యాస్త్రం వేసి ఆ దుర్భర బాణానలమున నీవు దగ్ధమవుతుండగా మీ తల్లి ఈ దుర్లోక్యమును మాన్పుమని శ్రీకృష్ణ పరమాత్మను వేడుకొని అయ్యడ నా పరమేశ్వరుండు వైష్ణవమాయగప్పి అంగుష్టమాత్ర దేహుండై గర్భమున దొచ్చి గద జేతదాల్చి బ్రహ్మశిరంబనేడి ఆ దివ్యాస్త్ర స్ఫూర్తి నడంచి నిన్ను కాపాడిన లీలామానుష విగ్రహధారి యొక్క చిత్రకథ యొకండు చెప్పెద ఆకరణింపు.
1: తమ సెలవు, సావధానుండ.
3: పరమ భాగవతోత్తమురాలును శ్రీకృష్ణుని పట్టపురాణియునైన రుక్మిణి సహోదరుండైన రుక్మి కుండినపురంబును రాజధానిగా చేసుకుని విదర్భరాజ్యము నేలుచుండే. ఆ రాజ్యమున ఒక కుగ్రామమునందు వైప్లవ్యుండను సత్కవీశ్వరుండొకడు ఆ లీలామానుష విగ్రహధారి యొక్క ప్రకారంబుల ప్రభావితుండై శ్రీకృష్ణ శిరోభారమను నాటక ప్రబంధమును రచించే. అది వెలుగులోనికి వచ్చిన ఇమ్మనుజేశ్వరాధములకు జట్ట కలుగునని కృష్ణవైరి అయిన రుక్మి ప్రభు కుపితుండై ఆ వైప్లవ్య గ్రంథమును లాగికొని భూస్థాపితంబు జయించే ఆ వైప్లవ్య మహామునిని శిరఛేదనంబుగావించే.
2: కృష్ణ కృష్ణ,
3: శిరఛేదనమైన అమ్మునీశ్వరుండు ఇప్పటికీ సజీవుడైయున్నవాడు. ఆ ఖండిత శిరస్సు ఇప్పటికీ చేతనమై సజీవమై నీరాక కొరకు ఎదురు చూచుతున్నది. నరేంద్ర, సత్వరమేజని ఆ సత్కవీశ్వరును ఉద్ధరింపుము. సత్కవీశ్వర ఖండిత శిరస్సు నీకొక రహస్యము చెప్పగలదు. విజయోస్తు, వెళ్ళిరమ్మ.

0: పరిచిన్నరేంద్ర.
1: ఎవరు? ఎక్కడ?
0: ఇటు ఇటు పైకి చూడు. నేనే వైప్లవ్యుండను, హాలిపుడను, కవి.
1: మృక్యద మీకు విగత శరీరులై ఒక్క శిరస్సుతోనే వృక్షశాఖను వేలాడుతున్న మీరు సత్కవులైన వైప్లవ్యుల మహాశ్చర్యం. ఖండిత శిరస్కులై ఇంతకాలం ఎటుల జీవించి ఉంటారు సత్కవి?
0: పరమాత్మని కృప వల్ల నీ ప్రతీక్షలో ప్రాణము నుగ్గబట్టి ఈ చుంచుమను నిలిపి జీవించుతున్నాను. నీ రాకతో నా యాత్ర ముగిసినది. నరేంద్రా, నీకీ రహస్యము చెప్పుటకే నా ప్రాణములు నిలుపుకుంటే నీకు దక్క అన్యుల చేరికి చెప్పినను ప్రయోజనముండదు.
1: చెప్పండి సత్కవి, మీ దాసుడు నేను.
0: భక్తవత్సల, ఆశ్రిత రక్షక, నాచే రచింపబడిన గ్రంథం అది ఆ సమీప శైల గుహయ నిరంతర నిబిడాంధకార కంటకావృత శైల గుహయందు నిక్షిప్తమై ఉన్నది. దాని బయటికి తీయించవలయునాయ. భూస్థాపితమైన కారణము చేసి అందు కొన్ని భాగములు శిథిలములైపోయాడు. ఆ శిథిల భాగములను గ్రంథపాతములను పూరించగలిగిన పుణ్యపురుషుడు ఈ ప్రపంచం గున ఒక్కడే గలడు. వేదవ్యాస పుత్రుండైన శుక మహాయోగి. ఆతని సహాయము ఈ పవిత్ర కార్యమును నెరవేర్చు. నీకు ప్రాణభిక్ష పెట్టిన శ్రీకృష్ణ పరమాత్ముని ఆనయ శ్రీకృష్ణ శిరోభారమును గ్రంథరచన వల్ల నేను, ఆ గ్రంథ ప్రాచుర్య సేవ వల్ల నీవును ధరించగలవు.
1: కృతార్థులను వైప్లవ్య, తక్షణమే ఆ నాటక ప్రబంధమును బయటికి తీయించి మీ సెలవు ప్రకారం సుఖమహర్షులతో పూరింపజేయించి నటీనట గాయకుల రప్పించి వాడవాడల ప్రదర్శనలిప్పింతు.
0: శుభమస్తు.

0: వాసంతికే, హంజే వాసంతికే, హలా వాసంతికే, నిన్నేనే జంతిక, ఏమిటి పరాకు చిత్తగిస్తున్నావు?
1: పరాకు లేదు, చిరాకు లేదు, నువ్వు కాసేపు మాట్లాడక ఊరకుండు వసంతక.
0: అదిగో చిరాకు లేదంటూనే చిటపటలాడిపోతున్నావు, కారణమేమిటి?
1: కారణం చెప్తే నువ్వు ఆర్చగలవా, తీర్చగలవా?
0: అన్నన్నన్నా, అంత హీనమైపోయానా? అంత చేతగాని చెవుల పెళ్లి కింద కట్టావా నన్ను? ఒసే వాసంతిక.
1: ఇదిగో ఒసే గిసే అన్నావంటే నిజంగానే నీ చెవులు ఎక్కలాగేస్తాను, అప్పుడిక అచ్చు పొన్నకాయలాగుంటావు.
0: నువ్వు ఇప్పటికే ఉన్నావు కదటే, దీది దిమ్మెసపోయేలాగా.
1: అయ్యో వసంతయ్య, నాకసలు కోపం ముక్కు మీదనే ఉంటుంది.
0: అందుకనే కదటే హండే, ఆ ముక్కు కందమని ముక్కెర చేయిస్తా. మనలో మాట, నువ్వు నన్ను అంటే ఈ చెట్టంత మగ మనిషిని 10 మందిలోనూ పట్టుకుని ఓరి ఓరి అనగాలేని తప్పు, పిట్టంత ఆడకూతుర్ని నిన్ను నీ నిజశుద్ధాంతయ్య కాంతంలో ఓసి అంటే తప్పొచ్చిందే.
1: సరేలే ఊరుకో బాపనయ్య, ఎవరైనా వింటే నిజమనుకోగలరు.
0: అలా నవ్వొచ్చింది కదా, నవ్వావు కదా, ఇప్పుడు చెప్పు. ఓయమ్మ పట్టపురాణి ప్రియసఖియ, రుక్మిణీ చలి వాసంతిక జంతిక, నీ చిరుబుర్రులకు కారణం.

0: పెయ్యది? ప్రభువుల వారి శిరోభారం.
1: ప్రభువులకు శిరోవేదన కలిగిందంటే అది మనకు కాదా వసంతక?
0: గొప్ప ఆధ్యాత్మిక భావన.
1: ప్రభువుల వారి భారం పట్టపురాణి భారం. ఆ పట్టపురాణి భారం ప్రియనెచ్చలినైన నా భారం.
0: నీ భారమే ఇకపై నా భారమగుగాక. నాకు సంక్రమించి నాతోనే ఆగక అది నా ప్రజలకున్ను వ్యాపించుగాక.
1: నీకా? నీకెందుకొస్తుందయ్యా?

0: నాతోనే ఆగక అది నా ప్రజలకున్ను వ్యాపించుగాక.
1: నీకా? నీకెందుకొస్తుందయ్యా వసంతక?
0: అంటే వసే వసే జంతిక, నా చర్మం మందమనా నీ అభిప్రాయం?
1: కాదయ్యా, ప్రభువుల వారి చెలికాడా, శ్రీకృష్ణ పరమాత్ముల సైదోడా, వసంతయ్యా, బొంతయ్యా, నీవు వీటన్నిటినీ అధిగమించిన వాడవని, అతీతుడవని. గొప్ప ఆధ్యాత్మిక భావన కదూ.
0: వారుగో కలహ భోజనలైన నారదముని ఇంద్రులు విచ్చేయుచున్నారు. ఇంకా కథలకు కొదవేమున్నది, తిండికి తరుగేమున్నది, తినగలిగిన వారికి తినగలిగినంత.

0: నారదమునీంద్రులకు నమస్కారం.
1: దయచేయండి దేవర్షి, దయచేయండి.
2: నారాయణ నారాయణ, సర్వులకు సుఖమే గదా.
1: నా చేత చెప్పించడానికి కాకపోతే సుఖంగా ఉన్న తోటికి తమరు విచ్చేస్తారా మునీంద్ర?
2: వసంతక, నా కలహ కారణములన్నీ సర్వలోకోపకారకములని గదా అభిజితము.
1: అయితే మనగుడుపుల కోసమే మా ద్వారకా నగరమున దిగినారా ఏమిటి స్వామి? పులిమీద పుట్రలాగా ఈ కలహ కల్పన ఒకట. ఇప్పటికే మా ప్రభువులకు శిరోభారం.
2: ఏమిటేమిటి వసంతక, ఏమిటన్నావు, ఏమైనది?
1: అయ్యా, నా నోట చెప్పించాలని తమ ప్రయత్నం.
2: లేకుంటే సత్వరజస్తమో గుణ పరిహారిణి అయిన భక్తి మార్గానుయాయులం మాకేం తెలుస్తుందయ్యా?
1: స్వామి, మీరు త్రిభువన సంచారులు, దివ్య జ్ఞాన స్వరూపులు, దేవర్షులు.
2: నారాయణ,
1: మీకు తెలియని కార్యమున్నదా? అయినా మీపోటి మహాత్ములు అడిగిన కారణాన తప్పక సమాధానం చెప్పి పుణ్యలోకాన పోయేదగాక.
2: చెప్పుము.
1: మా ప్రభువుల వారికి శిరోభారం వచ్చినది, వల్లమాలిన శిరోభారం.
2: నారాయణ,
1: రుక్మిణమ్మ సొంటిగంధమే రాసిందా? సత్యభామాదేవి కర్పూరమే పట్టు వేసిందా? రాజపురోహితుడు గర్గుడు కంట్లో కలికమే వేశాడా? దేశదేశాల భిషగ్వర చక్రవర్తులంతా వచ్చి?
2: భిషగ్వరులంతా వచ్చారా?
1: రారా స్వామి, ఈ శిరోవేదన్ను తగ్గించిన వారికి 10,000 ధేనువులను, విచిత్రాంబరాభరణ భూషితులైన యువతులు 3,000ను, 9,000 గజంబులను, గజంబులకు శతగుణములైన రథంబులను, రథంబులకు శతగుణంబులైన హయంబులను, హయంబులకు శతగుణాధికంబైన భట సమూహమును ఇత్తమని దండోరా వేయిస్తే రాక మారుతారా?
2: నారాయణ, వచ్చిన వారంతా మరి చప్పరించి వెళ్లారా వసంతక?
1: అది వేరుగా చెప్పాలా మునీంద్ర. ప్రభువుల వారి శిరోభారం తగ్గుముఖం పట్టలేదు సరిగదా. శుక్లపక్ష చంద్రునికి వల్లే దినదినాభివృద్ధి చెందుతున్నది. తలకు వాసన కట్టు కట్టుకుని కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారు పాపం ప్రభువుల వారు.
2: నారాయణ, పద వసంతక, ప్రభువుల వారి దర్శనం చేసుకుందాం. నారాయణ నారాయణ, అంతా ఇక్కడే ఉన్నారే. ఓహో, ఇటు ఉగ్రసైన వసుదేవ బలభద్రాది గురుజనంబులు, సాత్యకి శరణ ప్రకృతి సోదరులు, ప్రద్యుమ్న సాంబ సంకర్షణాది కుమారవర్గము, యదు వృష్టి కురుభోజాంతక బంధు సందోహంబులు, అహో అటు రుక్మిణి జాంబవతి సత్య భద్ర లక్షణమున్నకు అష్టమహిషులు కొలువు తీర్చినట్లున్నారే. కృష్ణుడెక్కడ?
3: మునిచంద్ర, వారి బాధ చూడలేకుండా ఉన్నాం.
2: రుక్మిణమ్మ, నీవెందుకమ్మా తలకు వాసన కట్టుకున్నావు?
3: మీకు తెలీదా మునీంద్ర, పతి ఏ రూపము దాల్చిన మా రుక్మిణమ్మ ఆ రూపము దాల్చును కదా.
2: నారాయణ,

0: చింతిలకు తల్లి. త్వరలోనే నీ భర్త వేదనారహితుడవుతాడు.
1: మహానుగ్రహం.
2: ఇంకా అటు అటు చూడండి మునీంద్ర, 16,000 అచ్చరలు ప్రాసాదాలు పట్టక ఉద్యానవనములలోనూ కొలనుల్లోనూ విడిచినారు.
0: ఏమన్నావు వసంతక, 16,000 అచ్చరలా?
2: అవును స్వామి, తెప్ప తిరునాళ్ళలా ఉన్నదనుకోండి.
0: ఆ ఒక్క అచ్చరను, ఆ బిగులాక్షర్ని ఎక్కడ పట్టుకొచ్చావయ్యా వసంతక? 16,000 అందరకు తెలిసినది. నరకాసురుని చెరవిడిపించి తెచ్చిన రాజకన్యలు. మరి ఆ మిగులాక్షరి?
2: బాబు, మీకు పుణ్యం ఉంటుంది, అంత గట్టిగా అరవకండి. నా కొలువుకు భంగం రాగలదు. ఏదో వేదవాదుల ఇంట పుట్టిన సద్బ్రాహ్మణులు కదా అని.
0: వసంతక,
2: రహస్యం ఒకటి చెప్పబూనుకుంటే కొండ మీద గోలేమిటన్నట్లు గడబిడ చేస్తారే. స్వామి, నాకు తెలియగడుగుతాను, తమరికి మధ్య చెవుడేమైనా వచ్చిందా? ఏమన్నావు ఏమన్నావని రెట్టిస్తున్నారు, పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు.
0: నారాయణ, అసాధ్యుడవయ్యా నీవు వసంతక. చెప్పు, రహస్యములు రహస్యముగానే ఉంచుతాను.
2: మరీ అంత దాగని రహస్యం కూడా కాదనుకోండి. ఎందుకులేండి మునీంద్ర, నే చెప్పను.
0: ఓరి వసంతక, నీ నోటితుత్తర నాకు తెలియదనుకున్నావా? చెప్పకుండా నీవు ఉండలేవు. ఉంటే నీ కడుపు ఉబ్బరిస్తుంది, ఉబ్బరించిందంటే చస్తావు.
2: మునీంద్ర, ముని చక్రవర్తి ముని సార్వభౌమ, ప్రతిహత మమంగళం. మీ పాదదాసుడను, అధీనంగాక మా తాతకు అవ్వకు కలిపి మా నాయన ఒక్కడే కొడుకు. మా నాయనకు అమ్మకు కలిపి నేనొక్కడనే కొడుకను. నాకింకా వివాహమైనా కాలేదు. చుక్కలు రాని రాత్రి పొడిచిన చంద్రుడిలా ఒంటరిగాణ్ణి. నేను చస్తే బిడ్డల్ని కనుటకైనా ఇంకెవ్వరూ ఉండరు. ఈ తప్పు కాచండి సద్గురు, తప్పక చెబుతాను.
0: చెప్పు మరి.
2: చెప్పవలసిందేనా? సరే, పూర్వకుబ్జ.
0: పూర్వకుబ్జ అంటే?
2: అంటే అంటే అదే మునీంద్ర, పూర్వసువాసిన్లాగా. ఈ లలామ పూర్వకుబ్జ, మధురాపురవాసి, అంగరాగములు అమ్ముకుంటూ జీవించేది.
0: ఓహో, ఈ సంధానం.
2: తండ్రి తండ్రి, ఇది నా పని కాదు, ఉద్ధవుడు కట్టుకున్న పుణ్యం. ధనుర్యాగం పేరు చెప్పి పిలిపించుకొని కంసుడు హతుడైనాడే, ఆ సందర్భంలో మన దక్షిణ నాయకుడు మధురాపురికేగినప్పుడు ఈయమ తారసిలినది. ఆ అవసరంబున మువ్వంకల యొడలు చక్కగా నొత్తి కాముశరమును గావించి అనుగ్రహించినాడు మన భక్తపరాధీనుడు దీనమందారుడు. ఆ చక్కనైన చిత్తజన్ము బాణము ఇప్పుడు ఈ శిరోభార వార్తని రింగి చక్క వచ్చినది. అది ఏ మిగులాక్షరి.
0: నారాయణ, సనక సనందనాదులు తలపోసి కానని విభుని ఆ రాజీవాక్షి కాంచుటయ్యేగాక పొందుటయా? తదీయ కర్మఫలమెట్టిదో కదా వసంతక.
2: దయచేయండి, ఇటు ఇటు ప్రభువుల వారి శయ్యాగృహం ఇటు. వారుగో, ఆశులో కండెలాగు తిరుగుతున్నది ప్రభువుల వారి, దయచేయండి.
0: జయ శ్రీకృష్ణ వాసుదేవ దేవకీనందన నందగోప కుమార గోవింద పంకజనాభ పద్మమాలికాలంకృత పద్మలోచన పద్మసంకాశచరణ హృషీకేశ నమస్కరించిద నవహరింపు.
3: నమస్కరించిద మునీంద్ర క్షంతవ్యుడన్. మీకెదురొచ్చి నమస్కరించుటకు గాని, చేతులు పట్టి తెచ్చి రత్నసింహాసనాసీనుని చేయుటకు గాని, వీవనతో విసురుటకు గాని, సపర్యలు చేయుటకు గాని నోచుకోని మందభాగ్యుడను.
0: పరంధామా, మేమందరం నీ అడుగులకు మడుగులొత్తవలసిన వాళ్ళం.
3: తిరగలేను, తిరగకుండా ఉండలేను, కూర్చోలేను, నిలబడలేను, నిద్ర రాదు, నిద్రపోదు. నేను నేను కాకుండా పోతున్నాను మునీంద్ర. ఈ వాసన కట్టు తీస్తే నా తల అండపిండ బ్రహ్మాండమంత ప్రమాణమై పెటిల్లున పగిలిపోతుందేమో. అది పిపీలికమంత చిన్న చిన్న ముక్కలుగా పరమాణువులుగా పగిలి నుగ్గునూచమైపోతుందేమో అనంత విసురుగా ఉన్నది భారం. ఓహో, ఈ మహోద్ధృత భారానికి నేను తట్టుకోలేను మునీంద్ర.
0: నారాయణ, శాంతించండి.
3: ఇంకెక్కడి శాంతి దేవర్షి, కాలహరణం చేయక నన్ను కాపాడు.
0: నారాయణ, ఓ జగన్నాథక సూత్రధారి, నీ శిరస్సును కాపాడవలసిన భారం ఈశ్వరుడిది.
3: కనుక
0: నీ

0: ఈశ్వరమే కైలాసమునకేగి ఈ మహోద్భుత శిరోభార వృత్తాంతంబును ఆ పరమేశ్వరుడు కెరింగించదగాక. అతనిదే భారం. సృష్టి స్థితి లయమరలోని లయకారుడు ఆతడే గదా. ఆతండే మనకు శ్రీరామరక్ష.
1: నారద, నన్ను రక్షించు.
0: నారాయణ,
1: కాలహరణం భరించరానిది.
0: ముళ్ళ మాటలు పెట్టి కలహములు పెంచవద్దని ప్రభువులు అన్నారు గాని అది నా తరమా? అయినను మన కలహములు లోక కళ్యాణములు. ఇందులో ముళ్ళ మాటలు కలహములనున్నవి చొప్పించకుండానే ఒక లఘు పరీక్ష పెట్టేదగాక. కాలహరణమునకు ఒకంత కాలక్షేపమైనా ఉండవలయు కదా. అదీనుంగాక అందరూ ప్రభువుల వేతన తమ వేదనగా నటించువారి, భ్రమించువారి, భావించువారి.
2: ఎవరి వేదనలెంత లోతులు తెలిసికుంటకు హా దేవదేవ, ఇప్పుడు గదా దొరికినది అతను.
0: నారాయణ, నారాయణ.
3: దయచేసి సుఖాసీనులు కండు మునీంద్ర. ప్రభువులేమన్నారు? తరణోపాయం ఏదైనా?
2: ఆ కనుగొంటి, కనుగొంటి. సాధు, సాధు.
4: సభాస్థారులారా, సావధానులై వినండి. అదిగో అది తామర కొలను. ప్రభువుల వారి శయ్యాగృహమునకు అతి చేరువలోనున్నది. ఎవరైతే ప్రభువుల వారి బాధను తమ బాధగా ఎంచుచున్నారో అటువంటి వారు సూక్ష్మంలో మోక్షమన్నటుల ఆ కొలను నీటిలో రెండు వ్రేళ్లను ముంచి ప్రభువుల వారి రెండు కణతలకును తాకిస్తే శిఖిపించమొడి శిరోభారం తక్షణం తీసిపోగలదు. అయిన ఒక్క మాట, తత్సమ నిజ భారం. గుర్తుపెట్టుకోండి, తత్సమ నిజ భారం. ఆ భారం ప్రభువుల వారి భారమునకు సమమైనదిగాను ఉండవలే, నిజమైనదిగాను ఉండవలే. నిజముగా ప్రభువుల వారిని ఎవరు ప్రేమిస్తున్నారు, తానే ప్రభువయ్యి జీవిస్తున్నారు, కించి తారతమ్యమైనను, ఈషద్భేదమైనను లేక లీనమైనారు, మమేకమైనారు, ఆ పరబ్రహ్మలో కలసిపోయిన వారు మాత్రమే ముందుకు రండి. ఎక్కడ ఏ పాలు లోపించినా, దీటు రాకున్నా ప్రభువుల వారి శిరోభారం తగ్గదు. నారాయణ, ప్రయత్నించి చూడండి.
2: లీలా వినోద, ఇది ఎంతయు నీ సంకల్పమే. దీనిచే ఎవరినుద్ధరింపదలచితివు? కానిము, ఈ లీలా నాటకంబున నా పాత్రము నేను అభినయించును. నారాయణ, అక్కడ ఒక ఢమామి టోకించి వచ్చి తిని, మరి ఇక్కడ మహాప్రస్థాన భేరీ మ్రోగింపవలే. అహో, శరత్కాలపు టెండ ఎంత తీక్షణముగానున్నది. సూర్యుడు మేఘములయావరణము నుండి విడివిడి పూర్వ తేజస్సుతో మిక్కిలి క్రాతుచున్నాడు. అభ్యుదయోస్తు. అనశ్వరుండైన ఆ ఈశ్వరుండెక్కడున్నాడు, ఏమి చేయుచున్నాడో దివ్య దృష్టిని చూచెదగాక. శంకర, భక్తమాన శివశంకర, ఎక్కడ నీవు? ఎక్కడ? బలినందనుడైన బాణాసుర నివాసంబకు శోణపురంబులోన? ఆ పుర కోట వాకిట కావలి అయ్యున్నవాడవా? భక్త ఫలప్రదాత, నీ ఒక్కరుండవేగాక గౌరీ సమేతుండవై తారకాంతకాది భూతకడంబులతోడ ఆ దుర్జను కృపగాసుచున్నావా? భక్తపాలక, అందులకే నిన్ను భోళాశంకరుడన్నారు. అపాత్రదానం చేసి అన్నీ తలకు తెచ్చుకున్నటలో నీవు ఘనాపాటివయ్యా, నీకు నీవే సాటి. నారాయణ, కానిము, చేయగలిగినదేమున్నది? కరములు మోర్చి మురుక్కుటయే కర్తవ్యంబు.
0: నారాయణ, నారాయణ.
5: నారదుల వారా,
3: దయచేయండి మునీశ్వర. ఈనాటికి గతి పట్టినది మాకు.
4: జయ దేవా జగన్నాథ దేవేంద్ర వందిత బాలేందుభూష సర్వలోకాతీత సద్గుణ సంఘాత పార్వతీ హృదయేశ భవవినాశ శూలహస్త, ఈ కావలి ఏమిటి? కోట కాపరి వేషమేమిటి?
5: అందుతో మీకు నిమిత్తం లేదు. ఊరకరారు మహాత్ములని మీరు వచ్చిన పని చెప్పండి మునీంద్ర. బాణాసురుని కలుసుకోవాలనంటే మాత్రం ఇప్పుడు వలన పడదు. లోనికి

0: పంపనుగాక పంపను.
1: ఏ, ఎందువల్ల గజచర్మ పరిధాన?
0: ఉషానిరుద్ధుల ప్రణయ కారణంతో రోషభీషణాకారుండై చండప్రచండంగా మండిపోతున్నాడు సహస్రకరుడు.
1: ఓహో, బళిరే, ఇది ఒక కథయా? మేలు మేలు, ఒక్క దెబ్బకు రెండు పిట్టలని. త్రినేత్ర, నేను దానవేంద్రుని దర్శనం కొరకు రాలేదు.
0: మరి
1: మీ దర్శనార్థే వచ్చాను.
0: చెప్పండి, నా చేయగల కార్యమేదైనా ఉన్న తప్పక నెరవేర్చదా?
1: సంతత పవిత్ర, సద్భక్త పోష, ఉపోద్ఘాత రహితంగానే కర్మకావ్యంలోకి దిగమనిదరా.
0: భేషుగ్గా.
1: సరియా, సరి. ఇది నాంది. శ్రీకృష్ణమూర్తికి శిరోభారం వచ్చినది.
0: శిరోభారమా?
1: అవును, అలవిమాలిన శిరోభారం. అయిన వారి శిరస్సును రక్షించవలసిన ప్రభువులు మీరే కదా.
0: నేనే.
1: మరి తద్రక్షణార్థం మీరు తక్షణం బయలువెడలాలి.
0: ఎక్కడికి?
1: ముందు ఎన్ని సపర్యలు చేసినను, చికిత్సలు చేసినను తగ్గని ఈ శిరోవేదనకు గల కారణమిద్దో గ్రహించవలి.
0: మునీంద్ర, నన్ను శ్రమ పెట్టకపోతే అహమాత్రపు గ్రహణ శక్తి మీకు లేదా?
1: లోకనాయక, ఇది ప్రస్తావన. శ్రీకృష్ణ పరమాత్ముని భూస్థలి యందు ఒక మారుమూల పల్లెటి గ్రామం. ఆ గ్రామమందు ఒక నిరుపేద బాలిక. 5-7 ఏండ్ల బాలిక శరీరమంతటా సలుపుతున్న శ్వేతవ్రణాలతో

0: స్వేద వ్రణాలతో శిలలు ద్రవించుగాకయని రోధిస్తున్నది.
1: ఏడేండ్ల బాలిక దయనీయమైన రోదనయ్య. నారద, స్వేదవ్రణాలనేమిటో
0: ఎటుల ఏర్పడినవో చెప్పమని సెలవ.
1: చెప్పండి.
0: అయ్యేడేండ్ల బాలికను తల్లి కొట్టినది.
1: తల్లి కొట్టినదా?
0: అవును. ఎంత కొట్టినను ఆ పిల్ల కుయ్యడలేదు. ఎంత కొట్టినా చెప్పి చావవేమే అని కోపగించిన తల్లి ఆ పసిబిడ్డను మండుటెండలో నిలువబెట్టి తిరిగి కొట్టినది. అప్పటికీ ఆ పిల్ల మాట్లాడలేదు సరిగదా. ఏడువనైనను ఏడువలేదు. కానీ మూడు దినాల వరకు బువ్వ పెట్టకుండా నిన్ను చెట్టుకు కట్టేస్తాను చూడు అని తన తల్లి అనటంతో పాపం ఆ పసికూన స్తంభించిపోయింది. శరీరం చలువల గ్రమ్మి చలనైపోయింది. ఎంత చలనైందనుకున్నారు గరళకంఠ? నిప్పులు చెరిగే మండుటెండలో నిలువబడి ఉన్నదేమో. శరీరం నిండా పట్టిన శ్వేద బిందువులు క్షణకాలంలో మంచుగడ్డలకు వలె ఘనీభవించిపోయినాయి. ఒంటి నిండా పటికరాళ్ల వంటి మంచుగడ్డలు. ఆ ఊరి జనమంతా సంభ్రమాశ్చర్యాలతో అన్ని ప్రక్రియలు చేసి చూస్తున్నారు. ఆఖరికి పిల్ల శరీరమైతే స్వాధీనంలోకి వచ్చినది గాని మంచు కణాలు అలాగునే మిగిలిపోయినాయి. ఉక్కు గుండ్లలా కరగకుండా ఒంటిని సలుపుతున్నాయి మహేశ్వర. ఆ సలపరానికి పిల్ల రోధిస్తున్నది. ఆ రోదనయే శ్రీకృష్ణ భగవానుల శిరోభారానికి కారణం.
1: దురాత్మురాలు, ఇంత వేదనకు కారణభూతురాలైన ఆ తల్లి శిరస్సును ఖండించాలి.
0: గంగాధర, తల్లి శిరస్సును ఖండిస్తే ఆ పిల్ల చెమటగడ్డలు సమసిపోతాయా?
1: మరి
0: నాతో రండు. ముందు ఆ గ్రామానికి వెళ్లి నిజ పరిస్థితులు తెలుసుకుందాం. బయలువెడరండి సాంబశివ.
1: మునీంద్ర, మరి ఈ కోటకావలి?
0: భోళాశంకర, నా చేత చెప్పించుకుంటారా? మీ అంశనొకదాన్ని ఇక్కడే వదలి బయలుదేరండి.
1: నారద, నేను ప్రయాణమై నీతో వస్తున్నట్లు పార్వతీదేవికి తెలియని ఒక సుమ.
0: నారాయణ, తెలియనివ్వను అర్థనారీశ్వర. అయినా మీ భక్తుడైన బాణాసురుని కొరకు ఎలాగూ మీరట కింకర వేషమే కట్టియున్నారు గనుక ఇక భక్తజనపాలుడైన కృష్ణ పరమాత్ముల కొరకు కిరాత వేషం కట్టండి.
1: బోయవేషమా?
0: అవును, కోయవేషమే.
1: అటులని నా ప్రధానాంశతో ఒక కోయ దొర సృష్టింపబడుగాక.
0: పసక్లోన్ దొర
1: అమ్మ తల్లి మీనా దంతీస్పరి.

0: ఖచ్చితంగా చెప్తున్నా మావ, పట్ట పగులు సుక్కల్ని గాయిస్తా, ఆ సుక్కల రేడు సందమామని ఈ నేల మీనికి దింపుతా. చూస్తావా మావ, ఈ నీళ్లలో నిప్పును పుట్టిస్తా, ఆ నిప్పుల్ని ఈ అంగోత్రంలో మూటగట్టి నీళ్లలాగా పిండమంటే పిండుతా.
1: నిలు నిలు కోయదొరా నిలు, నీ విద్యలన్నీ తరువాత చూపుదవు గాని.
2: శంకర గురగురలాడుతూ చూస్తున్నదే గిరితనయ్య. ఆమెనిక సెలవడిగి పోదము.
0: ఓ తగవల మారి తాపసి, ఈ కొండదొర మాత్రమే నీతో నడుస్తాడు, బయలువెడరు.
2: నారాయణ, అమ్మా గౌరీదేవి, మీ దొరను మీకే వదలి మా దొరతో మేము లేచిపోతున్నాము సెలవు.
3: అంటే
2: సెలవు సాంబశివ.
0: అభ్యుదయోస్తు, పోయిరా రణభోజన, పోయిరా.
2: దొర, నన్ను నిజస్వరూపముతోనే రమ్మనిదరా లేక?
0: కుర్రమా, నెత్తిన జుట్టు కట్టినోడెల్ల సాధుగాడు, నామాలు పెట్టినోడెల్ల యోగిగాడు, కొప్పు పెట్టిందెల్ల ప్రతివ్రతగాడు.
2: నారాయణ.
0: ఓం తత్సత్. అది ఉన్నది మా, బ్రహ్మం ఉన్నది, ఉన్నదం.
2: ఓం తత్సత్.
0: మావ, అది మాట. ఘటాన్ని బూడిదబెట్టి తోమినట్టు నున్నంగా సొరకాయ బుర్రంటి శరీరంతో, శరీరం మీద ఏడ ఒక్క రోమమన్న లేకుండా సాపైన ఎతైతో చూడు.
2: ఓం తత్సత్. సంపూర్ణ హృదయానురక్తి గల వీణీయ మెడలో సొరకాయ బుర్ర, సంసార విరక్తి గల సన్యాసి చేతిలో నది సొరకాయ బుర్ర. ఓం తత్సత్.
0: ఓం తత్సత్. గాలిలో తేలు గాలి కొద్ది.
4: హలా వాసంతికే, హలా జంతికే, ఒసే వాసంతిక, జంతిక, ఎక్కడ ఎక్కడ వీళ్ళాడుతున్నావే జలోదరి?
3: ఏమయ్యో వసంతయ్య, బొంతయ్య, ఆవు ఆముదపాకు తిన్నట్లు ఈ ఉన్మాదమేమిటి నీకు?
4: ఉన్మాదం కాదే, వెర్రి. వెర్రి కూడా కాదు, పిచ్చి. పిచ్చి కూడా కాదు, తలకి రోకలి చుట్టుకోవటం, నీళ్ల చెరలాట. హ్రోం హ్రీం హ్రూం, భూత ప్రేత పిశాచ ఠాకిని శాకిని కాకిని ఠాకిని పినాకిని బడబాకిని గోడదూకిని పాడపీకిని నింగినాకిని నేలదేకిని నీడగోకిని దెయ్యాలను అవలీలగా చూపెడతాను ఇప్పుడు. నీళ్ల చెర్లాట, నేనే ఈ నీళ్ల చెర్లాట అను పరీక్షలో పాల్గొంటేనా? రెండు నీటిపుట్లతో ప్రభువుల వారి శిరోభారాన్ని తగ్గించి ఏనుగులు నొట్టిపిట్టలు ఎవడికి కావాలే? దాసి కూతురా, యువతులు, విచిత్రాంబరాభరణ భూషితులైన యువతులు 3,000 దండుకోనుగానా?
3: ఓ అబ్బో, నీకంటే గండలే గండరగండలే దండుకోలేక గర్వభంగమయ్యారు. ఆ జగడాల చీలి నారదమునీంద్రుడు పెట్టిన ఈ పెడకొలిమిలో ఏమిటన్నావు? ఆ మాట ఏమిటి వసంతక?
4: హ్రోం హ్రీం హ్రూం, తత్సమ నిజభారం.
3: లేకుంటే పట్టపురాణి మా రుక్మిణమ్మకు సైతం శృంగభంగమా?
4: ఓసేహల, కాంతుని మిక్కిలిగా ప్రేమింతునను గర్వము మీ రుక్మిణమ్మకు, కృష్ణుని ప్రియతమనను గర్వము ఆ సత్యాదేవికి. ఇద్దరికీ ఇప్పుడు గర్వభంగము గౌరవభంగము అయినది కదా. ప్రభువుల వారు పడుతున్నంతటి బాధ తాము పడుటలేదని స్పష్టమైనది కాదా? శాస్త్రాజితి చేతి కంటిన నీటి బొట్లు తడియారక కృష్ణ సముఖానకు మాత్రమే వస్తే వైదర్భివ్రేలుల తడి కృష్ణుని కణతల దాకా వచ్చి ఆవిరైపోయినది. వీళ్ళిద్దరికంటే ఆ పూర్వకుబ్జ, అదేనే మధురాపురవాసి, ఆమె ప్రేమ మిక్కుటమని తేలినది.
3: ఎందువల్ల?
4: ఓ సినిజ జలోదరి, ఒక కణత మీద తాకించే వరకు ఆ భక్తురాలివ్రేలుల తడియారలేదే, రెండవ కణతకే నిలవలేదు గాని. ఒసే ఒసే, బృందావనం నుంచి ఒక పిచ్చి గోపెమ్మ వచ్చినది, పేరు రాధమ్మట. ఆపెను లోనికి రానివ్వకుండా జాంబవతీదేవి నిలిపినది గాని ఆ కట్టడి చేయకపోతే ఆహా, ఆ మహాభక్తురాలు కృతార్థయై ఉండేదనుకుంటానే. ఆమెను చూస్తే ప్రభువుల భారాన్ని మించిన భారాన్ని భరిస్తున్నట్లున్న

0: అదే వాసంతిక.
1: మరి ఇప్పుడు తీసుకురాకూడదు లోనికి?
0: లేదు, రాదు, హతాశయ్యి తిరిగి వెళ్ళిపోయినది.
1: ఇంచుక మాయలేక మదినెప్పుడు బాయని భక్తితోడ కొలిచే కుచేలుని కూడా ఇలాగునే రానివ్వలేదుట ముందు.
0: ఎలాగో వచ్చి పరీక్షలో పాల్గొన్నాడు కదా, మగవాళ్ళందరిలోనూ మినయను నిరూపించుకున్నాడు.
1: ఎలాగూ? చేతి తడి పొడిలాగు మారి భూతిలా రాలిపోయినది కదా.
0: మిగిలిన వారంతా అసలు తామర కొలంలో వ్రేలను ముంచనే లేకపోయినారు కదటే. కొందరికి తామర తూండ్లు పాములుగాను, తామరాకులు పాములు చుట్టలుగాను, పైకొచ్చి తలలుచే తామర పూలు పాము పడగలగను దృశ్యమానములై కవ్వున కేకవేసినారాయి. మరికొందరికి కొలంలోని నీళ్లు మంచుగడ్డల కింద మారిపోయి ఎవరి ప్రేమ అనగా ఎవరి బాధ ఎటువంటిదో ఎంతకు దీటు వస్తుందోననటకు ఇది గీటురాయే సెమ్మె.
1: ఈ రాతి మీద నీ గీత కూడా రాచి చూచుకుంటావా వసంతక?
0: ఆహా, లెసగా బలికితివే హేళ.
1: ఏ,
0: నా రాత చూచుకొని 3000 మంది అప్సరాంగనల నీ గెలుచుకుంటే నీకు నా పీడ తప్పిపోతుందనేగా?
1: కాదు కాదో ఈ వసంతక, ప్రభువుల వారి భారం తీరిపోతుందని.
0: కానే కాదే జంతిక, నాకు తెలుసు నేను వెర్రివాణ్ణి కాను. అయినా కృష్ణుడెవడే నాకు పరీక్ష పెట్టడానికి? ఈ కృష్ణునికి విద్యాబుద్ధిని గడిపిన సాందీపని గురువులే మనకు పరీక్ష పెట్టలేదు, పెట్టలేకపోయినారు. ఇక ఈ చిల్లర మలర పరీక్షల్లో మనము కూర్చునడమా? కూర్చునముగాక కూర్చునము అంతియ.
2: మాంత్రికమైన తాయత్తుమా, కాస్త అల్లముక్ మరి కాస్త ఎరగసక్క, సిటికడు తుమ్మ వంక 2 సిటికల కలకండ, బుక్కెడు కూటి కళ్ళు కలిపి 7 బిడ్డల తల్లికి ఎవరికైనా ఇచ్చి నూరించి దాన్ని రాగి తాయత్తులో పెట్టి కట్టుకుంటే మావు ఫలితం వెంటనే కనిపిస్తుంది.
3: ఓం తత్స, కనిపిస్తుంది నిజం.
2: కుర్రమాం, యాడి కట్టుకొక్క నుంచి కుంటలకు దోతున్నావు, ఒక్క మాటిని పో.
3: మంచి మాట చెప్తాడు దొరా, వినిపో.
4: దండం దండం దొరకి, దండం సౌరానికి.
2: మావ్, నువ్వు అమాసనాడు పుట్టిను నా కెరికి.
5: నిజం దొరా, మీ కాళ్ళు ముక్కుతా, అమాసనాడే పుట్టిందంట మా అమ్మ చెప్పింది.
2: లే కాళ్ళ మించి లే. ఓ పుంజ, ఇంకొక నిజం మాట చెబుతా ఇనుకుంటావా?
5: ఇనుకుంటా దొరా, చెప్పు ఇనుకుంటా.
2: చూసుకో, నీ గద్దల్లో ఒక పుట్టుమచ్చు ఉంటది.
5: ఉన్నదరా? ఉన్నది, చూసుకున్నా.
2: మరి ఈ దొర మాట సత్యమని నమ్ముతున్నావు మావా?
5: ముమ్మాటికి నమ్ముతున్నదరా.
2: ఈ కొండ దొర పేరు చెప్పి ఎర్రబట్ట ఒకటి దానం చేస్తివా మావా, నీకు జుట్టుకున్న శని పంచమ నాటికి పారిపోతుంది. పో.
3: ఓం తత్స, వెళ్ళిపో.
5: దొరా ఒక మాట.
3: ఏమిటో చెప్పు.
5: మా ఊరి శివరి పడమటేపున సింతల తోపు ఉన్న దొర, యాణ్నించో ఎత్తొచ్చిన అడికులోళ్ళు ఆ తోపులో సుట్టుగుడి తినేసుకున్నారు. వచ్చి 1 వారమైనా కాల, అందులో ఒక గుడిసెలో పిల్ల పసిది పూనకం వచ్చినట్టయి శివశివాని పళ్ళు కొరుకుతా మూర్చపోయింది. ఆ మూర్చలో ఒళ్ళంతా చెమటగా మింది దొర. కళ్ళు తెరిచి చూసే తలికి ఇంకేముంది, చెమట సుక్కలన్నీ బిగదీసుకుపోయి గడ్డగట్టుకుపోయినాయి. ఒంటి నిండా జలగడ్డలే దొర, పట్టికరాళ్ల గడ్డలు. ఈ చిత్రం ఏందో గాని అలో లక్ష్మణాన దల్లాడుతుంటే చూడలేకుండా ఉన్నాం. కళ్ళున్నవాడెవడు చూడలేడు దొర, దాని ఉసురు మా గ్రామానికి తగులుద్దేమోనని పిసక్క సస్తున్నాం అనుకోండి. మీరే కాపాడాలి దొరలు సోములు.
3: ఓం తత్స.
2: కుర్రమావ్, పద పోద, నడు సింతల తోపు.
5: నడవండి దొర, దూరం లేదు. ఓ అదిగో ఆ కనిపించేదే తోపు. కాలు సాగదీసి 2 అడుగులు వేసినామంటే ఎరుకలో గుడిసెలకాలు ఉంటాం. నడండి.

0: ఓం తత్స. బిడ్డ శోకము పరమావధిని దాకుచున్నది.
1: ఏంది మామ, జనమెవరు కనిపించరు? పెట్టరు పుంజులన్నీ మేతకు పోయినాయేంది?
2: ఎవరు పొట్ట తిప్పల కోసం వాళ్ళు పోయింటారు ధర. పిల్లదాన్ని కనిపెట్టుకుని దాని తల్లి మటు గుడిసెలో ఉంది. కొడిగొట్టిన దీపం వలె
1: పిలిపించు, ఆ పెట్టని పిలిపించు. ఈ చెట్టు కింద కూసుని మాట్లాడదాం.
2: కర్మపోయే కారణం ఉంటే కాళ్ళ ముందుకు వస్తాడంట వైద్యుడు. ఒసే సింగి, బయటికి రాయే, దొరచ్చిండు.
3: దండాలు బాబు.
1: ఎరిక పిడికెడు ధనం అంట. కూసో ఎరికల సింగి, కూసో.
0: ఓం తత్సత్.
1: ఎరిక చెప్తావు కదా పెట్ట, నువ్వు ఒక్క ప్రశ్న చెప్పు.
3: అడుగు.
1: మడిసికి ఎన్ని హస్తాలుంటాయి పెట్ట?
3: మూడు.
1: శబాస్. మూడో హస్తం ఏది, ఎవడుంటది పెట్ట?
3: మూడో హస్తం శాదస్తం అని తెలుసుకో, అది కడుపులోన ఉంటది.
1: మరి ఈ శాదస్తం ఏం చేస్తుందంటావు పెట్ట?
3: మంది కొంపలు ముంచి మంగళారతి పాడుతుంది, చెట్టు సిక్కుడుకాయలు గాయిస్తాయి.
1: వాహవా, పసందుగా చెప్పినవే పెట్ట. మరి నీ కూనని నువ్వెందుకు కొట్టినవు పెట్ట?
0: ఓం తత్స, దైవ సంతానం ఇది. వృత్తం ఇట్లుండ పాపం ఆ సింగి ఏం చేస్తుంది దొర?
1: గుర్రు మావ, నువ్వు గమ్మున కూసు. చెప్పు పెట్ట, ఏడు పంటల కూనని ఎండన నిలబెట్టి కొట్టినవు, నాకంత ఇరికి. మూడు దినాల దాకా బువ్వ పెట్టకుండా చెట్టుకు కట్టేస్తానంటే నీ కూన ఒళ్ళు సల్లబడి ఇగమైపోయింది. నిజం కాదా చెప్పు పెట్ట, ఎందుకట్లను ఎందుకు కొట్టిన? ఊరుకోబెట్ట, నువ్వేడిస్తే ఈ ఊరు పాడైతుంది, గాలి తగిలి లేచిపోతుంది. కారణం చెప్పు, ఎందుకు కొట్టినావు?
3: కొట్టినయ్యా, కొట్టిన కొట్టినయ్యా, చేతులు ఇరిగిపోను, కొట్టినయ్యా.
1: ఎందుకు కొట్టినావు అని అడుగుతున్నా.
3: ఎందుకంటేనా, ఆ పెద్దయ్య బాయి కాడ మట్టి తట్టలు మోసి ఆకలికి నకనకలాడుతా వచ్చిందేమో, రెండు మెతుకులు తిందవంటే కొంపలో బొచ్చ బోర్లు ఇచ్చింది. ఏందే పిల్ల, బువ్వంత తిన్నవా అని అడిగినయ్యా. లేదని తలూపింది బిడ్డ. మరి ఏం చేసినవే, కుక్కెత్తకపోయిందా ఏంది అని ఒక్క దెబ్బేసిందయ్యా. కుక్క కూడా కాదని తలూపింది. బిడ్డ పొట్ట పట్టకు చూసిన ఈపు కంటకపోయి మంగళం లాగుంది. మరి నువ్వు తినక నాకు ఉంచక ఏం చేసినవే, మదరష్టముండా అంట దెబ్బ మీద దెబ్బ కొట్టిందయ్యా. పల్లెత్తి ఒక్క మాట పలకలేదు నా తల్లి. నాకు పిచ్చి ఉగ్రం వచ్చి అదుకు ఆ ఉసికెలో

0: అని ఒళ్ళు పగల కొడతా అంటే అప్పుడు చెప్పిందయ్యా బిడ్డ. అమ్మా కొట్టొద్దే, బిచ్చ పమ్మికి పెట్టిన.
1: బిచ్చ పమ్మికి పెట్టిన
2: బిచ్చ పమ్మి లేదురాలి. ఓం తత్సత్.
1: కుర్ర కొంక, నాకంత ఎరికే, నిజం చెప్పు. కొండ దొరకాడు అబద్ధమాడితే కళ్ళు పేలిపోతాయి.
0: ఇప్పటికే నా కళ్ళు మసకలు వచ్చి కనిపించకుండా పోయినాయి. ఈ వయసులో అబద్ధం ఆడి ఇంకా పాపం మూటగట్టుకోమంటావా? కొడుకా, నువ్వెవరో సరిగ్గా ఆనటం లేదు కంటికి.
2: అవ్వా, దొర దొర నీ ఎదుట ప్రత్యక్షమైనాడు, మృక్కుకో.
0: సామి, ఏ దండాలు, నన్ను నీలో కలుపుకోయ్యా.
1: కుర్ర కొంక, నీలు ఇంకా నూకలుండయి ఈ భూమి మీద నీకు. ఆ అట్టెడు గింజలై పొంగని నిన్ను సేదుకుంటా, నిమ్మళంగుండు.
2: అవ్వా, నీ జన్మ చరితార్థమైనది.
1: కొంక, ఒక్కటడుగుతా చెప్పు. 3 దినాలకి ముందు అడక్క తినటానికి చింతల తోపుకెళ్ళినా ఆడగూడ ఒక్క ముద్ద పెట్టే దాతలెవరు లేక శోషకొచ్చి ఒక చెట్టు కింద పడిన
0: పడినానయ్యా.
1: అప్పుడొక ఎరి

0: చీకలోళ్ల కూను, మేత తెచ్చి నీకు పెట్టింది.
1: మాయమ్మ సల్లని తల్లి పెట్టిందయ్యా. అప్పుడు ఆ పసుకోన దారకం పోయకపోతే ఈ అంశ ఆనాడే లేసిపోయేది.
0: బొచ్చలో ఎంత పువ్వున్నదని నువ్వు అడగలే?
1: అడగలేదయ్యా, చెప్పొద్దు.
0: కూన నువ్వు తిన్నవా లేదని కూడా అడగలే?
1: అడగలే.
0: బొచ్చలో ఉన్నదంతా దబదబ బొక్కిను. కొంక ఎందుకట్ల మేతంత బొక్కిను?
1: చెప్పమంటవయ్యా కొడుక. అప్పటికి 2 దినాల ఎంత పోవదిని పడమటి కడుపు ఈ శివులోంచి ఆ శివులోకి దూసుకుపోతుంది. మండు దేశంకి పైగా బొక్కెడు కండలేని ముసిల్దాన్ని.
0: కొంక నీకు మేత పెట్టేటోళ్ళు ఎవరు లేరా?
1: ఉంటే ఎందుకు అడక్క తింటనయ్యా? ఉన్న ఒక్క కొడుకు, రెక్కలొచ్చిన కొడుకు, దేశాల పాలయ్యిండు.
0: దేశాల పాలయ్యిండ?
2: దేశాల పాలైన బిచ్చపమ్మి కొడుకు. ఓం తత్సత్. ఓం
0: తత్సత్. నాగలి నిలుపు.
3: మనిషివయ్యుండి పశువులాగు కాడి మెడ మీద వేసుకుని దున్నుతున్నావు నాయన. జత ఎద్దు లేదా? నిలు.
4: దండాలు స్వాములవరికి.
0: మా నువ్వు మడిసివ పశువ.
4: మడిసినే ద్వారా పశువు లెక్కనైనా.
0: మడిసివైతే మా కడుపు సించుకుని కన్నా తల్లిని వదిలిపెట్టొస్తావా? 3 కాళ్ళ ముసల్దాన్ని అడక్క తినమని చెప్పి దేశాల పాలైతవా?
4: అయ్యా మాయవ్వ అడక్క తింటున్నదా?
0: ఓరి మా మడిసివై పుట్టి పశువు లెక్కన ఈడ బూడిగం చేస్తున్నావా?
4: ఏం చేయమంటావు ద్వారా? పొట్ట జానుడైనా ఆకలి 6 మూరలు ఏమైనా చేయిస్తుంది. ఈ బక్కరైతుకు జతెద్దు దావబట్టి నాకేడెంత కూలి దొరికింది. దాంతో కుసింత కూడి తింటన్న గాని.
0: నీ మేత నువ్వు చూసుకుంటే నీ కొంక ముసిలి కొంక మేత మాట ఎవరు చూస్తారు? నాకంత ఎరికే. నిజం చెప్పు, ఎందుకు నీ కొంకను వదిలేసి వచ్చినావు?
4: కాళ్ళు మొక్కుతా ద్వారా, కడుపును సెడబుట్టిన కొడుకుని కాదు నేను. మా అవ్వని పువ్వుల్లో పెట్టి పూజించిన సత్యప్రమాణకం. కానీ కట్టపడి పాటలోకి తెచ్చి సాగు చేసుకుంటున్న నా భూమి కాజేసి నన్ను కొట్టి మళ్ళీ ఈ ఊరు పొలిమేరల్లో కాలుబడితే సంపుతునని
0: సంపి
4: నన్ను పారదోలిండు దారుణ కర్ముడు.
2: ఓం తత్సత్. దారుణ కర్ముడా?
4: అవు స్వామి, వాడి పేరు అదే, దారుణ కర్ముడు. వాడి వత్తాసులు 3 ఉండరు.
0: ఆ 3 ఎవరు?
4: గోమాయువు.
2: గోమాయువు.
4: విపరీత జ్ఞానుడు.
2: విపరీత జ్ఞానుడు.
4: నష్టమంగళుడు.
2: నష్టమంగళుడు. ఓం తత్సత్. విన్నారా దొర? వీరే లోకకంటకులు. సంపదను కూడా వీసి ధనిక నిర్ధనికములనే 2 వర్గములను కల్పించి వాటికి శాశ్వత శత్రుత్వమును ఆపాదించి లోకశాంతికి విరోధులవుతున్నారు విచ్ఛిన్నకారులు. సంపదను సృష్టించున్నది శ్రమ గదా. ఆ శ్రమశక్తిని దొంగిలిచున్న ఈ దోపిడీదారులను ఈ లోకకంటక శరీరంబులను సంహరించనిదే ప్రజకు ముక్తి లేదు, ప్రపంచానికి శాంతి లేదు. సృష్టి స్థితి సంహారంబులలోని స్థితికి మూలమైనది ఏమిటి?
0: అన్నాత్ భూతాని జాయంతే తేన జాతాని జీవంతి.
2: అన్నం వలన ప్రాణులు పుట్టుచున్నవి, ఆ పుట్టిన ప్రాణులు అన్నం వలననే తిరిగి జీవించుచున్నవి. సర్వేశ్వర పరబ్రహ్మ స్వరూపమైన ఈ అన్నం ఎటుల పుట్టుచున్నది.
0: ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అభ్య పృథివీ, పృథివ్యాహ ఓషధ, ఓషధీభ్యః అన్నం.
2: ఆకాశం వలన వాయువు, వాయువు వలన అగ్ని, అగ్ని వలన జలము, జలము వలన భూమి, భూమి వలన ఓషధులు, ఓషధుల వలన అన్నం పుట్టుచున్నది. ప్రాణి కోటి మనుగడకు మూలభూతమైనది అన్నం. అట్టి అన్నమునకు కారణభూతమైనది భూమి. పంచభూతములనంబడు ఈ ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి ఎవడి ఎబ్బసొత్తున్నో కాదు సర్వులదీను. సర్వ మానవులది అయిన భూమిని కొందరు నష్టదర్శనులైన జనులు, దుర్జనులు తమ స్వంతంగా వించుకుంటున్నారు. ఈ కావింపి అన్ని అనర్థాలకు మూలం.

0: అనర్థం వలనే అశాంతి. ఈ అశాంతియే ఏడేండ్ల పిల్ల రోదనకు కారణం. ఆ రోదన ఏ విశ్వాత్మకుండైన ప్రభువుల శిరోవేదన. దీన్ని తొలగించండి.
1: ఓం తత్సత్. నష్టదర్శనులైన దారుణ కర్ముడు, గోమాయువు, విపరీత జ్ఞానుడు, నష్టమంగళుడు మున్నకు దుర్జనుడు ఈ త్రిశూల అగ్నితో
2: రుద్రాకార
0: దుర్జనులైన వారును జనులే, ప్రాణులే, సర్వ ప్రాణుల యందునున్నది విశ్వాత్మయే.
1: కావున
0: వారిని కాచండి సర్వేశ్వర. విషసర్పమునకు కోరలు పీకిన ఎట్లు ఆస్తిపై యాజమాన్యపు హక్కులను మాత్రం పెకలించి వేయండి.
1: ఈ త్రిశూలాగ్నితో యావదాస్తులపై యాజమాన్యపు హక్కులు దగ్ధమైపోవుగాక. సుఖ సంపదలను సర్వమానవులు సరిసమానంగా అనుభవించురుగాక.
0: ఈశ్వర, సర్వేశ్వర, సురలు కుసుమ వర్షంబులు గురించుచున్నారు. రంభోతులు ఆడుచున్నారు. గంధర్వాదులు పాడుచున్నారు. ఏడేండ్ల బాలిక స్వేద వ్రణములు సమసిపోవచ్చున్నట్టు మేఘంబులు మృదంగంబుల భంగి ఘోషించుచున్నాయి. శ్రీకృష్ణుల వారి శిరోభారం తీరినట్టు సిద్ధ గణంబులు జయ జయధ్వానములు చేయుచున్నారు.
1: యతీంద్ర, ఇంకా మనకిక్కడ కావలసినదేమున్నది?
0: ఒక్కటి, అనిరుద్ధ కుమారుడు నాగపాశ బద్ధుడై బాణాసురుని శోణపురంబునందునటుల తమరే సెలవిచ్చి ఉంటిరి గదా. ఎలాగూ శిరోభారం తీరిపోయినది కనుక తాతగారైన కృష్ణునికి చెప్పి ఆతనని విముక్తుం చేయుట మిగిలినది. జగదీశ్వర, మీ దర్శనమున అందరమును కృతార్థులమైతిని. ఇంకెనిత కావలసినదేమున్నది? అయిన నిటులవుగాక.
1: ఓం.

తొమ్మిది దశాబ్దాల ప్రచారప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో శ్రీకృష్ణ శిరోభారం నాటకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ అబ్సెట్ ఫలితాలను మరికాసేపట్లో అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తారు. హైదరాబాద్ ఉప్పల్ విద్యుత్ జంక్షన్ సమీపంలో ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల నిర్మాణం పనుల్లో భాగంగా ఉప్పల్ 4 రోడ్ల కూడలిని ఈరోజు నుండి తాత్కాలికంగా మూసివేస్తారు. రింగ్ రోడ్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను హబ్సిగూడ మీదుగా దారి మళ్లిస్తున్నారు. నగరంలోకి వచ్చే వాహనాలు ఓఆర్ఆర్ మీదుగా ప్రయాణించి హయత్నగర్ నుండి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 16 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పీసీఏ సమావేశాలకు సభ్యుల హాజరు సగటున 53% పరిమితమవుతుందని లోక్సభ వెబ్సైట్లోని గణాంకాలు వెల్లడించాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. రాష్ట్రంలో గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు. కేరళ తిరువనంతపురం నుండి ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్ప్రెస్లోని ఏసీ కోచ్లో ఈ ఉదయం 5 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. బోగి పూర్తిగా కాలిపోయిన ఈ ఘటనలో ఎవరికీ కూడా గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో తిరుపతి ఐఐటీలో యువ సంఘం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ 6వ దశ కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సంభాషించుకోవడానికి, సాంస్కృతిక వైవిధ్యం వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ మధ్యాహ్నం 3:30 ధర్మశాల మైదానంలో పంజాబ్ బెంగళూరు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ రాజస్థాన్ల మధ్య మరొక మ్యాచ్ జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ ఫిలిం సంగీతం కార్యక్రమంలో ముందుగా బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట తొలిరే గడిచింది చిత్రం నుండి.

సింహాసనం చిత్రం కోసం బప్పీ లహరి సంగీత నిర్వహణలో రాజ్ సీతారాం సుశీల పాడిన పాట విన్నారు. ప్రేమ సింహాసనం చిత్రం నుండి ఈ పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చిత్రసీమ కార్యక్రమంలో తరువాత బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటున్నారు, ముత్యమంత ముద్దు చిత్రం నుండి.

బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట మౌనగీతం చిత్రం నుండి. ఆత్రేయ వ్రాసిన ఈ పాట ఇళయరాజా స్వరపరిచారు.

వినబోతున్న పాట స్వీయ సంగీత సారథ్యంలో జానకి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు, వేటూరి వ్రాసారు. పాట విందాం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం స్టూడియోలో సమయం 12:10:50. మీడియం వేవ్ 738 kHz 6.5 meters డిఆర్ఎం రిసీవర్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ 729 kHz మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ కావ్యశ్రీ. ఈరోజు మన మాటల్లోకి వెళ్ళిపోతే, భారతదేశ ప్రపంచ ప్రజల జీవితాల్లో దశాబ్దాలుగా అనుబంధం ఏర్పరచుకున్న ఒక గొప్ప వేదిక. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మనుషుల మనస్సుల్ని ఒకే స్వరంతో కలిపిన ఒక మహత్తర వ్యవస్థ, అదే ఆకాశవాణి. 9 దశాబ్దాల ప్రసార సౌరవం ఆకాశవాణి వైభవం. ఆకాశవాణి భారతదేశంలోని కోట్లాది ప్రజల నమ్మకం, సమాచారం, ఆప్యాయత, అనుబంధం. టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందని కాలంలోనే సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేయడం అంత తేలికైన విషయం కాదు. ప్రతి ఇంట్లో టెలిఫోన్ ఉండేది కాదు, టెలివిజన్ అందరికీ అందుబాటులో ఉండేది కూడా కాదు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ అసలు లేని ప్రపంచం అది. అలాంటి సమయంలో దేశాన్ని ఒకే సమాచార వేదికపై నిలబెట్టింది ఆకాశవాణి. ఆకాశవాణి అనేది కేవలం వార్తలు చెప్పే వేదికగా మాత్రమే నిలవలేదు, ప్రజల జీవితాల్లో భాగమైంది, దేశంలో ఎక్కడ ఏం జరుగుతోందో ప్రజలకు చేరవేసింది, ఒక గ్రామంలో ఉన్న మనిషికి దేశ రాజధానిలో జరిగే విషయాలను వినిపించింది, ఒక రాష్ట్రంలోని సంస్కృతిని మరో రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసింది, భారతదేశం అనే వైవిధ్యభరితమైన దేశాన్ని ఒకే కుటుంబం అనిపించేలా చేసింది. స్వాతంత్రం తర్వాత దేశ నిర్మాణంలో కూడా ఆకాశవాణి కీలక పాత్ర పోషించింది. ప్రజల్లో జాతీయ భావన పెంపొందించడంతో, దేశభక్తిని బలపరచడంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక మార్పులు అన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లింది. చదువులేని వారికి కూడా అర్థమయ్యే భాషలో సమాచారాన్ని అందించింది. అందుకే ఆకాశవాణి కేవలం ఒక మీడియా మాత్రమే కాదు, ఇది ప్రజలకి మార్గదర్శకం కూడా. రైతులకి ఆకాశవాణి ఎన్నో సంవత్సరాలుగా ఒక నమ్మకమైన మిత్రుల్లా నిలుస్తోంది. పంటల సాగు, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ సాంకేతికత, కొత్త కొత్త పద్ధతులు, ఇలా వ్యవసాయానికి సంబంధించిన ఎన్నో విషయాలను సులభమైన భాషలో రైతులకు చేరవేస్తుంది. ఒకప్పుడు గ్రామాల్లో పత్రికలు కూడా సరిగ్గా ఉండేవి కాదు. ఆ రోజుల్లో రైతులకి ఈ సరైన సమాచారాన్ని అందించిన ప్రధాన వేదిక ఆకాశవాణి. రైతుల సమస్యలను వినిపించడంలో కూడా ఆకాశవాణి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: విద్యారంగంలో కూడా ఆకాశవాణి చేసిన సేవ ఎంతో గొప్పది. విద్యార్థుల కోసం విద్యా కార్యక్రమాలు, సాధారణ జ్ఞానం, భాషాభివృద్ధి కార్యక్రమాలు ప్రసారం చేస్తూ చదువుని అందరికీ చేరువజేస్తుంది. ప్రత్యేకంగా గ్రామీణ భాషల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పాఠశాలలకు వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా విద్యను వినిపించే ప్రయత్నాన్ని చేసింది. జ్ఞానాన్ని కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా స్వరాల ద్వారా ప్రజలకు చేరవేసింది. ఆరోగ్య అవగాహన కార్యక్రమాల విషయంలో కూడా ఆకాశవాణి నిరంతరం సేవ చేస్తూనే ఉంది. ప్రజల్లో ఆరోగ్యంపైన అవగాహన పెంచడం, వ్యాధుల గురించి సమాచారం ఇవ్వడం, జాగ్రత్తలు చెప్పడం, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం ఇలాంటి విషయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. కుటుంబ సంక్షేమం, మహిళా ఆరోగ్యం, పిల్లల సంరక్షణ, పోషకాహారం వంటి ఎన్నో అంశాల్లో పట్ల కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుంది. సామాజిక సంస్కరణ విషయంలో కూడా ఆకాశవాణి ప్రభావం ఎంతో గొప్పది. బాల్య వివాహాలు, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, సామాజిక అసమానతలు వంటి సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మహిళా సాధికారత, బాలికా విద్య, పర్యావరణ పరిరక్షణ, ఓటు హక్కు ప్రాముఖ్యత ఇలాంటి ఎన్నో అంశాలను ప్రజలకు చేరవేస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఇక సంగీతం, సాహిత్యం, కళల పరిరక్షణలో ఆకాశవాణి చేసిన సేవ మరువలేనిది. భారతీయ సంగీత సంపదను తరతరాలకు అందిస్తూ వస్తుంది. భక్తి గీతాలు, జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, సినిమా పాటలు ఇలా ప్రతి రకమైన సంగీతాన్ని ప్రజలకు చేరువ చేస్తుంది. ఎంతోమంది గాయకులు, కళాకారులు, రచయితలు, కవులు

తమ ప్రతిభను ప్రజలకు పరిచయం చేసుకునే వేదికగా ఆకాశవాణి నిలుస్తుంది. ప్రాంతీయ కళలను, భాషలను, సంప్రదాయాలను కూడా కాపాడడంలో ముఖ్యమైన పాత్ర. రేడియో నాటకాల ద్వారా వినోదాన్ని మాత్రమే కాకుండా భావోద్వేగాలను కూడా ప్రజలకు చేరవేసింది ఆకాశవాణి. కేవలం స్వరాల ద్వారానే కాకుండా కథలను ప్రజల ఊహల్లో సజీవంగా నిలబెట్టింది. కుటుంబం మొత్తం కలిసి ఒక కార్యక్రమాన్ని వినే సంస్కృతిని తీసుకొచ్చింది. ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, దేశంలోని కోట్లాది ప్రజలు ఒకే సమయంలో ఒకే భావోద్వేగంతో కలిపే శక్తిని ఆకాశవాణి సృష్టించింది. ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితులు, దేశానికి సంబంధించిన కీలక సందర్భాల్లో ప్రజలకు వెంటనే సమాచారం అందించే నమ్మకమైన వేదికగా కూడా ఆకాశవాణి నిలుస్తుంది. వరదలు, తుఫానులు, వాతావరణ హెచ్చరికలు, అత్యవసర సూచనలు వంటి సమాచారాన్ని ప్రజలకి వేగంగా చేరవేస్తుంది. ప్రజల్లో భయం కాకుండా అవగాహన కలిగించే విధంగా సమాచారాన్ని అందజేస్తుంది. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, వినే పద్ధతులు మారుతున్నాయి, కానీ ఆకాశవాణి తన ప్రయాణాన్ని ఆపలేదు. కాలానికి తగ్గట్టుగా మారుతూ ఎఫ్ఎం రూపంలో, డిజిటల్ వేదికల రూపంలో, మొబైల్ యాప్స్ రూపంలో ఇప్పటికీ ప్రజల జీవితాల్లో కొనసాగుతుంది. కొత్త తరానికి కొత్త రూపంలో చేరువవుతూ పాత తరానికి పాత జ్ఞాపకాల ఆప్యాయతను గుర్తు చేస్తుంది. 90 ఏళ్లుగా ఆకాశవాణి కేవలం కార్యక్రమాలు ప్రసారం చేయడం మాత్రమే కాదు, ప్రజలని కలుపుతోంది, సమాచారాన్ని అందిస్తుంది, అవగాహన పెంచుతుంది.

0: తిరిగి మన మాటలకు వచ్చేస్తే ఈరోజు మే 17. ఈరోజు వరల్డ్ హైపర్ టెన్షన్ డే. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న ఆరోగ్య సమస్యల్లో హై బీపీ లేదా హైపర్ టెన్షన్ ఒకటి. ఒకప్పుడు వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. 25-30 ఏళ్ళ వయసులో ఉన్నవారు కూడా బీపీ ట్యాబ్లెట్ చేసుకున్న పరిస్థితి వచ్చేసింది. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి పూర్తిగా మారిపోవడమే. ఉదయం లేవగానే ఫోన్ చూడడం, రోజంతా పని ఒత్తిడి, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, సరిగ్గా నిద్రపోకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇలా తెలియకుండానే మనం ఉంటున్న ఈ వర్క్ లైఫ్ స్టైల్ అనేది ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఇప్పుడు హై బీపీ అనే సమస్య ప్రతి ఇంట్లో వినిపించే స్థాయికి వచ్చేసింది. చాలామంది ఇంకా చిన్న వయసే కదా అని నిర్లక్ష్యం చేస్తున్నారు, కానీ వాస్తవానికి ఇప్పుడు చిన్నపిల్లల్లోనే బీపీ సమస్యలు మొదలవుతున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. అసలు హైపర్ టెన్షన్ అంటే ఏమిటి? మన గుండె శరీరంలో ఉన్న ప్రతి భాగానికి రక్తాన్ని పంపిస్తుందని మనకు తెలుసు. ఈ రక్తం ఆ రక్తనాళాలపైన చూపించే ఆ ఒత్తిడినే బ్లడ్ ప్రెషర్ అంటాం. ఇది సాధారణ వాల్యూ కన్నా ఎక్కువగా ఉంటే అదే ఎక్కువ బీపీ లేదా హైపర్ టెన్షన్ అంటారు. చాలాసార్లు ఇది బయటకి ఎలాంటి లక్షణాలను చూపించదు, కానీ లోపల మాత్రం నెమ్మదిగా గుండె, మెదడు, కిడ్నీ, కళ్ళపైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అందుకే వైద్యులు దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. చాలా మందికి బీపీ ఉన్నట్టు తెలిసేసరికే శరీరంలో చాలా అవయవాలపైన ప్రభావం మొదలైపోయి ఉంటుంది. కొందరికి ఒకేసారి తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకుని వదిలేస్తారు. మరికొందరు అలసటను, తలదిరడాన్ని సాధారణంగా తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఇవే హై బీపీకి ఇండికేషన్స్. హై బీపీ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఒత్తిడి, అంటే స్ట్రెస్. ఇప్పటి జీవితం మొత్తం పరుగుల మీదే సాగుతుంది. ఉద్యోగంలో స్ట్రెస్, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, భవిష్యత్తు పైన ఆలోచనలు, ఇలా ప్రతిరోజు మనసు పైన ఒత్తిడి పెడుతూనే ఉన్నాం. ఈ స్ట్రెస్ వల్ల శరీరంలో అడ్రినల్ రష్ అవుతుంది. కార్టిస్టాల్ లాంటి హార్మోన్లు కూడా ఎక్కువగా విడుదలై గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. దాంతో బీపీ కూడా పెరుగుతుంది. కొంతమందికి చిన్న విషయానికి కోపం రావడం, చిరాకు పెరగడం, ఆందోళన ఎక్కువ అవడం కూడా దీని ప్రభావమే. ఇప్పుడు చాలామంది రోజంతా టెన్షన్తో గడుపుతున్నారు, కానీ దీన్ని తగ్గించుకోవడానికి మాత్రం సమయాన్ని కేటాయించట్లేదు. ఒత్తిడిని ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ప్రభావం ఎక్కువగా పెరుగుతుంది. ఇంకో ప్రధాన కారణం ఉప్పు ఎక్కువగా తినడం. మనకు తెలియకుండానే ఒక రోజులో చాలా అధికంగా సోడియం తింటున్నాం. ముఖ్యంగా జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, చిప్స్, పిజ్జా, బర్గర్స్ ఇలాంటి ఆహారాల్లో ఇది ఎక్కువ ఉంటుంది. ఇవి శరీరంలో నీటిని నిల్వ చేసే రక్తనాళాలపైన ఒత్తిడిని పెంచుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం ఒక రోజుకి 1 టీ స్పూన్ కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని చెప్తున్నారు. కానీ చాలామంది తెలియకుండానే దానికన్నా ఎక్కువ ఉప్పును తీసేసుకుంటున్నారు. ముఖ్యంగా బయట తినే ఆహారంలో ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ అలవాటు చాలా ప్రమాదమైంది. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి ప్యాకేజ్డ్ ఫుడ్ తినేవాళ్ళే. మరో ముఖ్యమైన కారణం నిద్రలేకపోవడం. చాలామంది రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఫోన్లు, సోషల్ మీడియా, వెబ్ సిరీస్ ఇవన్నీ అండ్ వర్క్ స్ట్రెస్ వల్ల కూడా నిద్ర లేకుండా పోతుంది. కనీసం 7 నుంచి 8 గంటల వరకు నాణ్యమైన నిద్ర లేకపోతే శరీరంలోని హార్మోన్లు చాలా ఇంబ్యాలెన్స్డ్గా అయ్యి బీపీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాత్రంతా మేల్కొని ఉండడం చాలామందికి అలవాటు అయిపోయింది, కానీ అదే అలవాటు నెమ్మది నెమ్మదిగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. సరైన నిద్ర లేకపోతే అలసట, చిరాకు, ఒత్తిడి ఇవన్నీ పెరిగి ఇవే హైపర్ టెన్షన్కి దారితీస్తాయి. ఇవి మాత్రమే కాదు, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు, ధూమపానం, మద్యపానం, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, ఇలా కుటుంబంలో ఆల్రెడీ ఉన్న హై బీపీ హిస్టరీ ఇవన్నీ ఈ సమస్యకి కారణంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది గంటల తరబడి ఒకే చోట కూర్చుని ఉద్యోగాలు చేస్తున్నారు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా ఇది పెరుగుతుంది. ధూమపానం చేస్తే ప్రతిసారి రక్తనాళాలు దెబ్బతింటాయి, అలాగే మద్యం అధికంగా తీసుకోవడం కూడా బీపీని పెంచుతుంది.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: అయితే హై బీపీ ఉన్నట్టు ఎలా గుర్తించాలి? చాలా సార్లు ఇలాంటి లక్షణాలు కనిపించవు, అందుకే చాలా మంది బీపీ ఉన్నా లేదు అని అనుకుంటారు. కానీ కొందరు

0: లో మాత్రం తలనొప్పి, తల తిరగడం, తొందరగా అలసిపోవడం, గుండె దడ నిద్ర రాకపోవడం, చూపు కనిపించకపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది రావడం, ఛాతి నొప్పి, చెవుల్లో రింగుమనే శబ్దం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తుండొచ్చు. కొందరికి మెడ నొప్పి, కొంచెం గందరగోళం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు కనిపించే వారు కాకుండా తరచూ బీపీని చెక్ చేయించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ముందుగానే గుర్తించితే ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా ప్రమాదకరం. హై బీపీ కారణంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్, కంటి చూపు దెబ్బతినడం ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గుండె నిరంతరం ఎక్కువ ఒత్తిడితో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి గుండె కూడా బలహీనపడుతుంది. అలానే మెదడులోని రక్తనాళాలను దెబ్బతిని స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే హై బీపీని చిన్న సమస్యగా తీసుకోవద్దని డాక్టర్స్ చెప్తున్నారు. కానీ మంచి విషయం ఏంటంటే మనకు కొన్ని కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ముందుగా రోజు వ్యాయామం చేయాలి, కనీసం అరగంట అయినా ఖచ్చితంగా నడవాలి. యోగా, మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ ఇలాంటి అలవాట్లు ఒత్తిడిని తగ్గించి బీపీని కంట్రోల్లో ఉంచుతాయి. రోజు వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, అలానే రక్త ప్రసరణ కూడా చాలా బాగా జరుగుతుంది.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. ఉప్పు, కారం, నూనె తగ్గించాలి. బయట ఫాస్ట్ ఫుడ్ తగ్గించి ఇంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా హై బీపీ ఉంటే ఖచ్చితంగా తరచూ బీపీని చెక్ చేయించుకోండి. ముందుగానే గుర్తిస్తే పెద్ద ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈరోజు ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవం సందర్భంగా మన ఆరోగ్యం గురించి మనమే ఆలోచిద్దాం. టెన్షన్ని తగ్గిద్దాం, ఆరోగ్యాన్ని పెంచుకుందాం, బీపీని నియంత్రణలో ఉంచుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం. ఇవి ఈరోజు కబుర్లు. మరిన్ని విషయాల గురించి మాట్లాడుకోవడానికి తర్వాత యువతరంగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ కావ్యశ్రీ.

0: ఆకాశవాణి సమయం మధ్యాహ్నం 12:30. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. నైరుతి ఋతుపవనాలు అరేబియా, బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఏడాది జనవరిలో చారిత్రాత్మక భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2025లో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 7.75 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. అలాగే 2000 నుండి

2025 సంవత్సర మధ్యకాలంలో భారత్లో స్వీడన్ పెట్టుబడులు మొత్తం 2.8 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా తయారీ క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనాభా గణన ప్రక్రియలో భాగంగా రాజస్థాన్, మేఘాలయ, మహారాష్ట, జార్ఖండ్, ఢిల్లీలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఎన్యూమరేటర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి ఇళ్ల జాబితా రూపొందించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడానికి ఇంటింటి లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తూనే మొదటిసారిగా డిజిటల్ సాధనాలను ఉపయోగించి జనాభా గణన 2027 నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ ఆర్డినెన్స్ 2026 ప్రకటన ద్వారా ప్రధాన న్యాయమూర్తి కాకుండా సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కు పెంచేందుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా చట్టం 1956ను సవరిస్తుంది. ఈ సవరణతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి సర్వోన్నత న్యాయస్థానం మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 38కి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో నిన్న యువ సంగమం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల విద్యార్థులు ఒకరితో ఒకరు సంభాషించడానికి, దేశ సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక అవకాశం కల్పిస్తుందన్నారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ 10 రోజుల కార్యక్రమం ఈ నెల 27 వరకు కొనసాగుతుంది. విద్యార్థుల్లో సాంస్కృతిక మార్పిడి, మేధో వికాసం, జాతీయ సమగ్రతను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పిపి చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈ రోజును జరుపుకుంటారు. అధిక రక్తపోటు పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, దాని నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం, అలాగే వ్యక్తిగత, సమాజ, ఆరోగ్య వ్యవస్థల స్థాయిల్లో చర్యలను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. రక్తపోటును కలిసికట్టుగా నియంత్రిద్దాం. మీ రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోండి. ఈ నిశ్శబ్ద మహమ్మారిని ఓడించండి అనేది ఈ సంవత్సరపు ఇతివృత్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.4 బిలియన్ల మంది ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్టు అంచనా. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్థాపించిన జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహనను పెంచడం, అలాగే డిజిటల్ విభజనను తొలగించే మార్గాలను అన్వేషించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచాన్ని ముందుకు నడిపించే డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఈరోజు ప్రభుత్వాలు, పరిశ్రమలు సమాజాలకు పిలుపునిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు, అరేబియా సముద్రంలోని కొన్ని భాగాలు

బంగాళాఖాతం, అండమాన్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల మొత్తానికి విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26న నైరుతి రుతుపవనాలు కేరళంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, కేరళ, మాహే, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. రేపు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు రాత్రి 7:30 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 31వ తేదీ చివరి ఆదివారం 11:00 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం కోసం ప్రజలు తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా పంపించవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరం ద్వారా కూడా ఆన్లైన్లో తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింకును అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలను అందించవచ్చు. రాబోయే సంచిక కోసం సూచనలు ఈ నెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన, క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా చట్టం ముందు అందరూ సమానమేనని, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమంలో భాగంగా రాష్ట వ్యాప్తంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్టంలో పగటి ఉష్ణోగ్రతల రికార్డు స్థాయిలు నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నాంపల్లి రాష్ట బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. రుణమాఫీ కాకపోవడంతో లక్షలాది మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం అయ్యే బస్తాలు, రవాణా, నిల్వ ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ కొనుగోళ్లు జరపకుండా రాష్ట ప్రభుత్వం కాలయాపన చేస్తూ కేంద్రంపైనే అబద్దపు ప్రచారాలు చేస్తోందని ఆయన విమర్శించారు. దేశంలోని 83 కోట్ల మందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత బియ్యం అందిస్తున్న విషయాన్ని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
1: కాంగ్రెస్ రుణమాఫీ వైఫల్యం చెందిన కారణంగా లక్షలాది మంది రైతులు బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్స్ అయ్యారు. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర విషయంలో కూడా కేంద్రం ముందుకొచ్చి ప్రకటించి అండగా నిలబడినప్పటికీ ధాన్యం కొనుగోలు విషయంలో ఏ రకంగా ఇబ్బందులకు గురవుతున్నారో ఈరోజు ప్రచార ప్రసార సాధన

0: ద్వారా మనం చాలా స్పష్టంగా చూస్తాం.
1: పాక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం పోలీసులు భగీరథ్పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారని, రాత్రి 8 గంటల తర్వాత నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం భగీరథ్ను అదుపులోకి తీసుకుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ రెడ్డి వెల్లడించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం మేడ్చల్లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారని ఆయన చెప్పారు. భగీరథ్ను పోలీసులు రాత్రి 12 గంటలకు చెర్లపల్లి జైలుకు తరలించినట్లు తెలియజేశారు. ఇదిలా ఉండగా లాయర్ల సమక్షంలో తమ కుమారుడిని పోలీసు విచారణకు అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని, చట్టం ముందు అందరూ సమానమేనని మంత్రి పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్దిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లేలో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించి ఎస్సీఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో నివసించే అత్యంత వెనుకబడిన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు నేరుగా అందించేందుకు ప్రత్యేక అవగాహన, సేవల సాచ్యురేషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రమాదేవి చెప్పారు. జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లే కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏపీఓ రాహుల్ తెలియజేశారు. ఆది కర్మయోగి అభియాన్ పథకం కింద ఎంపిక చేసిన 19 మండలాల్లోని 130 గ్రామాల్లో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తారు. రేపటి నుంచి నెల 25వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించి విజయవంతమయ్యేలాగా ఎంపీడీఓలు చొరవ చూపాలని పీఓ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 167 కొనుగోలు కేంద్రాల్లో 167 మంది ప్రత్యేక అధికారులను నియమించి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటల్కు 2,400 రూపాయల చొప్పున రైతులకు చెల్లించి ఇప్పటి వరకు 32,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, టార్పాలిన్లు, తూకం యంత్రాలు, హమాలీలు, రవాణా సదుపాయాలు తదితర అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా రైతులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 676,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా మరో 2,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. మిల్లర్లు ధాన్యాన్ని వెంట వెంటనే అన్లోడింగ్ చేయాలని ఆదేశించారు. హమాలీల కొరత లేకుండా చూడాలని, ప్రతిరోజు కనీసం 400 లారీల ధాన్యాన్ని మిల్లులో దించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాల అధికారులు, రైస్ మిల్ యజమానులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియ, ఆన్లైన్ ఎంట్రీలు వేగవంతమయ్యేలా చూడాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. మండలాల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ధాన్యం తూకం వేయడం, మిల్లులు, గోదాములకు తరలించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా కెమిస్ట్ డ్రగ్స్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. జిల్లా కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించిన సందర్భంగా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తోగరు సుధాకర్ మాట్లాడుతూ, ఆన్లైన్లో మందుల విక్రయాలపై నియంత్రణ సరిగ్గా ఉండడం లేదని, తద్వారా నకిలీ, మత్తు కలిగించే మందులు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా విచ్చలవిడిగా దొరికే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఇళ్ల తెచ్చే ముందు, వారిని ఇళ్లలో పనికి పెట్టుకునే ముందు పూర్తి వివరాలు సేకరించాలని, అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంచిర్యాల హమాలీవాడలో సీఐ ప్రమోద్రావు ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించి జిల్లా కేంద్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన 55 మందిని గుర్తించారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించారు. నంబర్ ప్లేట్లు, పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు బానిసైన వారిని డీఅడిక్షన్ సెంటర్లలో చేర్పించాలని, మహిళల భద్రతకు షీటీం, భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయని చెప్పారు.
2: శాంతి భద్రతకి ఒక పెద్ద

0: క్రైటీరియా ఉంటది, లేడీస్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ. మేము సీ టీమ్ ద్వారా, భరోసా టీమ్ ద్వారా చాలా ఎఫర్ట్స్ జరుగుతూ ఉంది. మీ దృష్టిలో ఎప్పుడు కూడా పిల్లలకి, ఎస్పెషలీ గర్ల్ చైల్డ్ కి బాధ ఉంటే మీరు మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, మేము సీ టీమ్ పంపిస్తున్నాము. ఎవరికి భయం లేకుండా అట్మాస్ఫియర్ ఇవ్వడానికి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కి. ఈ సహాయం మీ వైపు మాకు కావాలి.
1: రాష్ట్రంలో ఒకవైపు పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా మరోవైపు అకాల వర్షాలు పిడుగులతో నష్టం వాటిల్లుతోంది.

జరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో మార్కెట్ యార్డుల్లోని ధాన్యం రాసులు నీటిలో కొట్టుకుపోయాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో పొలంలో పంటను కాపాడుకునే ప్రయత్నంలో నగేష్ అనే యువకుడు పిడుగుపాటు గురై మరణించాడు. కొల్లాపూర్ మండలంలో పిడుగుపడడంతో 30 గొర్రెలు మృత్యుబాత పడ్డాయి. రేపు ప్రపంచ మ్యూజియం దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మ్యూజియంలు, వారసత్వ కట్టడాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ మహబూబ్ నగర్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశం చెప్పారు. ప్రజలకు చారిత్రక సాంస్కృతిక వారసత్వంపై అవగాహన పెంపొందించేలాగా వివిధ సాంస్కృతిక విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. టీజీఎన్పీ డీసీఎల్ రాజన్న సిరిసిల్ల జిల్లా సర్కిల్ పరిధిలో విధులు నిర్వహించే సిబ్బంది భద్రతకు అత్యుత్తమత ప్రాధాన్యతనిస్తూ 1 మినిట్ రూల్ అమలు చేస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ వేణుమాధవ్ చెప్పారు. క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించే ముందు ప్రతి ఉద్యోగి 1 నిమిషం సమయం తీసుకుని భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పునః పరిశీలించడం దీని ప్రధాన ఉద్దేశం. ఆధునిక సాంకేతికత అనుగుణంగా విద్యార్థులు, యువకులు ఉద్యోగ అవకాశాలు పెంపొందించే ఉద్దేశంతో ఏఐ లైఫ్ స్కిల్స్పై 4 రోజుల ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలియజేశారు. సికింద్రాబాద్ పారడైజ్ జంక్షన్ నుంచి షమీర్పేట ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రతిపాదించిన 18.15 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు భూసేకరణ, నష్టపరిహారాల పంపిణీ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. సుమారు 2232 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చేపడుతున్న ప్రాజెక్టు కోసం 197 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. విశేషాలు మరొకసారి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పాక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ను పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో నిర్మన్ సామాజిక సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ దీప్తి సిర్ల గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం దీప్తి సిర్ల గారు ఈరోజు మనతో ఉన్నారు. దీప్తి గారు, ఈ కార్యక్రమానికి అలాగే మా స్టూడియోస్కి మీకు స్వాగతం.
2: థ్యాంక్ యూ సో మచ్.
1: మిమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలవాలని గత 2 నెలలుగా ప్రయత్నించాను, ఈరోజు అది కుదిరింది. ఎందుకు అనంటే మనం ఇంక్లూజన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఎప్పుడు. అందరూ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ అంటే అందరూ సమాజంలో ఒకే భాగంగా ఉండాలి, ఎవరిని మనం దూరంగా చూడకూడదు, ఎవరిని వెలివేయకూడదు అని. మరి అందులో చాలా అంశాలున్నాయి. అది ఏదన్నా వైకల్యం ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావచ్చు, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కావచ్చు. ఇలా మనం ఎన్నన్నా గీతలు గీసుకుంటూ పోవచ్చు. మరి అందులో ట్రాన్స్ కమ్యూనిటీ, లెస్బియన్, గే, ట్రాన్స్, అలాగే క్వేర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇంతకాలం అసలు మేము పలానా అని చెప్పుకోవడానికి, ఇది నా ఐడెంటిటీ, ఇది నా గుర్తింపు అని చెప్పుకోవడానికి సంకోచించేవాళ్ళు. ఎందుకంటే ముందు ఇంట గెలిచి తర్వాత రెచ్చ గెలవాలి అంటారు. ఇంట్లోనే దానికి గుర్తింపు లేదు, బయట సమాజం నన్ను ఎలా గుర్తిస్తుంది? వేలు పెట్టి చూపించడం కాదు కదా, వైలెన్స్ జరిగేది వాళ్ళ మీద, ఎన్నో అటాక్స్ జరిగేవి. మరి ఈరోజు కొంత అవగాహన పెరిగింది, వాళ్ళు చదువు

0: చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో భాగంగా ఉండడానికి వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేయడం మనవంత అవుతుంది ఇప్పుడు. మరి వాళ్ళందరితో కూడా చాలా దగ్గరగా పనిచేస్తూ, మానసికంగా కొంత ఊరట ఇవ్వాల్సిన వాళ్ళకి ఊరటనిస్తూ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ, అలాగే ఆంటర్ప్రెన్యూర్షిప్ వైపు కూడా ఎంకరేజ్ చేస్తూ, మీరు నిర్మాణ్లో ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్నారు, ముందుగా మిమ్మల్ని చాలా అభినందించాలి. అసలు ఈ కమ్యూనిటీతో వర్క్ చేయాలని, ఈ వైపుగా నా కెరీర్ని నేను మలుచుకోవాలని మీకు ఎప్పుడు అనిపించింది దీప్తి గారు?
1: ముందుగా నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అంశాల మీద మాట్లాడుతున్నందుకు, ఇంతవరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నింటిలో కూడా, మీడియా ఏ రకంగా చూసినా కూడా అన్నింటిలో ఈ డిస్క్రిమినేషన్ ఉండేది ఎల్జీబీటీ కమ్యూనిటీస్లో. కాకపోతే మీరు దాన్ని ఇంకా పాజిటివ్ వేలో తీసుకొని వస్తున్నందుకు మీకు అభినందనలు.
0: థ్యాంక్ యూ.
1: అండ్ నా విషయానికి వస్తే, నేను పర్టికులర్గా ఈ కెరియర్ని ఈ వైపు తీసుకెళ్ళాలి అని అనుకోలేదు. అది అనుకోకుండా వచ్చిన అవకాశం. అంటే క్వియర్ కమ్యూనిటీ తో పరిచయం నాకు చాలా కాలం నుంచే ఉంది. కాకపోతే ఎక్కువ ఫోకస్ వాళ్ళ మీద నేను మొదలుపెట్టింది కోవిడ్ టైంలో. ఎందుకంటే కోవిడ్ టైంలో తెలిసిందే, మార్జినలైజ్ కమ్యూనిటీస్ అంటే వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అందులో ఒకటి ఎల్జీబీటీ కమ్యూనిటీస్, ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్. ఎందుకంటే వాళ్ళు ఆధారపడేది ముఖ్యంగా రెండింటి మీద, ఒకటి సెక్స్ వర్క్, ఇంకోటి బెగ్గింగ్. ఈ రెండింటికి కూడా దూరం అయ్యి వాళ్ళకి అసలు ఉపాధి అనేది లేక, వేరే ఆదాయ వనరులు లేక ఇబ్బంది పడడం చూసి ఆ టైంలో వాళ్ళతో మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నేను ఇక్కడ కొన్ని ఇక్కడ సివిల్ సొసైటీ గ్రూప్స్తో నేను ఆల్రెడీ అసోసియేట్ అయ్యి ఉన్నాను ఇక్కడ హైదరాబాద్లో.
0: అందులోనే నాకు తెలిసిన విషయం ఏంటంటే, దీప్తి గారు మీరు ఎల్జీబీటీ కమ్యూనిటీతో వర్క్ చేసే ముందే మార్జినలైజ్డ్ కమ్యూనిటీలో ఉన్న మహిళలు, పిల్లలు, వాళ్ళ చదువు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ అభ్యున్నతి గురించి కూడా చాలా వర్క్ చేశారు. అలాగే యు ఆర్ కోఫౌండర్ ఆఫ్ దళిత్ విమెన్స్ కలెక్టివ్ అండ్ ప్రేరణ ఫౌండేషన్. పిల్లలు అలాగే మహిళల విషయంలో చాలా వర్క్ చేస్తున్నారు వాళ్ళ ఇష్యూస్ మీద.
1: అవును, అంటే వరంగల్లో ఇంకా హైదరాబాద్లో స్లమ్స్లో లెర్నింగ్ సెంటర్స్ స్టార్ట్ చేసి, స్లమ్స్లో చాలా ఒక టాక్సిక్ వాతావరణం ఉంటుంది. సో దానివల్ల డ్రాప్అవుట్స్ అవ్వడము, లేకపోతే పిల్లలు డ్రగ్స్కి మందుకి ఇట్లాంటివి అలవాటు పడము, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ వీటన్నిటి వల్ల ఆరోగ్యం కన్నా ముందు చదువు ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకే డ్రాప్అవుట్ రేషియో తగ్గించాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టినవి లెర్నింగ్ సెంటర్స్. అంటే అట్లాగే పిల్లలకి ఒక సేఫ్ స్పేస్ కల్పించడానికి, ఎందుకంటే ఈ చాలా చిన్న వయసు నుండే డ్రగ్స్కి ఇట్లాంటి వాటికి అలవాటు పడి అబ్బాయిలు హింసకి పాల్పడ్డము, లైంగిక హింసకి పాల్పడ్డము, చదువు మానేయడము, జీవితాలు నాశనం చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకే ఇది అన్ని కోణాల్లోంచి చూడాలి. ఓన్లీ అమ్మాయిల సమస్యగా కాకుండా అబ్బాయిలకు కూడా సమస్య ఉంది. దీనివల్ల వాళ్ళకు కూడా దీనివల్ల ప్రభావితం అవుతున్నారు కాబట్టి అన్ని రకాలుగా దీన్ని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినవి లెర్నింగ్ సెంటర్స్ అవి. ఆ క్రమంలో కోవిడ్ టైంలో వీటిని స్టార్ట్ చేసిన టైంలోనే ఈ కమ్యూనిటీస్తో కూడా, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్తో కాంటాక్ట్ రావడం జరిగింది వరంగల్లో. సో వాళ్ళు కూడా మాకు కూడా సహాయం అవసరం అని చెప్పడంతో వాళ్ళతో మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేశాం. సో అట్లా ఇందా చెప్పాను ఆల్రెడీ కొన్ని సివిల్ సొసైటీ గ్రూప్స్తో ఉన్నాను. అందులో ఒకటి తెలంగాణ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ. సో అందులో ఆల్రెడీ ట్రాన్స్ మహిళలు కొంతమంది కలిసి పనిచేస్తున్నారు. సో ఆ కమ్యూనిటీస్ మీద జరిగే హింస మీద ఆల్రెడీ ఎప్పటికే పని జరుగుతూ ఉంది. నేను ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేసింది మాత్రమే కంప్లీట్గా 2021 నుంచి. ఆ తర్వాత నిర్మాణ్లో 2022లో జాయిన్ అయిన తర్వాత నా వర్క్ మొత్తం ఆ దిశగా వెళ్ళిపోయింది. అంటే ఎల్జీబీటీ కమ్యూనిటీస్కి జీవనోపాధి కల్పించడం.
0: అయితే ఇప్పుడు మనం ఇందాకే అనుకున్నట్టు అవగాహన పెరిగింది దీప్తి, అలాగే కొంతవరకు సొసైటీలో కూడా యాక్సెప్టెన్స్ పెరిగింది. వీళ్లను మనం ఏదో సెపరేట్ గా చూడకూడదు, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళు వాళ్ళని అలా రికగ్నైజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మనం వాళ్ళనేమి వ్యతిరేకించొద్దు అన్న అవగాహన కొంతలో కొంతన్నా పెరిగింది. సొసైటీలో స్టిగ్మా ఉన్నప్పటికీ కొంతమంది నెగ్గుకొస్తున్నారు దీప్తి, బట్ కొంతమంది మాత్రం నాకే ఎందుకు ఇలా జరగాలి, నేనేమన్నా తప్పు చేశానా, నాలో ఏదో తప్పు ఉంది కాబట్టే నన్ను వీళ్ళు ఇలా వేలెత్తి చూపిస్తున్నారు అని ఒక న్యూనతాభావానికి గురై ఐడెంటిటీ కోల్పోతూ వాళ్ళని వాళ్ళు కోల్పోయే సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళని మీరు ఎలా డీల్ చేస్తున్నారు?
1: మీరు చెప్పేది డిస్ఫోరియా గురించి. ట్రాన్స్ పీపుల్లో వచ్చేసి జెండర్ డిస్ఫోరియా అనేది చాలా ఎర్లీగానే మొదలవుతుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది,

0: పూరి అనేది ఆల్మోస్ట్ అందరూ ఆ స్టేజ్ నుండి వెళ్తారు, డిస్ఫోరియా స్టేజ్ నుండి. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇలాంటివి అడ్రస్ చేయడానికి ఎలాంటి వ్యవస్థ కానీ, ఇలాంటి సంస్థలు కానీ, వ్యక్తులు కానీ లేరు. ఇప్పుడు ఆ సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు. సో అట్లాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్న వాళ్ళని మేము గైడ్ చేస్తాం, ఫలానా దగ్గరికి వెళ్తే మీకు ఈ విషయంలో సహాయం దొరకచ్చు, సపోర్ట్ దొరకచ్చు అని. గైడెన్సే అవసరం వాళ్ళకి, అంటే తెలీదు చాలా మందికి ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నాకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి, నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఇది తెలీదు ఇన్ఫర్మేషన్ చాలా మందికి. సో ఫస్ట్ స్టెప్పే అది, వాళ్ళని ఒక సరైన సోర్స్కి వాళ్ళని గైడ్ చేయడం.
1: ఇప్పుడు వాళ్ళ బ్యాటిల్ వాళ్ళే ఫైట్ చేయాల్సి వస్తుంది. దే ఆర్ ఫైటింగ్ దేర్ ఓన్ బ్యాటిల్స్. ఇప్పుడు
0: అవును.
1: అంటే మాకు ఈ ఈ స్థానం కల్పించండి అని వాళ్ళని వాళ్ళే అడుగుతున్నారు. సో మనం ఇప్పుడు జూన్లో ప్రైడ్ మంత్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం ప్రపంచవ్యాప్తంగా. సమాజం మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉందంటారు? పాజిటివ్గా ఉందా? ఆ పాజిటివిటీ వల్ల వాళ్ళ ఆలోచనలో ఏమన్నా మార్పు వస్తుందంటారు?
0: వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ముందుకన్నా పోల్ చూసుకుంటే ముందుకన్నా ఇప్పుడు కొంచెం మెరుగ్గానే ఉంది పరిస్థితి. అది మీడియా వల్ల కావచ్చు, సోషల్ మీడియా వల్ల కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ తీసుకుంటున్న కొన్ని ఇనిషియేటివ్స్ వల్ల కావచ్చు. ఒకప్పుడు ఏంటంటే మూవీస్లో కానీ అన్ని చోట్ల ట్రాన్స్జెండర్స్ని విలన్స్గాను, లేకపోతే ఓన్లీ కామెడీకి పరిమితం చేయడము, ఇది మాత్రమే జరిగేది. ఇప్పుడు ఇంటర్నెట్ లేని కాలంలో, ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇంటర్నెట్ అనేది చాలా కొత్త, మహా అంటే ఒక 20 ఏళ్ళై ఉంటుంది అంతే. అంతకుముందంతా వీళ్ళ గురించి తెలిసింది బయట అందరు చూసేది ట్రాన్స్జెండర్స్ని సిగ్నల్స్ దగ్గరనో, లేకపోతే సెక్స్ వర్క్లో ఉన్నప్పుడు, బెగింగ్లో, దీంట్లోనే చూసారు. అండ్ అందులో వాళ్ళ మీద అట్లాంటి ఒక స్టిగ్మా ఉండిపోయింది, అలా ఒక ఇంప్రెషన్ ఏర్పడి అది అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది. మెల్లమెల్లగా ఇంటర్నెట్ రావడము, ఆ తర్వాత మెడిసిన్ కూడా సైన్స్ కూడా అయ్యను, ఇది ఇది రోగం కాదు, ఇది అబ్నార్మాలిటీ కాదు, ఇది కూడా ప్రకృతిలో భాగమే అని వాళ్ళు చెప్పడము, దీని గురించి ఇంకొద్దిగా స్టడీస్ రావడము, ఇంకొంచెం అవేర్నెస్ పెరగడము, దీనివల్ల ఖచ్చితంగా కొద్దిగా మార్పు అయితే వచ్చింది ముందుకి ఇప్పటికి.
1: ఇప్పుడు మీడియాలో కూడా, అంటే ఓటీటీలో ఉన్న కొన్ని సినిమాలు చూస్తే వాటిలో కూడా మార్పు కనబడుతోంది.
0: అవును
1: అంటే సెన్సిటైజ్ చేసే లాంటి సినిమాలు, వెబ్ సిరీస్లు కూడా
0: అవును
1: వచ్చాయి ఈరోజు.
0: అవును. ఇప్పుడు ఒక సిరీస్లో ఒక ట్రాన్స్ పర్సన్ లీడ్గా చేస్తుంది, అందులో ఒక సిరీస్ మేడ్ ఇన్ హెవెన్.
1: ఓకే.
0: సో అంటే ఒకప్పుడు విలన్గా కానీ, లేకపోతే కామెడీ కోసం మాత్రమే చూపించిన ట్రాన్స్ పీపుల్ క్యారెక్టర్స్ని ఇప్పుడు మెయిన్
1: ఒక
0: స్ట్రీమ్లో ఒక
1: ప్రొటాగనిస్ట్ గా చూపించే
0: ప్రోటా,
1: స్టేజ్కి
0: ఎస్
1: వచ్చారు.
0: ఎగ్జాక్ట్లీ. సో ఇది మంచి మార్పు. పోతే ఇంకా లార్జ్ స్కేల్లో సొసైటీలో, ఓవరాల్గా మాస్ రేంజ్లో ఇంకా రావాలి ఆ అవేర్నెస్ కూడా.
1: అంటే ఇప్పుడు అందరిలానే వాళ్ళు కూడా సమాజానికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు.
0: అవును
1: వాళ్ళలో డాక్టర్స్ ఉన్నారు, లెక్చరర్స్
0: అవును
1: ఉన్నారు. మన దగ్గర అయితే హైదరాబాద్లో ఒక గాస్పల్ మినిస్ట్రీ చేసే వాళ్ళు
0: అవును
1: ఉన్నారు. అంటే
0: అవును
1: అన్ని రంగాల్లోనూ ఉన్నారు, కానీ ఐడెంటిటీ మాత్రం కోల్పోతున్నారు. ఇక్కడ నాకు ఒక ప్రశ్న, దీప్తి గారు, ఫ్యామిలీలో యాక్సెప్టెన్స్ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీలో యాక్సెప్టెన్స్ లేని వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఏమన్నా తేడా మీరు గమనించారా?
0: చాలా ఉంటుంది. కాన్ఫిడెన్స్ అని కాదు, అన్ని విషయాల్లో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నప్పుడు మనకు అన్నిటికన్నా పెద్ద బలమే ఫ్యామిలీ ముందు. సో మనకి మిగతా అంతా ఎవరున్నా లేకపోయినా ఫ్యామిలీ ఉన్నారు, నా వాళ్ళు నాకున్నారని ఇచ్చే ధైర్యం వేరు. మనకి ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే ముకుందమాల గారి గురించి మీరు వినే ఉంటుంది. ఆవిడ కూతురు కూడా ఒక ట్రాన్స్ గర్ల్, తను ఇప్పుడు యుఎస్లో పిహెచ్డి అయిపోయింది. ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల ఇంత ముందుకు వెళ్ళగలిగింది తను. అదే ఇక్కడే మనం ఇదే హైదరాబాద్లో చూస్తున్నాం, కొంతమంది గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కూడా సెక్స్ వర్క్లోకి వెళ్లాల్సి వస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేదు, బయట ఉండే సపోర్ట్ ఎట్లాగో ఉండదు. సో ఈ ఖచ్చితంగా ఈ తేడా అనేది చాలా ఉంటుంది.
1: ఆ చేయూతని ఇవ్వకపోవడం వల్లనే వాళ్ళు సెక్స్ వర్క్ కి గానీ బెగ్గింగ్ కి గానీ వెళ్లాల్సి వస్తుంది అంటారు.
0: సమాజం చేయూత ఒకటే కాదు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని స్కీమ్స్ కానీ కొన్ని పాలసీస్ కానీ ఉండాలి. గవర్నమెంట్ లెవెల్ నుంచి అవ్వాల్సిన పని అది. ఇప్పుడు ఏదైనా మనం ఒక కార్పొరేట్ కంపెనీ తీసుకోండి, వాళ్ళ దాంట్లో ఇంక్లూజివ్ పాలసీ అనేది ఉంటుంది. దాంట్లో డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. అంటే ఈ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు, ఇలాంటి లాంగ్వేజ్ వాడచ్చు, ఇది వాడద్దు. వాళ్ళని సెన్సిటైజ్ చేస్తారు ముందే ఎంప్లాయీస్ని. ప్లస్ జెండర్ న్యూట్రల్ టాయిలెట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఒక్క ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో ఈ మాత్రం చేయగలిగినప్పుడు చాలా వైడ్ రేంజ్లో పబ్లిక్ అందరికీ రీచ్ అవ్వాలంటే గవర్నమెంట్ నుంచి రావాలి అలాంటి ఇనిషియేటివ్స్. ఒకప్పుడు హెచ్ఐవి ప్రివెన్షన్ కోసం గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున పనిచేసింది, రైట్? ఆ తర్వాత డ్రగ్ అబ్యూస్ గురించి, లేదా ఒక్కొక్క దాని గురించి గవర్నమెంట్ చేసిన పనులు చాలా ఉన్నాయి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా. కానీ ఈ విషయానికి వచ్చి

0: సరికి ఎల్జీబీటీ క్యూ విషయానికి వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి ఇనిషియేటివ్స్ ఎక్కువ రావట్లేదు. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా ఉంటుంది, కొన్ని చోట్ల రిజర్వేషన్స్ ఉన్నాయి, లేదా కొన్ని చోట్ల జాబ్స్లో ఎడ్యుకేషన్లో రిజర్వేషన్. ఇంతవరకే తప్ప ఓవరాల్ పాలసీలో, ఓవరాల్ గవర్నెన్స్లో వాళ్ళని భాగం చేయట్లేదు.
1: మరి ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా?
0: జరుగుతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ మనకి అది ఫలించి, అలాంటి పోరాటాలు ఫలించి ఇక్కడ మన దగ్గర తెలంగాణలో ట్రాన్స్జెండర్ బోర్డు ఒకటి ఏర్పడింది. ఆ తర్వాత ఉమెన్ సేఫ్టీ వింగ్లో ప్రైడ్ ప్లేస్ అని ఓన్లీ ఈ కమ్యూనిటీ ఇష్యూస్ డీల్ చేయడానికి మాత్రమే ఒకటి ఫామ్ చేశారు. తర్వాత ట్రాన్స్జెండర్ హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పడింది.
1: ఇప్పుడు దీప్తి గారు, జెండర్ డిస్ఫోరియా గురించి రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఒక అందులో అంటే జెండర్ డిస్ఫోరియా నాకు ఉంది, నేను ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాను అని అనుకునే ఒక టీనేజర్, అంటే ఏ వయసులో వాళ్ళకి అనుమానం రావచ్చు అంటారు?
0: అది చెప్పలేము, అది ఖచ్చితంగా ఈ వయసులోనే అని. కొంతమందికి చాలా చిన్న వయసులో కూడా రావచ్చు, కొంతమంది 6-7 ఇయర్స్ ఏజ్లోనే ఇలాంటి ఆలోచనలు వచ్చిన చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది టీనేజ్ అయిపోయాక 20లోకి వచ్చిన తర్వాత కూడా తమని తమ రికగ్నైజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
1: అలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, జెండర్ డిస్ఫోరియా ఉన్నవాళ్ళు ఏం చేయాలి టు వ్యాలిడేట్ దేర్ ఐడెంటిటీ? ఎస్ ఇది నిజమే అని వాళ్ళకి వ్యాలిడేషన్ ఎక్కడ దొరుకుతుంది?
0: సెల్ఫ్ వ్యాలిడేషనే ఉంటుంది యూజువల్లీ. ఇది అంటే అది జెండర్ ఐడెంటిటీ ఇంకొకరు వ్యాలిడేట్ చేసి లేదా ఇంకొకరు అప్రూవ్ చేసేది కాదు, ఎవరికి వాళ్ళే సొంతంగా అప్రూవ్ చేసుకో.
1: అంటే సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోవాలి?
0: ఎస్ ఖచ్చితంగా.
1: ఖచ్చితంగా పేరెంట్స్ ఇలాంటి విషయం తల్లిదండ్రుల దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక సైకాలజిస్ట్ దగ్గరకో ఇంకో డాక్టర్ దగ్గరకో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో అది కరెక్ట్ పద్ధతేనా అన్నది నా ప్రశ్న.
0: ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది అసలైన ప్రశ్న. కొంతమంది కన్వర్జన్ కోసం తీసుకెళ్తారు. ఒకప్పుడు జరిగేవి ఇట్లాంటివి, ఎలక్ట్రిక్ షాక్స్ ఇవ్వడము ఇట్లాంటివి చాలా జరిగేవి. ఇప్పుడు అవన్నీ తగ్గినాయి. కన్వర్జన్ ఈజ్ బ్యాండ్ నౌ, అది బ్యాన్ చేశారు. ఇప్పుడు సైకాలజీ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, తనకి ఇట్లా అనిపిస్తుంది, ఎట్లా హెల్ప్ చేయొచ్చు, అంటే దీనివల్ల స్టడీస్ కానీ మిగతా అవన్నీ డిస్టర్బ్ అవ్వకుండా దీంతో ఎట్లా ముందుకెళ్ళొచ్చు, నెక్స్ట్ ఏం చేయాలి, ఇలాంటి విషయాల కోసం మాత్రమే ఇప్పుడు సైకాలజీ దగ్గరికి వెళ్ళాలి, మార్చడం కోసం కాదు. ఎందుకంటే జెండర్ ఐడెంటిటీ కానీ ఓరియంటేషన్ కానీ ఒకరిని చూసి నేర్చుకునేది కాదు, ఏదో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చేది కాదు, అది
1: ఎవరు నిర్ధారించేది కూడా కాదు,
0: ఒకరు నిర్ధారించేది కూడా కాదు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, జెండర్ ఐడెంటిటీ ఎవరికి ఇవ్వాలి గుర్తించుకోవాలి, డాక్టర్స్ కానీ ఇంకొకరు చెప్పేది కాదు, ఖచ్చితంగా సర్జరీ అయితేనే మీరు ట్రాన్స్జెండర్ అని కూడా కాదు. అందరికీ ఆ వెసులుబాటు ఉండదు సర్జరీ చేయించుకోవడానికి, హెల్త్ ఇష్యూస్ వల్లనో, ఆర్థిక కారణాల వల్ల ఉండొచ్చు, వేరే ఇంకేదైనా కారణాలు ఉండొచ్చు.
1: సో ఎవరిని వాళ్ళు గుర్తించుకొని వాళ్ళు ఒక నిర్ధారణ స్థితికి వచ్చినప్పుడు కుటుంబం కానివ్వండి, సమాజం కానివ్వండి, వాళ్ళని ఎలాగ డీల్ చేయాలంటారు?
0: మేము ఉన్నామనే భరోసా ఇవ్వడం ముందుగా. అంటే నీ ఐడెంటిటీ ఏదైనా పర్వాలేదు, నువ్వు నా బిడ్డ, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. ఇప్పుడు కొంతమంది చదువు విషయంలో నాకు ఈ కొన్ని ఆఫ్ బీట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా నేను ఇది చదవాలి అనుకుంటారు, సపోర్ట్ చేస్తారు. ఇది అంతే, ఇది అట్లాగే చూడాలి, ఇది లైఫ్లో ఒక పాత్గా చూడాలి అంతే. ఇది మనం చూస్తుంటాం ఇప్పుడు చాలామంది ఓన్లీ ట్రాన్స్ మహిళలు మాత్రమే తెలుసు, ట్రాన్స్ పురుషులు కూడా ఉంటారు, వాళ్ళ విషయంలో జరిగే హింస అది వేరే రకంగా ఉంటుంది.
1: బుల్లింగ్ ఉంటుంది,
0: బుల్లింగ్ మాత్రమే కాదు లైంగిక హింస ఉంటుంది, అది కూడా ముందు కుటుంబం నుంచే ఉంటుంది. కుటుంబం నుంచి కూడా ఉంటుంది. కరెక్టివ్ రేప్స్ అని ఉంటాయి, అంటే నువ్వు అమ్మాయిగా పుట్టావు, అబ్బాయిని మాత్రమే ఇష్టపడాలి, నువ్వు అమ్మాయిని ఇష్టపడద్దు, నువ్వు అమ్మాయి అమ్మాయిలాగే ఉండాలి, అది అది నిరూపించడం కోసం, అంటే వాళ్ళ లోపల ఉన్న ఆడతనాన్ని మేల్కొల్పడం కోసం కుటుంబమే స్వయంగా ఒక మేల్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీని ఆ అమ్మాయిని రేప్ చేయడానికి
1: కరెక్టివ్ రేప్స్
0: అంటారు వీటిని.
1: కానీ అది చాలా అనైతికం కదా, అందులో నైతికత అసలు లేనే లేదు.
0: రెండు రకాలుగా ఉంటుంది, ఇది ఒకటేమో అట్లా రేప్ చేయడం, ఇంకోటి చాలా చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయడం. మైనర్గా అయినప్పుడు అది మ్యారిటల్ రేపే అవుతుంది కదా,
1: ఖచ్చితంగా మ్యారిటల్ రేపే అవుతుంది. అయితే దీప్తి గారు, ఇక్కడ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారంటే ఇది వీళ్ళ గుర్తింపు అని బయట సమాజానికి తెలిసినప్పుడు వాళ్ళని కానీ ఆ కుటుంబాన్ని కానీ వేలెత్తి చూపుతారు, మా పరువు పోతుంది అన్న ఇదిలో వాళ్ళని సరిచేయడానికి, అంటే అది సరికాదు అని వాళ్ళు అనుకుంటారు కాబట్టి సరిచేయడానికి ఇలాంటి అనైతికమైన చర్యలు తీసుకుంటారు.
0: పరువు అనేది తమ బిడ్డ ఐడెంటిటీతోనో ఎందుకు ముడిపడింది
1: అది వాళ్ళు తెలుసుకో,
0: వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు చిన్న ఏజ్ లో పెళ్లి చేస్తున్నారు మైనర్ అమ్మాయికి, అది పరువు పోయే పని కదా,
1: అలాంటి జీవితమే చిన్న భిన్నం అయిపోతుంది.
0: అన్ని వ్యక్తిగత అభిప్రాయాలు ఇవన్నీ కూడాను, కాబట్టి మనం ఓవరాల్గా చూసుకుంటే మైనర్ పిల్లలకి పెళ్లి చేయడం ఏంటి, అది కూడా ఏంటి, జస్ట్ తను ఐడెంటిటీ

0: అది ఇది కాదు, ఇది నా జెండర్ కాదు, నేను వేరే అని చెప్పడం వల్ల మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది.
1: అంటే మీ ఉన్నాము అన్న భరోసా ఇవ్వకపోగా ఇలాంటి చర్యలకి పాల్పడడం వల్ల వాళ్ళు జీవితాంతం ఒక ట్రామాతో బ్రతకాల్సిందే.
0: ట్రామాతో బ్రతకాల్సిందే. ఇంకోటి ఏంటంటే, ఇట్లాంటి స్టీరియోటైప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి ఇంకా ముందుకు తీసుకెళ్ళడమే ఇది. ఇప్పుడు ఒక్క ఫ్యామిలీ నుండి సపోర్ట్ వచ్చి ఒకళ్ళు తమ ఐడెంటిటీని తను ఓన్ చేసుకొని అట్లాగే డెవలప్మెంట్ దిశగా వెళ్తూ ఉంటే, ఒక్కొక్కటి ఒకటి ఇట్లా ఎగ్జాంపుల్స్ ఎట్ట ఉంది, ప్రెసిడెంట్స్ మనకి సొసైటీలో అట్లాంటి ప్రెసిడెంట్స్ లేవు, ముందు నుంచి ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి.
1: చాలా కరెక్ట్ మాట చెప్పారు దీప్తి గారు. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు. లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు, అన్ని రంగాల్లోనూ ఉన్నారు. ఇప్పుడిప్పుడు మన దేశంలో కూడా చూస్తున్నాం. అంటే మనం ఒక మంచి ఉదాహరణని చూపించినప్పుడు అది ఒక ప్రేరణగా ఉంటుంది.
0: అవును, అయితే నా పాయింట్ ఏంటి అంటే, ఎందుకు ఖచ్చితంగా ఒకటి అచీవ్ చేస్తేనే వీళ్ళ ట్రాన్స్నెస్ని యాక్సెప్ట్ చేయాలి, ఏం చేయకుండా ట్రాన్స్నెస్ని యాక్సెప్ట్ చేయలేమా?
1: సొసైటీ ఆదరిస్తుంది, ఆదరణ చూపిస్తుంది, సొసైటీ తనలో భాగంగా స్వీకరిస్తుంది అని అన్నప్పుడు ఆ కుటుంబానికి కూడా నా బిడ్డ కూడా అందరిలాగానే అన్న ఫీలింగ్ వస్తుందేమో. ఇప్పుడున్న స్టిగ్మా వల్ల వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఆ స్టిగ్మాని తొలగిస్తే వాళ్ళ ఆలోచనలో కూడా మార్పు వస్తుందేమో అన్న ఆలోచన అంతే.
0: అది ప్రెషర్ పెట్టడమే అవుతుంది. ఎందుకంటే నువ్వు ట్రాన్స్జెండర్ కాబట్టి ఖచ్చితంగా ఒకటి ఈ స్థాయికి వస్తేనే నిన్ను యాక్సెప్ట్ చేస్తారు, కానీ అట్లా చేయకపోతే నీ ట్రాన్స్నెస్ అనేది విలువైంది కాదు, దానికి గుర్తింపు లేదు, దాన్ని వ్యాలిడేట్ చేయము అనేది ట్రాన్స్ కమ్యూనిటీ మీద బర్డెన్ పెంచడమే అవుతుంది అది. అండ్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు మనం ఒక బైనరీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని బలపరచడమే అవుతుంది. వీళ్ళని ఇంకా మనం అవుట్ సైడర్స్ గానే చూస్తాం.
1: అంటే దీప్తి, మనం విమెన్ ఎంపవర్మెంట్ విషయానికి వస్తే, మన కొన్ని దశాబ్దాలు పోరాటం చేయగా చేయగా చేయగా సమానత అన్నది ఇంకా రాలేదు, ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాను. కానీ కుళ్ళుకోనో, ఏడ్చుకుంటూనో, ఏడుపు దాచుకుంటూనో యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు మహిళల్ని. అంటే ఇట్ వాజ్ అ లాంగ్ బ్యాటిల్, అది నేను చెప్పదలుచుకున్నది. సో ఇప్పుడు మనం ఇంకా తప్పటడుగులే వేస్తున్నామేమో ట్రాన్స్ కమ్యూనిటీ ఇంక్లూజన్ జర్నీలో అని అనిపిస్తుంది. సో ఈ బేబీ స్టెప్స్ వేస్తున్న స్టేజ్లో ఉన్న ఛాలెంజెస్ ఏమో ఇవి అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కమ్యూనిటీ కూడా మన డెమోగ్రఫీ తీసుకుంటే చాలా తక్కువ శాతం ఉన్నారు. ఏమంటారు మీరు, ఎంత శాతం ఉండుంటారు?
0: ఎంత శాతం అని ఖచ్చితంగా చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఉన్నది భారతదేశంలో, 17%.
1: ఓకే,
0: 17% అని ఎట్లా చెప్పగలుగుతున్నాం, వాళ్ళకు వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు కాబట్టి. అట్లా బయటికి ఇంకా ఓపెన్ అవ్వని వాళ్ళు కూడా ఉండుండొచ్చు. సో అవన్నీ కలుపుకుంటే ఇంతమంది ఉంటారని చెప్పలేం ఖచ్చితంగా. ఎప్పుడో 2011లో జరిగింది సర్వే ఒకటి, అంతే, అప్పటికి భారతదేశంలో 5 లక్షల మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు అని అన్నారు. మిగతా ఐడెంటిటీస్ ని ఇంకా కన్సిడర్ చేయలేదు అప్పటికి, ఓన్లీ ట్రాన్స్జెండర్స్ ఒకటి చూసారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో సెన్సెస్ చేస్తే కానీ ఎంతమంది చెప్పలేము ఖచ్చితంగా, అనేది ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే
1: బయటకు వచ్చి వాళ్ళు ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయరు కాబట్టి.
0: చేయరు. అండ్ ఈ రోజు ఒక సర్వే జరిగింది, ఈ రోజు 5 లక్షలు తేలింది, మళ్ళీ రేపు ఇంకొంతమంది నేను కూడా ట్రాన్స్పర్సన్ వాళ్ళని వాళ్ళు గుర్తించుకోవచ్చు. సో ఈ నంబర్ చేంజ్ అవుతుంటుంది.
1: సో ఇప్పుడు ప్రైడ్ మంత్ జరుగుతోంది జూన్ లో, ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది కదా దీప్తి గారు, మరి దిస్ ఇస్ మై ఐడెంటిటీ అని ఎంతో మంది బయటకు వస్తున్నారు, వాయిస్ అవుట్ చేస్తున్నారు వాళ్ళ కన్సర్న్స్ కానివ్వండి, వాళ్ళ హక్కుల గురించి కానివ్వండి, మేము ఇందులో భాగమే అని చాలా గర్వంగా చెప్తున్నారు. సో ఇలాంటి క్యాంపెయిన్స్ వల్ల ఏమన్నా మార్పు మీరు చూసారా? అంటే మీ దగ్గరకు వచ్చి ఐఎమ్ ఆల్సో ఏ ట్రాన్స్ పర్సన్ అని తన ఐడెంటిటీతో బయటకు వచ్చిన వాళ్ళు ఎవరన్నా చూసారా మీరు?
0: ఒక స్టూడెంట్ చెప్పింది నాకు, కాకపోతే నాకు భయం అవుతుంది ఇంట్లో మాట్లాడాలంటే, నా స్టడీస్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను, అప్పటికి నాకంటూ ఒక సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అని.
1: ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా రకరకాల అటాక్స్ కి గురవుతున్నారు ట్రాన్స్ పీపుల్. అంటే వాళ్ళు ఎంత అచీవర్స్ అన్నా కానివ్వండి, సోషల్ మీడియాలో ఐకాన్స్ ఉన్నారు కొంతమంది, సుశాంత్ దివ్గికర్ కానివ్వండి, లేకపోతే ఒక మేకప్ ఆర్టిస్ట్ రీసెంట్ గా హూ కమిటెడ్ సూసైడ్, ఇలా చాలా మంది ఉన్నారు, మోడల్స్ ఉన్నారు. అంటే అసలు మోర్ దాన్ అచీవర్స్, ఇంత మంది ఉన్నప్పటికీ, ఇంత అచీవ్మెంట్ ఉన్నప్పటికీ కూడా మీడియాలో కూడా ఉన్నారు కొంతమంది, దే ఆర్ స్టిల్ ప్రోన్ టు అటాక్స్ ఆన్ సోషల్ మీడియా. ఇది వాళ్ళ మానసికంగా వాళ్ళని చాలా కృంగదీస్తుంది కూడా, అది మనం డైరెక్ట్ గా చూస్తున్నాం. ఎంత ధైర్యంగా ఉన్న వాళ్ళు కూడా కొన్ని కామెంట్స్ చదివిన తర్వాత ఏంటిది అనిపిస్తుంది.
0: దీనివల్ల అంటే క్రానిక్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి చాలా మందికి.

0: అక్కడిని తట్టుకొని లేతే ఇగ్నోర్ చేసి వెళ్ళేంత ధైర్యం ఉండదు అందరికీ. మనం చూసాం పోయిన సంవత్సరం ప్రాన్షు అని ఒక 16 ఏళ్ల పిల్లాడు జస్ట్ ఇన్స్టాగ్రామ్లో మేకప్ రీల్ అది పోస్ట్ చేసినందుకు విపరీతంగా ట్రోల్ చేసి చేసి అబ్బాయి చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. అచీవర్స్ అనే కాదు, ఎవరినైనా ఎందుకు ట్రోల్ చేయాలి? అది వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళది.
1: అంటే వాళ్ళు ఎక్కువగా కనబడతారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ట్రోలింగ్కి గురవుతున్నారు. మహిళలు ట్రోలింగ్కి విక్టిమ్సే, అలాగే ట్రాన్స్ పీపుల్ కూడా ట్రోలింగ్కి విక్టిమ్స్ అవుతున్నారు,
0: ఇంకెక్కువ గురవుతుంటారు
1: ఎక్కువ
0: ట్రోలింగ్కి వాళ్ళు.
1: ట్రోలింగ్కి
0: అవును,
1: గురవుతున్నారు. మరి వీళ్ళకి మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి అంటే మీరు ఒక రిప్రజెంటేటివ్ ఫ్రమ్ నిర్మాన్, మిమ్మల్ని ఆ హోదాలో అడుగుతున్నాను, వాట్ డూ యూ డూ?
0: వాళ్ళకి సరైన సపోర్ట్ సిస్టమ్కి వాళ్ళని గైడ్ చేయడం. ఎందుకంటే మన దగ్గర ఈ విషయంలో మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. అందులో ఈ మానసిక ఆరోగ్య సమస్యల పరంగా చూసుకున్నా కూడా అన్ని బైనరీయే, ఆడా మగ, ఆడా మగ. ఈ పరంగానే కానీ ఇందులో ఇంటర్సెక్షనాలిటీస్ ఉంటాయి అనేది గుర్తించలేదు. ఇప్పుడిప్పుడే ఇవన్నిట్లో వస్తున్నాయి కాబట్టి అట్లా క్వియర్ అఫర్మింగ్ సైకాలజిస్ట్ చాలా తక్కువ మంది మన దగ్గర. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళని డైరెక్ట్ చేయడము. ప్లస్ మనకి హైదరాబాద్లో ఒకటి రీసెంట్గా స్టార్ట్ అయింది, క్యూర్ ట్రాన్స్ వెల్నెస్ సెంటర్ హబ్సిగూడలో. సో అక్కడ కూడా ఫ్రీగా మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ జరుగుతుంటుంది. సో ఎవరికైనా ఇట్లా నాకు ఇట్లా అనిపిస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళని అక్కడ గైడ్ చేస్తాం. అక్కడ డాక్టర్స్ని పరిచయం చేయడం కానీ లేకపోతే ఎప్పుడు సెషన్ ఉందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించడము. దిస్ ఇస్ ద బెస్ట్ వీ కెన్ డూ.
1: సమాజానికి అవగాహన కల్పించే దిశగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు?
0: సమాజంలో ఓవరాల్గా రావాలంటే గవర్నమెంట్ నుంచి రావాలి ముందు. స్కూల్ ఏజ్ నుండే కరికులంలో ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు జెండర్ ఐడెంటిటీస్ ఎట్లా ఉంటాయి, ఓరియంటేషన్స్ ఏంటి, ఇవన్నీ చాలా చిన్న ఏజ్ నుండే పిల్లలకి అవేర్నెస్ ఇస్తూ ఉంటే ఈ మెల్లమెల్లగా మార్పు కూడా వస్తుంది వీటన్నిటిలో. ఇంకోటి పాలసీస్, పాలసీస్ రిజర్వేషన్స్, ఎఫర్మేటివ్ యాక్షన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ నుంచి ఇంకా పెద్ద ఎత్తున జరగాలి. పాలసీ లెవెల్ అన్నింటిలో కూడా ఆడ మగ అని కాకుండా అన్నింటిలో కూడా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీస్ అన్నింటిని కూడా కలుపుకుంటూ పోవాలి. అప్పుడే కావాల్సిన మార్పు వస్తుంది.
1: మనం మన దేశంలో
0: ఈ కమిటీ
1: ఎల్జీబీటీక్యూ
0: మొత్తం కలిపి
1: కమ్యూనిటీ 17% ఉంది అని అనుకున్నాము. మరి ఇతర దేశాల్లో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో, అంతకంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు. అక్కడ పాలసీస్ ఏమన్నా ఉన్నాయి ఇతర దేశాల నుంచి? ఈ విషయంలో మనం చూసి నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందంటారా?
0: ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు అందులో ఒకటి సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేయడం, ప్లస్ ఏంటి బైనరీ అనే దాటి జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్ ఒకటి. మన దగ్గర ఆ లాంగ్వేజ్ లేదు. ఇంకా అన్ని లిటరేచర్ కానివ్వండి వేరే ఏదైనా సరే అన్ని బైనరీ ఉన్నాయి. ఈ దీని నుంచి బయటికి రావాలి ముందు. ప్లస్ ఇంకోటంటే బయట యాక్సెప్టెన్స్ తొందర రావడానికి కారణం వాళ్ళని అన్నిట్లో కలుపుకుంటూ పోవడం, ఇంక్లూజివిటీ అన్ని విషయాల్లో. సో అట్లా ఈ ఇంక్లూజివిటీ అనేది అన్నిట్లో న్యాచురల్గా ఫ్లో అవ్వాల్సిన విషయం అది. సో మనకి బయట తొందర మార్పు కనపడింది కూడా అదే కారణం వల్ల. ప్లస్ పెద్ద ఎత్తున దీని గురించి ఉద్యమాలు జరిగాయి, ప్రచారాలు జరిగాయి కాబట్టి అక్కడ మార్పు తొందరగా కనిపించింది. ఇక్కడ మనకి ఇంకా గవర్నమెంట్ నుంచి అట్లాంటి చర్యలు కానీ అట్లాంటి చొరవలు ఇంకా జరగట్లేదు కాబట్టి ఇక్కడ ఇంకా కొంచెం స్లోగా ఉంది. ఇప్పటికీ చాలా చట్టాలు వచ్చాయి లాస్ట్ 10 ఏళ్లలో, ఇంకా మార్పు మాత్రం రావాలి.
1: అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత చట్టాల రూపంలో చేయుత వస్తున్నా కానీ సమాజంలో మాత్రం చాలా మార్పు రావాలి అనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి ఐడెంటిటీ ఉన్న పిల్లల తల్లిదండ్రులకి, అలాగే వాళ్ళ స్నేహితులు అయి ఉండొచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి?
0: తల్లిదండ్రుల విషయంలోకి వస్తే ఇప్పుడు క్వియర్ వ్యక్తుల్ని ఎట్లా అయితే డిస్క్రిమినేట్ చేసి వెళ్ళేస్తారో అదే ఇబ్బంది ఫ్యామిలీకి కూడా ఉంటుంది. వాళ్ళు ఎదర్ బిడ్డనని వదులుకోవాలి లేకపోతే సమాజాన్ని వదులుకోవాలి, రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. సో అట్లాంటి పేరెంట్స్కి కానీ ఈ సపోర్ట్ సిస్టమ్స్ ఇంకా క్రియేట్ చేయాలి చాలా. అంటే చదువు డిస్కంటిన్యూ అవ్వకుండా వాళ్ళకి హెల్ప్ చేయడము, మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ ఒకటి. ఇది చాలా అవసరం ఎందుకంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ క్వియర్ కమ్యూనిటీస్లో, ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి. ఈ కౌన్సిలింగ్ సర్వీస్ ఒకటి పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఇవ్వడము
1: పేరెంట్స్ కి కూడా ఇస్తే బాగుంటుందేమో.
0: ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే సపోర్ట్ చేయాల్సింది వాళ్ళే. అండ్ ఇంకోటి అవేర్నెస్ క్రియేట్ చేయడం. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఎల్జీబీటీక్యూ అంటే ఏంటనేది చాలా మందికి తెలియదు ఇప్పటికీ. అందరికీ
1: నిజమే.
0: తెలిసింది ఓన్లీ ట్రాన్స్జెండర్సే, ఎందుకంటే వాళ్ళు కనిపిస్తారు కాబట్టి, వాళ్ళ క్వియర్నెస్ కనిపిస్తుంది బయటికి కాబట్టి. ఇప్పుడు ఒక లెస్బియన్ పర్సన్, గే పర్సన్, బైసెక్షువల్ ఇట్లా వీళ్ళని చూసుకున్నప్పుడు బయటికి కనిపించదు వాళ్ళ క్వియర్నెస్ అనేది, వాళ్ళ ఓరియంటేషన్ న్యాచురల్గా ఉండేది. సో ఈ అవేర్నెస్ లెవెల్స్ పెరగాలి అందరికీ కూడా. మనకి మీడియా ఒకటి మంచి సాధనం అందుకోసం. మెల్లమెల్లగా మార్పు వస్తుంది కాకపోతే ఇంకా ఇంక్లూజివిటీ పెరగాలి అంటే వీళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్లో కలుపుకుంటూ పోవాలి. ఇప్పుడు బ్యాంక్స్లో అకౌంట్స్ ఓపెన్

0: చేసుకోవడానికి ఏవి అడ్డు రావద్దు ఇట్లాంటివి. స్కూల్స్లో వీళ్ళ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ ఉండాలి ఇట్లా. దీప్తి, ఒకప్పుడు అసలు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడి, ఒక ట్రాన్స్ పర్సన్ గురించో, ఒక లెస్బియన్ గే పర్సన్ గురించో, ఒక క్వియర్ గురించో మాట్లాడడానికే సంకోచించే రోజులు, అక్కడ నుంచి ఈరోజు మనం ప్రైడ్ అంటున్నాం, గర్వంతో ఇది నా ఐడెంటిటీ అని చెప్పుకోండి అనేదాకా వచ్చాం. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఊర్లోనే మనం ప్రైడ్ వాక్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇంతదాకా వచ్చాం. మరి ఈ ప్రయాణంలో భాగంగా మీరున్నారు, మీరు చేయూతను అందిస్తున్నారు, వాళ్ళకి ఎంతో మానసిక స్థైర్యాన్ని ఇస్తున్నారు. అలాగే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ట్రాన్స్ మహిళలు, క్వియర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఒక కఫే ఓపెన్ చేశారు, జూట్ బ్యాగ్స్ తయారు చేస్తున్నారు.
1: కఫే మాదే, అది నేను ఓపెన్ చేశాను.
0: యా, ఐ అప్రిషియేట్ యూ ఫర్ దాట్. ఈ అచీవ్మెంట్స్ అన్నిటికీ కూడా ఎక్కడో వెనకాల నుంచి ప్రోత్సహిస్తున్న మీలాంటి వాళ్ళని అభినందించాలనిపిస్తుంది. యు ఆర్ రియలీ లివింగ్ యాజ్ చేంజ్ మేకర్స్ దీప్తి. ఈరోజు మాట్లాడడానికి, వాళ్ల తరపున సమాజానికి చెప్పడానికి మీరున్నారు, నేను పిలిచి మీతో మాట్లాడచ్చు. సో ఐ మస్ట్ అప్రిషియేట్ యు ఆల్ దీప్తి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్.
1: థ్యాంక్ యూ సో మచ్.
2: మీరు ఇంతవరకు నిర్మన్ సామాజిక సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ దీప్తి సిర్ల గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఫ్రెండ్స్, ఈనాటి మన కార్యక్రమంలో పాల్గొనేందుకు సంగీతం ఫర్ సంగీతం తమ ధ్యేయంగా ఉన్న సమ్మోహన స్కూల్ ఫర్ వోకల్ మ్యూజిక్ చిన్నారులం మేమందరం వచ్చేసాం. మేము చెప్పే శ్లోకాలు, పాడే పాటలు, మా మాటలు, కథలు వినడానికి మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? మరి ఆలస్యం ఎందుకు? ముందుగా ఆత్య కొన్ని శ్లోకాలు చెప్తుంది, విందామా?
1: నా పేరు ఆద్య, నేను 2వ క్లాస్ చదువుతున్నాను.

0: శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. థ్యాంక్ యూ.
1: చాలా బాగా చెప్పావు ఆద్య. ఇప్పుడు హేష్టిత నోటు స్వరం పాడుతుంది.

0: ఇప్పుడు ఆచి ఒక ఫేమస్ పర్సనాలిటీ గురించి చెప్తుంది, ఎవరో ఊహిస్తారా?
1: అందరికీ నమస్కారం, నా పేరు శ్రీయాద్య, నేను 3వ తరగతి చదువుతున్నాను. వసుదేవ కుటుంబములో భాగంగా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నినాదంతో విశ్వానికే మాతృమూర్తిగా పేరుగాంచిన మహోన్నతమైన మహిళ పాత్రను తీసుకొని మీ ముందుకు వచ్చాను. నేను 1910 ఆగస్ట్ 26 యుగోస్లేవియాలో జన్మించాను. మా నాన్నగారి పేరు నికోలా బోజాక్షియు, మా అమ్మగారి పేరు డ్రానాపైల్ బోజాక్షియు, మా అమ్మ నాన్నగారు పెట్టిన పేరు ఆగ్నెస్ గోన్సా బోజాక్షియు. మా నాన్నగారు ఇతరులకు సేవ చేయడంలో ముందు ఉండేవారు. నాకు కూడా సేవ చేయాలనే కోరిక చిన్నప్పుడే కలిగింది. నేను 18 సంవత్సరాల వయసులో సిస్టర్స్ ఆఫ్ లొరెటో సంఘంలో చేరాను. ఈ సంస్థకు చెందిన కలకత్తాలోని పాఠశాలకు 1937 మే 4 ఉపాధ్యాయునిగా వచ్చాను. కానీ కలకత్తాలోని మురికివాడలోని ప్రజల దయనీయ పరిస్థితిని చూసి బాధపడి ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి మానవ సేవకు శ్రీకారం చుట్టాను. అనాథల కోసం మోతీజిల్ అనే పాఠశాలను ఏర్పాటు చేశాను. వారి పోషణకు తగిన నిధులు లేకపోవడంతో కలకత్తా వీధుల్లో జోలపట్టి కడుపు నింపాను. నేను చేసిన సేవలను గుర్తించిన కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాయం చేశారు. ఆర్థికంగా ఆ పాఠశాలకు సాయం లభించడంతో 1950 వాటికన్ అనుమతితో మిషనరీ ఆఫ్ చారిటీని ఏర్పాటు చేశాను. ఈ సంస్థ ద్వారా 45 అనాథ బాలలకు సేవలు అందించాను. పేదలకు, రోగులకు సేవలందించాను. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారి సంరక్షణ కోసం ఆశ్రమాలు, కుష్టు, క్షయ వ్యాధిగ్రస్తులకు గృహాలు, ఆహార కేంద్రాలను ఏర్పాటు చేశాను. వీటితో పాటుగా అనాథ శరణాలయాలను, పాఠశాలలను స్థాపించాను. నిరాశ్రయులకే కాకుండా వరద బాధితులకు, అంటూ రోగాలు సోకిన వారికి, అంధులు, బాధితులు, వృద్ధులకు సైతం నా సేవలను అందించాను. నా సేవలు కేవలం మన భారతదేశానికే కాకుండా ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, రోమ్, టాంజానియాలకు సైతం నా సేవలను విస్తరించాను. 1979 నేను చేసిన సేవలకు గుర్తింపుగా అత్యున్నత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి లభించింది. మరి నేను ఎవరినో మీకు తెలిసింది కదా. ధన్యవాదములు.
0: అవును, మీరు ఊహించింది నిజమే, అది మదర్ టెరెసా. ఫ్రెండ్స్, ఇప్పుడు కార్యక్రమంలో పూర్వి ఒక రామదాసు కీర్తన పాడుతుంది.
2: నమస్తే, నా పేరు తుల్యశ్రీ పూర్వి. ఇవాళ నేను పలుకే బంగారం అయినా పాడబోతున్నాను.

నమ్ముకొంటిని. అమ్మను అమ్మనంచు హృదయమ్మున నమ్మిన సత్యదీక్షతో సొమ్ములు గిమ్ములున్ గనక చొక్కి శరీరము వాయకుండా

0: సమ్మెట పోడుల్బడక సద్గతి శ్రీహరి భక్తి తత్వ రాజ్యమున రాజరాజుగా తుషార పటీర మరాళ కీర్తి అయి క్రొమ్ముల క్రొమ్ము గిత్తలను కోలను బట్టి పొలాల సౌరులో దుమ్ములు ధూళి బూసుకిని దుక్కిడ దున్నుట చేజనించు లేచమ్మట ధారలే కవన చిత్రమునందున సారధారలంచు అమ్ముని ముఖ్య సన్నిభుడు హంకృతి దూరుడు ఆర్ద్రచిత్తుడౌ శ్రీ బొమ్మెర పోత రాజకవి భాగవతుమ్మన జగత్ శుభార్థమై క్రమ్యన కారు చీకటుల కాలమునందున మానవాళికి చిమ్మిన లేత వెన్నెలడు సీతమయూఖుని రేఖవో ఏ అమ్మను నమ్మి చేసే అనయమ్ము నయమ్ము ప్రియము మీరా ఆ అమ్మను నమ్ముకుంటిని మహాజనులార గ్రహింపుడి సభన్. ధన్యవాదాలు.
1: శౌర్య తెలుగు పద్యమాలిక ఎంత బాగా చెప్పాడో కదా.
0: మనందరికీ ఎంతో విలువైన వాటర్ ఇంపార్టెన్స్ గురించి ఆద్య చెప్తుంది. ఫ్రెండ్స్ విందామా?
2: గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ ఆద్య. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 6th గ్రేడ్. టుడే ఐ విల్ స్ప్రెడ్ ద అవేర్నెస్ ఆఫ్ సేవింగ్ వాటర్. వి ఆల్ నో దాట్ ద వాటర్ ఇస్ మోస్ట్ యూస్ఫుల్ రిసోర్స్ ఆన్ ఎర్త్. ఆల్సో వి ఆల్ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఇమెన్స్ యూజెస్. వి కెనాట్ ఇమాజిన్ ఆర్ లైఫ్స్ వితౌట్ వాటర్. ఆల్దో 70% ఆఫ్ ద వాటర్ ఎర్త్ సర్ఫేస్ ఇస్ కవర్డ్ బై వాటర్, యట్ ఓన్లీ 3% ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఇస్ అవైలబుల్ ఫర్ డ్రింకింగ్ అండ్ వి ఆర్ wasting that too. The amount of fresh water that the earth holds has remained constant, but the usage of water has increased manifolds, subsequently leading to water scarcity. Fresh water scarcity became one of the big problems in all over the world, affecting people's lives in many ways. This big problem cannot be solved alone or a group of people. It is a problem which needs global efforts of people together. Save Water is an initiative to promote water conservation among people in order to maintain the presence of clean water on the earth in the future. We should join our hands together and take a pledge of using water according to the need without wasting it. We should also avoid the contamination of water by not throwing wastage in water outlets. We should save water from being polluted and avoid the mixing of industrial waste into the water. Clean water is not only a necessity of human beings, but it is also important for the survival of other species. If we save water, we will also be helping other species to survive on Earth. Save water and save lives on Earth. Thank you. Have a great day.
0: ఇప్పుడు బొమ్మెర పోతన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి నందిక వివరిస్తుంది.
3: నమస్తే స్నేహితులు, అందరూ బాగున్నారా? నా పేరు నందిక. నేను పోతన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతాను. బొమ్మెర పోతన వేదవ్యాసుడు రచించిన శ్రీమద్ భాగవత గ్రంథాన్ని ఆంధ్రీకరించాడు. ఈయన గొప్ప రామభక్తుడు. ఆ శ్రీరామచంద్రుడి ఆజ్ఞ మేరకే ఈ కావ్యాన్ని రచించాడు. మనం చేసే ప్రతి పని త్రికరణ శుద్ధిగా చేస్తూ ఆ దేవుడికి అంకితమిస్తే ఆ దేవుడే మన ఎదుట నిలుస్తాడని రుజువు చేశాడు. అలాంటి ఒక సంఘటన గురించి చెబుతాను, శ్రద్ధగా వినండి. పోతన భాగవతాన్ని తెలుగులో రాస్తున్నప్పుడు ఆ కావ్యాన్ని తనకే అంకితం అవ్వాలని తను రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు అన్నాడు. ఎన్నో ఆశలు పెట్టాడు. కాని పోతన ఈ కావ్యం నా రాముడికే అంకితమని గట్టిగా చెప్పాడు. అప్పుడు రాజుకి కోపం వచ్చి భటులను సేనాధిపతులతో పంపి పోతనను బంధించి తీసుకురమ్మని చెప్పాడు. అప్పుడు పోతన ఇంటికి వెళ్ళాక ఇంటి ముందర ఒక పెద్ద అందమైన పంది ఉంది. ఎంతసేపు ప్రయత్నించినా అరిచి భయపెట్టేది. అప్పుడు భటులు రాజు దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. రాజు చూసి ఆశ్చర్యపోయి ఇది మామూలు పంది కాదు అని గ్రహించాడు. అప్పుడు రాజు, ఓ వరాహమా, మేము పోతన భక్తికి ప్రసన్నమై వచ్చాము, మాకు దారి ఇవ్వు అని అన్నాడు. వెంటనే ఆ పంది పక్కకు వెళ్ళిపోయింది. రాజు తన పరివారముతో లోపలికి వెళ్లి పోతనకి నమస్కరించాడు. ఓ మహాత్మునా, నీ భక్తి నిజంగా స్వచ్ఛమైనది. సాక్షాత్తు ఆ వరాహస్వామినే నీ ఇంటి కాపలివాడిగా ఉంచగలిగావు అని విషయం మొత్తం చెప్పాడు. అప్పుడు పోతను, ఓ అవునా, నేనిప్పుడే యజ్ఞ వరాహ ఘట్టాన్ని రాస్తున్నాను. బహుశా విష్ణువే ఆ రూపంలో వచ్చాడని నమస్కరించాడు. చూసారా స్నేహితులు, మన భక్తి ఎంత నిస్వార్థంగా స్వచ్ఛంగా నిజాయితీగా ఉంటే ఆ దేవుడే మనకు రక్షగా ఉంటాడు.

0: అని నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుజినో భవంతు, సర్వే సుజిన సుఖినో భవంతు, స్వస్తి. థ్యాంక్ యూ.
1: ఇప్పుడు జయదీప్ కృష్ణుడి మీద ఒక పాట పాడతాడు, విందామా?
2: నా పేరు జయదీప్, నేను 5th క్లాస్ చదువుతున్నాను.

కృష్ణ, దోబూచులు చాలించి రారా కృష్ణ, గలుగల్లను గజ్జలతో రారా కృష్ణ, యశోదమ్మ నిన్ను పిలిచే రారా కృష్ణ, గలుగల్లను గజ్జలతో రారా కృష్ణ, యశోదమ్మ నిన్ను పిలిచే రారా కృష్ణ, నీ నటనలు నీ ఘటనలు చాలురా కృష్ణ, బుడి బుడి చిరు నడకలతో రారా కృష్ణ, నీ నటనలు నీ ఘటనలు చాలురా కృష్ణ, బుడి బుడి చిరు

0: థ్యాంక్ యూ.
1: విన్నారు కదా చిన్నారులు, ఇంతవరకు సమ్మోహన స్కూల్ ఆఫ్ వోకల్ మ్యూజిక్ విద్యార్థులు వినిపించిన పాటలు, మాటలు, కథలు, పద్యాలు మరెన్నో. మీకు నచ్చాయి కదూ? అన్నట్టు వీరంతా డాక్టర్ ఎర్రమెల్లి రమాప్రభ గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నారు. మరి చిన్నారులందరికీ ఒకసారి అభినందనలు, జయజయలు చెప్పేసి ఈరోజుకి ఇక సెలవు తీసుకుందాం. తిరిగి వచ్చే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. నమస్తే.

బాల వినోదం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు

0: మీ ఇంట్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ఇప్పుడు ఒక ఫిలిం గీతం విందాం. గౌతమి చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం స్వీయ సంగీత సారథ్యంలో సుశీలతో కలిసి పాడిన సిరివెన్నెల గీతం.

ఆకాశవాణి పద్మనాభ యుద్ధం చారిత్రక నాటకం. రచన శ్రీ రామవరపు వెంకటరమణమూర్తి. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు.

0: వినండి పద్మనాభ యుద్ధం చారిత్రక నాటకం.
1: విజయనగర సంస్థాన మహారాజాదిరాజ మీర్జా మండే సుల్తాన్ విజయరామరాజు సతీమణి మహారాణి పూసపాటి చంద్రాయమ్మ గారు ఏం చేస్తున్నారహో?
2: ప్రణామాలు మహారాణి, ప్రణామాలు.
3: దివాన్ బుచ్చన్న గారు బాగున్నారా?
2: తమ దయ వల్ల.
4: వందనాలు మహారాణి, వందనాలు.
3: ఓహో, సైన్యాధ్యక్షులు, అనకాపల్లి సత్యవరం సంస్థానాధీశులు, రామభద్ర పాయకరావు గారు కూడా ఉన్నారే. బాగున్నారా మీరు?
4: తమరి దయ.
5: నమస్కారం అమ్మా.
1: నమస్కారం అమ్మా.
3: ఓహో, దంత

0: కొలూరు వారు, జంపనవారు, దాట్లవారు, వత్సవాయివారు, నడింపల్లివారు, ముఖ్యులందరూ ఇలా రావడం మాకెంతో సంతోషదాయకం.
1: మహారాణి, నేనే వీరినందరినీ ఈనాటి మన ఆంతరంగిక సమావేశానికి ఆహ్వానించాను. వీరందరూ మన విజయనగర సంస్థానానికి ప్రాణాల వంటి వారు.
0: అందరూ ఆశీనెలకండి. దివాన్ గారు, మనం ఇక అసలు విషయానికి వద్దాం.
1: అలాగే మహారాణి. విజయనగర సంస్థాన హితులారా, ఈరోజు మనం సంస్థానం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను చర్చించబోతున్నాం. బొబ్బిలి యుద్ధం తరువాత పరిణామాలు, మహారాజా వారి మరణం తర్వాత వచ్చిన సమస్యకు నివారణ ఈనాటి ఈ ఆంతరంగిక సమావేశంలో మహారాణి వారు మనకు చెప్పబోతున్నారు.
2: మహారాణి వారికి అన్ని విధాలా సహకరిస్తాం.
0: నేను కోరుకుంటున్నది అదే. విజయరామ మహారాజా వారికి మీ సహకారం ఎలా అందించారో అలాంటి సహకారమే నేను కూడా మీ నుండి ఆశిస్తున్నాను.
2: మేమందరం ఈ విజయనగర సంస్థానానికి రాజభక్తులం.
3: ఇందులో మీరు ఎటువంటి శంక పెట్టుకోవద్దు మహారాణి.
0: నేను ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ సంస్థాన పాలన సజావుగా సాగడానికి నేను దత్తత స్వీకరించాలని భావిస్తున్నాను.
4: సంతోషం, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు మహారాణి.
1: అమ్మా, చాలా మంచి మాట చెప్పారు తల్లి.
0: కానీ అందరూ దత్తత తీసుకునే విధంగా నేను ఒక చిన్న బాలుణ్ణి దత్తత తీసుకోవడం లేదు. ఎందుకంటే నేడు మన సంస్థానంపై శత్రువుల కన్ను పడింది. బొబ్బిలి యుద్ధం తరువాత జరుగుతున్న పరిణామాలే దీనికి సాక్ష్యం. మన మిత్రులు అనుకున్న ఫ్రెంచి దొర బుస్సీ కూడా మహారాజా వారి హత్య విషయంలో ఓ పాత్రధారని మాకనుమానం. ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోగలిగే సమర్థుడైన వారినే దత్తత తీసుకుందామని మేం భావించాం. అటువంటి వ్యక్తి వలన సంస్థాన పరిస్థితులు సర్దుకుంటాయని, మన శత్రువులు వాళ్ల హద్దుల్లో ఉంటారని, సంస్థాన ప్రజలు కూడా నిర్భయంగా జీవించగలరని నా అభిప్రాయం. మరి మీరేమంటారు దాట్లవారు?
5: మహారాణి వారు తీసుకున్న నిర్ణయం సమంజసమైందే. ఈ దాట్ల వంశం వారి సంపూర్ణ సహకారం ఎప్పుడూ మీకు ఉంటుంది మహారాణి.
6: మరి కాబోయే మహారాజెవరో ఈ జంపన్ వారు తెలుసుకోవచ్చా?
0: ఎవరో కాదు, మన మహారాజా వారి పెదతాతగారు సీతారామరాజు వారి మనుములు అయిన ఆనందరాజును దత్తునిగా స్వీకరించదలిచాను. ఆనందుడు 27 దాటుతున్న సమర్థ యువకుడు. ఇతని వలన మన సంస్థాన పాలన సజావుగా సాగుతుందని నా అభిప్రాయం. ఆనందుడే సమర్థుడని నా నమ్మకం.
1: చాలా మంచి నిర్ణయం మహారాణి. మీరన్నట్లుగా ఆనందరాజు గారి పాలనలో మన సంస్థానం మరింత బలంగా మారుతుందని నా అభిప్రాయం. సర్వసైన్యాధ్యక్షులు పాయకరావు గారు, మీరేమంటారు?
2: ఎంత చక్కని నిర్ణయం. మహారాజా వారి తండ్రి గారు ఆనంద గజపతిరాజు గారు విజయనగర రాతికోటను నిర్మించారు. ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వారే ఈ ఆనంద గజపతి రాజావారి రూపంలో మళ్లీ విజయనగర సంస్థానానికి వెన్నుదన్నుగా వస్తున్నారని నా అభిప్రాయం. ఈ కాకర్లపూడి పాయకరావే కాదు, ఇక్కడున్న అందరి నాయకుల అండదండలు తమరికి ఉంటాయని అందరి తరఫున నేను ఈ కత్తి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.
7: ఈ జంపల వారు,
5: ఈ దాట్ల వారు,
8: ఈ దంతులు వారు కూడా,
9: ఈ వత్సవాయి వారు,
10: ఈ నడింపల్లి వారు,
2: అందరం మహారాణి వారి నిర్ణయాన్ని శిరసావహిస్తాం.
11: అవును.

0: ప్రణామాలు మహారాజా. వందనాలు మహారాజా, వందనాలు.
1: సభాసదులారా, మీ అభిమానము ఈ విజయనగర దుర్గానికి 10 రెట్లు బలంతో సమానం. అందరూ ఆసీనులు కండి. ఆ దివాను బుచ్చన్న గారు, ఈనాడు మనం సభలో చర్చించవలసిన ముఖ్య విషయం.
2: మహారాజా, బొబ్బిలిపై జరిగిన యుద్ధంలో విజయం పొందినా మహారాజా వారి హత్య విషయంలో బొబ్బిలి వీరుల ప్రతీకారమే కాదు, ఇందులో ఫ్రెంచి సేనాని బుస్సీదొర కుట్ర కూడా ఉంది అనేది మన సర్దారులందరికీ ఉన్న అనుమానం. యుద్ధానంతరం విజయనగర ఫ్రెంచి వర్గాల నాయకుల రక్షణ బాధ్యతని ఫ్రెంచివారే చేపట్టారు కదా. మరి అంత కట్టుదిట్టమైన రక్షణలో నిద్రపోతున్న రాజావారిని తాండ్రపాపయ్య, అతని అనుచరులు ఎలా చేరుకోగలిగారు, ఎలా హత్య చేయగలిగారు, అంటే అది ఎలా సాధ్యమైంది అని. అంతేకాదు, రాజావారి మరణం తరువాత ఫ్రెంచి వారు రహస్యంగా పండగ చేసుకున్నారని మన వేగుల ద్వారా తెలిసిన వార్త. అంటే ఈ హత్యలో ఫ్రెంచి వారి పాత్ర లేదనుకోగలమా అని.
1: అవును దివాన్ గారు, మా అనుమానం కూడా అదే. మరి మీరేమంటారు పాయకరావు గారు?
3: నా ఉద్దేశం కూడా ఇదే మహారాజా. దివాన్ గారు చెప్తున్నది పచ్చి నిజం. మహారాజా వారి మరణం తర్వాత బుస్సీదొర గాని లేదా ఏ ఫ్రెంచి అధికారి గాని విజయనగరం కోటకు వచ్చి మన మహారాణి గారిని కాని లేదా మిగిలిన వారినైనా ఎందుకు కనీస మర్యాదగా పరామర్శించలేదు? అందువల్ల నాకే కాదు, మన సర్దారులందరికీ కూడా ఫ్రెంచి వారిపై అనుమానంగా ఉంది.
2: పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా మన సంస్థాన శక్తిపైన బుస్సీదొరకు నరనరాల్లో భయం గూడు కట్టుకుని ఉంది మహారాజా. ఏనాటికైనా మన చేతిలో చావు దెబ్బ తింటానని వణికిపోతున్నాడని నేను భావిస్తున్నాను.
1: మా వీరత్వానికి తగిన మాట చెప్పారు. మన మహారాజు మరణం అనంతరం కనీస మర్యాదగా మహారాణి మన రాజమాతను ఒక్కసారైనా పరామర్శించని మిత్రద్రోహి ఈ బుస్సీదొర. వాంటి నేను విడిచిపెట్టేది లేదు.
3: అంతేకాదు, మీ ధీరత్వం, దివాన్ బుచ్చన్న గారి కుశలతతో మన విజయనగర శక్తి మళ్లీ పుంజుకోవడం బుస్సీదొరకు కొనుకుటుపడిన విషయంగా మారింది మహారాజా.
1: అవునవును, మీరన్నది నిజమే. దివంగత మహారాజా వారి విషయంలో బుస్సీ వైఖరిని మనం ప్రశ్నించవలసిందే. ఈరోజే బుస్సీకి వర్తమానం పంపండి. త్వరలో మనల్ని కలుసుకోవాలి.
2: అవశ్యం మహారాజా.
1: ఎందుకైనా మంచిది, బుస్సీదొరను మనం ఆహ్వానిస్తున్నట్లే కబురు పంపండి. మనం మన శత్రువులపై నిఘా పెట్టినట్లుగానే ఈ ఫ్రెంచి వారిని, ఈ మిత్రద్రోహులను కూడా ఓ కంట కనిపెట్టి అప్రమత్తంగా ఉండి తగిన సమయంలో గుణపాఠం చెప్పాలి.
3: తప్పకుండా మనం బుస్సీపై ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు అందరూ సిద్ధం కావాలి.
4: అవును, సిద్ధం కావాలి.
2: సభాసదులారా, ఈ రోజున మనం చర్చించిన విషయం బయటికి పొక్కకూడదు. ఎవరి ద్వారానైనా బుస్సీదొరకు ఈ విషయం చేరినట్లయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ వార్తలు చేరవేసేవారి ప్రాణాలే కాదు, వారి బంధుజనుల ప్రాణాలకు కూడా ముప్పు. కాబట్టి అందరూ అప్రమత్తులై ఉండండి. సెలవు.
1: దివాన్ గారు,
2: మహారాజా,
1: ఈనాటి ముఖ్య విషయాలేమిటో తెలియజేస్తారా?
2: అవశ్యం మహారాజా. రాబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మన కోటని మరింత బలిష్టపరచడం జరిగింది. వేగుల వ్యవస్థను గట్టిపరిచాం.
5: మహారాజా, మన సైన్యాలు కూడా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల స్థాయిలో ఉన్నాయి.
1: ఇంకా చెప్పవలసిందేమైనా
2: ఉంది మహారాజా? కొద్దిసేపటి క్రితమే బుస్సీదొర మన విజయనగరం చేరి విశ్రాంతి మందిరంలో ఉన్నారు. ఏ క్షణమైనా వారు రావచ్చు.
4: జయం జయం మహారాజా. ఫ్రెంచ్ దొర బుస్సీ మహారాజు వారు ఏం చేస్తున్నారు?
1: దివాన్ గారు, మీరు ఎదురు వెళ్లి వారిని సాధారణంగా సభలోనికి ఆహ్వానించండి.
2: అవశ్యం మహారాజా.
1: బుస్సీదొర గారికి స్వాగతం. దయచేయండి, ఈ ఆసనంపై ఆసీనులు కండి. ప్రయాణం సజావుగా సాగిందా దొరవారు?
6: అవును రాజావారు, మీరు విజయనగర మహారాజు అయినందున మాకు ఆనందంగా ఉంది.
1: అంతా రాజమాత చంద్రాయమ్మ గారి సంకల్పబలం, మా ప్రజల కోరిక.
6: ఏమైనా మీ విజయనగర సంస్థానం అదృష్టవంతురాలు. మేము నిజాం ప్రతినిధులు కావడంతో కోస్తా ప్రాంతం మా ఆధీనంలో ఉందని మీకు తెలుసు కదా రాజావారు. ఈ మధ్యకాలంలో కొందరు ఈ ప్రాంత రాజులు

0: పేష్క సక్రమంగా చెల్లించడలేదు. ఇక నీ నుండి ఈ సమస్య రాదు అని ఆశిస్తున్నా.
1: ఇదేమిటి ముశీధర గారు, మీరు ప్రస్తుతం పేష్కస్ గురించి మాట్లాడుతున్నారు, ఇది కాకుండా మీరు ఇంకొక విషయం ప్రస్తావిస్తారని మేము ఆశించాం.
0: దేని గురించి మీరనేది?
1: బొబ్బిలి యుద్ధం తర్వాత మా మహారాజులు విజయరామ గజపతి గారు మరణించారు కదా, కనీస మర్యాదగా అప్పుడు మీరు మా మహారాణి రాజమాతను పరామర్శించనే లేదు. ఇన్నాళ్లకు వచ్చిన మీరు ఇప్పుడు మర్యాద కోసమైనా మా రాజమాతను సందర్శించకపోవడం ఎందుకో మాకు రుచించడం లేదు.
0: అది మీ మహారాజు వారి దురదృష్టం. బొబ్బిలి వారిపై మీ రాజావారు పగ తీర్చుకున్నారు. బొబ్బిలి వారికి అపహారం జరిగినందున వారు మీ రాజావారిపై కక్ష తీర్చుకున్నారు. మీ రాజావారి తప్పులే ఆయన మరణానికి కారణమని నా అభిప్రాయం.
1: మా సందేహం ఒక్కటే, బొబ్బిలి యుద్ధ రంగంలో మీ రక్షణలో ఉన్న మా మహారాజుల వారు ఎలా హత్యకు గురయ్యారో మాకు అర్థం కావటం లేదు.
0: ఆనందరాజా, ఏముంది? మీ రాజా వారు బొబ్బిలిపై దాడి చేశారు, మా చేత కూడా దాడి చేయించారు. ఓడిపోయిన బొబ్బిలి వారి వైపు నుండి పాపయ్య మీ రాజును హత్య చేశాడు అంతే.
1: అది కాదు దొరగారు, మీ రక్షణలో ఉన్న మా రాజా వారిని పాపయ్య ఎలా చేరగలిగాడు?
0: పాపయ్య కోపం అలాంటిది, అదే అతనికి అంతటి శక్తినిచ్చింది.
2: అదెలా బుసీవారు? బొబ్బిలి యుద్ధంలో మీరు కూడా పాల్గొన్నారు, బొబ్బిలి కోటలో మరణాలకి మీరు కూడా కారణమే కదా. మరి మీపై పాపయ్య ఎందుకు కక్ష తీర్చుకోలేదు? అంటే మీరే మా రాజావారిని కూడా అడ్డు తొలగించుకోవడం కోసం పాపయ్యకు రహస్యంగా రాజావారి గుడారంలోకి ప్రవేశించడానికి అవకాశం కల్పించారని మా అందరి అనుమానం.
3: బుషీధర వారు, మీ మిత్రులైన మా మహారాజా వారి పట్ల మీ మిత్రధర్మం సరిగా పాటించలేదని మా అభిప్రాయం.
0: దివాను బుచ్చయ్య గారు, మీ అందరూ నన్ను ఇక్కడికి పిలిచి ఇలా అవమానించడం ఏమీ బాగోలేదు. మీ రాజావారికి రాజ్యాకాంక్ష ఎక్కువ, తన విజయం కోసం మాతో కలిశాడు. మేము ఎంత రక్షణ పెట్టినా తన జాగ్రత్త తాను కూడా చూసుకోవాలని మీ రాజాగారికి తెలియదా? ఈ విషయంలో ఆయన తప్పే ఆయన ప్రాణం తీసింది.
2: ఏమిటిది బుషీధర, మీ తప్పంతా మా రాజా వారిపై వేస్తున్నారు? సేనానిగా నేను చెప్తున్నా, మీరు జాగ్రత్తగా మాట్లాడాలి.
0: నన్ను ఇక్కడ పిలిచి ఇలా అవమానిస్తే నేను సాగించను. ఇదే పెంచి వారి హెచ్చరిక. మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా కష్టాలు వస్తాయి మీకు.
3: ఆగండి, అందరూ శాంతించండి. బుషీధర గారు, మీరిలా మా రాజా వారిని దూషిస్తే మేము సహించలేము. వారు కూడా మీ మిత్రులేనన్న సంగతి మర్చిపోయారా? మా రాజావారి రక్షణ చేయలేకపోయిన మీ ఫ్రెంచి వారు తక్షణం ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలి. మా మాటని కాదని మీరింకా ఇక్కడే ఉంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.
0: అవమానిస్తున్నారు, మేము భరించాం. ఈ ఫ్రెంచి వారి సంగతి మీకు తెలియదు. ప్రతీకారం తీర్చుకుంటాం. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్నాను, మీ సంగతి చూస్తాం.
1: దివాన్ గారు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. బుస్సి పగ పాము పగే, అందరూ కలిసి యుద్ధ ప్రణాళిక వేయండి. బుస్సీని ఓ కంట కనిపెట్టి ఉంచాలి. అవసరమైతే బెంగాల్ నుండి ఇంగ్లీష్ దొరలను రప్పిద్దాం. సైన్యాలను యుద్ధాన్ని సిద్ధంగా ఉంచండి.
2: మేము సిద్ధం.

0: జయము జయము రాజమాతకు దివాన్ బుచ్చన్న గారు తమని కలవాలని కోరుతున్నారు.
1: రమ్మని చెప్పు.
0: చిత్తం రాజమాత.
2: రాజమాత చంద్రాయమ్మ గారికి నమస్కారాలు. రాజమాత, మీరు కుశలమే కదా?
1: రండి దివాన్ గారు, రండి. అలా ఆసీనులు కండి. ఏమిటి యుద్ధ విశేషాలు? ఎలా ఉంది మన రాజావారి విజయ పరంపర?
2: ఆ భగవంతుని దయ వల్ల మన విజయ పరంపర నిరాఘాటంగా కొనసాగుతోంది రాజమాత. మీ వద్దకు నా ఈ రాక మహారాజావారి విజయాలు తెలపడానికే.
1: ఇంకే మంచి వార్తలే తెచ్చారన్నమాట.
2: అమ్మా, రాజావారు యుద్ధరంగంలో దూసుకుపోతున్నారు. విజయ దుందుభులు మోగు.

0: తూనే ఉన్నాయి. బుసీ కుట్రని మనం బయట పెట్టడంతో కోపంగా ఉన్న ఆ దొర ఆంగ్లేయుల స్థావరాలైన విశాఖపట్నం, పెండమూర్లంక, ఇంజరములను ఆక్రమించాడు. అయితే ఈ ప్రాంతాలన్నీ మన అధీనంలోనే ఉన్నాయి. ఆంగ్లేయులు మన అనుమతితోనే అక్కడ ఉంటున్నారు. ఫ్రెంచి వారిని సమయం చూసి ఎదురుదెబ్బ తీయాలని రాజావారు వేచి ఉన్నారు.
1: ఓహో, అలాగా.
0: ఇంతలోనే మనకి సమయం కలిసి వచ్చింది. తమిళ ప్రాంతంలో ఇంగ్లీషు వారి ధాటికి తట్టుకోలేక పాండిచ్చేరి ఫ్రెంచి గవర్నరు బుసీని అక్కడికి పిలిచి

0: ఇది తెలిసి పాండిచ్చేరి గవర్నరు మన విజయనగరం పైకి సేనలను పంపాడు. మనం ఒక్కరమే ఫ్రెంచి వారిని ఓడించగలం, అయినా భారీ నష్టం తగ్గించడానికి కలకత్తాలోని క్లైవ్ దొరకు ఆంగ్ల సైన్యాన్ని పంపమని వర్తమానం పంపాం. ఇలా మన సైన్యం అటు ఆంగ్ల సైన్యం కలిసి పిఠాపురం దగ్గర చందుర్తి వద్ద ఫ్రెంచి వారిని, వారికి సాయం చేస్తున్నటువంటి పిఠాపురం రాజాను ప్రతాపురం రాజాను ఓడించారు. పిఠాపురం వారు ప్రతాపురం వారు సామర్లకోటకి పారిపోయి అక్కడ డచ్ దేశం వారి రక్షణలో ఉన్నారు. తగిన సమయం చూసి రాజావారు సామర్లకోటపై దాడి చేసి వాళ్లని ఓడించారు. ఆ తరువాత మన సైన్యం ఆంగ్ల సైన్యం మజిలీపట్నాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మన దెబ్బకి ఫ్రెంచి వారి పని ఎక్కడతో అయిపోయింది.
1: అంటే మన ఆనందరాజావారు ఫ్రెంచి వారికి తగిన శాస్తి చేశారన్నమాట.
0: అవునమ్మా, మన రాజావారు ఇటు నిజాము నవాబుని అటు ఇంగ్లీషు వారిని సమతూకంలో ఉంచుతూ బహుచతురతతో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. మళ్లీ తిరుగుబాటు చేసిన పిఠాపురం వారిని పెద్దాపురం వారిని డచ్చివారిని ఉండూరు యుద్ధంలో ఓడించి తనకు ఎవరూ ఎదురు తిరగకుండా చేసి విజయనగర కీర్తి పతాకాన్ని ఎగరవేస్తున్నారు.
1: బాగుంది, అంతా బాగుంది. చాలా మంచి మాట చెప్పారు దివాన్ గారు. మొత్తానికి మన ఆనందరాజావారు ప్రతిజ్ఞ చేసినట్టుగానే ఈ తెలుగు నేలపై నుండి ఫ్రెంచి వారిని పారద్రోలాడన్నమాట. ఇన్నాళ్లకు మనకు ద్రోహం చేసిన ఫ్రెంచి వారికి తగిన శాస్తి చేశారు మన మహారాజు. ఈనాటికి ఫ్రెంచి వారికి తగిన పరాభవం జరిగినందుకు నా మనసుకి ఎంతో ఆనందం కలుగుతోంది దివాన్ గారు.
0: ఇక నాకు సెలవు రాజమాత, మళ్ళీ త్వరలోనే కలుస్తాను.
1: అలాగే.
2: రాజమాత, మీరు చేసిన ఈ పని ఏమీ బాగోలేదని మా అభిప్రాయం.
1: ఎందుకు బాగులేదు? యుద్ధ సమయంలో ఆరోగ్యం పాడై స్ఫోటకం సోకడం వల్ల ఆనందరాజు చనిపోయిన విషయం మీకు తెలిసిందే కదా. రాజు లేకుండా విజయనగరం సంస్థానాన్ని ఎలా ఉంచగలం? అందుకే ఈ పని నేను చేయవలసి వచ్చింది. రాజ్య రక్షణ కోసం చేసిందే ఇది. దీనిపై మీకున్న అభ్యంతరం ఏమిటో?
2: అదే నాకు నచ్చలేదు. ఈ రాజ్యభారం వహించడానికి మేము లేమా? మా తమ్ముడి పడే అర్హత మాకు లేదా? బాలుడైన వెంకటరాజుకు మీ భర్త పేరే విజయరామరాజుని పేరు పెట్టి ఈ సంస్థాన సింహాసనంపై కూర్చోబెట్టడం, మీకు ఈ సర్దార్లు ఒత్తాసు పలకడం నాకు నచ్చలేదు. అసలు ఇదేమీ బాగులేదు. పెద్దవాణ్ణి దక్షుణ్ణి నేను లేనా? అంతేకాదు, మీ దత్తపుత్రుడు ఆనందరాజే గతంలో స్వయంగా తన తదనంతరం నేనే ఈ విజయనగర సంస్థాన మహారాజు కావాలని నన్ను ఆదేశించడం జరిగింది కూడా. ప్రస్తుతం మీరు ఆయన కోరికలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఆనందరాజు ఆత్మ ఎంత క్షోభిస్తుందో మీకు తెలియదా?
1: సీతారామరాజా, ఏమిటి ఏమిటి నన్ను మీరు దూషిస్తున్నారు? నా భర్త విజయరామ గజపతిరాజు గారు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూనే నేను ఈ దత్తతను చేసుకున్నాను. అందుకే మీ తమ్ముడు వెంకటపతిరాజులం గారిని దత్తత తీసుకుని విజయరామరాజుగా పేరు పెట్టి ఈ విజయనగర సింహాసనాధీశుని చేశాను.
2: మీరు చేసిన ఈ పని వలన పెద్దవాడినైనా నాకు రాజ్యంలో విలువ లేకుండా పోయింది. ఇందుకు దివాన్ బుచ్చన్న మరికొందరు సర్దారులు ఒత్తాసు పలకడం ఏమీ బాగోలేదు.
0: సీతారామరాజుల వారు కొంచెం శాంతించాలి.
2: ఏమిటండి శాంతించేది? నాకు అన్యాయం జరిగింది, నాలాంటి సమర్థుడు దీన్ని ఎలా జీర్ణించుకోవాలి? చెప్పండి బుచ్చన్న గారు.
1: సీతారామరాజా, మీ ధోరణి మాకు ఇబ్బంది కలిగిస్తుంది. మిమ్మల్ని సింహాసనంపై కూర్చుండనీయలేదని, రాజ్యంలో ఎన్ని అలజడులు సృష్టించారో ఎందరి చేత తిరుగుబాట్లు చేయించారో మాకు తెలియదా? ఎక్కువ మంది సర్దార్లు మా చిన్న విజయరామరాజు పక్షాన్ని నిలబడ్డంతో మీ దూకుడు కొంత తగ్గింది గాని, లేకపోతే గతంలో మాకు జరిగిన అన్యాయం తలుచుకుంటే.
2: అమ్మా, గతం గత, ఇప్పుడు అవన్నీ మళ్ళీ మీరు తిరగదోడుతున్నారు. మీరు అన్ని మర్చిపోవాలి.
1: ఎలా మర్చిపోగలం సీతారామరాజా? కోట రక్షణాధికారిని లోపరుచుకుని మమ్మల్ని బాలరాజు గజపతిని గృహ నిర్బంధం చేయడానికి ప్రయత్నించడం, మా సర్దార్లు మీకు ఎదురు తిరగడం అందరికీ తెలిసిందే కదా. ఇకనైనా ఈ పనులు ఆపి విజయనగర సంస్థాన విజయాలకు తోడ్పడండి. నేను మీలో మార్పును ఆశిస్తున్నాను. తెలిసిందనుకుంటాను.
2: ఇప్పుడే తెలుస్తోంది.
1: చూడండి, మనకెందుకు ఈ గృహ కలహాలు? మీరు మీ తమ్ముణ్ణి మహారాజుగా గుర్తించండి. మీకు ఈ రాజ్యంలో సముచిత గౌరవం కలిగేలా మిమ్మల్ని కూడా దివాన్ గా నియమిస్తున్నాను. ఒక అన్నగా తమ్ముని తీర్చిదిద్దండి. ఏమంటారు?
0: అంగీకరించండి సీతారామరాజా, ఈ రాజ్యానికి మీ సోదరులే కదా మహారాజుగా ఉంటున్నారు. మనందరం కలిసి పనిచేద్దాం.
2: తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును కదా. ప్రస్తుతానికి ఇదే తరుణోపాయం. నాకు సమ్మతమే బుచ్చన్న గారు, నేను నా తమ్ముణ్ణి మహారాజుగా గుర్తిస్తున్నాను.
1: శుభం పలికారు.
0: మంచి శుభపరిణామం రాజమాత.

0: దివాన్ గారికి జయం జయం.
1: ఏమిటి వర్తమానం?
0: మీకోసం ఎవరో ఈ రాత్రి వేళ వచ్చారు, మిమ్మల్ని తప్పనిసరిగా కలియాలని అంటున్నాడు.
1: వెళ్ళు, అతన్ని ప్రవేశపెట్టి బయట పహరాకాయ్, ఎవ్వరు ఇటువైపు రాకూడదు.
0: చిత్తం.
2: దొరవరికి వందనాలు.
3: నువ్వు ఇటువైపు రావడం వేరే ఎవరు చూడలేదు కదా.
2: జాగ్రత్తగానే వచ్చానయ్యా.
3: మనం అనుకున్న పని ఒకటి రెండు రోజుల్లో జరిగిపోవాలి, ఇంకా ఆలస్యం చేయకూడదు. పెద్ద దివాన్ బుచ్చన్న చావుతో మనకు సగం పిడ వదిలింది. ఇక చంద్రాయమ్మని ఎవరు కాపాడుతారో చూస్తాను. ఆ బుచ్చన్న ముందే నన్ను నిలదీస్తుందా, నన్ను దోషిగా నిలబెడుతుందా? ఇంకా ఉపేక్షించను. చంద్రాయమ్మ ప్రస్తుతం దేవుపల్లి కోటలో శాంతి తీసుకుంటోంది. ఆమె మళ్ళీ విజయనగరం కోటలోకి రాకూడదు.
2: త్వరా
3: పని గుట్టుగా సాగిపోవాలి, ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఏదైనా పొరపాటు జరిగిందో, మీ ప్రాణాలే కాదు మీ కుటుంబం మొత్తం తెలిసింది కదా.
2: త్వరా సోత్తారుగా నా శాఖ సఖ్యం.
3: ఇంత జాగ్రత్తగా వెళ్ళిరా, శుభవార్త వినిపించు. వెళ్ళు.
2: సిద్ధం ధర.
3: వెళ్ళు.
4: జయం మహారాజా, జయం. దివాన్ సీతారామరాజు గారు వేంచేస్తున్నారు.
5: అన్నగారిని లోనికి తీసుకునిరా.
1: అంతా క్షేమమే కదా సోదరా.
5: రండి అన్నగారు, దయచేయండి. మీరు కుశలమేగా?
1: కుశలమే సోదరా. విజయ, సావకాశంగా వింటానంటే మన రాజ్య వ్యవహారాలు ఒకసారి విన్నవిద్దామని వచ్చాను.
5: అన్నగారి నీడలో విజయనగర సంస్థానం ఎలా ముందంజ వేస్తుందో మేము వార్తలు వింటూనే ఉన్నాం.
1: సోదరా, అవసరమైనప్పుడు అటు తలవగ్గుతూ ఇటు మరల మనల్ని విభేదించేవారిని ఎదురిస్తూ ఒక పక్క ఇంగ్లీషు వారిని ఇంకో పక్క నైజాం నవాబుని సమతూకంలో ఉంచుతూ మన సంస్థానాన్ని రెండు రెట్లు స్థాయికి చేర్చాను. ఒకసారి జైపురం రాజాను ఓడించి మాడుగుల, ఆంధ్ర, సాలూరు, కురుపాం, సంగమ వలస లాంటి ఓ 10 ప్రాంతాలను కూడా మన రాజ్యంలో కలపడం మీకు తెలిసిందే కదా.
5: అవును అవును.
1: అంతేకాదు, మనకు ఎదురు తిరిగిన తిరుగుతున్న 20 మంది రాజుల్ని మన దేవుపల్లి కోటలో బంధించాను. ఇప్పుడు మనం అంటే అటు పర్లాకిమిడి ఇటు జైపూర్ రాజాలు బెదిరిపోతున్నారు.
5: అవునవును, అంతా బాగుగానే ఉంది, కానీ మళ్లీ ఓ సమస్య వస్తుందేమోనని అనుమానంగా ఉంది.
1: ఏమిటి? మళ్లీ నాపైన ఫిర్యాదులు వచ్చాయా? లేదా నిన్ను రాజును చేసి నేను నా ఇష్టారాజ్యంగా రాజ్యపాలన పరోక్షంగా చేస్తున్నానని ఎవరైనా అంటున్నారా? అలా అయితే చెప్పు, ఇప్పుడే వాళ్ళ భర్తం పడతాను.
5: అది కాదు, అది కాదు అన్నగారు, ఇలాంటివి జనాలు అంటూనే ఉంటారు.
1: అయితే ఇంకా ఉన్న సమస్య ఏమిటి?
5: మన రాజ్య విస్తరణ సందర్భంగా మీరు తరచుగా నిజాం నవాబు ఇంగ్లీషు వారితో సంధులు ఒప్పందాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే మన రాజ్యం పెరుగుతున్న కొలది ఆ ఇంగ్లీషు వాళ్లకు మనం కట్టవలసిన పేష్కస్ కూడా పెంచుకుంటూ పోతున్నారని నేను వింటున్నాను. ఇలా అయితే భవిష్యత్తులో మనం ఈ పేష్కస్ భరించలేనంతగా పెరిగిపోతుందేమోనని నాకు కాస్త ఆందోళన.
3: విజయరామరాజా, నీవు నెమ్మదిగా రాజ్య నిర్వహణలో వీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నావే. అయితే నా పెద్దనానికి మోసం రాకుండా చూసుకోవాలి, చూసుకోవాలి.
1: అలాంటిదేమీ లేదు విజయరామరాజా, అవన్నీ నే చూసుకుంటాగా. నువ్వు నిశ్చింతగా ఉండు, మన రాజ్య ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది.
5: అది కాదన్నగారు, పేష్కస్ పెరిగే కొలది

0: మనం చెల్లించవలసిన దానికోసం అనవసరంగా రైతులను, వ్యాపారులను, మన సామంత రాజులను ఇబ్బంది పెట్టవలసి వస్తుందేమోనని ఆలోచిస్తున్నాను. ఇటువంటి పరిస్థితి రాజ్యానికి మంచిది కాదు కదా అని.
1: మరేం భయం లేదు విజయరామరాజా, నేనంటే పడిన సర్దారులు ఇలాంటి చాడీలు మీ చెవిలో చెప్తుంటారు. మీ బదులుగా నేను రాజ్య వ్యవహారం నడపడం వాళ్ళకి కంటగింపుగా ఉంటుంది. అందుకే వాళ్ళు మీలో ఇలాంటి భయాలు సృష్టిస్తున్నారు. మీరు వాటిని లెక్క చేయకండి. అలాగే ఈ ఇంగ్లీష్ దొరలు కూడా మీ మీద ఒత్తిడి తెచ్చి నన్ను ఎన్నిసార్లు దివాన్ పదవి నుండి తొలగించేలా చేయలేదు.
0: రాజునన్న తర్వాత కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తోంది, తప్పదు కదా. అయినా ఈ మధ్యకాలంలో తెల్లవారి ఒత్తిడి బాగా పెరిగిపోతుంది.
1: అవును అవును సోదరా, మీరు నా నీడలో నిశ్చింతగా హాయిగా ఉండండి, అన్ని నే చూసుకుంటాగా.
0: అది సరే. విశాఖపట్నంలోని కంపెనీ వారి కౌన్సిల్ ఇన్ చీఫ్ మన విజయనగరంపై ఏ విధంగానైనా దెబ్బతీయాలని చూస్తున్నాడు. మన సైన్యాన్ని తగ్గించుకుని పేష్కష్ కూడా పెంచమని ఇబ్బంది పెడుతున్నాడు. ఇంగ్లీషు వారు మన రాజ్యాన్ని మూడు భాగాలు చేయడానికి ప్రయత్నించారు, కానీ ప్రజలకి మనపై ఉన్న నమ్మకం వారి ఆటలను సాగనీయలేదు.
1: అవునవును, నేను గమనిస్తూనే ఉన్నాను. నీవు చెప్పింది కూడా నిజమే. మన విజయనగరం వైపు తెల్లదొరలు చూపు పడకుండా మనం జాగ్రత్త వహించాలి సుమా.
0: అవును, ఏది ఏమైనా తెల్లవారి వలన ఎటువంటి సమస్య వస్తుందోనని ఆందోళనగా ఉంది. చూద్దామన్న గారు, కాలం ఎటువైపు నడుస్తుందో.
1: అమ్మో, తమ్ముడు నా చేయి జారిపోయేటట్టున్నాడు, నేను జాగ్రత్త పడాలి. సెలవా సోదరా, నేను వస్తా. నీవు ఏమీ ఆందోళన పడకు, నేనున్నానుగా, అన్నీ చూసుకుంటా, వస్తాను.
0: అలాగే అన్నగారు. అన్నగారు నేను రాజ్య విషయంలో కలుగు చేసుకోవడంతో ఇబ్బంది పడుతున్నట్లున్నారు, నేను కూడా జాగ్రత్త వహించాలి. తగిన సమయంలో సరైన చర్య తీసుకోవాలి.

0: జయము జయము మహారాజా, జయము జయము,
1: జయము జయము మహారాజా, జయము జయము జయము
0: మహారాజా. వందనం.
2: అందరూ మీ మీ ఆసనాలలో ఆసీనులు కండి. సర్వులు క్షేమమే కదా?
3: క్షేమమే మహారాజా.
2: సభికులారా, వ్యవసాయ పనులు, అభివృద్ధి పనులు సక్రమంగా జరుగుతున్నాయి కదా? మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే ఈ సభలో నిర్భయంగా విన్నవించుకోవచ్చు.
3: మహారాజా, మేమంతా క్షేమమే, కానీ దేశంలో అప్పుడప్పుడు కరువు వస్తున్నా తమరి దయవలన ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది మహారాజా.
2: మీ అందరి క్షేమమే మా విజయనగర సంస్థానానికి శ్రీరామ రక్ష.
4: మహారాజా జయం జయము. మీ దర్శనం కోసం ఎవరో 10 సంవత్సరాల బాలుడు ప్రాధేయపడుతున్నాడు.
2: ఎవరు? బాలకుడా? వెంటనే ప్రవేశపెట్టండి.
3: చిత్తం ప్రభు.
5: విజయనగర సంస్థాన సార్వభౌమ పూసపాటి వంశకుల తిలక సంగీత సాహిత్య రసజ్ఞ, మీకిదే ఈ యోగి ప్రణామాలు చేస్తున్నాడు. దయచేసి స్వీకరించండి ప్రభు.
2: ఆహా, ఇంత చిన్నవాడైనా ఏమి సంబోధన! ఓ బాలక, నీ ప్రణామాలను ఆనందంగా స్వీకరిస్తున్నావు.
5: ధన్యన్ని ప్రభు.
2: ఇంతకీ మా దర్శనం కోసం ఎందుకు రావాలనుకున్నావు?
5: ఎదురులేని ఎంబలి త్రాగుతున్న ఈ యోగిని పోషించి రక్షింపవలనని వేడుకునుటకై ఏలినవారి దర్శనం కోరి వచ్చితిని.
2: చట్టి సత్యప్ప గారు.
6: మహాప్రభు,
2: ఎదురులేని అంబలి అంటే ఏమిటో కాస్త వివరిస్తారా?
6: మీకు తెలియంది కాదు మహారాజా, ఈ పేదబాలుడు తాను తాగుతున్న అంబలిలోకి నూకలు కూడా సంపాదించుకోలేనంత పేదవాడిగా ఉన్నాడు.

0: అని అంటున్నాడు మహారాజా.
1: శభాష్ బాలక, నీ సమస్యను ఎంత సరసంగా తెలియజేశావు! నిన్ను చూస్తే ఆనందం కలుగుతోంది. ఎక్కడి నుండి వచ్చావు?
2: దీన ప్రాణ రక్షక, జనహృదయ నేత. మాది గోదావరి మండలం, క్రొత్త లంక గ్రామం. మా తాతగారు ఈశ్వరప్ప శాస్త్రి, మా నాన్నగారు లక్ష్మీ నరసింహ శాస్త్రి. చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు కాలం చేశారు మహారాజా.
1: ఎంత కష్టం వచ్చింది నాయన, మరి ఇప్పుడు నీవు?
2: నన్ను ప్రస్తుతం మా పెదతండ్రి ఆదుకుని పెంచుతున్నారు. ప్రస్తుతం మా గోదావరి సీమలో దుర్భిక్షం వలన మా స్వగ్రామం వదిలి ఈ విజయనగరం వచ్చాము మహారాజా.
1: ఓహో, అలాగా?
2: అవును మహారాజా, అందరూ మీ మంచి గురించే చెప్తున్నారు.
1: మంచి పని చేశావు నాయన, నీకు సదా మేలే జరుగుతుంది. భయపడకు, నేటి నుండి నీకు మూడు పూటలా మా దివాణంలోనే భోజన సదుపాయాలు కలుగుతాయి.
2: ధన్యుణ్ణి మహారాజా, అన్నదాత ధన్యుణ్ణి.
1: అంతేకాదు, మీ పెదనాన్నగారికి నేటి నుండి జీవనోపాధి కూడా కల్పిస్తున్నాం. సంతోషమేనా?
2: శతకోటి వందనాలు మహారాజా, శతకోటి వందనాలు.
1: ఇంకో మాట
2: ప్రభు,
1: మేము నీ పేరుకు ముందు రామపదాన్ని చేరుస్తున్నాం. నేటి నుండి నీ పేరు రామయోగి. రామయోగి. ఆ రామతీర్థ స్వామి, సీతారామస్వామి దీవెనలు సదా నీపై వర్షిస్తాయి. నీవు మా కోటలో నిర్భయంగా తిరగవచ్చు. ఈ సంస్థానమందే పండితుల వద్ద నీకు విద్యాప్రదానం జరుగుతుంది.
2: మహారాజా, మహారాజా, మీకు నా వేవేల ప్రణామాలు. ఆర్తరక్షక ధన్యుణ్ణి.
1: మా సంస్థానంలోని పూజారి తిమ్మన, చెట్టి సత్యప్ప, చల్లా సుబ్బరాయ శాస్త్రి వంటి గొప్ప వ్యక్తి కావాలని మా ఆకాంక్ష.
2: మీ ఆనతి నాకు శిరోధార్యం మహారాజా.
3: ఈ మధ్యకాలంలో రాజావారు ఎందుకో అన్యమనస్కంగా ఉంటున్నారు, మేం తెలుసుకోవచ్చా?
4: నిజమే, నేను కూడా ఇదే విషయం మీతో మాట్లాడదామనే ఆలోచనలో ఉన్నాను మహారాణి.
3: ఏమిటి, మన రాజకుటుంబం విషయమా, లేదా రాజ్యపాలనలో ప్రతి విషయంలో మీ అన్నగారి అతి జోక్యం తన చేయే పైనుండాలనే భావం గురించా?
4: కాదు సీతయ్యమ్మ, నువ్వన్న ఆ రెండు విషయాలు ఎప్పుడూ ఉండేవే. ఆ రెండే కాదు, ఇంకో విషయం కూడా ఉంది. ప్రస్తుతం మన విజయనగర సంస్థానంపై తెల్లవాడి రూపంలో ఉపద్రవం ముంచుకొస్తోందని నాకనిపిస్తుంది.
3: ఓ, అయితే పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్నమాట.
4: అవును సీతయ్యమ్మ, నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినండి.
3: అలాగే.
4: మా అన్న సీతారామరాజు గారు విజయనగర పూసపాటి వారి కుటుంబ గౌరవం కాపాడేవారే, కాని వారిని కాదని చిన్నవాడినైన నన్ను రాజమాత చంద్రయ్యమ్మ గారు విజయనగర వారసునిగా చేయడం అన్నగారికి ససేమిరా ఇష్టం లేదు. దానివల్లే కొన్ని అరాచకాలు చేశారు. మీకు తెలియంది కాదు, ఆఖరికి రాజమాతను కూడా చంపించారని వినికిడి.
3: అవును, అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే ఇది.
4: అన్నగారిని గౌరవిస్తే రాజ్యపాలన విషయంలోనూ నన్ను కాదని తానే మహారాజు వలె ప్రవర్తించడం కూడా చేశారు. అందుకే ఆయన్ను దివాన్ పదవి నుండి కూడా తప్పించడం జరిగింది. యుద్ధాల పేరుతో ధన వ్యయం, శత్రువులను పెంచుకోవడం, తోటి రాజుల్ని, జమీందారులను దేవుపల్లి కోటలో బంధించడం, ఇలా చేస్తే మున్ముందు మన రాజ్యంకు ఎంతవరకు మంచిది? అన్నగారనే గౌరవం వల్ల కొన్నిసార్లు సర్దార్ల మధ్య చీలిక రాకూడదనే భావంతో నేను ఉదాసీనంగా ఉండక తప్పలేదు. ఇంకో పక్క నిజాం నవాబు ఈ ప్రాంతాలపై పాలనా అధికారాన్ని ఇంగ్లీషు వారికి ఇవ్వడం వల్ల మన సంస్థానంపై కూడా తెల్లవారి ప్రభావం పడింది. మన సైన్యం, మన పాలనా విషయంలో వాళ్ల జోక్యం ఎక్కువైపోయింది. అలాగే అన్నగారు కూడా ఇంగ్లీషు వారికి లంచాలు ఇస్తూ తన మాటే చెల్లేటట్లుగా కూడా చేస్తున్నారని వినికిడి.
3: ఓ, మరి మనమేం చేయలేమా? గతంలో ఆనందరాజు గారు ఫ్రెంచ్ వారిని తరిమివేసినట్లుగా మనం కూడా ఈ తెల్లదొరల్ని వదిలించుకోలేమా?
4: ప్రస్తుత పరిస్థితులు

0: పళ్ళు అంత బావులేవు రాణి. నైజాం నవాబు బలం సన్నగిల్లుతోంది. స్థానిక రాజులు, జమీందారులు ఒకరి తర్వాత ఒకరు ఇంగ్లీషు వారికి దాసోహం అంటున్నారు. ఆత్మగౌరవం కోసం యుద్ధం చేసే బదులుగా సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని చూస్తున్నాను. తప్పనిసరైతే సంస్థాన గౌరవం కోసం యుద్ధానికి కూడా సిద్ధమే, కానీ అంత జన నష్టం ఎందుకు కలిగించాలా అని ఆలోచిస్తున్నాను.
1: మరి మన సర్దార్లు ఈ విషయంలో ఏమంటున్నారు?
0: మన సర్దారులకు, ప్రజలకు నేనంటే అమిత గౌరవం.
1: అవును,
0: అందుకే ఆ తెల్లవాళ్లు మన సంస్థానాన్ని 3 భాగాలు చేసి వేలం వేయదలిస్తే మన వాళ్లు వాళ్ల ఆటలు సాగనవ్వలేదు. మన వాళ్ల రాజభక్తిని మనం ఎప్పుడూ సంశయించనక్కర్లేదు. ఏమిటి, రాణివారు ఆలోచిస్తున్నట్లున్నారు.
1: ఈ సమయంలో నేను ఏమైనా సాయం చేయగలనా అని ఆలోచిస్తున్నాను మహారాజా.
0: వీరనారి నోటి నుండి రావలసిన మాట ఇది. అయితే సీతయ్యమ్మ, నేను చెప్పేది శ్రద్ధగా విను.
1: అలాగే చెప్పండి ప్రభు.
0: యుద్ధం తప్పనిసరి అయితే నీవు, యువరాజా నారాయణ గజపతి ఒక పని చెయ్యాలి.
1: సెలవేయండి ప్రభు.
0: మీరిద్దరూ మన విజయనగరం కోటలో ఉండొద్దు. మన సర్దార్ కాకర్లపూడి బాపిరాజు మీకు బాసటగా ఉంటాడు. మీరిద్దరూ అడవుల్లోని కాశీపురం కోటకు వెళ్లిపోండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి. రాణివారు, ఎట్టి పరిస్థితుల్లోనూ సహగమనం చేయకండి. మన యువరాజును మీరే కాపాడుకోవాలి. అవసరమైతే మక్కువ కోటకు గాని, ఆంధ్ర కోటకు గాని వెళ్లిపోండి. మన సంస్థాన ప్రజల మన్నన, సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత ఆలోచించి తగిన విధంగా ఇంగ్లీషు వారితో ఒప్పందాలు చేసుకోండి. మన విజయనగర సంస్థాన స్థితి ఎలా ఉన్నా అది మన కుటుంబం చేతుల నుండి జారిపోకుండా చూసుకుంటారని నా నమ్మకం.
1: అలాగే ప్రభు, అంతదాకా రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

0: పాయింట్. మనకు హెడ్ ఎగ్ గా ఉన్న విజయనగరాన్ని ఎలా అటాక్ చేయాలి, విజయనగర సంస్థానాన్ని ఎలా నాశనం చేయాలి? ఫెండర్ గా, మీ పని పూర్తయిందా?
1: Yes, sir. మద్రాస్ గవర్నర్ ఆర్డర్స్ పై నేను విజయనగరం కోటను ఆక్యుపై చేశాను. ఇప్పుడు కోట నా కంట్రోల్లో ఉంది.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకముందు వైజాగ్ పెటామ్ కౌన్సిల్ మెంబర్స్ విజయనగరంలో భూములు ఆక్షన్ వేస్తే రాజుపై గౌరవంతో ఎవ్వరూ కొనలేదు. రాజంటే ఆ ప్రజలకు అంత ప్రేమ?
1: ఎస్ చీఫ్. అలాగే రాజుకి ప్రజలంటే అతని స్టాఫ్ అంటే అంతే అభిమానం. వారందరినీ మన ఈస్ట్ ఇండియా కంపెనీ తగిన విధంగా ఆదుకుంటేనే తాను ఫ్యాన్షన్ తీసుకుని మద్రాస్ గాని మచిలీపట్నం గాని వెళ్తాడట.
0: నాథింగ్ డూయింగ్. రాజు ప్రజల్ని స్టాఫ్ ని మానవేందుకు చూసుకోవాలి. మనకు తీసుకోవడమే తెలియాలి, ఇవ్వడం కాదు. రాజుపై యుద్ధం చేద్దాం.
2: సార్, సార్, ఎన్ ఇంపార్టెంట్ మెసేజ్ సార్.
0: గివ్ మీ. ఓ, ఇదే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. విజయనగరము రాజా మద్రాసు వైపు గాని మచిలీపట్నం వైపు గాని వెళ్ళలేదు. వైజాగ్ పటం వచ్చి అక్కడ నుండి సింహాచలం వెళ్ళాడు. ఇప్పుడు నెమ్మదిగా పద్మనాభం వైపు వెళ్తున్నాడు. యుద్ధం కోసం సిద్ధమవుతున్నట్లు ఉన్నది. అక్కడ రాజుకి ఫుడ్ గ్యాంగ్ సప్లైకి ఇబ్బంది లేదు. అక్కడే ఆయన వర్షిప్ చేసే పద్మనాభ టెంపుల్ ఉన్నది. వాటర్ ప్రాబ్లం లేకుండా గోస్తాని నెవరు

0: ఎస్, మనం ఇంకా ఆలస్యం చేయకూడదు చీఫ్. మన ఆర్మీని కదిలించాలి.
1: ఎస్ యు ఆర్ రైట్ మిస్టర్ ఫెండర్గాష్, మీ ఆర్మీని భీమిని పటేం వద్ద నిలపండి. కెప్టెన్ కాల్స్ తన ఆర్మీతో విజయనగరం కంటోన్మెంట్ నుండి బయలుదేరమనండి. ఎప్పటికే మద్రాసు నుండి మందుగుండు, ఫీరంగులు, తుపాకీలు వచ్చి అక్కడ రెడీగా ఉన్నాయి. విజయరామరాజుని పద్మనాభం వైపు కాకుండా మద్రాసు గాని మచిలీపట్నం గాని వెళ్లమని గవర్నర్ గారు ఇచ్చిన ఆర్డర్ను మళ్లీ రాజుకు పంపుతున్నాను. మనందరం యుద్ధమునకు సిద్ధముగా ఉండాలి. ప్రజల నుండి రాజుకు ఏ విధమైన సహాయము అందకూడదు.
0: మేము యుద్ధానికి సిద్ధం. వీఆర్ రెడీ ఫర్ వార్.
2: లాంగ్ లివ్ కింగ్! లాంగ్ లివ్ కింగ్! లాంగ్ లివ్ ఇంగ్లాండ్! లాంగ్ లివ్ ఇండియా! లాంగ్ లివ్ ఈస్ట్ ఇండియా కంపెనీ! లాంగ్ లివ్ ఈస్ట్ ఇండియా కంపెనీ! లాంగ్ లివ్! లాంగ్ లివ్!
3: మహారాజా, జైన్ జైన్! ఈ తెల్లదార మిమ్మల్ని కలవాలని వచ్చాడు.
4: రండి, వెల్కమ్.
5: ఈ లెటర్ ఫెండర్గాష్ ద్వారా తమకు పంపారు. నా పేరు శామ్యుయల్.
4: ఓహో, అలాగా. ఇది మీరే చదవండి.
5: మిస్టర్ విజయరామరాజు, గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మీకు చెప్పింది మీకిచ్చే పెన్షన్ తీసుకుని ఈ ప్రాంతం వదిలి వెళ్ళమని. కాని మీరిప్పుడు పద్మనాభంలో ఉండి సైన్య సమీకరణ చేస్తున్నారు. తక్షణం ఇది ఆపండి. మీరు పద్మనాభం విడిచిపెట్టి మద్రాస్ కాని మచిలీపట్నం కాని వెళ్ళిపోండి. ఇది మా ఆర్డర్. లేదంటే యుద్ధాన్ని ఎదుర్కోవాలి, అది ప్రమాదకరం. సో లేవు పద్మనాభం ఇమీడియట్లీ.
6: ఏయ్ తెల్లదొరా, మా మహారాజుని బెదిరిస్తావా? నీ ఎందుకు చూస్తావు?
7: ఆగండి, ఆగండి, ఆగండి సర్దారులు, ఆగండి. శామ్యూల్, ఇదే నా సమాధానం. మీ దొరకు వినిపించు. నేను నా ప్రజల కోసం, నా సిబ్బంది కోసం ఈ రణరంగంలో నిలిచి ఉన్నాను. దీనికి వ్యతిరేకంగా మీరు సైన్యాన్ని పంపి నా ప్రజలను, పసివాళ్లను, ముసలివాళ్లను, నా కుటుంబీకుల్ని, నన్ను నాశనం చేస్తానంటే ఎలా? నా వారి కోసం అవసరమైతే నా ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడున్న నా సైనికులు, నా సర్దారులు అందరూ విజయనగర సంస్థాన పరిరక్షణకు, రాజవంశ గౌరవం కోసం ప్రాణాలకు తెగించి ఈ యుద్ధ భూమిలో నిలిచి ఉన్నారు. లొంగిపోవడం కాదు మా ముందున్న ప్రశ్న. ఆత్మగౌరవ రక్షణే ప్రస్తుతం మా కర్తవ్యం. యుద్ధమే అనివార్యమైతే అందుకు మేమంతా సిద్ధం. మిస్టర్ శామ్యూల్, ఈ సమాధానమే మీ దొరకు వినిపించు.
8: జై అనంత పద్మనాభ!
2: జై అనంత పద్మనాభ!
8: జై విజయనగర సామ్రాజ్య లక్ష్మి!
9: జై విజయనగర సామ్రాజ్య లక్ష్మి!
8: జై అనంత పద్మనాభ!
9: జై అనంత పద్మనాభ!
2: మహారాజుకు
9: జయము! జయము
2: విజయనగర సంస్థానానికి
9: జయము! జయము
7: మహాసేనానులారా, సర్దారులారా, అందరూ ఈ రాత్రి జాగరూకులై ఉండండి. బహుశా రేపు ఉదయం యుద్ధం ప్రారంభం కావచ్చు. సిద్ధంగా ఉండండి.
9: సిద్ధం!
2: సిద్ధం! మేము సిద్ధం!

సోల్జర్స్ తెల్లవారుతోంది, రాజు సైన్యం ఇంకా రెడీ కాలేదు. ఎప్పుడే మనం దాడి చేద్దాం. వి విల్ స్టార్ట్ అటాక్. ఎలాగైతేనే విజయ రామరాజును

0: సైనికులారా, యుద్ధానికి సిద్ధం కండి. తెల్లవారక ముందే మనపై తెల్లవాడు దాడి ప్రారంభించాడు. మన మట్టిని మనమే రక్షించుకుందాం. నీలాద్రి రాజా, రామచంద్ర రాజా, తిరుమల రాజా, కొండరాజు, హాల్రాజు, వెంకటపతి రాజు, ఆయుధాలు సిద్ధమే కదా. అప్పల్ రాజా, హుస్సేన్ బేగ్, నరసరాజా, విజయగోపాల రాజా, పద్మనాభరాజా, రామభద్రరాజా, మీరంతా సిద్ధమే కదా. రాఘవరాజా, వెంకటరాజా, జంపనరాజా, దంతులూరి రాజా, మీరందరూ యుద్ధానికి సిద్ధంగా ఉండండి. సంయమనం పాటించండి. యుద్ధ నియమాలను పాటించండి. విజయమో వీరస్వర్గమో, మనం పోరాటం సాగిద్దాం.
1: జై అనంత పద్మనాభ!
2: జై
1: ఈ విజయనగర సామ్రాజ్యానికి!
2: జై
1: విజయనగర సామ్రాజ్యానికి!
2: జై
1: జై అనంత పద్మనాభ!
2: జై
1: జై జై వైరి మాంబ!
2: జై
1: జై అనంత పద్మనాభ!
2: జై
1: జై జై వైరి మాంబ!
2: జై
3: జై మహారాజుకు!
2: జై
3: జై విజయనగర రాజుకు!
2: జై
3: జై మహారాజుకు!
2: జై
3: జై విజయనగర రాజుకు!
1: నా మాట విను, నాతో పోరాడి గెలువు, లేదా నా ప్రాణాలనైనా తీసుకో. నా సైనికుల్ని అనవసరంగా యుద్ధం పేరుతో ఫిరంగులతో చంపొద్దు.
4: మోరసు చెప్పొద్దు రాజా, నేతులు మాను, యుద్ధం చేయి. నో రాజా, నో. నీవు పోయినా నీ సైనికులు ఊరుకోరు. నీలాగే వాళ్ళు కూడా కంపెనీ పాలనకు ప్రమాదమే. మొత్తం మీ రాజవంశాన్ని, మీ సైనికుల్ని నాశనం చేస్తారు. సోల్జర్స్ ఫైర్ అండ్ ఫైట్! సోల్జర్స్, రాజును ఎదిరించండి. టార్గెట్ ద కింగ్, కిల్ హిమ్!
5: మహారాజా, మహారాజా! ఏం వెంకటపతి రాజు, మహారాజా మీపైనే దాడి జరగబోతు. సర్దారులారా, రక్షణ వలయం కట్టండి. మహారాజా, తమరు రక్షణ వలయంలోకి రండి. తిరుమల రాజా, రామచంద్ర రాజా, అందరూ రక్షణ వలయం వెంటనే కట్టండి. మహారాజా, తమరు రండి. అందరూ ఆయుధాలు సన్నించండి. తెల్లవాడిని దురుమాడండి.
4: సోల్జర్స్, అటు చూడండి. 300 సోల్జర్స్ అండ్ సర్దార్స్ రాజు చుట్టూ ఎలా సర్కిల్ కట్టారో వాళ్ళని ఎదుర్కోండి. ఒక్కరు, ఏ ఒక్కరు మిగలకూడదు. నో వన్ షుడ్ లైవ్. అన్ని ఫిరంగులు రాజు వైపు చెప్పండి. Well done, soldiers. Well done. All are done. Oh. All are done. Andaru chacharu. Okkalu kaadu, iddaru kaadu, 300 warriors dead.

0: మీరింతవరకు పద్మనాభ యుద్ధం చారిత్రక నాటకం విన్నారు. రచన శ్రీ రామవరపు వేంకట రమణమూర్తి. ఇందులో దివాన్ బుచ్చన్న శ్రీ బిఎస్ మూర్తి, రామభద్ర పాయకరావు శ్రీ హెచ్ఎం ప్రాణరావు, ఆనందరాజు శ్రీ పి శివప్రసాద్, బుస్సి శ్రీ సిహెచ్ కృష్ణప్రసాద్, సీతారామరాజు శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, దాట్లవారు ఆగంతకుడు శామ్యూల్స్ శ్రీ కండ్రాతి సాంబశివరావు, బాలుడు శ్రీమతి హారిక, చట్టి సత్యప్ప శ్రీ ఎం వెంకటరమణ, చీఫ్ ఇన్ కౌన్సిల్ శ్రీ నవరసమూర్తి, ప్రెండర్ఘాస్ట్ శ్రీ పి బాలాజీ నాయకుడు, విజయరామరాజు శ్రీ బేతారామసూర్య ప్రకాశరావు, చంద్రాయమ్మ శ్రీమతి పివివిఎస్ నాగమణి, సీతాయమ్మ శ్రీమతి పివిఎల్ రత్నమాల, ఇంకా శ్రీయుతులు టి దిలీప్ కుమార్ రెడ్డి, కె శివరామ్ ప్రసాద్, వాచస్పతి రమేష్ నాయుడు, ఎన్ సుధాకర్ రెడ్డి, ఎంవివి సత్యనారాయణ మొదలైన వారు పాల్గొన్నారు. నేపథ్య గానం శ్రీ వంకాల వెంకటరమణమూర్తి, ఎఫెక్ట్స్ శ్రీ బిఆర్ కిరణ్ కుమార్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, సహకారం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఇప్పుడు ఒక ఫిల్మ్ గీతం వింటారు. ముందుగా ఆరెంజ్ చిత్రానికి విజయ్ ప్రకాష్, దేవన్, డాక్టర్ బూర్నే పాడిన పాట వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి.

ఫిలిం గీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు దాటి 9 సెకండ్లు అయింది. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహర్ట్స్పై మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. ముందుగా తెలుగులో వార్తల ముఖ్యాంశాలు విందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో 197,241 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 144,704 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 73,294 మంది అర్హత పొందారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర భూగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని రాష్ట బీజేపీ కార్యాలయంలో ఈవేళ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ గ్రీనథాన్ 2026 కార్యక్రమంలో భాగంగా గ్రీనథాన్ రన్ ఈరోజు ఉదయం నెక్లెస్ రోడ్లో జరిగింది. బయోడైవర్సిటీ బోర్డు సెక్రటరీ కళీచరణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా 21K, 10K, 5K, 3K మ్యారథాన్ పోటీలు జరిగాయి. తెలంగాణలో బక్రీద్ పండుగ వేళ గోరక్షకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఐఎం ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు స్వచ్ఛంద గో సేవకులను వేధిస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. హిందువుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న గోరక్షణ కోసం పనిచేసే వారిని నేరస్తుల్లా చూడడం సరికాదన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా నిర్వహించిన డ్రంక్ తనిఖీల్లో 300 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. వీరిలో 253 ద్విచక్ర వాహనదారులు, 9 మంది ఆటో డ్రైవర్లు, 38 మంది కార్ల డ్రైవర్లపై కేసు నమోదయ్యాయి. అలాగే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 474 మంది డ్రైవర్లు పట్టుబడ్డారు. వారిలో 417 మంది టూ వీలర్ వాళ్లు, 24 మంది ఆటో డ్రైవర్లు, 33 మంది ఫోర్ వీలర్లు, ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారు. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865 ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్థాపించిన స్మృత్యర్థం ఈరోజు జరుపుకుంటారు. ఈవేళ రాష్ట్రంలోని 1-2 జిల్లాల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈవేళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:03 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వినిపిస్తారు శ్రీమతి వడ్లూరి రూప మరియు బృందం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: బంగారి పింజల్లు సేత పట్టిందే సందమయ్యో, సేత పట్టిందే సందమయ్యో,
2: బంగారి పింజల్లు సేత పట్టిందే సందమయ్యో, సేత పట్టిందే సందమయ్యో,
1: బంగారి పింజల్లు సేత పట్టిందే.

0: చూడొచ్చినాడే సందమయ్యో, చూడొచ్చినాడే సందమయ్యో,
1: చుక్కల సూర్యుడు చూడొచ్చినాడే సందమయ్యో, చూడొచ్చినాడే సందమయ్యో,
0: సుభద్ర చూసింది ముసి మూసి నవ్వే సందమయ్యో, ముసి మూసి నవ్వే సందమయ్యో,
1: సుభద్ర చూసింది ముసి మూసి నవ్వే సంద

0: మామలు
1: చూస్తేనే మంచిగుండాది సందమామయ్యో, మంచిగుండాది సందమామయ్యో,
0: మామలు చూస్తేనే మంచిగుండాది సందమామయ్యో, మంచిగుండాది సందమామయ్యో,
1: నీ తల్లిదండ్రులు నాకేమో కాని సందమామయ్యో, నాకేమో కాని సందమామయ్యో,
0: నీ తల్లిదండ్రులు నాకేమో కాని సందమామయ్యో, నాకేమో కాని సందమామయ్యో,
1: నీ తల్లిదండ్రులు నాకేమో కాని సందమామయ్యో, నాకేమో కాని సందమామయ్యో,
0: నీ తల్లిదండ్రులు నాకేమో కాని సందమామయ్యో, నాకేమో కాని సందమామయ్యో,
1: మారే మామాలే నాకు కావాలే సందమామయ్యో, నాకు కావాలే సందమామయ్యో,
0: మారే మామాలే నాకు కావాలే సందమామయ్యో, నాకు కావాలే సందమామయ్యో,
1: మారే మామాలు నాకు కావాలే సందమామయ్యో, నాకు కావాలే సందమామయ్యో.

0: ఉచికలకని వంగ కుసుమయ్య ఉట్టే సందమామయ్యో, కుసుమయ్య ఉట్టే సందమామయ్యో,
1: ఉచికలకని వంగ కుసుమయ్య ఉట్టే సందమామయ్యో, కుసుమయ్య ఉట్టే సందమామయ్యో,
0: ఉచికలకని వంగ కుసుమయ్య ఉట్టే సందమామయ్యో, కుసుమయ్య ఉట్టే సందమామయ్యో,
1: ఉచికలకని వంగ కుసుమయ్య ఉట్టే సందమామయ్యో, కుసుమయ్య ఉట్టే సందమామయ్యో.

0: అదాహుర పాపకారి బాల అసందమయ్యో, పాపకారి బాల అసందమయ్యో,
1: పాలన్నదాహుర పాపకారి బాల అసందమయ్యో, పాపకారి బాల అసందమయ్యో,
0: పాలన్నదాహుర పాపకారి బాల అసందమయ్యో, పాపకారి బాల అసందమయ్యో,
1: పాలన్నదాహుర పాపకారి బాల అసందమయ్యో, పాపకారి బాల
0: బొత్త బోయిరు పాలు దాగమ్మ అసందమయ్యో, పాలు దాగమ్మ అసందమయ్యో,
1: బొత్త బోయిరు పాలు దాగమ్మ అసందమయ్యో, పాలు దాగమ్మ అసందమయ్యో,
0: ఈ బొత్త బోయిల పాలు దాగమ్మ అసందమయ్యో, పాలు దాగమ్మ అసందమయ్యో,
1: ఈ బొత్త బోయిల పాలు దాగమ్మ అసందమయ్యో, పాలు దాగమ్మ అసందమయ్యో,
0: ముగ్గన దీనుర ఉపకారి బాల అసందమయ్యో.

0: తమోహిల ఉగ్గుదినయ్యా సందమామయ్యో ఉగ్గుదినయ్యా సందమామయ్యో తల్లిదండ్రి పేరన్న చెప్పవుర బాల సందమామయ్యో చెప్పవుర బాల సందమామయ్యో తల్లిదండ్రి పేరన్న చెప్పవుర బాల సందమామయ్యో చెప్పవుర బాల సందమామయ్యో తండ్రి పేరేమో సుక్కల్ల సూర్యుడు సందమామయ్యో సుక్కల్ల సూర్యుడు సందమామయ్యో
1: తండ్రి పేరేమో సుక్కల్ల సూర్యుడు సందమామయ్యో సుక్కల్ల సూర్యుడు సందమామయ్యో
0: తల్లి పేరేమో సుభద్రదేవి సందమామయ్యో సుభద్రదేవి సందమామయ్యో
1: తల్లి పేరేమో సుభద్రదేవి సందమామయ్యో సుభద్రదేవి సందమామయ్యో
0: మా తల్లి పేరేమో సుభద్ర

వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి వడ్లూరి రూపా బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలు ఇప్పుడు చిత్రసీమ సినీ గీత మాలిక వింటారు. ముందుగా ఊయల చిత్రం కోసం చిత్ర పాడిన పాట విందాం. గీతరచన సిరివెన్నెల, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

ఇప్పుడు వినండి, ఆకాశమంతా చిత్రం కోసం మధు బాలకృష్ణ పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం విద్యాసాగర్.

ఇప్పుడు వినండి సై చిత్రం కోసం లక్కీ అలీ సుమంగలి పాడిన పాట. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం ఎంఎం కీరవాణి.

ఇవాళ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనల్లో వేసవిలో చక్కటి ఆదాయానికి కీర సాగు, ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పూల పరిశోధనా స్థానం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పి గౌతమ్ గారి ప్రసంగం వింటారు. 7:15 ఇల్లు వాకిరి కార్యక్రమంలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, ఈ అంశం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రామ్గోపాల్. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8:09, 9:15 స్పాట్ లైట్, ఇవాళ 10:00 రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమంలో వివేక్ సోనార్ గారి వేణువాద్యం వింటారు. రేపు ఉదయం 6:10 భావన కార్యక్రమంలో సహనం అంశం గురించి డాక్టర్ సిహెచ్ రవీంద్ర గారి లఘు ప్రసంగం వింటారు. రేపు ఉదయం 6:15 భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివస్తుతి వింటారు. రేపు ఉదయం 6:30 పొలం పనుల్లో వ్యవసాయదారుల ప్రత్యేక కార్యక్రమం, పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ, ఈ అంశం గురించి పశు సంవర్ధక కళాశాల సిద్దిపేట శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ ఎస్ పరశురాము గారి అందించే వివరాలు విందాం. రేపు ఉదయం 7:00 జోగులాంబ గద్వాల్ జిల్లా సమాచార లేఖన అందిస్తారు. రేపు ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే, ఇంటర్నేషనల్ మ్యూజియం డే, ఈ అంశాల గురించి విశేషాలు వింటారు. తదుపరి ఇది మన చట్టంలో శీర్షికంలో సి టీమ్స్ కార్యకలాపాల గురించి డిఎస్పి సీతారెడ్డి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శుంకసారి. రేపు ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శ్రీ వి నాగరాజ్ గారి ఫ్లూట్ వాయిద్యం వింటారు. రేపు ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసాద సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శ్రీ ఏనుక ఎల్లమ్మ జనన ఘట్టం, శ్రీ చుక్కా సత్తయ్య బృందం గారిచే ఒగ్గు కథను వింటారు. రేపు ఉదయం 11:03 సంస్కృత పాఠం, 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జి జయవంత్ నాయుడు గారి హవాయన్ గిటార్ రిసైటల్ వింటారు. రేపు 12:10 యోవాణి యువజనుల కార్యక్రమం, రేపు 12:40 ఎన్సీఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో అబల కాదు సబల కథానిక రచన శ్రీమతి పి లక్ష్మీ రాఘవి. రేపు 12:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం, 5:03 జానపద సంగీత కార్యక్రమం, శ్రీమతి అమ్మగల్ల మంగ బృందంచే జానపద గీతాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనల్లో బిందు సేద్యం వివరాలు, ఈ అంశం గురించి వింటారు. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి లైవ్ ఫోనింగ్ కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ, 8:03 ఇంగ్లీష్ టాక్స్, 9:15 స్పాట్ లైట్, 9:30 పబ్లిక్ స్పీక్, 10:00 శాస్త్రీయ సంగీత విభావరి ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఇవి ఇవాళ మరియు రేపు ప్రసారం కారణంగా మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:50 కావస్తుంది. ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు. ఇలకై ఖబరే.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎపిసోడ్ ఫలితాలు ఈవేళ విడుదలయ్యాయి. ఈరోజు రాష్టంలోని 1-2 జిల్లాల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై తెలంగాణలో రాజకీయ పార్టీలు బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. చనిపోయిన వారి ఓట్లు డూప్లికేట్ ఓట్లను తొలగించి జాబితాను శుద్ధి చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్తో పాటు అన్ని పార్టీలపై ఉందన్నారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేదని ఒక వర్గం ఓటర్లను ఆయన రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
1: రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద విశ్వాసం లేదా ఒక ముఖ్యమంత్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. నీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద రెచ్చగొడుతున్నాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసి గ్రామాల్లో తహసీల్దార్, జిల్లాలో జిల్లా కలెక్టర్, అర్బన్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ కమిషనర్ నేతృత్వంలో ఈ ఓటర్ లిస్టు ఎస్ఆర్ జరుగుతుంది. ఇది నరేంద్ర మోడీ గారు ప్రతి బూత్ కు రాడు. కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ బూత్ లో ఇంటింటికి తిరగాడు. బీజేపీ కార్యకర్తలు తిరగారు. ప్రభుత్వ అధికారులు తిరుగుతారు. అన్ని రాజకీయ పార్టీల యొక్క ఏజెంట్స్ అక్కడ ఉంటారు. ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద, వ్యవస్థ మీద బురదలేటువంటి ప్రయత్నం, తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది.
0: ముఖ్యమంత్రి బూత్ లెవెల్ అధికారులను కించపరచడం తగదన్నారు. హైదరాబాద్లో రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వలసదారుల అక్రమ ఓట్లు ఉంటే వెతికి మరీ తొలగించాలని అధికారులను కోరారు. బంగ్లాదేశీల ఓట్లు తొలగిస్తే కాంగ్రెస్ కిందకి ఇబ్బందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎన్ని ఇబ్బందులున్నా రైతులు పండించిన చివరి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అకాల వర్షాలతో కొల్లాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం, మొక్కజొన్న రాసులను ఆయన పరిశీలించారు. అనంతరం పిడుగుపాటుతో 30 పొట్టేళ్లు మృతి చెందిన రైతును పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: తడిసిన ధాన్యాన్ని కూడా మొక్కలైనా వరైనా కొనుగోలు చేసేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రధానంగా సమస్య ఎక్కడ వస్తా ఉందంటే అమాలిల కొరత, గోదాముల కొరత. ఉన్న గోదాములు పట్టక పత్తి మిల్లులు కూడా ప్రైవేట్ గోదాములు, ఫంక్షన్ హాల్ కూడా తీసుకుని ఏర్పాటు చేస్తా ఉన్నాం. వడ్లైనా మొక్కలైనా అన్ని పంటలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది, కానీ వాళ్ళు కొనడం లేదు. ఆ భారం మొత్తం రాష్ట్రం వైపున మోపుతా ఉన్నారు. సో ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతాంగానికి ఇబ్బంది కాకుండా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి ఏర్పాటు చేస్తున్నాం.
0: ధర్మపురి నియోజకవర్గంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ఏడాదిలోపు పూర్తి చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. జగిత్యాల జిల్లాలోని అక్కేపల్లి చెరువును ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: ధర్మపురి రైతాంగం ఇక్కడ సాగునీరు కోసం రైతులు అంతా కూడా తీవ్ర ఆందోళన పడే పరిస్థితి. ఇక్కడ అక్కపల్లి రిజర్వాయర్ సంబంధించిన విషయం కానీ, వెలగటూరు లిఫ్ట్ కానీ, ధర్మపురి, వెలగటూరు, గొల్లపల్లి, పిగడపల్లి, ధర్మారం ఈ 6 గ్రామాల సంబంధించినటువంటి సాగునీరు కోసం కాస్త పరిష్కారము ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్, ఇరిగేషన్ అధికారులు పిలిపించి నాన్నవర్గానికి సంబంధించిన ఏమేమి సాగునీరుకు సంబంధించిన పనులు అయిపోయినాయని చెప్తే, వారు ప్రధానమైనటువంటి ఇష్యూ ఈ అక్కపల్లి రిజర్వాయర్ గురించి చెప్పడం జరిగింది.
0: ఈరోజు హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి సీతకను తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, ఇతర సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా నియమితులైన కమిషన్ చైర్పర్సన్ సభ్యులను మంత్రి సీతక అభినందించారు. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ గ్రీనథాన్ 2026 కార్యక్రమంలో భాగంగా గ్రీనథాన్ రన్ను ఈ రోజు ఉదయం నెక్లెస్ రోడ్లో నిర్వహించారు. బయోడైవర్సిటీ బోర్డు సెక్రటరీ కాళీచరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా 21K, 10K, 5K, 3K మ్యారథాన్ పోటీలు జరిగాయి. ప్రముఖ క్రీడాకారిణి సానా నెహ్వాల్, రెజ్లర్ షంకీ సింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మ్యారథాన్లో సుమారు 5,000 మంది రన్నర్స్ పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో చర్లపల్లి తిరుచానూరు మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రయాణికుల రద్దీ డిమాండ్ను

0: దృష్టించుకుని ఈ రైలు మంజూరు చేసినందుకు గాను రైల్వే శాఖ మంత్రికి, దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కిషన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైల్వే సర్వీస్ ఈ రోజు నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఈ రాత్రి 9:30 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్లపల్లి రైల్వే స్టేషన్లో కొత్త రైలు సేవను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలు ఈ వేళ విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని జేఎన్టీయూలో ఫలితాలు విడుదల చేశారు. పరీక్షలు పూర్తయిన కేవలం 6 రోజే ఫలితాలను విడుదల చేస్తుండడం ఈసారి ప్రత్యేకత. ఈ ఏడాది పరీక్ష రాసిన వెంటనే ప్రాథమిక కీ ఆధారంగా కంప్యూటర్ స్క్రీన్ పైనే మార్కులు కనిపించేలాగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో 197241 మంది పరీక్ష రాయగా 144704 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 73294 మంది అర్హత సాధించారు. తెలంగాణలో బక్రీద్ పండుగ వేళ గోరక్షకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తారన్నారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఐఎం ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు స్వచ్ఛంద గోసేవకులు వేధిస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. హిందువుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న గోరక్షణ కోసం పనిచేసేవారిని నేరస్తుల్లా చూడడం సరికాదన్నారు. దేశంలో అన్ని మతాల ఆచారాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న రామచంద్రరావు తక్షణమే గోరక్షకులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గోసేవకులకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రామచంద్రరావు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరుపై భారత రాష్ట సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు విమర్శలు చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నా బూత్ నా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా పీఆర్ఎస్ బీఎల్ఏలకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఒక బాలికకు అన్యాయం జరిగితే ప్రభుత్వం వెనుకుండిపోయిందని, కాంగ్రెస్ బీజేపీ కలిసి బాలికకు అన్యాయం చేయాలని చూశాయని కేటీఆర్ ఆరోపించారు. ఈరోజు రాష్ట్రంలోని 1-2 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని యూనిట్3 పరిధిలో ఉన్న టర్బైన్ డ్రివెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో అగ్ని ప్రమాదం సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్లాంట్ ఆవరణలో దట్టంగా పొగనుముకోవడంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కంట్రోల్ కేబుల్స్ వాల్వ్లు దెబ్బతినగా ప్రధాన యంత్రాలకు ముప్పు తప్పినట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నార్కోటిక్ జగిలాలతో గంజాయి మత్తు పదార్థాల నివారణ లక్ష్యంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కిరాణా కొట్లు, పాన్ షాపులు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అనుమానిత ప్రాంతాలపై నార్కోటిక్ డ్రగ్స్ సహాయంతో నిఘా ఉంచారు. ఉద్యాన శాఖ అందిస్తున్న ప్రోత్సాహక పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని పళ్ల తోటల విస్తీర్ణాన్ని పెంచుతూ అధిక ఆదాయం పొందాలని హార్టికల్చర్ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో ఈరోజు నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మామిడి ప్రదర్శనను పరిశీలించారు. జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఈ రోజు పలు ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. విద్యావారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. విద్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యావారోత్సవాల ముగింపు సందర్భంగా సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల మండల కేంద్రమైన బెజ్జూర్లో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ నీతికా పంత్ ప్రారంభించారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి జుబ్బల కృష్ణారావు చెప్పారు. తెలంగాణలో ఎప్సెట్ ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఈవేళ రాష్ట్రంలో 1-2 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠీ.

0: వాణిజ్యిక నౌకాయానస్యోపరి ఆక్రమణాన్ని అస్వీకార్యాని ఇతి భారతేన నిందితం. కాంగో యుగాండా దేశయోః ఇబోలా ప్రకోపః అంతరాష్ట్రియ చింతాయాః సార్వజనిక స్వాస్థ్యాపత్కాలేతి విశ్వ స్వాస్థ్య సంఘటనేన ఘోషితం. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య శ్రేయాన్సి వాల్లిసెట్టి ఇత్యషా బావోజీ చైనా మాస్టర్స్ స్పర్ధాయాం మహిళా ఏకల క్రీడాయాం రజత పదకం విజితవతి. అథ వార్తాః విస్తరేణ. భారతస్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోథేన్బర్గ్ నగరం సంప్రాప్తవాన్. నెదర్లాండ్స్ దేశస్య స్వీయాం యాత్రాం సమాప్య అసౌ అద్య సాయంకాలే స్వస్య పంచదేశానాం యాత్రాయాః తృతీయే చరణె స్వీడన్ దేశం సంప్రాప్తవాన్. స్వీడన్ దేశస్య స్వీయాయాం ద్విదివసీయ యాత్రాయాం శ్రీమోదీ అద్య స్వీడిష్ ప్రధానమంత్రిణా ఉల్ఫ్ క్రిస్టర్సనేన సహ ద్విపక్షీయ వార్తాం కరిష్యతి. తథా ద్విపక్షీయ సంబంధానాం సర్వేషాం పక్షాణాం సమీక్షాపి విధాస్యతి. ఉభయోః పక్షయోః వ్యాపారః హరిత పరివర్తనం కృత్రిమ బుద్ధిమత్తా స్టార్టప్స్ సుదృఢ ఆపూర్తి శృంఖలాః రక్షా అంతరిక్షం జలవాయు పరివర్తనం జనసంబంధాశ్చ ఇత్యాదిషు సహయోగస్య నూతనాన్ మార్గాన్ అన్వేష్టుం అపేక్షాస్తి. ఉభౌ ప్రధానమంత్రిణో ఉర్సులా ఫాన్ డెర్ లేయన్ ఇత్యనయా యూరోపీయ ఆయోగస్య అధ్యక్షయా సహ మిలిత్వా యూరోపీయ ఉద్యోగ గోల్మేజ సమ్మేళనం అపి సంబోధయిష్యతః యత్ ప్రముఖం అఖిల యూరోపీయ వ్యాపారమంచమస్తి. స్వస్య ద్విదివసీయాయాః నెదర్లాండ్స్ దేశస్య యాత్రాయాం ప్రధానమంత్రి శ్రీమోదీ స్వస్య డచ్ సమకక్షీయేణ సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. ఉభౌ దేశౌ రక్షా మహత్వపూర్ణ ఖనిజ తథా అన్యేషు ప్రముఖ క్షేత్రేషు సహయోగం సుదృఢీకర్తుం సప్తదశ సంధిపత్రాణి హస్తాక్షరితవంతౌ. ఉభౌ నేతారౌ పశ్చిమ ఏషియా దేశస్య స్థితేః తథా వైశ్విక ఊర్జా ఆపూర్తి వ్యాపారస్య ఉపరి తస్య ప్రభావస్య విషయ గభీరాం చింతాం ప్రకటితవంతౌ. సామాజికాంతర్జాలీయే పటలే లిఖితే సందేశే శ్రీమోదీ ఉక్తవాన్ యత్ నెదర్లాండ్స్ దేశస్య తస్య యాత్రా ద్విపక్షీయ సంబంధాన్ నూతనే స్తరే నేష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మై మాసస్య ఏకత్రింశత్ దినాంకే ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే దేశ విదేశస్థ జనైః సహ విచార వినిమయం కరిష్యతి. ఇదం హి మాసికస్య రేడియో కార్యక్రమస్య చతుస్త్రింశోత్తరైకశతమం సంస్కరణం భవిష్యతి. జనాః నమో యాప్ ఇతి చలదూరభాషీయతంత్రాంశే మై జీఓవీ ఓపెన్ ఫోరం ఇత్యత్ర అథ చ 1800011780 అనేన దూరభాష సంఖ్యా మాధ్యమేన చ కార్యక్రమస్య విషయే స్వీయ ప్రతిక్రియాం దాతుం శక్నువంతి. ఆగామి సంస్కరణాయ పరామర్శాః అస్య మాసస్య 31 దినాంక పర్యంతం స్వీకృతాః భవిష్యంతి. హోర్ముజ్ జలసంధ్యాం వాణిజ్యిక నౌకాసు కృతం హోర్ముజ్ ఆక్రమణం అస్వీకార్యం ఇతి కథయన్ సంయుక్తరాష్ట్రసంఘే భారతస్య స్థాయి ప్రతినిధే పర్వతనేని హరీశః ఉక్తవాన్ యత్ నాగరిక నౌకా చాలకానాం లక్ష్యీకరణం తథా నౌవహన స్వాతంత్ర్యస్య బాధా కేనాపి ప్రకారేణ న్యాయోచితం న భవితుమర్హతి. సహ వైశ్విక ఊర్జా ఆపూర్తి ప్రవాహస్య సురక్షా విషయ సంయుక్తరాష్ట్రస్య ఆర్థిక సామాజిక పరిషద విశేష సభాయాం భాషణం కురవనాసీత్. శ్రీహరీశస్య ఏషా టిప్పణీ ఓమానతటస్య సమీపే భారతీయ ధ్వజయుక్తాయాం వాణిజ్యిక నౌకాయాం జాతస్యాక్రమణస్య కతిపయ దినానంతరం ఆగతా. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమ ఆకాశవాణ్యా అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. కేంద్రీయ గృహ సహకారితా మంత్రి అమిత షాహ ఏఐ తథా డీప్ టెక్ ఇత్యతౌ భవిష్యస్య అర్థవ్యవస్థాయాః ముఖ్యస్తంభౌ ఇతి వర్ణితవాన్. అద్య గుజరాతస్య అహ్మదాబాద్ నగరే మిలియన్ మైండ్స్ టెక్ పార్క్ ఫేజ్ 1 తథా గ్రామీ సిటీ క్యాంపస్ ఇత్యేతయోః ఉద్ఘాటనం కురవన్ సహ అవదత్ యత్ భారతం విశ్వస్య ప్రత్యేకస్మిన్ ఉదయోన్ముఖ క్షేత్రే అగ్రణీ అభవత్.
1: ఆనే వాలే 25 సాల్ మే జో సెక్టర్ విశ్వ కీ అర్థనీతి కో విశ్వ కే అర్థతంత్ర కో దిశా దేగే వో సభీ క్షేత్ర మే ఆజ్ భారత్ फाउंडर बनकर अपनी मजबूत

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి శ్రీరామ్ చిత్రం కోసం బాంబే జయశ్రీ పాడిన పాట, సంగీతం ఆర్పి పట్నాయక్.

నమస్కారం, నా పేరు డాక్టర్ పి గౌతమి. నేను పూల పరిశోధన స్థానం రాజేంద్రనగర్ శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు అంశం వేసవిలో కీరదోస సాగు.

కీరదోస తక్కువ కాలంలో అంటే 45 నుంచి 50 రోజుల్లోనే చేతికి వచ్చి ఆదాయం అందించే మరొక అద్భుతమైన కూరగాయ పంట. సలాడ్స్లో దీని వాడకం ఎక్కువ కాబట్టి మార్కెట్లో సంవత్సరం పొడవునా దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. కీరదోస సాగు చేయడానికి దీనికి వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణం అనుకూలం. పగటి ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీలు ఉంటే మొక్కల పెరుగుదల మరియు కాయ నాణ్యతగా ఉంటుంది. ఈ పంట సాగించడానికి నీరు బాగా ఇంకే ఇసుకతో కూడిన గరప నేలలు మరియు ఎర్ర నేలలు చాలా అనుకూలం. నేల ఉదజని సూచిక అంటే పిహెచ్ 6 నుంచి 7 మధ్యలో ఉండాలి. ఈ పంటను విత్తడానికి వాతావరణాన్ని బట్టి ఖరీఫ్ అంటే జూన్ నుంచి జూలై మరియు వేసవి అంటే జనవరి నుంచి ఫిబ్రవరి కాలాల్లో విత్తుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము వేసవిలో సాగు చేసే కూరగాయ పద్ధతి విధానాన్ని చూసుకుందాము. ఈ కీరదోసకాయను సాగు చేయడానికి ఎకరానికి సాధారణ రకాలైతే 1 నుంచి 1.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. అదే హైబ్రిడ్ రకాలైతే ఎకరానికి 300 నుంచి 400 గ్రాముల విత్తనం సరిపోతుంది. కీరదోసకాయల్లో చాలా రకాలున్నాయి. అందులో పాయింట్ సెట్, జపనీస్ లాంగ్ గ్రీన్, కీరా పూణే, బాలం కీరా అనే రకాలే కాకుండా ప్రైవేట్ హైబ్రిడ్ రకాలైనటువంటి మాలిని, గ్లోరీ లాంటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పందిరి విధానంలో సాగు చేయడానికి ఇవి బాగా అనుకూలంగా ఉంటాయి. ఈ పంటను సాగు చేయడానికి ముందుగా పొలాన్ని 2-3 సార్లు మెత్తగా దున్ని ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలుపుకోవాలి. సాళ్ల మధ్య 75 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. కీరదోస తీగజాతి చెందిన మొక్కలు. కాయలు నేలకు తగిలితే రంగు మారిపోయి త్వరగా కులిపోతాయి. అలాగే కాయలు వంకర్లు తిరుగుతాయి. దీన్ని అరికట్టడానికి కర్రలు మరియు తీగలతో పందిరి లేదా స్టేకింగ్ వేసి తీగలను పైకి పాకించాలి. ఇలా చేయడం వల్ల కాయలు తిన్నగా ఆకర్షణీయమైన రంగులో పెరిగి మార్కెట్లో మంచి ధర పలుకుతాయి. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే కీరదోసను పండించడానికి ఎకరానికి గాను సుమారుగా 20 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం, 15 కిలోల పొటాష్ అవసరమవుతుంది. భాస్వరం, పొటాష్ ఎరువులను పూర్తిగా ఆఖరి దుక్కిలో వేసి నత్రజని ఎరువులను మాత్రం 2 లేదా 3 విడతలుగా పైరు ఎదుగుదల దశలో, పూత దశల్లో వేయాలి. కీరదోసకాయలో దాదాపు 90% వరకు నీరే ఉంటుంది కాబట్టి నేలలో ఎప్పుడూ తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. నీటి ఎద్దడి వస్తే కాయ చేదుగా మారుతుంది. ఎండాకాలంలో నేల స్వభావాన్ని బట్టి 4-5 రోజులకు ఒకసారి నీరు అందించాలి. ఈ కీర సాగులో బిందు సేద్యం అనేది అత్యుత్తమమైన పద్ధతి. దీనివల్ల నీరు చాలా మట్టుకు మనము తేలికగా తక్కువ వాటర్ ఇచ్చుకొని మనము సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. నీటిని మనము వాడుకోవడంలో అత్యుత్తమంగా వాడుకోవచ్చు ఈ పద్ధతి ద్వారా. సో ఈ కీర దోసకాయ సాగులో వచ్చే చీడపీడలను చూసుకున్నట్లయితే ముఖ్యమైన చీడ పురుగు వచ్చేసి ఎర్ర పెంకు పురుగు. ఇవి ఆకులను లేత పువ్వులను అర్ధచంద్రాకారంలో తొలిచి దాన్ని తినేస్తాయి. దీని నివారణకు గాను లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ని లేదా 0.2 మిల్లీలీటర్ల ఫ్లూబెండమైన్ని కలిపి పిచికారీ చేయాలి. రెండవదిగా వచ్చే తెగులు బూడిద తెగులు. ఇది ఆకులపై బూడిద లాంటి పొరలాగా ఏర్పడుతుంది. తెల్లటి బూజి లాంటి మచ్చలను కలగజేస్తుంది. దీని నివారణకు గాను హెగ్జాకొనజోల్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మూడవదిగా వచ్చే తెగులు సెర్కోస్పరా ఆకుమచ్చ తెగులు. ఆకుల మీద చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు గాను ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా కార్బండజిమ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కీరదోస చాలా వేగంగా పెరుగుతుంది. విత్తిన 45 నుంచి 50 రోజుల్లోనే మొదటి కోత వస్తుంది. కాయలు లేతగా ఆకుపచ్చగా ఉన్నప్పుడే అంటే విత్తనాలు లేతగా ఉన్నప్పుడే ముదరక ముందుకే కోసుకోవాలి. ఒకవేళ కాయ ముదిరినట్లయితే మార్కెట్లో ఎవరు కొనరు. పెరుగుదల వేగంగా ఉంటుంది కాబట్టి ప్రతి 2-3 రోజులకు ఒకసారి కోతలు కొయ్యాల్సిన అవసరం ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులను పందిరి విధానము పాటిస్తే ఎకరాకు సుమారు 8 నుండి 12 టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు. పాలీ హౌజ్లలో ఈ కీరదోసను పెంచినట్లయితే ఇంతకంటే ఎక్కువగా కూడా దిగుబడిని పొందవచ్చు. కీరదోస యొక్క సాగు ఎకరాకు ఆదాయ వ్యయాల అంచనాను చూసినట్లయితే కీరదోస కేవలం 45 నుంచి 50 రోజుల్లోనే మొదటి కోతకు వస్తుంది. సో నాణ్యత కోసం పందిరి పద్ధతి వాడడం వల్ల ప్రారంభ ఖర్చు ఎక్కువగానే ఉన్నప్పటికీ లాభాలు కూడా అద్భుతంగా ఉంటాయి. నేల తయారీ, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు, పందిరి వేయడంలో కావాల్సినటువంటి పరిస్థితులు

వీటన్నిటినీ మనం ఖర్చుగా చూసుకున్నట్లయితే ఎకరాకి సగటు ఖర్చు కీరదోసకాయ వేయడానికి 40,000 నుంచి 55,000 వరకు ఉంటుంది. ఆదాయం చూసుకున్నట్లయితే సగటు దిగుబడి ఎకరాకు సుమారు 8 నుంచి 12 టన్నుల వరకు ఉంటుంది. మార్కెట్ ధర మార్కెట్లో కేవలం కీరదోసకాయలు కిలోకి 15 నుంచి 20 రూపాయల వరకు ధర పలుకుతుంది. సో మొత్తం ఆదాయం చూసుకున్నట్లయితే సుమారు 1,20,000 నుంచి 180,000 వరకు ఆదాయం పొందవచ్చు. పెట్టుబడులను తీసేసినట్లయితే నికర లాభము ఒక ఎకరా నుంచి కీరదోసలను పెంచడం వల్ల 65,000 నుంచి 120,000 వరకు నికర లాభం మిగులుతుంది.

మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

చిత్రసీమలో ఇప్పుడు వినండి శుభాకాంక్షలు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర మరియు బృందం పాడిన పాట. సంగీతం కోటి, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
1: అందరికి నమస్కారం. నేను డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్. ఎండలు మండిపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం మరింతగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ దెబ్బకు పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకొని పండు ముదసలు వరకు అందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా 4 సంవత్సరాల్లో పిల్లలు, 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు దీని బారిన ఎక్కువగా పడతారు. అయితే చిన్నపిల్లల్లో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పుట్టిన పిల్లల నుంచి మీ ఇంట్లో గనక రేకుల ఇల్లున్నా, తర్వాత ఒకటే రూమ్ ఉన్నా, లేదా మీరు పై ఫ్లోర్లో ఉన్నా, ఇంట్లో ఉండలేకపోతున్నాము అనే ఫీలింగ్ మీకున్నా, అది ఒకవేళ తగ్గకపోయినా, అంటే మీరు గనక బయటికి వెళ్ళలేరు ఇటు లోపల ఉండలేరు అంత గనక వచ్చినట్లయితే, మీరు కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఏంటంటే ఫస్ట్ చిన్నపిల్లలైనా సరే ఒళ్ళు ఎచ్చగుందా లేదా చూడండి. ముఖ్యంగా 2 నుంచి మొదలైంది మెల్లగా బాగా తడిగుడ్డ కాటన్ గుడ్డ పిండి పిల్లల మీద వేయండి, ఏం పర్వాలేదు. తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా వేయండి. తర్వాత రేకులు ఇంట్లో గనక అయినట్లయితే పైన జమ్ము కానీ గడ్డి కానీ కప్పండి, లేదా సున్నం ఉంటే వైట్ సిమెంట్ ఏదన్నా, ఆ సున్నం తెల్ల సున్నం ఉంటే తెల్ల సున్నాన్ని కొట్టండి. ఎండాకాలం మొదలవగానే ఒక ఫ్లోర్ ఉన్నటువంటి గది కానీ మీరున్నటువంటి ఇల్లు మొత్తం పైన స్లాబ్ మీద తెల్ల సున్నం వేయండి. దాదాపు 50% సన్లైట్ రిఫ్లెక్ట్ అయిపోద్ది.

వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో విడి సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్మోజ్ జలసంధి నుంచి ఇకపై అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన ముగించుకుని 5 దేశాల పర్యటనలో భాగంగా 3 విడతలో ఈ సాయంత్రం స్వీడన్లోని గోతెన్బర్గ్ చేరుకున్నారు. ప్రధానమంత్రి విమానం ఆ దేశ వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే స్వీడన్కు చెందిన గ్రైపెన్ యుద్ద విమానాలు దానికి రక్షణగా తోడుగా వచ్చాయి.

గోథెన్బర్గ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి ఘన స్వాగతం లభించింది. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. స్వీడన్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా మోదీ తన స్వీడన్ ప్రధానమంత్రితో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ సమీక్షిస్తారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్స్, సప్లై చైన్స్, రక్షణ, అంతరిక్షం, వాతావరణంలో మార్పుల కోసం తీసుకునే చర్యలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని ఇరు పక్షాలు భావిస్తున్నాయి. ఇద్దరు ప్రధానమంత్రులు కలిసి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అర్సులా ఫాండర్ లేన్తో కలిసి ప్రముఖ పాన్ యూరోపియన్ వ్యాపార వేదిక అయిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గోథెన్బర్గ్కు బయలుదేరే ముందు డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటన్ స్వయంగా ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీడ్కోలు పలికారు. నెదర్లాండ్స్లో తన 2 రోజుల పర్యటనలో ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, కీలక క్రిటికల్ మినరల్స్, ఇతర ముఖ్య రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాలు 17 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితి, ప్రపంచాన ఇంధన సరఫరా, వాణిజ్య నెట్వర్క్లపై దాని ప్రభావాల పట్ల ఇద్దరు నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన నెదర్లాండ్స్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2 దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చడం ద్వారా నీటి వనరులు, సెమీకండక్టర్లు, ఆవిష్కరణలు, రక్షణ, సస్టైనబిలిటీ, మొబిలిటీ రంగాల్లో సహకారాన్ని విస్తరించడం ద్వారా ఇరు దేశాలు భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకమైన రోడ్ మ్యాప్ రూపొందించాయని మోదీ చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ, హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీశన్ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. అయితే వివిధ వర్గాల లాబియింగ్, క్షేత్రస్థాయిలో కార్యకర్తల నిరసనల కారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడంలో కూటమికి కొంత సమయం పట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన విడి సతీశన్ రేపు ఉదయం కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న విడి సతీశన్ ఈ సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి మంత్రుల జాబితాను అందజేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో దాదాపు 12,000 మంది కూర్చోడానికి వీలుగా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. అయితే వివిధ వర్గాల లాబియింగ్, క్షేత్రస్థాయిలో కార్యకర్తల నిరసనల కారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడంలో కూటమికి కొంత సమయం పట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన విడి సతీశన్ రేపు ఉదయం కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న విడి సతీశన్ ఈ సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి మంత్రుల జాబితాను అందజేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో దాదాపు 12,000 మంది కూర్చోడానికి వీలుగా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25వ తేదీన ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కార ప్రదాన వేడుకలో రాష్ట్రపతి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందజేస్తారని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఈ ఏడాది భారత ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్

0: చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు బెంగళూరు ముంబై మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్ను వర్చువల్గా ప్రారంభించారు. ఇది కర్ణాటక మహారాష్ట్రాల మధ్య రైలు అనుసంధానాన్ని మరింతగా పెంచుతుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అశ్విని వైష్ణవ్, దక్షిణ ఉత్తర కర్ణాటక ప్రజల చిరకాల డిమాండ్లు ఇప్పుడు నెరవేరుతున్నాయన్నారు. బెంగళూరు ముంబైల మధ్య వందే భారత్ స్లీపర్ సర్వీస్ త్వరలోనే ప్రారంభం కానుందని కూడా ఆయన ప్రకటించారు. రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిని గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ కర్ణాటకలో ప్రస్తుతం 12 జతల వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని మంత్రి చెప్పారు. బెంగళూరును హైదరాబాద్, చెన్నైతో అనుసంధానించే బుల్లెట్ రైల్ కారిడార్లకు కూడా ఆమోదం లభించిందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న, కనీసం ధర వద్ద 270 కోట్ల రూపాయల వ్యయంతో వందే భారత్ స్లీపర్ మెయింటెనెన్స్ డిపోను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కర్ణాటకలో 61 రైల్వే స్టేషన్లను 2000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చుతో పునరాభివృద్ది చేస్తున్నామని, ఇప్పటికే 9 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. మయన్మార్కు చెందిన డ్రగ్స్ ముఠా నాయకుడు థాన్చిన్ తువాంగ్ను ఢిల్లీలో అరెస్ట్ చేయడం ద్వారా భారత మయన్మార్ సరిహద్దులో పనిచేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా నెట్వర్క్లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ఒక పెద్ద విజయం సాధించింది. విస్తృతమైన నిఘా, ఇంటెలిజెన్స్ సమాచారం, అంతర్రాష్ట్ర సమన్వయం, నిరంతరం తీసుకుంటున్న చర్యల ద్వారా ఈ అరెస్టు జరిగిందని NCB ఒక ప్రకటనలో తెలియజేసింది. NCB నమోదు చేసిన 2 కేసులతో సహా పలు డ్రగ్స్ చట్టాల అమలు సంస్థల పరిధిలోని NDPS చట్టం కేసుల్లో థాన్చిన్ తువాంగ్ మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉన్నాడు. ఖోజార్లోని దుల్తే సమీపంలో 14 కిలోల మెథంపెటమైన్, 2.8 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న 2024 NCB కేసులో, అలాగే ఐజ్వాల్లో 49.1 కిలోల మెథంపెటమైన్ స్వాధీనం చేసుకున్న 2025 కేసులో తువాంగ్ ప్రధాన నిందితుడని బ్యూరో పేర్కొంది. మిజోరాం, మణిపూర్, అస్సాం, త్రిపురల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు, బంగ్లాదేశ్కు మాదక ద్రవ్యాల రవాణా నిర్వహించే సరిహద్దు నెట్వర్క్లతో తువాంగ్కు విస్తృతమైన సంబంధాలున్నట్లు విచారణలో తెలిందని బ్యూరో తెలియజేసింది. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన వ్యూహాత్మక జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా తాము శత్రువుగా భావించే దేశాల సైనిక పరికరాల రవాణాను ఇకపై అనుమతించబోనని ఇరాన్ ప్రకటించింది. ఆ దేశ ప్రథమ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రజా ఆరిఫ్ మాట్లాడుతూ, గతంలో టెహ్రాన్ ఈ జలసంధిపై తన పూర్తి సార్వభౌమాధికారాన్ని ఉపయోగించకుండా సంయమనం పాటించిందని, ఇరాన్కు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ఉద్దేశించిన సైనిక కార్గోను కూడా ఈ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతించిందని తెలియజేశారు. అయితే ఇకపై ఆ విధానం మారుతుందని ఆయన స్పష్టం చేశారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో నిర్దేశిత మార్గం ద్వారా నౌకాదళం ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఇరాన్ ఒక యంత్రాంగాన్ని అభివృద్ది చేసిందని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి ఇబ్రహీం అజీజ్ నిన్న ప్రకటించారు. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ను స్థాపించిన గుర్తుగా ఈరోజు జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహన పెంచడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు నివారణ దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈరోజు జరుపుకుంటారు. అధిక రక్తపోటు వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 222 పరుగులు చేసింది. ఈరోజు జరిగే మరో మ్యాచ్లో 7:30కి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో వీడీ సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపై అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 6 సెకండ్లు. ఇప్పుడు

0: తెలంగాణ రైతు సోదరులకు స్వాగతం. నేడు అనేక శాస్త్ర సాంకేతిక విజ్ఞానము అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. రకరకాల పంటలు పండించడం, రకరకాల వంగడాలను తయారు చేయడం రైతులకు ఈ శాస్త్రవేత్తలు అందించడం, ముఖ్యంగా ప్రాంతీయ పరిశోధనా స్థానంలో అభివృద్ధి పరచబడిన వంగడాలు అందించడం, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాన్ని వీటికి అనుకూలంగా రైతు సోదరుల దగ్గరికి తీసుకెళ్లడం, ఇటువంటి సందర్భంలో ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని రైతు ముంగిట్లో ఏ విధంగా మనం తీసుకెళ్లాలి అన్న వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ప్రత్యేకంగా ప్రభుత్వాలు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ పి అర్చన గారు మన ఆకాశవాణి స్టూడియోకు ఇచ్చేశారు. వీరిని అడిగి చక్కటి సమూలమైన సమాచారాన్ని, ఈ రైతు ముంగిట్లో ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందించడానికి వారు సమాయత్తమైనారు, ఆ వివరాలను తెలుసుకుందాం. నమస్కారం అండి అర్చన గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా మన రైతు సోదరులకు తెలియజేయండి, ఈ నేటి నవీన యుగంలో నవీన పద్ధతులు, కొత్త కొత్త పద్ధతులు, అన్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అన్ని విభాగాలలో ఇవి ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో రైతులకు, రైతు సోదరులకు చక్కటి పంటలు పండించడానికి ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉంది ముందుగా తెలియచేయండి.
1: మనకి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వము మన యూనివర్సిటీ ద్వారా, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా 1600 గ్రామాలలో రాష్ట్రంలో విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వివిధ సీనియర్ సైంటిస్టులు కానీ, పరిశోధన విభాగంలో ఉన్నటువంటి సైంటిస్టుల నుండి కానీ, లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, లేకపోతే తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల నుండి ఉన్న వివిధ శాస్త్రవేత్తల నుండి ప్రతి గ్రామంలో, అనగా మనకి తెలంగాణలో ప్రజెంట్ 1600 గ్రామాలలో మనకి ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు ఈ గ్రామాలలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించాలని మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉపకులపతి గారు ప్రొఫెసర్ జానయ్య గారు సంఘటితంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలు మనకి ఇదివరకే స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు మనకి ప్రజెంట్ జరుగుతూనే ఉన్నాయి. మే 23 వరకు ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాలు శాస్త్రవేత్తల ద్వారా మరియు అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కలిసి చేయడం జరుగుతుంది ప్రతి గ్రామంలో రైతు వేదికలో.
0: చాలా చక్కగా మీరు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలియజేశారు, ఈ సమయాన్ని కూడా మీరు వివరించారు. అయితే ఇటువంటి సందర్భంలో మన మహబూబ్నగర్ జిల్లా, ముఖ్యంగా మీరు పనిచేస్తున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో ఏ పంటలు పండిస్తున్నారు, ఆ పంటలకు అనుకూలంగా ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మీరు రైతులకు చేరవేయాలనుకున్నారు, ఆ వివరాలు ఒక్కసారి చెప్పండి.
1: మనకి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా వరి, మొక్కజొన్న, కంది, పత్తి, వేరుశనగ ఇటువంటి పంటలు పండించడం జరుగుతుంది. ప్రతి పంటలో గాని మనం ముందస్తుగా ఎటువంటి చర్యలు చేపట్టాలి, పంట వేయడానికి ముందు ఎటువంటి రకాలను ఎంచుకోవాలి, రకాలను ఎంచుకోవడానికి ముందు నేలను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, రసాయన మందులు ఏ విధంగా వాడాలి, ఎరువులు ఏ విధంగా వాడాలనే అంశాల మీద మనము ఒక 4 అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లాలో మేము 40 గ్రామాల్లో చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం అయిపోయింది. ముఖ్యంగా ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అధిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల భూసారం క్షీణించి భూమి, గాలి, నీరు కలుషితమై విషతుల్యమై విషంతో కూడిన ఆహార ఉత్పత్తుల వల్ల ప్రజలు అనారోగ్య బాధలు పడుతున్నారు. ఎరువులు వాడడం, సాగు ఖర్చు తగ్గించడం, భూసారాన్ని పరిరక్షించడం వంటి వాటిపై రైతుల్లో ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా పంట మార్పిడి విధానాల మీద కూడా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ కార్యక్రమాల మీద అవగాహన కల్పించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి శాస్త్రవేత్తలు రైతులకి సలహాలు ఇవ్వడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పంటల మీద వారు వేసుకున్న ఎటువంటి రకాలను ఎంచుకోవాలి వాటి మీద అవగాహన అనేది ముఖ్యంగా కల్పించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి నత్రజని వాడడం ప్రధానంగా, మనకి వరి పంటలో గాని, మొక్కజొన్నలో గాని, పత్తిలో గాని సిఫార్సు చేసిన

0: దానికంటే రైతు సోదరులు ఎక్కువగా నత్రజనిని వినియోగిస్తున్నారు. వరిలో మనకి 2 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మొక్కజొన్నలో మనం 3 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరి మనులు 3 నుంచి 4 గాని 4 నుంచి 5 బ్యాగులు గాని ఎక్కువగా వాడుతున్నారు. అదేవిధంగా పత్తిలో కూడా మనకి 1 నుంచి 2 సంచులు మాత్రమే మనం యూరియాని సిఫార్సు చేస్తున్నాం. రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మనకి నత్రజని అనేది మొక్కకి చాలా అవసరం. మనం ఎక్కువగా మనకి ఇది యూరియా రూపంలో దొరుకుతుంది. యూరియాలో మనకి 46% నత్రజని ఉంటుంది. మొక్కకు కావలసిన 76% వరకు నత్రజనిని రైతులు మనకి యూరియా రూపంలోనే అందిస్తున్నారు. ఈ విధంగా యూరియా ఎక్కువ వాడడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయన్న ఆలోచనలో రైతు సోదరులు ఉండి ఎక్కువగా వాడుతున్నారు. ఎక్కువగా వాడడం వల్ల కాండం బలహీన పడి మనకి ఎక్కువగా వర్షం పడ్డా గానీ ఎక్కువగా గాలులు వీచినా గానీ చేను అనేది అడ్డం పడిపోతుంది. అదేవిధంగా చీడపీడ పురుగులకు కూడా మొక్క అనేది దాని తటస్థం అనేది తట్టుకోవడం అనేది తగ్గిపోతుంది.
1: కావున చక్కటి అవగాహన, నత్రజని సరిపాలలో వాడాలంటారు, ఎక్కువ వాడితే ఇటువంటి సమస్యలు ఉన్నాయని మీరు చక్కటి అవగాహన కార్యక్రమాలు చర్యలు చేపడుతున్నారు, రైతులకు వివరిస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ యొక్క అధిక రసాయనిక ఎరువులు, రసాయన మందులు వాడకుండా వీటికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా సూచిస్తున్నారా? ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా, అందుబాటులో ఉన్నాయా, అటువంటి ఉంటే కూడా రైతులకు తెలియచేయండి.
0: ప్రత్యామ్నాయ పద్ధతులు, ముఖ్యంగా మనం నత్రజని వాడకాన్ని తగ్గించాలంటే మనకి మన ప్రాంతంలో అందుబాటులో ఉన్నటువంటి వర్మీ కంపోస్టు కానీ, పశువుల పేడ కానీ, కోళ్ల ఎరువు కానీ, గొర్రెల ఎరువు కానీ, ఇటువంటి ఎరువులను వాడడం వల్ల నత్రజని అనేది మనకి 26 నుంచి 35% వరకు రసాయనాలు వాడడం నుంచి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి జీవన ఎరువులైన అజుల్లా కానీ, ఇంకా మనకి వివిధ రకాల ఎరువులు ఉన్నాయి జీవన ఎరువులు, అందులో సూడోమోనాస్ బ్యాక్టీరియా కానీ, ఇంకా మనకి రైజోబియం కానీ, ఇటువంటి కూడా ఇటువంటి ఎరువులు వాడడం వల్ల నత్రజని భూమిలో స్థిరీకరించబడి మనము రసాయన మందుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు. ఇటువంటి ఎరువులు వాడడం వల్ల మనం నత్రజని శాతాన్ని తగ్గించవచ్చు.
1: తర్వాత మన రైతు సోదరులు పురుగు మందులు కూడా ఎక్కువగా

0: పేపర్లో రేడియోలు కూడా వింటున్నాం. మరి ఇటువంటి సందర్భంలో రైతులకు ఎటువంటి సలహాలు ఈ పురుగు మందుల వాడకంలో వీరిస్తారు, ఆ వివరాలు ఒకసారి.
1: రసాయన మందులు అనేది రైతు సోదరులు ఎక్కువగా విచ్చలవిడిగా విచక్షణ రహితంగా వాడుతున్నారు. ఇవి ఎక్కువగా వాడడం వల్ల మన ఆహార ఉత్పత్తుల్లో వీటి శాతం పెరిగి మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ మనం తినడానికి కానీ అవి ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్కు కూడా మన ఆహార పదార్థాలు అనేవి వెళ్ళవు. రసాయన మందులు వాడేటప్పుడు రైతు సోదరులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఖచ్చితంగా మన పంట మీద పురుగు ఉధృతి ఎంత ఉంది, మోతాదు మించి ఉంటే ETL అంటాం, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్, ETL కంటే ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా, ఇది మనం ఖచ్చితంగా ముందస్తుగా గుర్తించాలి. రసాయన ఎరువులు వాడకం తగ్గించాలంటే రైతు సోదరులు వేసుకున్న పంటలలో ముఖ్యంగా వరిలో లింగాకర్షక బుట్టలు అంటాం, ఎకరానికి 5 నుంచి 8 వరకు పెడితే మనకి ఒక వారం రోజుల వ్యవధిలో మగరెక్క పురుగులు అనేవి ఆడపురుగు ల్యూర్ వాసనకి ఆ లింగాకర్షక బుట్టలు వచ్చి పడతాయి. దీనివల్ల మనకి పురుగు ఉధృతి ఉందా లేదా అనేది మన పొలంలో గమనించవచ్చు. అదేవిధంగా పురుగు సంతతి యొక్క సామర్థ్యాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇవి చేయడం వల్ల మనకి రసాయన మందులకు పెట్టే ఖర్చు తగ్గుతుంది, మన పొలంలో పురుగు ఉందా లేదా తెలుసుకొని మనం పురుగు మందులు అనేది వాడడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఏదైనా పురుగు మందు చల్లేటప్పుడు మన పొలంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా వేప నూనె 1500 PPM 1 లీటర్ 1 ఎకరానికి ప్లస్ 1 పురుగు మందు కలిపి పిచికారీ చేయాలి. దానికన్నా ముందు మనం ఖచ్చితంగా ఈ లింగాకర్షక బుట్టలు అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. వరిలో అయితే పత్తిలో మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ ఉధృతి తగ్గించుకోవాలంటే రసాయన మందులు వాడకుండా మనం ఏం చేయాలంటే, పత్తి చుట్టూ 2 వరుసలు జొన్న పంటని కంచెగా వేసుకోవాలి. కంచెగా వేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తగ్గుతుంది. అదేవిధంగా పొగాకు, లద్దె పురుగు కానీ, శనగ పచ్చ పురుగు కానీ, వీటి ఉధృతి తగ్గాలంటే మన పొలంలో 40 వరకు బంతి మొక్కలు కానీ లేకపోతే ఆమ్దం మొక్కలు గాని వేసుకున్నట్లయితే పురుగు అనేది ప్రధాన పంట మీద కంటే ఈ పూల పంటల మీద ఎక్కువగా ఆశించి ప్రధాన పంటకు కావాల్సిన నష్టం అనేది తగ్గిస్తుంది. పత్తిలో కూడా మనకి లింగాకర్షక బుట్టలు అంటాం, ఫిరమోన్ ట్రాప్స్, ఇందులో ఆడపురుగు యొక్క వాసన ఉంటుంది. ఈ బుట్టలు మన పొలంలో పెట్టుకున్నట్లయితే ఏవైతే మన మొగ పురుగులు ఉన్నాయో ఆడపురుగుకు ఆకర్షితమై ఆ బుట్టలో పడతాయి. సో దాని వల్ల కూడా మనం గులాబీ రంగు పురుగు ఉధృతి ఉందా లేదా కూడా పత్తి పంటలో తెలుసుకోవచ్చును. మనకి పురుగులు తెగుళ్లు ఎక్కువగా రాకుండా ఉండాలంటే అంటే మన పొలంలో గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. ప్రధానంగా వయ్యారి బామ గాని, తుత్తురు బెండ గాని ఇటువంటి కలుపులు అనేవి ఉంచుకోవద్దు. ఇంకా అదేవిధంగా మొక్కజొన్నలో గాని, కందిలో గాని మనము ఈ పురుగులు తెగుళ్ల ఉధృతి తగ్గించుకోవాలంటే అంతర పంటలుగా పెసర మినుము వేసుకోవాలి. మనం ఈ ప్రధాన పంటను ఆశించాల్సిన పంటలు ఈ పెసర మినుమును ఆశిస్తాయి, చీడపీడ పురుగులు ఏవైతే ఉన్నాయో. ఈ విధంగా మనం అంతర పంటలు గాని, లింగాకర్షక బుట్టలు గాని, ఎర్ర పంటలు గాని వేసుకోవడం వల్ల చాలా వరకు మనకి మన పొలాన్ని ఆశించే పురుగులు తెగులని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనకి తెగుళ్ళు పురుగులకి ఇటువంటివి వాడతాం, ఎర్ర పంటలు గాని, లింగాకర్షక బుట్టలు గాని, కంచె పంటలు గాని వేసుకుంటాం. తెగులను తట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా రైతు సోదరులు మన నేలని శుద్ధి చేయాలి. మన నేలని శుద్ధి చేయాలంటే మనకి ట్రైకోడర్మా విరిడి 2 నుంచి 3 కిలోలు 100 నుంచి 150 కిలోల పశువుల పేడలో బాగా మాగబెట్టి మనం ఏం చేయాలంటే పొలంలో చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవడం వల్ల నేల ద్వారా వ్యాపించే వేరుకుళ్ళు తెగులు గాని, ఎండుకుళ్ళు తెగులు గాని, వైరస్లు గాని, సూక్ష్మజీవులు గాని ఇవన్నీ మనకి లోపల పొలంలో నశిస్తాయి. సో అవి వాటి ద్వారా మనం తెగులని చాలా వరకు అరికట్టవచ్చు. ఈ విధంగా రసాయన మందుల మీద ఖర్చు అనేది, పెట్టుబడి అనేది తగ్గించుకుని ఈ పద్ధతులు పాటించడం వల్ల రైతు సోదరులు కొంతవరకు పురుగు మందుల వాడకం అనేది తగ్గించుకోవచ్చు.
0: చాలా చక్కగా మీరు ఈ పురుగు మందులను, ఎరువులను వాడడంలో, తర్వాత తెగులు అరికట్టడంలో చక్కగా అధికమైనటువంటి ఈ ఖర్చును తగ్గించుకోవచ్చు అని వివరాలు తెలియజేశారు. ముఖ్యంగా జీవన ఎరువులు వాడమంటారు, వర్మీ కంపోస్ట్ వాడమన్నారు, తర్వాత ఈ పిచికారి చేసే మందులను కంట్రోల్ చేసుకోవడం కోసం లింగాకర్షక బుట్టలు, అంతర పంటలు, కంచె పంటలు, ప్రధాన పంటను ఆశించకుండా బంతి, ఆముదం ఇటువంటి అంతర పంటలు, ఈ విధంగా మీరు రైతు సోదరులు చక్కగా వివరించారు. తెగులు రాకుండా ట్రైకోడర్మా విరిడిని కూడా వాడమన్నారు. ఇటువంటి అవగాహన చర్యలు మీరు చేపడుతున్నారు. మరి ఈ అవగాహన చర్యలు సంవత్సర పొడవునా రైతులకు మీరు అందజేస్తుంటారా? ఒకవేళ అందజేస్తే ఏ సమయంలో, ఏ నెలలో మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు? ముఖ్యంగా మీరు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో అప్పుడప్పుడు రైతులకు సదస్సులు నిర్వహిస్తుంటారు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా సదస్సులు నిర్వహిస్తుంటారు. ఇటువంటి సందర్భంలో మీరు సంవత్సరంలో ఎన్నిసార్లు మీరు రైతులకు ఈ సలహాలు, సూచనలు ఇస్తుంటారు, ఒకసారి చెప్పండి.
1: మనం ముఖ్యంగా మే నెలలో రైతులకి సలహాలు సూచనలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి జూన్ నుంచి రైతు సోదరులు

0: పంటలు వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం, దక్షిణ పశ్చిమ ఋతుపవనాల వల్ల మనకి వర్షాలు ఎక్కువగా పడతాయి మన తెలంగాణలో. ఆ ఋతుపవనాలు మనకి జూన్ స్టార్టింగ్ లో గానీ మే ఎండింగ్ లో గానీ స్టార్ట్ అవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాయో రైతులు జొన్న గాని వరి గాని మొక్కజొన్న గాని కందులు గాని వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. సో అవి స్టార్ట్ చేయడానికి ముందు మేము ఈ కార్యక్రమాలు అనేది ఖరీఫ్ లో సాగుకు సమాయత్తం వాటి పేరుతో ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రబీలో కూడా యాసంగిలో కూడా రబీ సాగుకు సమాయత్తం అంటే ముందు మనం ఎటువంటి సమాయత్త పనులు చేపట్టుకోవాలి, ముందస్తు చర్యలు ఎటువంటి చేపట్టుకోవాలనేవి అవగాహన కార్యక్రమాల ద్వారా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనకి యూనివర్సిటీలో కిసాన్ సారథి అని ఉంది, ఇది మొబైల్ యాప్. అందులో మనకి రైతు సోదరులకు ప్రతి మాసంలో ఇటువంటి వాటి మీద మెసేజెస్ టెక్స్ట్ మెసేజ్ లో గానీ వాయిస్ మెసేజెస్ లో గానీ పంపడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ఇటువంటి విషయాలన్నింటిని కూడా మనకి పీజేటీఏయు యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది క్రోడీకరించబడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా రైతు సోదరులు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అంటే అవగాహన కార్యక్రమాలు, మెసేజెస్ లు, వాయిస్ మెసేజెస్, అదేవిధంగా యూట్యూబ్ మా యూనివర్సిటీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అనేది నిరంతరంగా రైతు సోదరులకు అనేది పంపడం జరుగుతుంది.
1: ఇప్పుడు నెల రోజులు మీరు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు, ఇటువంటి సందర్భంలో సాంకేతిక విషయం అయినటువంటి మీరు అన్నారు ఇప్పుడే ఈ యూట్యూబ్ల ద్వారా కొన్ని వెబ్సైట్ల ద్వారా రైతుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని, మరి ఈ అవగాహన చర్యలు ఏమైనా రైతు సోదరులకు తెలియజేస్తున్నారా? రకరకాల ఛానల్స్ ఉన్నాయని మీరు వివరించారు కదా, మరి ఏ విధంగా ఇది మీరు రైతు సోదరులకు వివరిస్తున్నారు ప్రస్తుతం?
0: ప్రస్తుతమైతే మే నెలలో మనము మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికీ మేము ఒక 15-20 కార్యక్రమాలు కంప్లీట్ చేశాము. ఒక 20 గ్రామాలలో ఇంకొక 20 గ్రామాలు చేయాల్సి ఉంది. సేమ్ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం, ఈ కార్యక్రమంలో ఈ అంశాలన్నింటినీ వివరిస్తున్నాం రైతులకి. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ, ఏఈఓస్ కానీ వీటి మీదకు సంబంధించిన లీఫ్లెట్స్ కానీ, బులెటిన్స్ కానీ, పాంప్లెట్స్ కానీ పంపడం జరిగింది. సో వాళ్ళు కూడా రైతులకి ప్రతి క్లస్టర్లో రైతు సోదరులకి ఈ పాంప్లెట్స్ అనేది పంపడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మన తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఏఈఓల ద్వారా ఈ పాంప్లెట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి రైతుకు వెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి, ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రసాయన మందులలో ముఖ్యంగా పక్షి స్థావరాలు కూడా చాలా ఇంపార్టెంట్. మన పొలంలో ఖచ్చితంగా ఒక 4-5 పక్షి స్థావరాలను కూడా పెట్టుకోవాలి. ఈ పక్షి స్థావరాలు పెట్టుకోవడం వల్ల ఏవైతే పురుగులు మనకి హాని చేసే పురుగులు ఏవైతే ఉంటాయో ఆ పురుగుల యొక్క లార్వాలను గాని ప్యూపాలను గాని ఈ పక్షులు అనేవి తింటాయి. తినడం వల్ల మనకి వాటి ఉధృతి కూడా, పురుగుల పెడత ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకోటి, ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాం కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకోవడం వల్ల భూమి లోపల ఉన్న ఇప్పుడు మనకి కలుపుకు సంబంధించిన కోశస్థ దశలు గాని, లేకపోతే అంతకుముందు ఉన్న పురుగులు బెడదలు ఏమైనా ఉన్నా గాని, శిలీంద్ర నాశనలు ఏమైనా ఉన్నా గాని, అవన్నీ మనకి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అవి చనిపోతాయి. సో ఖచ్చితంగా రైతు సోదరులు వేసవి దుక్కులు చేసుకోవాలి, పక్షి స్థావరాలు పెట్టుకోవాలి. ఇంకొకటి, పచ్చి రొట్టె ఎరువులు మనం ఖచ్చితంగా మే నెలలో 1-2 తొలకరి వానలు పడిన వెంటనే ఈ పచ్చి రొట్టె ఎరువుల సాగు అనేది ఖచ్చితంగా చేయాలి.
1: ఏ విధంగా చేపట్టాలంటారు, ఏ విత్తనాలు వేసుకోవాలంటారు?
0: పచ్చి రొట్టె ఎరువులో మనము జనుము జీలుగా చెప్తాము జనరల్ గా. జనుము జీలుగా ఒకవేళ అందుబాటులో లేకపోయినా పప్పు దినుసులు గాని, లేకపోతే మనకి నూనె గింజలు గాని, ఇంకా లేకపోతే చిరుధాన్యాలు గాని, ఏవైనా ఒక 9 గింజలు, పప్పు దినుసులలో 3 రకాలు తీసుకున్నా, చిరుధాన్యాలలో 3 రకాలు తీసుకున్నా, నూనె గింజల్లో 3 రకాలు, ఈ 9 గింజలు నవధాన్యాలు అంటాం. ఈ నవధాన్యాలు అన్నింటినీ ఒక దగ్గర కలిపి మన పొలంలో ఒక తొలకరి వానలు పడిన వెంటనే చల్లుకోవాలి. చల్లుకొని పూత దశ రాకముందే మనం కలియ దున్నాలి. కలియ దున్నేటప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుని కలియ దున్నట్లయితే అది మనకి బాగా కుళ్ళి
1: సారవంతం
0: చేస్తుంది. ఇది ఖచ్చితంగా రైతు సోదరులు పాటించాలి నేల ఆరోగ్యంగా ఉండాలంటే.
1: చాలా చక్కగా నేల ఆరోగ్యానికి కూడా మీరు చక్కటి సూచన అందజేశారు రైతులకు. అలాగే నేటి కాలంలో ఈ సాంకేతిక పరికరాలు, మెషిన్స్ రావడం, ఇంజిన్స్ రావడం, ఇటువంటివి యంత్రాలు రావడం చూస్తున్నాము. మరి ఈ పత్తికి కానీ, ఈ వరి పంటకు కానీ, నూర్పిడి కోసం కానీ, ఆ తర్వాత ఏ విధంగా నాణ్యతగా భద్రపరచుకోవాలన్నా కానీ ఇటువంటి రైతు సోదరులు చేస్తుంటారు. ఇటువంటి సందర్భంలో ఎటువంటి యంత్ర పరికరాలు కొత్తగా నూతనంగా ఆవిష్కరించబడ్డాయి, నూతన యంత్రాల గురించి కూడా ఒక చక్కటి అవగాహన మన రైతు సోదరులకు తెలియచేయండి.
0: మనకి ముఖ్యంగా వరిలో మనకి వరి కోత కోసే యంత్రం రైతు సోదరులు ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇప్పుడు ఎవ్వరూ చేత్తో కోయడం లేదు. ప్రతి చోట మనకి ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఎవరో ఒకరిద్దరు రైతులు, 3-4 రైతులు ఈ కోత యంత్రాలని నిర్వహించడం జరుగుతుంది. 2 చొప్పున మిగతా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి రైతు సోదరులు వరిని ఖచ్చితంగా మిషన్ తోటే కోస్తున్నారు.
1: ఇక మరి పిచికారీ అంటే మనం స్ప్రేయర్స్ ఈ కొత్తగా నూతనంగా ఏదైనా ఆవిష్కరించబడిందా ఈ

0: పిచికారి చేసే యంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఒకసారి వివరించండి.
1: మనకి ఇప్పుడు రైతు సోదరులు ఆ పిచికారి పవర్ స్ప్రేయర్స్ గానీ నాప్సాక్ స్ప్రేయర్స్ గానీ భుజానికి పెట్టుకుని మోసుకుంటూ మనకి పొలంలో పిచికారి చేయడం అనేది జరుగుతుంది. అలా పిచికారి చేసేటప్పుడు కూడా రైతు సోదరులు కొంచెం జాగ్రత్తలు పాటించడం లేదు. ముఖ్యంగా మనం గాలి దిశకి ఆపోజిట్ లో చేయొద్దు ఎప్పుడైనా సరే, ఎందుకంటే మనం పిచికారి చేసేటప్పుడు రసాయన మందు అనేది మన మొహం మీద పడుతుంది. ఇంకొకటి, ఖచ్చితంగా రైతు సోదరులు చేతులకి గ్లౌజులు వేసుకోవడం గానీ కళ్ళకి అద్దాలు పెట్టుకోవడం గానీ మంచి యాప్రాన్ వైట్ కలర్ యాప్రాన్ దుస్తులు ధరించి గానీ చేయాలి. ఇంకోటి, రసాయన మందులు చల్లేటప్పుడు గానీ పిచికారి చేసేటప్పుడు గానీ కంటిన్యూగా చేయకూడదు. గంటల తరబడి నిలబడి కంటిన్యూగా పిచికారి చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా పిచికారి చేసేటప్పుడు నీళ్లు గానీ ఆహారం గానీ సిగరెట్ గానీ ఏదైనా మందు గానీ పానీయాలు గానీ తాగడరాదు. ఎందుకంటే అవి తాగినప్పుడు మనం ఆల్రెడీ రసాయన మందుల అవశేషాలు కొంచెం మన మీద ఉంటాయి కాబట్టి అవి కూడా వాటి ద్వారా వెళ్లే ఆస్కారం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇటువంటివి కష్టాలు ఉన్నాయి కాబట్టి పిచికారి చేసేటప్పుడు మనకి డ్రోన్స్ వినియోగం అనేది ఎక్కువగా చేస్తున్నారు రైతు సోదరులు.
0: ఈ మధ్య కాలంలో డ్రోన్ల వ్యవహారం కూడా మనం చూస్తున్నాము.
1: డ్రోన్ల వ్యవహారం అనేది మనకి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో రైతు సోదరులు ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. మనకి ప్రతి మండలంలో ఒక 3-4 డ్రోన్లు ఉంటున్నాయి. వాళ్ళు రెంట్ బేస్డ్ గా తెచ్చుకొని పురుగు మందులు గానీ ఇంకా కలుపు మందులు కూడా కొంతమంది రైతులు ఈ డ్రోన్ల ద్వారా పిచికారీ చేస్తున్నారు. దీని వల్ల వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా మనకి లేబర్ షార్టేజ్ అనేది కూడా ఉంది. మనకి ప్రతి పొలంలో ఒక లేబర్ పట్టుకుని చల్లాలంటే కూడా ఖర్చుతో కూడిన పని. ఈ డ్రోన్ల వినియోగం అనేది మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. మనకి ఏంటంటే సమర్థవంతంగా పురుగు మందు అనేది అన్ని మొక్కల మీద కరెక్ట్ గా డోసేజ్ అనేది మనకి పడడం జరుగుతుంది. దీనివల్ల పురుగు అనేది మంచిగా ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ డ్రోన్స్ వినియోగం మీద ఇంకొంచెం అవగాహన, ఎవరైతే డ్రోన్ డీలర్ ఉంటారో ఆ డ్రోన్ డీలర్స్ కి కొంచెం అవగాహన అనేది అవసరం ఉంది. దాని మీద కూడా మన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ డ్రోన్స్ వాడకం మీద కూడా ఇన్పుట్ డీలర్స్ కి కూడా పేమెంట్ బేస్ మీద శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 3 మంత్స్ శిక్షణ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు, యువత, వాళ్ళకి నిరుద్యోగ సమస్య ఉంటుంది, అలాంటి వాళ్ళు ఒక డ్రోన్ తెచ్చుకొని దాని మీద ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్ యూనివర్సిటీ నుంచి పొందినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అర్హులు అన్నమాట. ఆ డ్రోన్ ని వాళ్ళు కస్టమర్ హైర్డ్ బేస్ మీద రైతు సోదరులకు ఇచ్చి వాళ్ళు కూడా కొంచెం వరకు ఉపాధి అనేది పొందవచ్చు.
0: ఉపాధి పొందవచ్చు. చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. అయితే చివరగా మన రైతులు ఖరీఫ్ పంటకు సమాయత్తమైనటువంటి సందర్భంలో మరి ఈ ఎల్నినో అనే ప్రభావం ఉంది, మనకు వర్షాలు రాకపోవచ్చు, వర్షాలు తక్కువ పడచ్చు అనే మాట కూడా మనం వింటున్న సందర్భంలో మరి ఎటువంటి పంటలు రైతులు వేసుకోవాలి, ఆ వివరాలు ఏమైనా ఉంటే చివరగా తెలియచేయండి.
1: మనకి ముఖ్యంగా తెలంగాణలో మనకి భూగర్భ జలాల సామర్థ్యం పెరిగింది. నీటి వనరుల కూడా మనకి పుష్కలంగా ఉండడం వల్ల రైతు సోదరులు ఎక్కువగా వరి వేస్తున్నారు. సో ఈ ఎల్నినో ప్రభావం ఒకవేళ ఉంటే రైతు సోదరులు తక్కువ డ్యూరేషన్ పరిమితి గల రకాలను మాత్రమే ఎంచుకోవాలి. వరిలో మనకి ఇప్పుడే అందుబాటులో ఉన్నాయి 120 రోజుల పంట కాలమైన తెలంగాణ సునా అంటాం, RNR 15048. ఇందులో మనకి గ్లైసమిన్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మనము షుగర్ పేషెంట్స్ కూడా ఈ రకాన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇది మనకి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ రకాన్ని రైతు సోదరులు జూలైలో నారు పోసుకోవాలి, జూలై 15 తర్వాత. అదేవిధంగా ఇంకొకటి మనకి KNM 1638 కూనారం వరి 2 అంటాం. ఇటువంటి రకాలని తక్కువ డ్యూరేషన్ పరిమితి ఉండి మనకి కొంచెం తెగుళ్ళని తట్టుకునే రకాలని రైతు సోదరులు ఖచ్చితంగా వేసుకోవాలి. మనకి ఏ పంటలో కానీ కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉండి డ్రౌట్ రెసిస్టెన్స్ ఉన్న పంట రకాలను ఎంచుకోవాలి. మనకి కందిలో కూడా ఇక్రిసాటి రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకి 150 రోజులు 140 రోజుల పంట వ్యవధి ఉన్నాయి. అదేవిధంగా మనకి పల్లి కూడా గ్రౌండ్నట్ కూడా మనకి నీటి సామర్థ్యం తక్కువ అవసరం పడుతుంది. మనకి ఇటువంటి వేరుశనగ కానీ కంది కానీ వరి కానీ ఇటువంటి పంటలను అనేవి మనము తక్కువ డ్యూరేషన్ ఉండి కొంచెం ఎండను తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకోవడం అనేది ముఖ్యమైన అంశం.
0: చాలా చక్కగా రైతు ముంగిట్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వాటి యొక్క ప్రయోజనాలు గురించి మీరు మన రైతు సోదరులకు తెలియజేశారు. ధన్యవాదాలు అర్చన గారు.
1: ధన్యవాదాలండి.

0: ఇదెన్నో ఏదన్నో
1: పాట ఐదు సాంగ్యం
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరింతవరకు ఇల్లు వాకిలి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలు, చిత్రసీమలో ఇప్పుడు వినండి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం కోసం నరేష్ అయ్యర్, ప్రశాంత్ని పాడిన పాట, సంగీతం హరీష్ జయరాజ్.

ఇప్పుడు వినండి, చిరుత చిత్రం కోసం భాస్కర్ భట్ల రవికుమార్ రచించిన పాట, సంగీతం మణిశర్మ.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
1: అందరికీ నమస్కారం, నేను డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్. ఎండలు మండిపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం మరింతగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ దెబ్బకు పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకొని పండు ముదసల వరకు అందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా 4 సంవత్సరాల్లో పిల్లలు, 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు దీని బారిన ఎక్కువగా పడతారు. అయితే చిన్నపిల్లల్లో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పుట్టిన పిల్లల నుంచి మీ ఇంట్లో గనక రేకుల ఇల్లున్నా, తర్వాత ఒకటే రూమ్ ఉన్నా, లేదా మీరు పై ఫ్లోర్లో ఉన్నా, ఇంట్లో ఉండలేకపోతున్నాము అనే ఫీలింగ్ మీకున్నా, అది ఒకవేళ తగ్గకపోయినా, అంటే మీరు గనక బయటికి వెళ్ళలేరు ఇటు లోపల ఉండలేరు అంత గనక వచ్చినట్లయితే, మీరు కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఏంటంటే ఫస్ట్ చిన్నపిల్లలైనా సరే ఒళ్ళు ఎచ్చగుందా లేదా చూడండి. ముఖ్యంగా 2 నుంచి మొదలైద్ది మెల్లగా బాగా తడిగుడ్డ కాటన్ గుడ్డ పిండి పిల్లల మీద వేయండి, ఏం పర్వాలేదు. తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా వేయండి. తర్వాత రేకులు ఇంట్లు గనక అయినట్లయితే పైన జమ్ము కానీ గడ్డి కానీ కప్పండి, లేదా సున్నం ఉంటే వైట్ సిమెంట్ ఏదన్నా, ఆ సున్నం తెల్ల సున్నం ఉంటే తెల్ల సున్నాన్ని కొట్టండి. ఎండాకాలం మొదలవగానే ఒక ఫ్లోర్ ఉన్నటువంటి గది కానీ మీరున్నటువంటి ఇల్లు మొత్తం పైన స్లాబ్ మీద తెల్ల సున్నం వేయండి. దాదాపు 50% సన్లైట్ రిఫ్లెక్ట్ అయిపోద్ది.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ పర్యటన ముగించుకుని 3వ విడతలో ఈ సాయంత్రం స్వీడన్లోని గోతన్బర్గ్ చేరుకున్నారు. కేరళలో కాంగ్రెస్ నాయకుడు విడి సతీష్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20వ తేదీన ప్రదానం చేస్తారు. తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో చర్లపల్లి తిరుచానూరు మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ రాత్రి 9:30 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్లపల్లి రైల్వే స్టేషన్లో కొత్త రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎన్ని ఇబ్బందులున్నా రైతులు పండించిన చివరి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి జుబ్బల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలు ఈవేళ విడుదలయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు నాంపల్లి నియోజకవర్గంలోని చింతల్ బస్తీ గ్రంథాలయం గ్రౌండ్ ఏరియాలో కొత్తగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విజయనగర్ కాలనీలోని శ్రీ పొట్టి శ్రీరాముల నగర్ బస్తీలో కూడా నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్గా కొత్తగా నియమితురాలైన గద్వాల్ విజయలక్ష్మి ఈరోజు హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి సీతక్కను కలిశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల నెల ఆకాశవాణి ద్వారా చేసే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 31వ తేదీ చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం కోసం ప్రజలు తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800 117 800 ద్వారా పంపించవచ్చు. నరేంద్ర మోదీ యాప్ లేదా మైగా ఓపెన్ ఫోరం ద్వారా కూడా ఆన్లైన్లో తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించి నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలను రికార్డ్ చేయవచ్చు. ఈ నెల 29వ తేదీ వరకు మన్ కీ బాత్ కోసం సూచనలను స్వీకరిస్తారు.

ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన వ్యూహాత్మక జలసంధి అయిన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా తాము శత్రువుగా భావించే దేశాల సైనిక పరికరాల రవాణాను ఇకపై అనుమతించబోమని ఇరాన్ ప్రకటించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 17:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:03 కావస్తుంది. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ విందాం.
1: ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం మొదటి భాగం వింటారు. పాల్గొంటున్న వారు విశ్రాంత ఆకాశవాణి రీజనల్ అకాడమీ ఆఫ్ మల్టీమీడియా డిప్యూటీ డైరెక్టర్, ప్రముఖ రచయిత, మీడియా పరిశోధకులు శ్రీ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, దూరదర్శన్ మాజీ కరెస్పాండెంట్ శ్రీ ఈమణి కృష్ణారావు గారు. సంభాషించిన వారు మహంకాళి శ్రీనివాస్, న్యూస్ ఎడిటర్, ఆకాశవాణి.
2: ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పిస్తున్న ఈనాటి మన కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. భారతదేశ గలంగా సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆకాశవాణి 2026 జూన్ 8 నాటికి 90 వసంతాల అద్భుత ప్రస్థానాన్ని పూర్తి చేసుకునుంది. 1996లో ప్రారంభమైన ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగింది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో 23 భాషల్లో 146 మాండలికాల్లో 98% జనాభాకు చేరువవుతుంది. స్వాతంత్ర పోరాటం నుంచి నేటి డిజిటల్ యుగం వరకు సమాచారాన్ని అందిస్తూ సంస్కృతిని కాపాడుతూ కోట్లాది మంది భారతీయ జీవితాల్లో ఆకాశవాణి అంతర్భాగంగా నిలిచింది. ఈ అంశంపై మనతో చర్చించేందుకు మన స్టూడియోలో ఉన్నారు దూరదర్శన్ మాజీ కరెస్పాండెంట్ ఈమణి కృష్ణారావు గారు, ఆకాశవాణి రీజనల్ అకాడమీ ఆఫ్ మల్టీమీడియా విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్, ప్రముఖ రచయిత, మీడియా పరిశోధకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ అండి వేణుగోపాల్ గారు. మీతో మొదలు పెడదాము. ఆకాశవాణి ఈ సంవత్సరానికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. సో మీరు ఆకాశవాణిని ప్రసార రంగంలో దాని పాత్రని ఎలా చూస్తారండి?
3: రేడియో బేసిక్ గానే ఒక సౌండ్ మాధ్యమంతో నడుస్తుంది కనుక ఒక మౌలికమైన ఆస్పెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే అది చౌక వినడానికి, అలాగే కన్వీనియంట్ కూడా. పవర్ పోయినా లేదంటే మనిషిని కూడా పూర్తి డిమాండ్ చేయదు, మనం వేరే పని చేస్తూ రేడియో వినే అవకాశం ఉంది. అలాంటి సౌలభ్యం మనకు వేరే టీవీతో కానీ సినిమాతో కానీ దొరకదు. అలాగే ఇంకొకటి ఏంటంటే భారతదేశం లాంటి దేశంలో కొండలు గుట్టలు చాలా సుదూర ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి చోట రేడియో మాధ్యమం అనేది చాలా సరళమైనది, అంతేకాకుండా తక్కువ ఖర్చుతో ప్రసారం ఉండేది. అందువల్ల మొత్తం మీడియాకి ఒక మూలపుటం లాంటి దానిగా మనం రేడియోని తీసుకోవాలి. ఇప్పటి మళ్ళీ లేటెస్ట్ గా సోషల్ మీడియా ఆస్పెక్ట్ లో చూస్తే ఆడియో మాధ్యమానికి మళ్ళీ పునర్యవ్వనం పునర్జీవనం పూర్తి స్థాయిలో వచ్చిందని అనుకుంటాం. అందులో సజీవ స్రవంతిగా ఆకాశవాణి ఉంది అని మనం అనుకోవాలి. అంటే ఆకాశవాణి అనే పేరు అఫీషియల్ గా తీసుకున్న సందర్భానికి ఇప్పుడు 90 ఏళ్ళు. అంటే 1936 జూన్ 8 అది తీసుకున్నారు. అప్పటి నుంచి మనం ఆల్ ఇండియా రేడియో అని మనం అంటున్నాం. దానికి 90 ఏళ్ళైన సందర్భంగా మీరు ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు, మీకు శుభాకాంక్షలు.
2: మీరు అంటున్నారు అటెన్షన్ అనేది ఆకాశవాణిలో అంతగా అవసరం లేదని, లైక్ మిగతా మీడియాస్ ని తీసుకుంటే. సో దాని మీద ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తారండి.
3: ఏమి ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏం పెట్టక్కర్లా, ఎక్స్ట్రా కేర్ పెట్టక్కర్లేదు. అలాగే మనం టీవీ చూడాలంటే విజువల్ మీడియం, నాటకం కావచ్చు సినిమా కావచ్చు, మనం నేరుగా దానికి డివోట్ చేయాలి. అయితే ఇలా కాకుండా మనకు ఇప్పుడేదే తరం మారిపోయింది కానీ ఫలానా ప్రోగ్రాం వచ్చేటప్పటికి టీ తాగడము లేదా ప్రాంతీయ వార్తలు వింటూ టిఫిన్ కి సిద్ధమవడం, పిల్లలకి డ్రెస్ చేయడం ఇలాంటి ఉంటుంది. సైమల్టేనియస్ గా అది ఒక నేపథ్యంలో ఉంటుంది. అదే ఇంపార్టెంట్ వార్త ఉందనుకోండి, అప్పుడు మనం కొంచెం అటెన్షన్ పే చేసి అది వింటాము. మిగతా మనకు తెలిసిన సమాచారం అయితే మిగతా పనులు చూసుకుంటూ ఉంటాం. అంతే తప్ప అటెన్షన్ అంటే అది ఒక సౌలభ్యంగానే పరిగణించాలి.
2: కరెక్ట్ గా చెప్పారండి. ఈమన్ కృష్ణారావు గారు, 1996లో పత్రికలే ఉండేవి పెద్దగా మీడియా హౌసెస్ గా. రేడియో అనేది కొత్తగా వచ్చింది, అప్పటికి టెక్నాలజీ అనేది చాలా కొత్త, సమాచారం అనేది అప్పటికి చాలా తక్కువగా ఉండేది. పేపర్ చదివితే మాత్రం వాళ్ళకి తెలిసేది, టీవీ కూడా లేదు అప్పటికి. సో రేడియో అనేది మాస్ మీడియాగా ఎదిగిందంటారా? దాని మీద మీ అభిప్రాయం ఏంటండి?
4: చాలా మందిని ఇది ప్రభావితం చేసింది. మేము స్టూడెంట్స్ గా ఉండేటప్పుడు స్కూల్లో గానీ కాలేజెస్ లో గానీ పబ్లిక్ పార్క్స్ లో ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా రేడియో ప్రసారం చేసేవాళ్ళం. మేమందరం ఆడుకోవడానికి వెళ్తూ ఉండేవాళ్ళం. సో ఆ రకంగా చాలా మంది యువతరాన్ని అప్పట్లో ప్రభావితం చేసింది. ఇంకా పెద్దవాళ్ళకి అంటే సరే సరే, వాళ్ళు మ్యూజిక్ అని కానీ సాంస్కృతిక కార్యక్రమాలను కానీ ఇవన్నీ కేవలం రేడియో ఒకటే మాధ్యమంగా ఉండేది. కాబట్టి ఏదైనా వినాలన్నా ఏదైనా చెప్పాలన్నా

0: రేడియో ద్వారానే సాధ్యపడుతుంది అనుకునే వాళ్ళు. లిటరసీ రేట్ అప్పుడు 30-40% ఉండేది,
1: ఇంకా తక్కువగా
0: ఉండేది. ఒక మాధ్యమంగా చాలా మంది ఆల్ ఏజ్ గ్రూప్స్ ని, అన్ని వర్గాల వారిని ఆకర్షించడంలో రేడియో చాలా సఫలీకృతమైందండి.
1: రేడియో వినడం అప్పట్లో కమ్యూనిటీ గ్యాదరింగ్ కమ్యూనిటీ ఫెస్టివల్ గా లేదు, కమ్యూనిటీ అంతా ఒక దగ్గరకు వచ్చి వినడం జరిగేదండి.
0: అవును, ఎప్పుడంటే ట్రాన్సిస్టర్లు అతి తక్కువ ధరకు దొరకడం కొంచెం టైం పట్టింది కాబట్టి మిడిల్ క్లాస్ హోమ్ లను ఒక రేడియో సెట్ ఉందంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడ వినడం జరుగుతుండేది. ఫాక్స్ లో కూడా ఉండేది. అండ్ మాకు సోషల్ మాస్టర్ ఉండేవాడు, ఆయన ఎప్పుడు ఒక ట్రాన్సిస్టర్ పసుకుని వచ్చేవాడు. ఏదైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ వచ్చిందంటే ఆయన అందరి పర్మిషన్ తీసుకుని ఆయన అందరికి వినిపించేవాడు. కాబట్టి ఒక చిన్న సెట్ ద్వారా చాలా మందిని రీచ్ అవుట్ కలవగలము, చెప్పగలము అనే ధైర్యం అప్పట్లో ఉంది.
2: ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలండి, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అనంతపురం జిల్లా హిందూపురంలో 6:15 ప్రాంతీయ వార్తలు వచ్చేవి సాయంకాలం, 6:25 ఉద్యోగ వార్తలు. ఆ ఏజ్ గ్రూప్ అంటే తండ్రులు కూడా, అంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కావాలి కదా, చాలా శ్రద్ధగా వినేవాళ్ళు. అది ఇప్పుడు 80s. అలాగే అగ్రికల్చర్ ప్రోగ్రామ్ సాయంకాలం వాళ్ళు తాపిగా కూర్చొని వాళ్ళు ఎరువులు ఎట్లా వేయాలి, పంటలు ఎట్లా వేయాలి అని మనం పాత కాలంలో పురాణ శ్రవణం అంటారే, ఆంధ్రపత్రిక వెళ్తే ఆ 3 గంటలకు 4 గంటలకు మరుసటి రోజు ఒకరు కూర్చొని చదివితే 20 మందో 30 మందో కూర్చొని వినేవాళ్ళట. రేడియో పరిస్థితి కూడా అంతే. అంటే ఇప్పుడైతే పరిస్థితి వేరు ఉంది కానీ అప్పట్లో ఎంతమంది వింటారంటే ఊరంతకెళ్ళి ఒక రేడియో ఉండొచ్చు, లేదా 2 రేడియోలు ఉండేది. అందుకనే పబ్లిక్ పార్క్ లో ఈ కమ్యూనిటీ లిసనింగ్ అనేది చాలా కీలకమైంది, దాని పాత్ర నేటికి ఉంది. కాబట్టి కమ్యూనిటీ లిసనింగ్ అనేది చాలా రకాలుగా ఉంది. ఇప్పుడు స్కూల్స్ లో కూడా అండి, ఆ మధ్య నేను కార్వేట్ నగరం అనే విలేజ్ కి వెళ్తే స్కూల్లో రేడియో రూమ్ ఏంటి అని అడిగితే, ఆ లెసన్ వచ్చినప్పుడు ఆ రూమ్ లో రేడియో సెట్ ఫిక్స్ చేసింటారు. ఆ పిల్లలు అక్కడ వచ్చి ఏ తరగతికి అయితే పాఠం ఉందో అక్కడ టీచర్ సమక్షంలో వింటారు. ఆ లెసన్ విన్న తర్వాత వాళ్ళకి క్వశ్చన్లు ఏమన్నా ఉంటే వాళ్ళు చేస్తారు. ఈ మధ్య నేను అక్కడ వెళ్ళినప్పుడు అది చాలా తమాషా అనిపించింది, అంటే రేడియో రూమ్ అని అక్కడ పెట్టారు.
1: మొదట్లో ఇది ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ గా ఉండేది 1936 ఆ టైంలో, తర్వాత ఆల్ ఇండియా రేడియో మార్చారు. ఆ కారణం ఏమంటారు వేణుగోపాలరావు గారు?
2: అంటే అంతకుముందు రకరకాల పేర్లు మార్పు వచ్చాయండి. మొదట రేడియో మాధ్యమాన్ని పెద్దగా తీసుకోలేదు ఇంగ్లాండ్ కూడా. అక్కడ ఒక స్ట్రైక్ జరిగింది, ఆ జరిగినప్పుడు ఇంకా లేదు మనం జాగ్రత్త పడాలి. రెండవది ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధం ఆనవాళ్లు కనబడుతున్నాయి కాబట్టి సమాచార వ్యాప్తి గురించి కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని అనుకున్నా. అందుకనే మనకు మద్రాసు ఆకాశవాణి 36 జనవరి 16 వచ్చింది. అలాగే 38 మనకు ఢిల్లీ స్టేషన్ కూడా వచ్చింది. మన న్యూస్ బులెటిన్స్ కూడా సెంట్రలైజ్ చేశారు, ప్రధానమైన వార్తలు అక్కడి నుంచి రావడం మొదలైంది. ఆల్ ఇండియా రేడియో పేరు పెట్టినట్లే మన ఫస్ట్ డైరెక్టర్ జనరల్ లెనల్ ఫీల్డన్, చాలా అద్భుతమైన పేరు అండి. ఆల్ ఇండియా రేడియో అనేది చాలా చక్కగా ఉంది. షార్ట్ ఫామ్ అయితే ఎయిర్, ఇప్పటికే వీఆర్ ఆన్ ద ఎయిర్ అంటాము, మన యాప్ లో కూడా ఉంటుంది అది న్యూస్ ఆన్ ఎయిర్ అని. అది అంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ప్లాన్ చేశారు లెనల్ ఫీల్డన్ ని అప్రిషియేట్ చేస్తూ ఆండ్రూస్ గొర్లేకో, ఈయన అప్పటి ప్రసార శాఖ మంత్రి బ్రిటిష్ ఇండియాలో టైంలో, ఆయన లెనల్ ఫీల్డన్ సామర్థ్యాన్ని ఆయన ప్రసిద్ధిస్తూ చేశాడు. దాని మరుసటి రోజే బుఖారి గారు స్టేషన్ డైరెక్టర్ గా వచ్చినట్టు హిస్టరీ చెప్తుంది. అంటే అప్పుడు పెద్ద ఎత్తున బ్రిటిష్ వాళ్ళు రేడియో మీద దృష్టి పెట్టారు. అంతకుముందు ఎలా ఉండేదంటే అక్కడక్కడ సంస్థానాలు ఉండేవి, అంటే హైదరాబాద్ కావచ్చు, లేదంటే మైసూర్ కావచ్చు, లేదా తిరువంకూర్ కావచ్చు, బరోడా కావచ్చు. వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు, వ్యతిరేకించలేదు, అలాగే దాని పట్టు కోసం ప్రయత్నం చేయలేదు. అయితే అక్కడ దెబ్బతిన్నారు గనక సమాచారం ప్రాధాన్యత గమనించారు. సో దాని నుంచి టైటన్ చేయడం మొదలెట్టారు. అందుకనే ఒకేసారి మనకి మద్రాసు, బాంబే, ఢిల్లీ, కలకత్తా రావడం మనం గమనించవచ్చు.
0: వేణుగోపాల్ గారి దీంతో ఏకీభవిస్తూ ఒక బలమైన కారణం కూడా ఉంది వీళ్ళు ఆ ఇండియన్ సర్వీస్ స్టార్ట్ చేయడానికి. బాంబే ప్రెసిడెన్సీ రేడియో క్లబ్ అని ఒకటి ఉంది 1928 ఆ ప్రాంతంలో. వాళ్ళు ఏంటంటే కొంతమంది ఔత్సాహికులు ఒక కమ్యూనిటీ కింద ఏర్పడి కొలాబా దగ్గర మీకు గేట్ ఆఫ్ ఇండియా, తాజ్మహల్ హోటల్ ఉన్నాయి కదా, ఆ ప్రాంతంలో సాయంత్రం పూట కలిసి ఒకరు నాటిక ప్రదర్శించడం, ఒకరేమో ఇది చేయడం, తమ చిన్న కవిత చెప్పడం, ఈ రకంగా చేయడం మొదలెట్టారు రేడియో క్లబ్ ఫామ్ చేసి. అండ్ వాళ్ళ దగ్గర అంత ఆర్థిక వనరులు కూడా ఉండేవి కాదు. అది క్రమంగా ఒక మూవ్మెంట్ కింద స్టార్ట్ అయింది. ఎక్కువ మంది ఇండియన్స్ పార్టిసిపేట్ చేయడం మొదలెట్టారు. అండ్ మరాఠా థియేటర్ గ్రూప్ దానికి సపోర్ట్ చేసింది. అట్లాగా బ్రిటిష్ వారికి ఎగ్నిస్ట్ గా చాలా సటైరికల్ గా వీళ్ళు అంత తెలిసి తెలియనట్టుగా చేసేవాళ్ళు. దాంతో బ్రిటిష్ వాళ్ళకి ఒక ఇది వచ్చింది, రేడియో పవర్ గురించి అంచనా వచ్చింది. అందుకని ఇది మన చేతిలోనే ఉండాలి, ఒక సర్వీస్ కింద స్టార్ట్ చేస్తే బాగుంటుందని వాళ్ళు తొలి పునాది అప్పుడు వేశారు.
1: సమాచారం అనేది ఆగిదాం. సో న్యూస్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోలో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, దాని ప్రస్థానం

0: సెంట్రల్ న్యూస్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఇది చేశారు వీళ్ళు. 1930-40 మధ్యలో అయింది, ఎక్కువగా 37లో అనుకుంటాను. సో ఇండిపెండెంట్ గా వార్తను ఏ రకంగా విశ్లేషించాలి, ఏ రకంగా ఇవ్వాలి ఇండియన్ కాంటెక్స్ట్ లో, సో ఎంతవరకు బ్రిటిష్ ఇంట్రెస్ట్ ని మనం కాపాడుకోవచ్చు అని ఇది చేశారు. స్టేట్ కంట్రోల్ ఉండాలని అప్పటికే వాళ్ళకి డెసిషన్ వచ్చేసింది. సో అలా మొదలెట్టారు. అయితే ఒక విషయం నేను వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తాను, కాస్త ఇండిపెండెంట్ వ్యూస్ కూడా ఇచ్చేవాళ్ళు, లైక్ లండన్ టైమ్స్, టైమ్స్, వీటన్నిటికి వాళ్ళు అగేన్స్ట్ బ్రిటిష్ ఎంపైర్ రాసేవాళ్ళు. ఇండియాలో ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్ట్ అవుతోంది, వాళ్ళని ఊరికే అనగదొక్కుతున్నారని చెప్పి అవి కూడా వీళ్ళు ప్రసారం చేసేవాళ్ళు. ఇది లో టోన్. సో గ్రాడ్యువల్ గా ఇది ఒక ఆయుధం మన చేతిలోనే ఉండాలి, కాబట్టి దీన్ని ఎలాగైనా కంట్రోల్ చేసుకోవాలని ఒక సర్వీస్ పెట్టి దానికి ఒక సీనియర్ ఆఫీసర్ ని వేసి సో గ్రాడ్యువల్ గా ఎంప్లాయ్ చేయడం మొదలైంది.
1: సార్ చక్కగా చెప్పారు. సార్ ఇక్కడ హైదరాబాద్ కి తీసుకుంటే నిజాం ఆయన టైంలో డెక్కన్ రేడియో అని మనకు ఉండేది, దాని గురించి వివరిస్తారండి.
2: శ్రీనివాస్ గారు, ఇక్కడ తక్కువ ప్రాచుర్యం విషయం ఏంటంటే బ్రిటిష్ టైంలో రేడియో ఎట్లా ఉండేది, దాంట్లో ఏంటంటే అధికారం ఉన్న వాళ్ళ వైపు ఉండడం అనేది సహజం, పెద్ద చర్చించాలి. అది కాకుండా మనకు రెండు పాయలుగా మనకు కనబడుతుంది. ఒకటి ఏంటంటే అప్పటి సంస్థానాలు, ఇప్పుడు ఉదాహరణకి మన హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అతిపెద్ద సంస్థానం, వైశాల్యం రీచ్, వాళ్లకు రెండు ట్రాన్స్మిటర్లు ఉండే, ఒకటి హైదరాబాద్, ఇంకోటి ఔరంగాబాద్. ఔరంగాబాద్ ఆల్ ఇండియా టేక్ ఓవర్ చేసిన తర్వాత కూడా కొంతకాలం నడిచి దాన్ని తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తారు. తిరువంకూరులో తిరువంకూరు సంస్థానం అనుకుండేది, అలాగే మైసూరులో మైసూరు సంస్థానం అనుకుండేది, బరోడాలో ఉండేది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మైసూరు సంస్థానంలో మొట్టమొదటిసారి ఆకాశవాణి అనే పేరు వాడారు. ఇప్పుడు జనాలు ఒక పొరపాటు సమాచారం పదే పదే వెళ్తుంటుంది, రాళ్లపల్లి అంతకృష్ణ శర్మ గారు ఆ పేరు పెట్టారని చెప్తారు. కాదు, రాళ్లపల్లి అంతకృష్ణ శర్మ గారి అన్నగారు గోపాలకృష్ణాచార్యులు గారని ఆయన నామకరణం చేశారు, తర్వాత ఆకాశవాణి మొత్తం వ్యవస్థకి తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ సంస్థానాలు వాళ్ల పరిధిలో వెళ్లేది. మన హైదరాబాద్ అంటే మీరు దక్కన్ రేడియో అన్నారు కదా, మొదటిది 1933లో ఒక ఔత్సాహికుడు, మైసూర్ అయినా లేదంటే బరోడా అయినా లేదంటే తిరువంకూర్ అయినా ఆ సంస్థానాధీశులు మొదలెట్లేదు. ఆసక్తి ఉన్నవాళ్ళు అంటే టెక్నాలజీ మీద ఆసక్తితో రేడియో అనేది మొదలెట్టడం 1933లో మహమ్మద్ అలీ అనే అతను మొదలెట్టారు. తర్వాత 2 ఏళ్లకి నైజాం గారు దాన్ని తీసుకున్నారు. తీసుకున్నాక అది అప్పట్లో ప్రధానంగా ఎలా ఉండేదంటే నైజాం కాలంలో ఉర్దూ, తెలుగు, మరాఠీ, కన్నడ ఇన్ని భాషలు ఉండేవి, అన్ని భాషల్లో ప్రసారాలు నడిచేవి. అయితే ప్రధానంగా ఉర్దూ మాత్రమే ఉండేది, ఈ భాషలు కూడా అనుషంగికంగా ఉండేవి, మిగతా చోట్ల కూడా అలాగే ఉండేది. ఈ రెండూ కాకుండా అంటే మొత్తం బ్రిటిష్ ప్రభుత్వ కంట్రోల్లో ఉన్న వ్యవస్థ ఒకటి, సంస్థానాలు కూడా ఏంటంటే బ్రిటిష్ వ్యతిరేకంగా ఉండవు, అయితే వాళ్ళు గుడి గుడిగా నడిపిస్తుంటారు. ఇది కాకుండా మనకి ఇంకో పాయ కనబడుతుంది, ఏంటంటే మనకు భాగ్యనగర్ రేడియో అని ఒక రేడియో ఉంది. అది ఎలాగంటే మన తెలంగాణ భూభాగంలో కాకుండా అవుట్స్కర్ట్స్ లో, అంటే కర్నూలు నుంచి మన పాగా పుల్లారెడ్డి, నిజానికి పాగా పుల్లారెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశారు, 1956లో మన రాష్ట్రం ఏర్పడినప్పుడు పేరు సూచించింది కూడా ఆయనే. గడియార రామకృష్ణ శర్మ గారు అందులో పనిచేశారు, ఆయన శతపత్రం ఆటోబయోగ్రఫీ చదివితే బోర్డు విషయాలు మనకు చెప్తాయి. దాంట్లో భాస్కర్ భట్ల, కృష్ణారావు ఇలాంటి వాళ్ళు పనిచేశారు. ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తే ఏది దక్కన్ రేడియోలో దాన్ని ఖండిస్తూనో సెటైర్ లాగా చేస్తూ వాళ్ళు ప్రసారం చేసిన సందర్భం ఉంది. అది కూడా 1948 జనవరి 30 మహాత్మాగాంధీ చంపబడిన వార్త ప్రసారం చేసి ఆ ప్రసారాలు మూసివేశారు. ఇంకా లోపలికి వెళ్తే క్విట్ ఇండియా టైంలో మనకు ఆజాద్ రేడియో అని ఒకటి ఉంది, దాంట్లో రామ్ మనోహర్ లోహియా గారు ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఏమైతే పనిచేస్తాడో ఆ పని ఆయన చేసేవా, అంటే వార్తలు తీసుకుని దాన్ని ట్రిమ్ చేసి ఇస్తే పిల్లలు చదివేవాళ్ళు, అప్పటికి ఉత్సాహం అంటే వాళ్ళు. తమాషా ఏంటంటే మీరు ఇప్పుడు మనం చేయడం వేరు, గవర్నమెంట్ వ్యతిరేకంగా చేయడం వేరు, వాళ్ళు వేరువేరు ఫ్రీక్వెన్సీలు వాడేవాళ్ళు, అంటే పోలీసు కళ్ళు కప్పడానికి ఒకరోజు ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటే ఇంకో రోజు ఇంకో ఫ్రీక్వెన్సీలో ఉండేది. ఇది కూడా ఇటీవలే ఒక పుస్తకం వచ్చింది, బేస్డ్ ఆన్ పోలీస్ రికార్డ్స్ లో, అంటే ఇంటెలిజెన్స్ పీపుల్ రాసి కాగితాలు పడేస్తే ఆ కట్ట ఈ మధ్య ఒక అతను మన పబ్లికేషన్ డివిజన్ ఆ పుస్తకం ప్రచురించింది. అంటే అది ఎలాగుండేదంటే సూట్ కేసులో ట్రాన్స్మిటర్ ఉండేది, ఆ సూట్ కేసులో ట్రాన్స్మిటర్ పెట్టుకుని వేరే ఊరికి వెళ్ళి ట్యూన్ చేస్తారు పావు గంట, అది కూడా పకడ్బందీగా 9 గంటలకు మొదలైతే వార్తలు మళ్ళీ ఎండింగ్ ఎలాగుండేది, ముందు ఎలాగ ఆ పద్ధతి ఫాలో అయ్యేది. కానీ మరుసటి రోజు అదే టైంకి వస్తుంది, కానీ అదే ఫ్రీక్వెన్సీ అనే గ్యారంటీ లేదు. అలాగే గోవా చివరిలో భారతదేశంలో కలిసింది, అక్కడైతే అక్కడ ఇంకా విచిత్రమైన పరిస్థితి ఉంది. అక్కడ ఒక జీప్ మీద రేడియో బిగి

0: నుంచి తిరుగుతుండాలి. పోర్చుగీస్ భూభాగమైన గోవాలో కాకుండా, ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉండేవాడు ఎవరు పట్టుకునే పోలీసులు, రాష్ట్రం చిన్నది కాబట్టి వాళ్ళ చేతి దొరకకుండా బయట అడవుల్లో, కర్ణాటక అడవుల్లోనో మహారాష్ట్ర అడవుల్లోనో జీప్ పెట్టుకుని దాంట్లో ప్రసారం చేసేవాడు. లాస్ట్ ఇయర్ అందులో పనిచేసిన ఆమె 102 ఏళ్ళు ఆమె వయసు, ఆమె పద్మశ్రీ భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ తమాషా ఏంటంటే, భారత భూభాగంలోకి గోవా వచ్చిన తర్వాత హెలికాప్టర్లో ట్రాన్స్మిటర్ పెట్టుకుని ఆ వార్త అనౌన్స్ చేస్తూ పూలు చల్లుతూ మొత్తం గోవా భూభాగం అంటే మన తెలంగాణ 2-3 జిల్లాల కంటే ఎక్కువ ఉండదు అనౌన్స్ చేసి ఆ ప్రసారాలు ఆపేశారు అని. కాబట్టి మనకి భాగ్యనగర్ రేడియో ఒకటి కనపడుతుంది, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా,
1: అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం,
0: బ్రిటిష్ నైజాం ప్రభుత్వం కూడా ఇద్దరిని వాళ్ళు ఖండించేవాళ్ళు. అలాగే ఇల్లీగల్ రేడియో అనేవాళ్ళు, ఆజాద్ రేడియో అంటే ఇల్లీగల్ రేడియో అంటే బ్రిటిష్ అధికారం రీత్యా ఇల్లీగల్ రేడియో, మనమేమో ఆజాద్ రేడియో అంటాము. దాంట్లో రామ్ మనోహర్ లోహియా గారు తన శిష్యులతో చేయించారు. ఆ టైంలో ఏంటంటే ప్రతి నాయకుడు అరెస్ట్ అయ్యాడు, ప్రకాశ్ పంతులు అరెస్ట్ అయ్యారు, నెహ్రూ అరెస్ట్ అయ్యారు, గాంధీ అరెస్ట్ అయ్యారు. అలాంటప్పుడు చాలా వార్తలు మనకి విజయవాడవి, మద్రాసువి, హైదరాబాద్ వార్తలు కూడా మనకు కనబడతాయి. ఆ పుస్తకం చాలా విలువైన పుస్తకం ఈ మధ్య వచ్చింది. కాబట్టి 3 పాయలుగా మనకు రేడియో ప్రసారాలు కనబడతాయి. బ్రిటిష్ వాళ్ల పాలకుల నియంత్రణలో ఉన్న వ్యవస్థ అదే ఆల్ ఇండియా రేడియో, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అనధికారంగా అవి భాగ్యనగర్ రేడియో, ఆజాద్ రేడియో, లేదంటే ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఆ ఛానల్, ఇది కాకుండా సంస్థానాధీశుల చేతిలో ఉన్న రేడియో. ఇవి పెద్దగా ప్రచారంలో లేని విషయాలు. అయితే సైమల్టేనియస్ గా చాలా వర్క్ జరిగింది, అదే సమయంలో అక్షరాస్యతకు చాలా దోహదపడింది. స్వతంత్రం వచ్చిన తర్వాత పూర్తిగా మారింది.
2: పబ్లిక్ డొమైన్ లో ఒక స్టోరీ కూడా ఉంది, అదేంటంటే నిజాము 2వ ప్రపంచ యుద్ధంలో కేవలం వార్ న్యూస్ ఇవ్వడానికి ఒక స్టూడియోని సరూర్ నగర్ లో పెట్టాడని. అది తర్వాత పోలీస్ యాక్షన్ టైంలో ఇండియన్ గవర్నమెంట్ సీజ్ చేసింది ఆ ఎక్విప్మెంట్. సో ఫస్ట్ టైం వార్ రిపోర్టింగ్ అన్నది ఆ స్టూడియో ద్వారా అయిందని అనుకోవచ్చు.
1: ఇండియాలో
0: ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలండి, రేడియో అంటే ఇప్పుడు పోలీస్ యాక్షన్ జరిగింది, నైజాం లొంగిపోయారు, భారత భూభాగంలో ఈ ప్రాంతం కలిసిపోయింది, అప్పుడు ప్రకటన రేడియోలోనే నైజాం ప్రకటించాడు భారత ప్రభుత్వానికి నేను లొంగిపోతున్నాని. అంటే ఒక చారిత్రకమైన పరిణామాలు ఆ రేడియో ద్వారానే.
1: కృష్ణారావు గారు, రేడియోకి గాంధీ గారికి అనుబంధం అని అంటారు. ఫ్రీడమ్ తర్వాత గాంధీ గారు న్యూఢిల్లీలో ఆకాశవాణికి వచ్చేసి సందర్శించారు, ఆ ఘటన గురించి చెప్తారండి.
2: గాంధీ గారికి స్ఫూర్తినిచ్చింది ఆకాశవాణి, అది ఆయనే రాసుకున్నారు కూడాను. ఎందుకంటే అంతమంది జనానికి ఒకేసారి ఒక చోట నుండి మాస్ కమ్యూనికేషన్ చేయడం అనేది కేవలం రేడియోకే ఇదవుతుందని. కానీ చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్న ఆయన దాని గురించి చాలా ప్రయత్నం చేశారు.
1: ఆకాశవాణికి సంబంధించి మోస్ట్లీ మనకి ఎలా ఉంటుంది అంటే, నిజమైన వార్తనగానే ఆకాశవాణి అనే మనం నమ్ముతాము. సో దీని గురించి మీకున్న ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేస్తారండి.
2: నాకు బాగా గుర్తున్న విషయం అండి, గుర్తేడు దగ్గర, అది వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఆ 3 ఖమ్మము వాటి ప్రాంతంలో కొంతమంది చాలా ఔత్సాహికులైన జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ సబ్ కలెక్టర్ రేంజ్లో ఉన్నారు. వాళ్ళ డెవలప్మెంట్ని మనం ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్తో చూద్దాము అని చెప్పి వీకెండ్ విజిట్లా కూడా అవుతుందని వెళ్ళారు. ఆ ఇన్ఫర్మేషను నక్సలైట్స్కి తెలిసింది, తెలిసి వాళ్ళకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, వీళ్ళందరినీ అపహరించారు, చేసి గవర్నమెంట్ ముందర వాళ్ళ డిమాండ్స్ పెట్టారు. దాన్ని గవర్నమెంట్ ఒక 2 రోజుల తర్వాత, యుగంధర్ అని ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాళ్ళు, సత్యానాథర్ల వాళ్ళ ఫాదర్, ఆయన్ని పంపించారు. ఎస్ఆర్ శంకరన్ అని మన దగ్గర చీఫ్ సెక్రటరీగా చేశారు, ఆయన సూపర్విషన్లో జరిగింది. సరే, వాళ్ళ డిమాండ్స్ పెట్టారు, గవర్నమెంట్ తనకున్న పరిధులన్నీ చేసి వాళ్ళకి చెప్పింది. వాళ్ళ లాస్ట్ డిమాండ్ ఏంటంటే, మేము ఏదైనా చెప్తే అది ఆకాశవాణి ఉదయం ప్రాంతీయ వార్తల్లో రావాలి, మేము ఇంకెవరికి న్యూస్ పేపర్స్కి ఎవరికి చెప్పము. సో గవర్నమెంట్ ఏమైనా ఏదలుచుకుంటే, చెప్పదలుచుకుంటే దాని ద్వారానే చెప్పండి అని చెప్పి ఆ రకమైన డిమాండ్ పెట్టారు. ఒకటి యాక్సెసిబిలిటీ, వాళ్ళకి రిమోట్ ఏరియాస్లో ఉంటారు, ట్రాన్సిస్టర్లు ఒకసారి సిగ్నల్ వస్తుంది రాదు. కానీ రెండోది ఏంటి, విశ్వసనీయత, ఆకాశవాణికి చెప్తే ఎస్ గవర్నమెంట్ చెప్పింది అని మేము నమ్మచ్చు, వాళ్ళకి ఏదో వాళ్ళ ఓన్ ఛానల్స్ ఉంటే తెలుస్తుందని, ఇంకెవరిని నమ్మలే వాళ్ళు. సో ఈ రకమైన విశ్వసనీయత ఒకటి మాకు బాగా అనిపించిందండి, క్రెడిబిలిటీ ఏ ఆర్గనైజేషన్కి ఏ న్యూస్ పేపర్కి రాలేదు. రెండో విషయం, విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్యేని కిడ్నాప్ చేశారు అరకు వ్యాలీ దగ్గర, అక్కడ పసుపులేటి బాలరాజు అతని పేరు కూడా నాకు గుర్తుంది, చేసి ఎవరినో రాజమండ్రి నుంచి విడుదల చేయమని చెప్పారు గవర్నమెంట్. అల్టిమేట్లీ గ్రేట్, అప్పుడు కూడా వాళ్ళ డిమాండ్ ఇదే.

0: మీరు ఆకాశవాణిలో చెప్పండి, మాకు తెలుస్తుంది. సో ఇటీవల మీరు క్రెడిబిలిటీ గురించి అడిగారు కాబట్టి అంతర్జాతీయంగా సరే మోడర్న్ ఏజ్ లో మనం దశలో ఉన్నాము. సో ఏ రంగా ఉంది ఆకాశవాణి, అదే క్రెడిబిలిటీ కొనసాగిస్తున్నారా లేదా అని. రైటర్స్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ జర్నలిజం, వాళ్ళకి అడిగారు, వాళ్ళకు సర్వే చేశారు. ఇందులో 72% ఇన్ని ఛానల్స్, ఇన్ని న్యూస్ పేపర్స్, ఇంత సోషల్ మీడియా అవన్నీ ఉన్నా, ఇది 23-24 వచ్చింది అనుకుంటుంది. 72% ఆల్ ఇండియా రేడియో న్యూస్కే ఇచ్చారు వాళ్ళు.
1: సో ప్రజల విశ్వసనీయత ఇంకా ఆకాశవాణి
0: అవుతుంది, అది నిజంగా చాలా గొప్ప విషయం.
1: చాలా గొప్ప విషయం అండి, కరెక్ట్గా చెప్పారు. యుద్ధ సమయాల్లో కానీ లేకపోతే ప్రకృతి విపత్తుల్లో కానీ ఆకాశవాణి అనేది ఒక క్రిటికల్ ఇన్ఫర్మేషన్ సాధనంగా అధికారులకు ఉంటుంది. కలెక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఎస్పీలకు కానివ్వండి, గవర్నమెంట్కి కానివ్వండి, మనకు దివిసీమ కానివ్వండి, లేకపోతే కోస్టల్ ఆంధ్రాలో సంవత్సరానికి 2-3 తుఫాన్లు వస్తాయి. ఆ టైంలో ఆకాశవాణి మీదనే కమ్యూనికేషన్ ఇవ్వడంలో, ఇన్ఫర్మేషన్ పాస్

0: సాధనంగా అధికారులకు ఉంటుంది. అది కలెక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఎస్పీలకు కానివ్వండి, గవర్నమెంట్కి కానివ్వండి, మనకు దివిసీమ కానివ్వండి, లేకపోతే కోస్టల్ ఆంధ్రాలో సంవత్సరానికి 2-3 తుఫాన్లు వస్తాయి. ఆ టైంలో ఆకాశవాణి మీదనే కమ్యూనికేషన్ ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం ఆకాశవాణి మీదనే ఉంటుంది. సో దీని గురించి ఒకసారి చెప్తారా అండి, దివిసీమ గురించి మనకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాయా, ఆకాశవాణి ఎలా అక్కడ పనిచేసింది, విజయవాడ కానీ వైజాగ్ కానీ దాని గురించి చెప్తారా అండి?
1: అంటే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆకాశవాణి ప్రతిసారి చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. 2-3 రాత్రులు కంటిన్యూస్గా ప్రసారాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడైతే వేరు వేరు ఉన్నాయి, అప్పుడు అది ఒక్కటే సాధనం కాబట్టి డిపెండ్ అయ్యేవాళ్ళు. అది ఒక్క తుఫాన్లు రావడమే కాదు, కృష్ణారావు గారికి గుర్తుండే ఉంటుంది, ట్యాంక్ బండ్ తెగిపోయింది అన్న ఒక అర్థం లేని ప్రచారం మొదలైనప్పుడు అది రేడియోలో లేదు జరగలేదు అని ప్రసారం చేసిన సందర్భం మన హైదరాబాదు రేడియో చరిత్రలో ఉంది. అంటే ప్రతి కీలకమైన సందర్భం ఇవే కాదండి, 10th క్లాస్ ఎగ్జామ్కి మార్నింగ్ కోడ్ చెప్పేవాళ్ళు, మీకు గుర్తుందో లేదు
0: ఈ రోజు
1: అది చూసి హెడ్ మాస్టర్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తే నెట్వర్క్ అంత పెద్దది. రెండవది విశ్వసనీయత, అంటే దీంట్లో వెళ్తే కంపల్సరీగా అది నిజమై ఉంటుంది అనే నమ్మకం చాలా బలంగా ఉంటుంది.
2: దివిసీమ ఒక్క విషయం నేను యాడ్ చేస్తాను వేణుగోపాల్ గారు చెప్పిన దానికి. 77 అప్పట్లో మాకు రిపోర్టింగ్ నెట్వర్క్ ఉండేది కాదు, న్యూస్ కూడా రాలే ఇంకా అప్పటికి. ఢిల్లీ వాళ్ళేమో కెమెరా యూనిట్లు పంపించేయండి, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్, మంచి ఇంట్రెస్టింగ్ విజువల్స్ అన్నీ ఉండేవి. మా కెమెరామెన్ మోకాళ్ళు లోతు నీటిలో వెళ్ళి డెడ్ బాడీస్ని చూసి వాడిని రికార్డ్ చేసి పంపించేవాళ్ళు, కానీ సరైన టెక్స్ట్ ఉండేది కాదు. మేము అప్పుడు ఏఆర్ నెట్వర్క్ మీదే డిపెండ్ అయ్యాం. ఒక పిటిసి ఉండేవాడు, బోట్లో వెళ్ళి ఎక్కడెక్కడ ఏం జరిగిందో సాయంత్రానికల్లా తీసుకొచ్చేవాడు. మాకు చేరాలని హ్యామ్ నెట్వర్క్తో కలిసి హ్యామ్ ఆపరేటర్ ద్వారా మాకు హైదరాబాద్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. సో మాది కూడా ఉంది ఇప్పుడు హ్యామ్ నెట్వర్క్. అది రాజీవ్ గాంధీ తెలుసుకొని, రాజీవ్ గాంధీ పిఎం అయిన తర్వాత హ్యామ్ నెట్వర్క్ ఇంప్రూవ్ చేయడానికి 2 crores ఇచ్చాడు. సో చూడండి, అది ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో వల్లే అది సాధ్యపడింది.
3: ఇంతవరకు మీరు ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం మొదటి భాగం విన్నారు. పాల్గొన్నవారు విశ్రాంత ఆకాశవాణి రీజనల్ అకాడమీ ఆఫ్ మల్టీమీడియా డిప్యూటీ డైరెక్టర్, ప్రముఖ రచయిత, మీడియా పరిశోధకులు శ్రీ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, దూరదర్శన్ మాజీ కరెస్పాండెంట్ శ్రీ ఈమని కృష్ణారావు గారు. సంభాషించిన వారు మహంకాళి శ్రీనివాస్, న్యూస్ ఎడిటర్ ఆకాశవాణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
6: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వానా చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట విందాం. సంగీతం కమలాకర్, సాహిత్యం సిరివెన్నెల.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి 100% లవ్ చిత్రం కోసం అజ్ఞాన్ సామి పాడిన పాట. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం చంద్రబోస్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి సాహసం శ్వాసగా సాగిపో. ఈ చిత్రం కోసం విజయ్ ప్రకాష్ పాడిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం అనంత శ్రీరామ్.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇప్పుడు వినండి ఆనందం చిత్రం కోసం చిత్ర పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
1: అందరికి నమస్కారం. నేను డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్. ఎండలు మండిపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం మరింతగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ దెబ్బకు పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకొని పండు ముదశల వరకు అందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా 4 సంవత్సరాల్లో పిల్లలు, 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు దీని బారిన ఎక్కువగా పడతారు. అయితే చిన్నపిల్లల్లో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పుట్టిన పిల్లల నుంచి మీ ఇంట్లో గనక రేకుల ఇల్లున్నా, తర్వాత ఒకటే రూమ్ ఉన్నా, లేదా మీరు పై ఫ్లోర్లో ఉన్నా, ఇంట్లో ఉండలేకపోతున్నాము అనే ఫీలింగ్ మీకున్నా, అది ఒకవేళ తగ్గకపోయినా, అంటే మీరు గనక బయటికి వెళ్ళలేరు ఇటు లోపల ఉండలేరు అంత గనక వచ్చినట్లయితే, మీరు కనీస జాగ్రత్తలు తీసుకోండి.

0: The memorandum has been issued by the Office of Police Commissioner in view of the prevailing international situation and Prime Minister Narendra Modi's appeal for austerity measures and reduction in fuel consumption. In IPL cricket, Rajasthan Royals have set a target of 194 runs for Delhi Capitals in Delhi. Chasing the target, Delhi Capitals were 147 for 3 in 15.4 overs when reports last came in. Earlier, Delhi Capitals won the toss and elected to field. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపటి మా ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 భావన కార్యక్రమంలో సహనం అంశం గురించి డాక్టర్ సిహెచ్ రవీందర్ గారి లఘు ప్రసంగం విందాం. ఉదయం 6:15 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివస్తుతి వింటారు. రేపు ఉదయం 6:35 పొలం పనుల కార్యక్రమంలో పశువుల్లో గాలి కుంటు వ్యాధిని నివారణ ఈ అంశం గురించి పశు సంవర్ధక కళాశాల సిద్దిపేట శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ ఎస్ పరశురాములు గారు అందించే వివరాలు వింటారు. రేపు ఉదయం 7:00 జోగులాంబ గద్వాల జిల్లా సమాచార లేఖ. ఉదయం 7:15 ఉదయ తరంగిణిలో వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే మరియు ఇంటర్నేషనల్ మ్యూజియం డే గురించి విశేషాలు విన్నాము. అనంతరం ఇది మన చట్టం శీర్షికంలో షీ టీమ్స్ కార్యకలాపాల గురించి డిఎస్పి సీతారెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శుంకసారి. రేపు ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి నాగరాజు గారి ఫ్లూట్ వాయిద్యం వింటారు. రేపు ఉదయం 9:03 తొమ్మిది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శ్రీ రేణుకా ఎల్లమ్మ జనన ఘట్టం శ్రీ చుక్కా సత్య బృందం వారిచే ఒగ్గు కథను వింటారు. రేపు ఉదయం 11:03 సంస్కృత పాఠం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శ్రీ జి జయవంత్ నాయుడు గారి హవాయన్ గిటార్ రిసైటల్ వింటారు. 12:10 యువవాణి యువజనుల కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాజెక్టు కార్యక్రమం. 12:20 వనితాలోకంలో అబల కాదు సబల కథానిక రచన శ్రీమతి పి లక్ష్మీ రాఘవి. రేపు 12:30 నిషీగన్ మరాఠీ కార్యక్రమం. రేపు సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి అమ్మగల్ల మంగ బృందంచే జానపద గీతాలు వింటారు. రేపు సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. రేపు సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనల్లో బిందు సేద్యం వివరాలు ఈ అంశం గురించి వింటారు. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 8:03 ఇంగ్లీష్ టాక్స్. 9:15 స్పాట్ లైట్. 9:30 పబ్లిక్ స్పీక్. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఇవి రేపటి మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంల సమయం 11:13. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపటి మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.
2: తెలంగాణ ఆవిర్భావం.